0: జనమందరూ కూడా నువ్వు చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎందుకు రాముని తల వంచకూడదు?
1: వై నాట్? రామ బెండ్ హిస్ హెడ్.
0: ఆమె ఎత్తు రాముకు తెలుసును కదా.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ది హైట్ ఆఫ్ సీత.
0: కానీ ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వన్ సీక్రెట్.
0: అంతవరకు సీతను రాముని చూడలేదు.
1: టిల్ దట్
0: ప్రాపంచిక దృష్టిలో.
1: Till that moment Rama did not look at Sita.
0: Endukaniga tanaka mangala sutram kattina tarvatane aame tana bharya ani telusu appudu chudaraniki adhikaram untuntadi.
1: In fact he has got the time to look at her after tying up the holy knot.
0: Parai kanyaka parai.
1: In fact she was not married till then.
0: Alanti marriage kanatunti yokka kanyanu purushudu chudakodadu.
1: And a man should not look at an unmarried person.
0: Idi Ramana yokka sahaja dharmam.
1: That is the quality of Rama.
0: Tana yokka seela dharmamu.
1: And that stands for adi
0: ye satya seelamu ani peru.
1: That is the very principle of truth.
0: Aa satya seelagnudiki ee vidhamaitundi kattubattu anta konni pettukunnadu.
1: And these are the regulations that he has laid down to himself.
0: Lakshmanu vaipunu chuchadu Ramulu.
1: Rama looked at Lakshmana.
0: Lakshmanu sukshma buddhi gala Lakshmanudu.
1: Lakshmana is very intelligent.
0: Appudu cheppadu.
1: Then he said,
0: Lakshmanudu anna మీ యొక్క సైగల్ నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి?
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఈజ్ ది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీత వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్నా సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందట్టి నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ్ సేస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్.
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యూ విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్నాడు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ్ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: అండ్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్ లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేపు అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామా హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటునా
1: possible to tie up
0: Lakshmi Devi valachuna
1: concert Lakshmi
0: lakshmanundu kolachuna
1: will Lakshmana sir
0: buddhi gala bharatudu chuchi chuchi mrukuna aparama bhakti ento goppara
1: will Bharata sir will Lakshmana sir such కాన్సర్ట్ లక్ష్మీ విల్ ఎవర్
0: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ థింగ్స్.
0: ఈ విధంగా రామాయణాలు చదువుతూ పోతున్నారు.
1: పీపుల్ రీడ్ రామాయణ.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిలిటీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు.
0: ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో.
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ పవర్ ఆఫ్
0: అట్రాక్షన్. వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఐ కేమ్ బికాస్ ఐ లైక్.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: అండ్ దట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్డ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టంబ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టంబ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్స్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టంబ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టంబ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టంబ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టంబ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టంబ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాది.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకని ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షన్ అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని
1: ప్రతి
0: మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు. కానీ ఈ సాధనల కంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: ఎవరు
0: వారికి సరైనటువంటి మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధించుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్ యు.
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి?
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: And the love in God must be manifested in you.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికీ అందించాలి.
1: Just as God spreads his love, you should share your love with others.
0: అట్టి సమత్వమైన దానికి మాత్రమే భగవంతుడు సన్నిహితుడవుతుంటాడు.
1: In fact, God would be close to you if you have that spirit of equality.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: And this love which is only one has got to be increased, developed.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాది.
1: And then you can reach, attain God.
0: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: Not that he comes from outside and gets it to you.
0: తన నుండి వచ్చినటువంటిది ఆవిర్భవింప చేసుకుంటాడు.
1: That which is in you, latent in you, becomes patent.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: This is reaction.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: This is resound.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: This is reflection.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్.
0: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలముంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందువల్లనే గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణా.
0: ఒక్కటే గుణము.
1: He has got only
0: one. అదే ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికి ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is the only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: It is very difficult to understand.
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: If you understand, there is nothing other simpler than that.
0: ఎంతైనా నీకు స్వాధీనమైపోతుంది.
1: Anything you can control.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
1: the person who understands God,
0: జగత్తునంత అర్థం చేసుకోగలడు.
1: Will be able to understand the whole world.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: This is the teaching of Upanishads.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle, if understood, rest of the things will be understood. If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
1: వన్స్ యూ నో దిస్ సిల్వర్,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: యూ కీప్ ఇట్ ఎనీవేర్, ఇట్ కంటిన్యూస్ టు బి సిల్వర్.
0: అనేక రూపంలో నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: ఇట్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ స్టిల్ ఇట్ ఇస్.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్, you will find him everywhere.
0: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడే అనేక తికమకలబడిపోతున్నాడు.
1: In fact, the person who does not understand love of God is confused.
0: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
1: Only you can attain God through love.
0: దేశం చేత కాని, ధనం చేత కాని, పదవ చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: Money, position, power, wealth will never take you to God.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకనొక సమయం లోపల,
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర,
1: రాధ ధర.
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హాస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హాస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటా.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల,
1: అట్ దట్ టైం,
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని,
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్డ్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు తాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లని గాజులంతా కూడాను శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్, అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్, రోజ్ అప్.
0: అయ్యా, నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు ఎవరికి చూపలేదు.
0: ఆమె ముఖం ఎవరికీ చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. మాత్రమే ఎత్తింది.
1: ఇట్ వాస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హి ఆల్సో హర్డ్ ది ఆన్సర్, ఐ పే మనీ.
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్, గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హి హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్. దానికి
0: కూడా నువ్వు గాజులు తొడిగాడు.
1: అండ్ హి హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా, దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్?
0: అమ్మా, ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు, ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్, ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్ ఇట్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హి సెడ్, సార్, యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సర్, ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్?
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇట్స్ నాట్ రైట్, హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: But he has known the reality.
0: నేను సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చెల్లించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
1: హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హింసెల్ఫ్.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు, నాకు ఎట్టి వ్యామోహము లేదు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ డిజైర్.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, "Where is she?"
0: Palani gootiku pakkalo untundadata cheppindi ani cheppindi.
1: And she directed me that money is there, very close to the window.
0: Akkada kitiki ledu, goodu ledu.
1: And when he went inside, there's no window.
0: Tanu enno paryayamlo aa intlo sancharinchinatundi vaade.
1: And in fact, he moved about for a long time.
0: Kaari ee naadu lopala velletappudiki oka kitiki kanipinchindi, daniki venaku vaipuna oka chinna goodu kanipinchindi.
1: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
0: Aa deento chey pettetappudiki daniki enta కావాలో అంత డబ్బు మాత్రం చిక్కి.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పిందయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ది మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత అయ్యా ఆ చెరువు ఎక్కడనో ఆమె ఎక్కడ కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
0: Radha, Radha, Radha, Radha, Radha, Radha, anukuntu aa yokka gajulu vaadu ventu terigadu.
1: Calling Radha, Radha by name, he followed this bangles ala.
0: Kaani akkada poyyetappatiki amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi athanu icchadu annadu.
1: And here he said, I received the money as per your direction.
0: Asheeringa vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: ఈ డబ్బు నీకు అందిందా నాయన?
1: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
0: అందింది.
1: ఎస్.
0: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
1: అండ్ హియర్ ఐ బ్రాట్ ఫర్ బ్రాట్ విత్ మీ ద మాస్టర్. అతనికి
0: దర్శనం ఇవ్వండి అనింది.
1: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
1: దెన్ షీ సెడ్,
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కడికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణా కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్టకడపటికి రాధా కృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధా కృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేదాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యు హావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన ఇరు దాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
0: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: బట్ హవర్ దర్ టూ రూల్స్ హియర్.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: యూ షుడ్ కన్ఫర్మ్ మూన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యూ షుడ్ ఫాల్.
0: అంతే కాని
1: ఓన్లీ దట్ యూ షుడ్ ఆస్క్.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: ఈ భక్తులు ఆ దీక్షను పూనాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ, ది డిటర్మినేషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనమందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందుకు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
1: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
0: ఎక్కడ ఏ ఏ కారణం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
0: సమయ సందర్భాన్ని చూసుకుని,
1: ద పొజిషన్ ఆఫ్ ది సిచ్యువేషన్,
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
1: without these considerations,
0: అడిగినారు కదా అని చీప్ గా వచ్చి భగవంతుడు అందించడు.
1: He doesn't manifest for the cheap reasons.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not,
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: He just finds out the
0: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా ఐడెంటి ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: He also answers, submits to these questions, why, where,
0: ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎట్లా,
1: when, how.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: And God manifests when he gets the answer to these questions.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్, వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present anywhere.
0: మానవుడు మహాశక్తివంతుడు.
1: Man is highly powerful.
0: మహాపవిత్రుడు.
1: He is highly sacred.
0: అన్నిటికీ మార్గదర్శకుడు.
1: And is ideal.
0: దేనిని కావాల్సిన సాధించగలడు.
1: He can achieve anything.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: But he should have determination.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: But he has got bumps and jumps and doubts. Well, that takes him away.
0: అమెరికా వాడు.
1: American.
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: Made all attempts.
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడా తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైన లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ టు హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడా లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
1: అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్ బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్. అయ్యా
0: నువ్వు భగవంతుని చూచినానంటున్నావే నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హీ సెడ్ హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
0: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా నీవు బంధుమిత్రుల కోసమని భార్యాబిడ్డల కోసమని చెప్పని ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యు హావ్ బీన్ క్రైయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యు క్రై ఫర్ యువర్ పేరెంట్.
0: కానీ భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యు ఎర్న్ బై గాడ్?
0: ఏనాడైనా ఏడ్చినావా?
1: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కరుకుని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యు క్రై
0: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్ if your life is full of bumps and jumps and doubts, you'll never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గాని మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: So long the sandeha doubt.
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: So long the sandeha the doubt, you have got this deha the body.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: And therefore distance yourself from this doubt.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: యూ షుడ్ డిటర్మిన్.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విదిన్.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్ నో పిల్గ్రిమేజ్ నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక
1: బట్ వితౌట్ దట్ ఎక్స్‌పీరియన్స్
0: స్పర్శించక
1: వితౌట్ ఎక్స్‌పీరియన్స్
0: సంభాషణ లేకుండా
1: వితౌట్ ఎనీ కన్వర్సేషన్
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
0: కనుకనే ఇన్నో ప్రపంచంలో తిరుగుతుంటాయి సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
1: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
0: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యు ఫైండ్ ద డాగ్స్ అండ్ మంకీస్. కానీ
0: చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
1: డు యు మీన్ సే దట్ ఇస్ లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యు షుడ్ హావ్ దట్
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇస్ ద డివైన్ విజన్ ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: You touch the body of many bodies. You see many people.
0: ఎంతో సంభాషణలో జరుపుతున్నారు.
1: You converse with many.
0: కానీ అన్ని దీనికి సంబంధం కాదు.
1: But it's not divine relationship.
0: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: And divine vibration should come out of the heart.
0: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్.
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ ఇన్ యు.
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యు ఇస్ నాట్ నోన్ ఎల్సెల్ఫ్.
0: భావాన్ని పురస్కరించుకొని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్
0: దట్. ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: You cannot specify him. He may appear in
0: any form. However,
1: he will fulfill your desire.
0: The
1: form that you like most.
0: God appears
1: in
0: the form.
1: No other form then.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపములు తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనిటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్
0: దివోటెడ్
1: హి అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫామ్ హి టేక్స్.
0: కనుకనే భగవంతుని యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ those people who understand full well the divinity would be able to experience
0: motta motta daivatvani gurtinchadaniki prayatinchali.
1: First we should make every attempt to know God.
0: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Rama.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishvendriyam Yukka Nigrahamune Yogamunaku Prathamam Dwaram Ga పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఈజ్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్ అండ్ స్పీచ్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం, యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని
2: Gita has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki aneka indriyam rupunnavi.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములను మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఏ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.
1: ఉదాహరణకు అగ్ని.
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్న ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లుని అజాగ్రత్తగా ఉపయోగించిన ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యు యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్, ఇట్ వుడ్ బి యూస్ఫుల్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యు నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ, దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు us.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ, దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు, మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: For making it useful or harmful, it is our awareness and our care which will be very useful, very important.
1: Kanukane telisi melagavalanu telivitoda ani indriyamulu yokka shaktini ati pradhanamuga bodhistu vachindi Vedantam.
2: Vedanta has been teaching that you should know the uses of the sense organs and use them carefully.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: Of the sense organs given to man, each particular sense organ has one particular use.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: But tongue as a sense organ is endowed with two powers.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతాశాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకొనునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించు.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్డ్ ప్యూర్ స్టడీ అండ్ సీకింగ్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడాను చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడాను బోధించింది.
2: Unlimited and unregulated food is very harmful for sadhaka. This has been declared.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: A variety of tasty foods is likely to lead a sadhaka to tamo guna. This has been declared.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈస్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిందులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దశేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఈస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ యూ కెన్ కంట్రోల్
1: దశేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: Because man has not been able to control them, he is afflicted with a number of doubts, a number of emotional turmoil and conflicts, contradictions, confusion, etc.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
2: There is nothing which is more important than the word, value of the word.
1: Kanuka, Matanu Adukulo Unchukotamu, Chikshana Adukulo Unchukotamu, Sadhakulaku, Sadharamai Puttiyaka, Sadhana.
2: The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: Jeevitamulo, Alpha Palamulo Andin Chikuntiyaka Padartamanake, అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు.
2: సాధారణ for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: జీవితంలో

0: వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణమునైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
1: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
0: అన్నింటికంటే అధికమైన గుర్తిది, అన్నింటికంటే ఆధారమైన గుర్తిది, అన్నింటికంటే ఆనందమైన గుర్తిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవుడికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
1: ద వన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమింగ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
0: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి గివ్ అప్ ఆర్ సాక్రిఫైస్ వన్ థింగ్ వుడ్ బి ఏబుల్ టు గెట్ అనదర్ ఇన్ దిస్ ప్లేస్.
0: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
1: ఇన్ ది మార్కెట్ ఇఫ్ వి వాంట్ టు గెట్ వెజిటబుల్ వుల్ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ వి గివ్ మనీ వి గెట్ వెజిటబుల్.
0: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
1: Without offering and sacrificing money, we would not be able to get vegetables.
0: ఒకటి త్యాగం చేయటమనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
1: By giving one, we are acquiring another.
0: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
1: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
0: అసమత్వమును త్యాగము చేసినప్పుడే సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
1: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్, వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
0: బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
1: ఓన్లీ వెన్ వి సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
0: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలను దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
1: వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్, గుడ్ హ్యాబిట్స్, గుడ్ బిహేవియర్.
0: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
1: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
0: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
1: Another word used for describing this is silence.
0: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
1: సైలెన్స్ డజంట్ రెఫర్ టు ది కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్
0: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్, షుడ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
1: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
0: We should not go on feeding the tongue with whatever it desires.
1: We should not go on feeding the tongue with whatever it desires.
0: ఇక్కడే ఆత్మ అనాత్మ నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
1: We have to develop బుద్ధి యోగ, ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇంపర్మనెంట్, విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
0: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
1: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
1: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
0: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.

0: The food that I take, is it quality wise good and tasty? What will I have to inquire?
1: ఈ విధమైన ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెల్లింపజేయకుండా ఉంటాయి.
0: ఇఫ్ వన్ వర్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్, ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ డెలిట్ జుడీషియస్లీ, హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచి యొక్క ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
0: ఇన్డిస్క్రిమినేట్లీ వి గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ ఇన్డిజైరబుల్, ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వి వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
0: వీ థింక్ జస్ట్ లైక్ దాట్ ఇఫ్ ఎనీవన్ వర్ టు క్రిటిసైజ్ అస్, కామెంట్ అడ్వర్స్ అగేన్స్ట్ అస్ ఆర్ సెన్సర్.
1: నిండు మనిషి కాలు మనిషిగా రూపొందిపోతున్నాడు.
0: ఎ మ్యాన్ హూ ఇస్ సో వెరీ హ్యాపీ హీ షింక్స్ లైక్ దాట్ వన్స్ హీ
1: ప్రపంచమే అతనికి శూన్యంగా కనిపిస్తుంది.
0: ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఆల్మోస్ట్ ఎ నల్లిటీ వెన్ హీ ఇస్ క్రిటిసైజ్.
1: విచారవంతుడై తల వంచుకుంటాడు.
0: హీ బికమ్స్ grief-stricken the moment that he has sensha.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
0: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
0: If anyone were to praise us, appreciate us, then we start floating.
1: Inka atanni pattadaniki pakkamlu kuda nu chalam.
0: It becomes almost impossible to hold him.
1: Ilanti pogalaku pongi povatamu dushinchataku kungi povatamu ee pongi kunganatuvanti yokka samatattvanni anubhavinchu chese nimittamai ee aahara niyamamunu ati jagrataga anvistu vachindi Geeta.
0: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane patra suddhi, paaka suddhi, padartha suddhi, ee moonu suddhulu lekunda aaharam bhujincharadu ani shastrichi.
0: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra Shuddhi. Manam undeyatuvanti patra parishuddhanga untundi.
0: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha Shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatuvantida, nyayamto archinchinatuvantida. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
0: ద క్లెన్లీనెస్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఆర్టికల్ రిఫర్స్ టు ద వే దట్ వి హావ్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్, వెదర్ దీస్ ఆర్ అక్వైర్డ్ బై ప్రాపర్ మీన్స్, బై ప్రాపర్ వర్క్, బై of the gross or by stealing the things.
1: Anyayarjita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda durputtulu kudunu penchutundi.
0: Articles which are acquired by improper means and are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
1: Paaka suddhi cheseetundi vari hrudayamu ye bhavamto untundi, elanti talampulato untundi, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
0: దెన్ ది నెక్స్ట్ స్టెప్ ఇస్ టు ఎన్క్వైర్ ఇన్ టు వాట్ రెఫర్స్ టు ది ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ ప్రాసెస్ ఇట్సెల్ఫ్. విత్ వాట్ ఐడియా థాట్స్ అండ్ ఫీలింగ్స్ ది పర్సన్ హూ ఈస్ కుకింగ్ ద ఫుడ్ ఈస్ కుకింగ్ ఇట్. దిస్ హాస్ టు బి లుక్డ్ ఇన్ టు.
1: ఈ పూటింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
0: వీ హావ్ the three things, the purity of the vessel, but not the other two. The purity.
1: Who do not
0: know the feelings in the mind of the cook when he is cooking the food?
1: Andar nunchi tetchukunna tripti oka padartham kaadi leka bazaarlo kondukunna kooragaalu kaadi vaaru dungilinchi tetcharu leka vaaru thota nunchi tetcharu inkevarikaina vasum tetchi tetcharu ani manaku teliyadu.
0: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
1: Kanukani paakam aina tarvata manam pujinchina pooravamu brahma arpanam brahma havit brahma atmam brahma nahutam brahma yavati anagantavyam brahma karma samadhana ani paramatmaka arpitamu gavinchi manam pujinchatamlo ee moodu shuddhulu andulo cheripothayi.
0: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
1: Aa nimittamai ee vidhamainatuvanti oka prarthananu andistu vachinde kaani kevalam pujinchadam puram prarthana cheyalani oka nirbandhamainatuvanti oka shastramu kaadu.
0: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu idi oka aharanga untuntadi.
0: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
0: So once you offer it to the Lord, it becomes a నైవేద్యం ప్రసాదం.
1: ఈ ప్రసాదం ఎట్టి దోషం కూడా ఉండదు.
0: ఫర్ ద వన్ విచ్ ఇస్ ఒబ్టైన్డ్ ఆఫ్టర్ ది ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్, నో
1: పాక దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
0: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము, మితాహారము అత్యవసరమని, చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
0: హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ అండ్ హ్యావింగ్ సాత్విక్ ఫుడ్ అండ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
0: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
0: Talk will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
0: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
0: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
0: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
0: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
0: It can encourage the
1: గమ్యాన్ని చేరుస్తుంది.
0: It can make one reach the
1: goal. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
0: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
1: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
0: By using words, it is possible to transform the mind.
1: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
0: Entire mental transformation takes place by words, proper words.
1: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
0: A number of scientists unfortunately don't believe this.
1: మాటల చేత మనసులు మారటం ఎంత సాధ్యమవుతుంది?
0: They say, how is it possible to transform the mind by mere words?
1: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
0: What is the experiment that has to be conducted for this?
1: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
0: It is impossible to prove anything without experimenting it, isn't it?
1: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
0: The transformation of the mind cannot be seen by the eye.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
0: It can be only heard.
1: ఈ వినిపించేటువంటి అంతా కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
0: All that one can hear is only through his sense organ ear.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించే అని వారు వాదిస్తారు.
0: They argue that by mere word it is not possible to bring about any transformation of the mind.
1: ఒకానొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధన తలుపుతూ వచ్చాడు.
0: One preceptor, teacher, he brought to him a number of students and he was teaching వేదం.
1: అందరికి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
0: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దేర్.
1: ఈ గురువు ఆ శిష్యులకు గణితల గురించి బోధిస్తూ వచ్చాడు.
0: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
1: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
0: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడేక్.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం నందుంచుకుని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
0: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్, సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్స్ విచ్ విల్ బి యూజ్డ్.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
0: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ బై ది స్మాల్ స్టూడెంట్.
1: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించడం అత్యవసరమన్నాడు గురువు.
0: ద టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ క్లియర్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
0: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: హౌ క్యాన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్ అ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
0: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
1: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
0: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
1: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
0: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్నెస్.
1: అనుమానాలు అధికంగా వస్తుంది.
0: ఇంక్రీజింగ్ డౌట్స్ విల్ ఎమర్జ్.
1: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చించుతుంది.
0: ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఎంకరేజెస్ క్లవర్నెస్ బట్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ది వర్చ్యూస్.
1: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
0: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్.
1: ఇంకా అతనికి కార్యరూపంలో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
0: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రైనింగ్.
1: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
0: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
1: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ ఆఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
0: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్ Chain, you go and take this IAS officer out, physically.
1: ఈ మాట వినేటప్పటికి ఐఏ ఆఫీసర్ మండిపోయాడు.
0: The moment he heard this, this IAS officer was
1: పట్టలేని కోపం ఉట్టిపడింది.
0: He was very much enraged.
1: ఏ, నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో తను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
0: He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small child to get me out. It is not proper.
1: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు. సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
0: This teacher then told the officer, well sir, I did not just beat you or hit you. By mere word you are just getting hurt.
1: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
0: I would like to know, what is the reason for you are becoming so angry? It is world, isn't it?
1: Kanuka, ee maata individual la hrudayanni maarchu cheyadaniki shaktivantamainadi annadu.
0: Therefore, he said that world is capable of doing so much of harm or good.
1: Athariki personal experience kavatam cheta taanu nemmadiga bayataki vellaadu.
0: As this officer acquired personal experience, coolly he walked out.
1: Maata anedi శక్తివంతమైనటువంటిది.
0: వరల్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
0: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
0: ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ అగోనీ.
1: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికి నీ చిగురు వేస్తుంది అన్నా.
0: బ్రదర్ ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనస్సును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
0: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైనా కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్స్మిత్ టు మేక్ ది పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ టు వన్ కేస్ బై ఎ పర్టికులర్ ప్రాసెస్.
1: మనస్సు విరిగినేది మరి పెట్టగలదా?
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వన్స్ ది మైండ్ ఈస్
1: బ్రోకన్. మనస్సును విరిగించడానికి కానీ మనసును అరికించడానికి కానీ అతికించడానికి కానీ మాటనే కారణం.
0: ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ క్యాన్ కాజ్ ట్రబుల్ అండ్ విచ్ క్యాన్ గివ్ జాయ్.
1: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పరులను బాధ పెట్టకుండా, పరులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
0: దేర్ఫోర్ ది వర్డ్స్ విచ్ వి యూజ్ షుడ్ బి సచ్ దట్ దే డు నాట్ హర్ట్ అదర్స్, దే డు నాట్ గివ్ ఎనీ పెయిన్ టు అదర్స్.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా.
0: ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ ఫిజికలీ దేర్ మే నాట్ బి మచ్ ఆఫ్ ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ యువర్ టంగ్ ఇఫ్ యూ రాంగ్లీ యూజ్ ద టంగ్.
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది, డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ అండ్ ఫాల్ దేర్ మే బి ఎ స్మాల్ వుండ్, యూ కెన్ గెట్ ఇట్ డ్రెస్డ్ అండ్ ఇట్ కెన్ బి క్యూర్.
1: కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
0: బట్ ఇఫ్ యూ వర్ టు హర్ట్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ బై హార్ష్ వర్డ్,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
0: ద వూండ్ దట్ ఇస్ కాజ్డ్ టు ద మైండ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ డాక్టర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
0: దేర్ఫోర్ నెవర్ యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ అదర్ ఫీలింగ్స్.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది.
0: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
1: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
0: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్.
1: రసజ్ఞే మధురక్తి ఎత్తం సత్యం హితం త్వా పరమమోదామి ఆవర్ణయే దామదరాక్షరాణి గోవింద దామోదర మాధవేది అన్నాడు.
0: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు ఆర్ యు లైక్ స్వీట్ థింగ్స్ యు బెటర్ రిపీట్.
1: ఏ దేవుడు చెప్పాడు, ఓ నాలుక రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: ఓ టైమ్ యు నో what sacrifice means, you are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just make you, use yourself only for singing the name of the Lord Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
0: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
0: We experience this in every day-to-day life.
1: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
0: ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ గివ్ సమ్ స్వీట్ థింగ్ టు ద టంగ్ ఇట్ టేస్ట్ అండ్ ఇట్ జస్ట్ సేస్ దట్ ఇస్ సో స్వీట్ దట్ లెట్ మీ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్.
1: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిక్కు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది వెనుక నెట్టివేస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడ్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
1: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
0: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
0: టంగ్ లివ్స్ ఆన్ ఆనర్ అండ్ విత్ ఆనర్.
1: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలే.
0: ద టంగ్ నోస్ ఇట్స్ లిమిట్ సో వెల్ ఇట్ లివ్స్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్సైడ్ ది బాడీ డస్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఈవెన్ వన్.
1: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? నాకు ఏమాత్రం అంగీకరించదు.
0: వాట్ it does, it does by remaining inside the mouth and it doesn't come out.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైన రక్షణ కింద కాపాడుకుంటుంది.
0: Another feature of the Tangi is it has extraordinary furtherance. Whatever the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits, and it will always observe furtherance and
1: situation. Yashamandhi Dushtula Madhya, Dhummarkula Madhya, Undina Padikini, Vartu Yemaptam Kudunu Sambandham Lekunda, and the Jagrataga Melutu.
0: It lives in the midst of very harmful people, but still very carefully, with a lot of skill, it conducts itself. It doesn't get
1: Nalukaku Chuttu Muppayaru Kattamula Vale Undetvati Dattamulu Untunnayi.
0: Very short 32 teeth are around the tongue.
1: Meeru ee nimishamulo ettu pravartinchina kudanu okka nimishamulo dinni cut chestaru.
0: If it is not very skillful, it gets hurt very easily.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
0: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్డ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
1: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
0: ఇన్ దిస్ వే టైమ్ హెస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్.
1: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
0: ఇట్ హస్ బీన్ టీచింగ్ యూ మే బి ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ విత్, బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్, విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్, యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినట్టే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
0: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very bad.
1: Mana sadgunamulanu, mana sadbhavamulanu, sattavattanu okka chalamulo manam kolipothunnam.
0: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
1: Kalukane ilanti paristhitulaku manam guri kaakunda unde nimittamai mana jeevanu mottamotta arikattukomani bojinchu vachindi.
0: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
1: Nenu anek paryavana pillalaku cheptunnanu nayana adhikanga maatladakandi endukante variki arthamayye reethi lopala manalo undinatundi divya shakti aatma shakti anek vidhamulaga kudanu vyaktam aipothuntari.
0: Swami would be telling quite often to the students, dear students, you should not talk much. The divine energy which is in you would be wasted by such
1: adhika matala cheta manaku gnapa shakti chinistundali.
0: By too much of thought the memory power would be lost.
1: Balaheenata naramula yokka balaheenata yerpadutundali.
0: There would be weakness developed in the body.
1: Adi dharalopale vruddhapyam kudanu vastundali.
0: Premature old age would be the result of it.
1: Ee kaakunda oka chetta peru kudanu guri ayipothundam.
0: Not only that, one gets a bad name also.
1: Oka chinna udaharanam, ఒక రేడియో ఉంటుండాలి.
0: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ని మనం స్టార్ట్ చేసి పెట్టాం.
0: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్, ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
1: భక్తి గీతములు పాడుతూ ఉండాలని,
0: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
1: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
0: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
1: ఖర్చు అవుతుందా లేదా,
0: is it a fact or not?
1: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ విల్ బి కంపేర్ టు ఏ రేడియో.
1: మన బుద్ధి స్విచ్ వంటిది.
0: అవర్ ఇంటెలిజెన్స్ ఇస్ లైక్ స్విచ్.
1: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
0: అవర్ మైండ్ ఈస్ ఇట్ విల్ బి కంపేర్ టు
1: ఈ పాటలు మాటలతో బయట బయటపడుతున్నాయి.
0: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
1: ఈ పాటల చేత, మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
0: The sacred divine energy in us gets wasted by this kind of talk and words.
1: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
0: Right from the dawn to dusk and until he goes to bed, he would be talking, if not loudly, within himself at least he goes.
1: ఈ రేడియోను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుంది అది మాట్లాడుతున్నాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ సౌండ్ ఇస్ లెస్ బట్ ది టాక్ ఇస్ గోయింగ్ ఆన్ రేడియో.
1: మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుంది.
0: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ ఇన్
1: అసలు ఉద్యోగంలో రావడానికి ఇదే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డేజ్ ఇస్ దిస్
1: మాటలు. మానవుని యొక్క దివ్యత్వమనేటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత చేనింపు చేసుకోరాదు.
0: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
1: అధికంగా మాట్లాడుతూ మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
0: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
1: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
0: When he feels hungry, he takes more food.
1: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
0: On account of excess food, his feelings and thought would also continue.
1: ఈ ఇంద్రియములు నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు.
0: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
1: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికి ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
0: A horse which has been given very rich food, if you were to just tie it to a pen, it would not be keeping quiet. If you start, it
1: would be running.
0: Once you give rich food to a horse, it is necessary to give some exercise
1: also.
0: Proper exercise will give health and also will control
1: arrogance. కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
0: యూత్ ఇఫ్ ది మియర్లీ టేక్ ఫుడ్ అండ్ డు నాట్ వర్క్ హార్డ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇట్ లీడ్స్ టు
1: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
0: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
1: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
0: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
1: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
0: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
0: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
0: ద బ్రాంచ్
1: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కుడును ఏమాత్రము అదరదు బెదరదు.
0: ద బర్డ్ విచ్ ఇస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
1: కారణం ఏమిటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు.
0: ది రీజన్ ఈస్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్ బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడాను బాధపడిపోతున్నాడు, వీడు కూడాను దానికి గురి అయిపోతున్నాడు.
0: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ గెట్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యావ్ ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇది అమిత ఆహారం.
0: రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
1: తాలసిక ఆహారం.
0: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
1: రక్షణిక భావం
0: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
1: రేంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, గృహములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద పేరెంట్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్.
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్స్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: బికాస్ యు ఆర్ మ్యాన్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ద ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
1: మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం.
0: Calling yourself man, but trying to enjoy the freedom of
1: a manavudiga sancharinchu.
0: Live like a man.
1: Manavudiga sancharinchu. అభివృద్ధి సమయంలో మానవత్వాన్ని పెంచుకో. మానవత్వం త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస, ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి. కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారు అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names. And all that you see around is a manifestation of that one and only entity.
1: Pogaku moolamu nippula punjamunda. Railu paruvuku nadipinchu driverunda. Automatic light ku avadulunda. ఒకడు జగతిని సృష్టింపనుండవలదే, ఒకడు జగతిని సృష్టింపనుండవలదే, ఒకడు జగతిని సృష్టింపనుండవలదే.
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation which you call is the universe or nature? Embodiments of love.
1: ఈనాడు లోకములో వైజ్ఞానికమున మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించినది.
0: In the world of today, we find that man has made rapid strides of progress through the medium of science and technology.
1: విజ్ఞాన సాంకేతిక శాస్త్రమున బ్రహ్మాండమైన విజయాన్ని కూడా సాధించినది.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
1: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ ద్వారా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
0: In terms of the field of research dealing with plastics or the electron or the computers, certainly the world has advanced a great degree.
1: అణు శాస్త్రమునందు కాని, ఆకాశ మార్గమునందు కాని, ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడా సాధిస్తూ వచ్చింది.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
1: మరొక వైపున చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు, సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
1: రాజకీయంగా, ఆర్థికంగా కల్లోలములు పెరుగుతూ వచ్చినవి.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
1: దేశీయ, మత, కుల భేదములు పెరుగుతూ వస్తున్నవి.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
1: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
0: Narrow regional outlook is on the ascendancy.
1: విద్యందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: There's chaos in addition, agitation in the field of education.
1: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం సలుపుతున్నది.
0: Such detrimental forces are on the rampage the world around.
1: నైతికంగ వైజ్ఞానికంగ పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటిని మనం విచారించవలసిన అవసరం.
0: It's absolutely necessary at the moment to try and ponder all this question. What's the cause of these disturbances at the moment? We should also try and ask this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology, and on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
1: నైతికంగ మత ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటం కారణమేమిటి?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
1: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
1: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితములకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand you have problems galore pertaining to one's own basic values of one's own existence.
1: దీనికి అన్నింటికి మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you would find the reason it's selfishness and nothing beyond.
1: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
1: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: Unity is the guiding principle for man's existence.
1: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గం.
0: And service to society is a true measure of his progress.
1: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయము మనకు అర్థమవుతుంది.
0: You have to turn the pages of history of this great country of Bharat and you would know what the whole thing is about.
1: భారతదేశమునకు 10,000 మైళ్ళ దూరమున ఉన్నటువంటిది ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
1: ఆ ఇంగ్లాండ్ యొక్క భూభాగము కేవలము 92,000 చదరపు మైళ్ళు మాత్రమే విస్తీర్ణము.
0: If you look at the area of this country, England, it's about 92,000 square miles.
1: దాని యొక్క జనాభా చూస్తామా 5 కోట్ల మంది జనాభా ఆనాడు.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
1: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 1,600,000 చదరపు మైళ్ళు భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area, 16 lakh square miles.
1: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్లు జనాభా.
0: If you look at the population of this Bharat, it is 44 crores.
1: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ మాత్రము లేదు.
0: And there's been no dearth of scientific talent in this country.
1: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడాను కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
1: ఆనాడు బలవంతులైనటువంటి సూర్యులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who were valiant and valorous and mighty.
1: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని, 1,600,000 చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని, 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండు, 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: But then what you find is this. This country of 44 crores people and 16 lakh square miles came under the rule of a country where you had the population touching a mere 5 crores and area a mere 92,000 square miles. What's the reason for this?
1: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is the basic reason for this.
1: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
1: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
1: మానవుడు మారినప్పుడే జగత్తు మారుతుంది.
0: When man transforms, so would the world around him also.
1: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం కూడా మంచిదవుతుంది.
0: If an individual were to be good, the society also would be good.
1: కనుకనే ఈనాడు రాజకీయంగా ఆర్థికంగా నైతికంగా వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశము ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకునలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
1: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నొందునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
1: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కాని ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
1: ప్రతి పదార్థమునకును ఒక పరార్థం ఉన్నది.
0: For everything there is a basis. For every material thing there is a basis, all right.
1: పరార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: And that which has no basis as such, this material entity, has no meaning.
1: పదార్థము వస్తువు.
0: Now when you talk of a padartha, it's a material entity.
1: పరార్థము శక్తి.
0: When you talk of pararta, that is beyond, that is shakti or strength.
1: Okati prani.
0: One is this prani.
1: Rendavadi pranam.
0: The second is called prana.
1: Okati moolamu.
0: One is the basis, moola.
1: Rendavadi stoolamu.
0: The second is the stoola or the gross.
1: ఇవి రెండు కూడాను పరస్పర విరుద్ధంగా మాత్రం లౌకికంగా గోచరమైనప్పటికీ సూక్ష్మ దృష్టికి రెండు కూడాను అవినాభావ సంబంధములే, అన్యోన్య స్నేహములే.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
1: ఆధునిక విజ్ఞానమునందు ఈ రెండింటికును పరిణామమును పురస్కరించుకొని ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉన్నట్టుకు వీలు కాదు.
0: Without this component of energy, in this world, you cannot have anything called matter.
1: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: The saying in the adhyatmic parlance or the spiritual parlance is called శివశక్తి.
1: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two and go deeper and then try to understand what it's all about.
1: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ కొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
1: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great triumph for man to have landed on the moon.
1: కాని లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కాని హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
1: ఈ విశాలమైనటువంటి యొక్క జగత్తు నందు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిలు చూస్తే మానవుని యొక్క శక్తికి అతీతంగా కనిపిస్తున్నాయి.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
1: ఈనాడు చంద్రమండలం చేరేటువంటి విజయం అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదనగా సముద్రములో ఒక కాకి రెట్టవలే ఉంటున్నారు.
0: Now when you look at this triumph of man, wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
1: కనుక మనము సృష్టి యొక్క రహస్యమునే గుర్తించడానికి చేతగానటువంటి సమయంలో సృష్టికర్తను ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది.
0: సో వెన్ యూ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ నేచర్, హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ ది కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ అబౌట్?
1: అయితే మానవ జీవితంలో నిత్యమైనటువంటి యొక్క సహజ ధర్మమునందు సత్యాన్వేషణ
0: ఆఫ్ దిస్ నేచర్ ఆర్ క్రియేషన్ అరౌండ్ యూ ఇస్ సర్టన్లీ బియాండ్ మ్యాన్స్ కాంప్రహెన్షన్.
1: ఈనాడు చంద్రమండలం చేరేటువంటి విజయం అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదనగా సముద్రములో ఒక కాకి రెట్టవలే ఉంటున్నారు.

0: ఈ ధర్మమునందు సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయటం ప్రధానమైనటువంటి లక్ష్యమని గంగూలీ కూడా చెప్పారు.
1: But then, as Ganguly just now said, in man's day-to-day life, the pursuit of truth should certainly form an essential component of his existence.
0: Search for truth is search for God.
1: The search for truth is verily the search for God.
0: Truth is God.
1: Truth is God.
0: God is, because truth is God.
1: Because truth is God.
0: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
1: Now you must decide upon this. What is truth?
0: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
1: Now this is where we tend to get confused and bemused.
0: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
1: Now what is this truth or satya?
0: విన్నది విన్నట్టుగా చెప్పటం సత్యమా?
1: Does truth consist in relating or recounting what you have seen?
0: చూచినది చూచినట్టుగా చెప్పటం సత్యమా?
1: Or what you have seen recounting it in words, is it truth?
0: ఇది కాదు.
1: This is not so.
0: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి, రెండు సత్యములు ఉంటున్నాయి.
1: Now there are two types of truth, one which is transient and temporary and the second which is permanent and lasting.
0: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
1: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
0: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
1: So you say such and such an individual has worn a blue colored dress.
0: అది సత్యమే.
1: That certainly is truth.
0: ఎప్పుడు నీవు చూచినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
1: That is truth, all right. But when you have seen the person.
0: రేపటికి బ్లూ కలర్ మారిపోవచ్చు.
1: Now tomorrow this blue color could change.
0: కనుక ఇది తాత్కాలిక సత్యం.
1: Now this is an example of temporary truth.
0: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
1: Now the same thing in Sanskrit has been called nija.
0: సత్యము అనేటువంటిది ఇది కాదు.
1: This is not satya.
0: త్రికాల భాగ్యం మార్పు చెందనటువంటిది, భూత భవిష్యత్ వర్తమానములు ఎందు కూడాను మార్పు చెందనటువంటిదే సత్యం.
1: That which remains beyond change, the past, present and future, which is a lasting entity, that indeed is satya.
0: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
1: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on the path of satya.
0: పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
1: This is satya. This is what has been said as being whole and full.
0: కానీ తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు తలుపుతున్నాము.
1: Now we are certainly undertaking understanding what is effectively a temporary truth.
0: ఈ యొక్క పూర్ణమునందు అర్ధ భాగంగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
1: Now that which is whole, you slice it into half. That half is your nija or temporary truth.
0: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్థంగా తుడిచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
1: So when you have a full circle going round, which is whole, and you cut it into two, what you are left with is the alphabet C.
0: ఆ సీ నే సైన్స్.
1: That C is your science.
0: ఇది పూర్ణము కాదు.
1: That C is your science and it is not complete.
0: పూర్ణములో ఈ యొక్క సెమి సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
1: In a full circle, you have a semicircle. You don't have a full circle in a semicircle.
0: కనుక ఆధ్యాత్మికమునందు కూడాను సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
1: So in ఆధ్యాత్మిక you have science, but you don't have ఆధ్యాత్మిక in science.
0: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
1: So all that you see in the world around you in the form of matter, your research is pertaining to this.
0: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమో కనిపించలేదు.
1: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
0: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
1: Now this satya is a manifestation of the cosmic will.
0: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
1: Now here we would do well to quote what Eddington once said, the famed British scientist.
0: The great end of life is not knowledge, but action.
1: The real end of life is not knowledge, but action.
0: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కానీ ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
1: Today we are certainly collecting and collecting facts pertaining to science. But what we are thus collecting, we are not translating into action.
0: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థం కానటువంటివి రెండు ఉంటున్నాయి.
1: Now any amount of experimentation, observation from your side would still leave two things beyond your understanding.
0: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది ఇది రెండు.

0: అది న్యూక్లియస్ అన్నారు.
1: The one is the one which is extremely weak, the other which is extremely strong. This is what.
0: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
1: Now you can't understand these two.
0: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు, యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: Now Eddington again said, universe is a thought of God.
0: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
1: Now the Upanishads have the same thing to say in the spiritual parlance, where we talk about what you see around you is a manifestation of the cosmic will.
0: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును క్రోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
1: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
0: it. దానిని ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడు దీని యొక్క ఉపయోగం ఉంటుంది.
1: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
0: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని యొక్క దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
1: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
0: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థంలోనే తన యొక్క జీవితం వ్యర్థం చేస్తున్నారు.
1: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
0: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు తత్వవేత్తలు మహనీయులు జ్ఞానులు మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
1: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
0: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు తెగించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
1: So that day when man would try to remove himself from this selfishness in him.
0: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడు కానీ పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించుటలేదు.
1: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit.
0: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడు కానీ నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
1: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
0: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
1: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
1: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
0: ఈ పంచభూతములను యందే పంచ ప్రాణములు కూడాను చేరి ఉంటున్నవి.
1: And in these five, we talk about the pancha prana, the five pranas.
0: మొదటిది సూర్యుడు.
1: The first, the sun.
0: ఈ సూర్యుని యందు కేవలము ప్రాణశక్తి అధికంగా ఉంటుండాలి.
1: Now in this sun, we have got this life-giving force.
0: అనేక మంది సూర్యుని యొక్క తత్వము హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
1: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
0: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైనటువంటి వాయుగుండము మాదిరి గోచరమవుతుండాలి.
1: Now according to them, this sun is merely a gaseous mass.
0: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
1: But this is not the case. This is the very source of life.
0: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: సో వాట్ యు కాల్ ద లైఫ్ గివింగ్ ఎయిర్ ఫర్ యూ ఈజ్ ఆల్సో ఎమినేటింగ్ ఫ్రమ్ ద సన్.
0: భూమి నుండి అపాన వాయువు వస్తుంటుండాలి.
1: అండ్ ఫ్రమ్ ద ఎర్త్ యు హావ్ ద అపాన వాయు.
0: ఇంకా ఆకాశం నుండి కూడాను సమాన వాయువు వస్తుంటుండాలి.
1: అండ్ ఫ్రమ్ ద స్కై యు హావ్ వాట్స్ కాల్డ్ ద సమాన వాయు.
0: ఇంకా జలము లోపల వాన వాయువు ఉంటుండాలి.
1: And in water, you have what's called a vanavayu.
0: ఈ వ్యానవాయు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Now this one, the vanavayu, is the most important thing.
0: అగ్నిలో ఉదానవాయు వస్తుంటుండాలి.
1: And in agni, we talk of ఉదానవాయు.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
1: Now in every being, in this body, you have 72 crores of nerves.
0: ఈ 72 కోట్ల యొక్క నరముల యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
1: And in these 72 crores of nerves, this vyanavayu tends to permeate freely.
0: ఇది ప్రకృతి యొక్క నైజం.
1: Now this is something pertaining to the secret of nature.
0: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నప్పుడు ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాది.
1: దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ ఆర్డైన్డ్ ఇన్ నేచర్. యు హావ్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ప్రివైలింగ్ అమంగ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్.
0: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
1: ఈవెన్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టు బి సో ఇన్ ఎ సర్టెన్ బ్యాలెన్స్.
0: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే?
0: మనము చేసేటువంటి పరిశోధనల లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం, కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
1: టుడే ఇన్ researches that we are undertaking, we do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
0: ye vignana vetta inappudiki vishalamainatundi bhavamato deenini parishodhana talipinappudu idi desha kalyanam yerpadutundi.
1: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
0: kaani adhika bhaganga స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
1: బట్ ఇంక్రీజింగ్లీ హి మేక్స్ యూజ్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: తమ యొక్క అభివృద్ధి, తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
1: హి క్లెమర్స్ ఫర్ హిస్ ఓన్ నేమ్ అండ్ ఫేమ్.
0: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: దట్స్ ది రీజన్ వై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో అవుట్ ఆఫ్ బ్యాలెన్స్, టెండింగ్ టు బి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్.
0: ఈ యొక్క పంచభూతములతోనో వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
1: నౌ ద సైంటిస్ట్ ఆర్ వేజింగ్ ఎ వార్ యాజ్ ఇట్ వర్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: చెలగాటం ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
1: దే ఆర్ లిటరల్లీ ప్లేయింగ్ ఫైర్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
1: యాజ్ అ రిజల్ట్ దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ఎకాలజికల్ బ్యాలెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అలజడికి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
1: ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ క్రియేటింగ్ ఆఫ్ దీస్.
0: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమ నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
1: ఆర్ దీస్ అండర్టేకింగ్ నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్, సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
0: ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచమంతా కూడాను 10 టూర్లు భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
1: Now, talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
0: ఇది ఎంత పిచ్చి మాట.
1: Now, how mad the whole state of affairs is.
0: ఒక్క తూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
1: You use your weapons once, the world gets destroyed. Now, you have capacity to destroy 10 times.
0: Kaluka ee matalanta kevalamu jagattunu bedirinchetuvante kaani idi sariyainatti hrudayam matalu kaadu.
1: So these words that are being uttered now by them are threatening the very security of the world.
0: Idu kritikamaina chestundi melu mahetudaina cheyadu. Manchi cheyatamlo mana science abhirudhi cheyalu kaani chedda cheyatamlo kaadu manam abhirudhi chesukotam.
1: An ant could possibly do you harm, but the Lord will never do so. In science certainly you try and do that which will be beneficial to you.
0: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబ్స్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
1: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean.
0: తద్వారా ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
1: As a result, you do not know how much of pollution is coming through in these ocean waters.
0: ఈ వాయువు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
1: So also these harmful, the poisonous fumes which go. What discussion
0: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి యొక్క చీరమును ఇస్తుందో యోచించడం లేదు.
1: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
0: ఈ చీరం వల్ల ఎన్ని రకములైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం లేదు.
1: And this milk which is damaged thus, if taken, can lead to any number of
0: కనుక ఇన్ని రోగములకు, ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణము చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
1: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
0: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
1: Now there must be a ceiling, a limit on these experiments.
0: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
1: Anything beyond is what is being done.
0: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
1: Experiments probably are any number and of great magnitude.
0: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
1: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్. నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్.
0: అయితే ఇట్టి విశాల హృదయము, ఈ పవిత్రమైన భావము, నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
1: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to
0: pursue.
1: Now the experimentation dealing with the five elements has to be on the reduce. Then the climate around you would also change for the better.
0: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధమవుతుంది.
1: The water also would get purified, the drinking water.
0: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
1: At the moment the five elements are being defiled.
0: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
1: That's why the world is coming to grief in a number of ways.
0: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలైంది.
1: Now since the Mahabharata war was waged a period of 5500 years.
0: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5500 సంవత్సరంలో జరుగుతున్నాయి.
1: But then when you look at the history of the country since that time, in these 5500 years at least 15,000 wars would have been waged.
0: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో.
1: And you do not know how many more are to come.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మానసిక పరిణామం లేదు.
1: There is no transformation of the mind.
0: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటిది శేషించి ఉంటుండాలి.
1: There is this element of residue of animality in man.
0: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
1: So try and remove this animality.
0: ఈ పశుత్వము దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: And for the sake of this, try and develop love.
0: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
1: When the mind changes for the better, everything could change.
0: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక నిరుపయోగమైనటువంటివి.
1: You have no means of transforming the mind. You talk of progressing in a number of other directions. It's meaningless.
0: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్యేహు. ప్రతి ఒక్క విషయమునకు మనస్సు చాలా అవసరం.
1: It has been rightly said that it is the mind which is responsible either for one's bondage or for one's liberation.
0: మనోమూలం మిదం జగత్తు సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
1: And the world as such rests on this, is pivoted on this mind.
0: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా గుర్తించినటువంటి వారం అవుతాం.
1: So when you purify the mind, you certainly recognize the underlying truth of all this around.
0: కానీ seeing is science అని అంటున్నాం.
1: You talk of seeing is science.
0: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
1: బట్ దిస్ సర్టెన్లీ డస్ నాట్ కన్వే ద ఫుల్లెస్ట్ మీనింగ్.
0: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
1: నౌ యు సే దట్ మై మైండ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్.
0: మనసును చూడగలుగుతున్నావా?
1: బట్ దెన్ ఆర్ యు ఏబుల్ టు సీ ద మైండ్?
0: కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ ఏ కేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఐఎమ్ వెరీ అన్హాపీ అంటారు.
1: దెన్ యూ సే ఐఎమ్ వెరీ అన్హాపీ.
0: ఈ హ్యాపీ అనేది కానీ అన్హాపీ అనేటువంటి కానీ మనం చూడగలుగుతున్నామా?
1: ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ యు కాల్ ఇస్ హ్యాపీ అండ్ వాట్ ఇస్ అన్హాపీ?
0: ఎంత నమ్ముతున్నాం మనం?
1: దెన్ హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్ స్టేట్?
0: ఇది ఎక్స్పీరియన్స్.
1: దిస్ ఇస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే ఫెయిత్ అనేటువంటిది బియాండ్ రీజన్.
1: సో యూ టాక్ అబౌట్ ఫెయిత్ నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఫెయిత్ ఇస్ బియాండ్
0: రీజన్ అనేటువంటిది లేదు.
1: ఫెయిత్ ఇస్ బియాండ్ రీజన్. ఇట్ హాస్ నో రీజన్ అట్ ఆల్.
0: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ద ట్రై అండ్ కల్టివేట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యు.
0: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పక మునుపు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
1: నౌ బిఫోర్ న్యూటన్ స్టార్టెడ్ హిస్ రీసెర్చెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రావిటేషన్ సర్టెన్లీ దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ టు ద ఎర్త్ వాస్ ప్రెసెంట్.
0: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిర్ణయం చేశాడు.
1: ఆఫ్టర్ హీ హాడ్ కన్క్లూడెడ్ హిస్ రీసెర్చెస్ ద ఫైండింగ్స్ హీ సెడ్ ద ఎర్త్ హాస్ గాట్ ద కెపాసిటీ టు అట్రాక్ట్.
0: కానీ అంతకు పూర్వం దీనికి ఆకర్షణ శక్తి లేదా?
1: But then does it mean that the earth did not have this power of attraction? It did have all right, but it was not seen, observed by anybody.
0: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
1: Can you say that it did not exist because you did not see it till then?
0: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏముంటుందో తనకేం తెలియదు.
1: Now today when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
0: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటారు.
1: And today what you have decided upon yourself at one point of time could be new.
0: కనుకనే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
1: So in this manner you find that there are any number of things the knowledge of which you do not have.
0: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరిపోవడానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
1: We go merely by what little we know. We get puffed up by a sense of ego and arrogance.
0: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
1: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness,
0: that will be the day.
1: That will be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
0: కానీ ఇదంతా లోపల పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్తే మీరు ఏమీ చెప్పగలరు.
1: బట్ దెన్ ద హోల్ థింగ్ ఇస్ షీల్డెడ్ ఫ్రమ్ వ్యూ, జస్ట్ ఎ టైనీ వీబిట్ ఇస్ షోన్. వాట్ కెన్ యూ డిసైడ్ నౌ?
0: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
1: నౌ టుడే వాట్ ద సైంటిస్ట్ హావ్ ఫౌండ్ ఈజ్ దట్ వీబిట్ ఆఫ్ ఎ థింగ్ జటింగ్ అవుట్.
0: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
1: దేర్ ఇస్ సో మచ్ మోర్ టు ఇట్ విచ్ దే హావ్ యెట్ టు సీ.
0: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకున్నాం అనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
1: సో డే బై డే యాజ్ యూ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ అబ్జర్వింగ్ ద కంక్లూజన్ దట్ యు డ్రా ఇస్ దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ టు బి నోన్ దాన్ వాట్ హావ్ బీన్ నోన్.
0: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉండినటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
1: సో మ్యాన్ కన్ఫైన్ యాజ్ హీస్ టు దిస్ మియర్ నాలెడ్జ్ పర్టనింగ్ టు హిస్ విద్య అండ్ బుద్ధి కెన్ నెవర్ హోప్ టు కాంప్రహెండ్ గాడ్ విచ్ ఇస్
0: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
1: హీ కెనాట్ మెజర్ ఆర్ గేజ్ గాడ్ త్రూ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హిస్.
0: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
1: నౌ హీస్ సంథింగ్ విచ్ ఇస్ సో వెరీ డైవర్స్ అండ్ వాస్ట్.
0: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
1: సో టుడే ద నీడ్ ఆఫ్ ది డే ఈజ్ ఎ బ్రాడ్ విజన్.
0: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
1: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్
0: కొత్త సంస్థను కాదు మనం కోరవలసినది.
1: నార్ ఎ సెట్ ఆఫ్ న్యూ ఆర్గనైజేషన్
0: కొత్త విధానం కాదు మనం కోరవలసినది.
1: నార్ ఎ న్యూ ఫార్మాట్ ఆర్ న్యూ వే.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
1: వాట్ వీ నీడ్ ఈజ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఎ ప్యూర్ అన్సలీడ్ హార్ట్.
0: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
1: సో క్లీన్లీనెస్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ ఈజ్ నెసెసరీ టుడే.
0: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలన చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
1: వెన్ కెన్ దిస్ బి పాసిబుల్? ద డే వెన్ యూ హ్యావ్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ ఈగో ఇన్ యూ.
0: ఇదికి ప్రేమను పెంచాలి.
1: ఫర్ దిస్ యూ మస్ట్ డెవలప్ అండ్ కల్టివేట్ లవ్.
0: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై ఎ పర్టికులర్ థింగ్ దేర్ ఇస్ సర్టెన్ మెథడ్ ఫర్ ఇట్. ఎ సర్టెన్ థింగ్ నెసెసరీ.
0: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హెల్ప్ యూ టు ప్యూరిఫై ఆర్ క్లెన్స్ యువర్ హార్ట్?
0: ఇదే ప్రేమ.
1: దట్ మీడియం ఇస్ లవ్.
0: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడా ఏకత్వంగా ఉంటారు.
1: వెన్ యూ హ్యావ్ ప్యూర్ అన్సలీడ్ లవ్ స్ప్రౌటింగ్ అండ్ స్ప్రింగింగ్ ఇన్ యూ, that will be the day when all individuals will come together.
0: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
1: In this country of Bharat there are 70 crores of people living.
0: కాని ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
1: But there is no link between one and another.
0: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కాని ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
1: బోర్న్ ఇన్ ఇండియా, బ్రాట్ అప్ ఇన్ ఇండియా అండ్ సేయింగ్ దట్ హీ బిలాంగ్స్ టు ఇండియా, హీ రియలీ హ్యాస్ నో ఫీలింగ్ ఫర్ ద కంట్రీ యాజ్ సచ్. హీ లుక్స్ బియాండ్ ద షోర్.
0: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
1: యూ డెసర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడీ ఎల్స్ యాజ్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో. హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
0: కనుక ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
1: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ఎ బేసిస్. ద బ్రాడ్ విజన్ దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫర్.
0: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
1: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెసెసరీ అండ్ దట్ ఈస్ భక్తి.
0: ఈ ప్రేమతత్వం నుండే సర్వస్వం కూడా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
0: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
1: ఇన్ ఎ వరల్డ్లీ కాంటెక్స్ట్ వాట్ హావ్ అచీవ్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
0: ఇహమున సింగింప హేమతారక విద్య, పరమున సింగింప బ్రహ్మ విద్య. మానసిక శాంతి, దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
1: నౌ యూ సర్టన్లీ డూ నీడ్ టూ థింగ్స్, ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద బాడీలీ కంఫర్ట్.
0: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
1: బట్ బిట్వీన్ ద టూ ద కంఫర్ట్ ఆఫ్ ద బాడీ ఇస్ నాట్ దట్ నెసెసరీ.
0: దేహం ఒక్క కార్ట్ వంటిది.
1: ద బాడీ ఇస్ లైక్ ద కార్ట్.
0: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
1: ద మైండ్ ఇస్ లైక్ ద హార్స్.
0: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
1: యూ హ్యావ్ ద హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ the cart in the rear, then you can have a safe journey.
0: కానీ ఈనాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
1: But today, with the increase in knowledge around you, you have put the cart before the horse.
0: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
1: Though you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
0: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
1: You do build mansions.
0: Air conditioners పెడుతున్నాం.
1: Talk of air conditioned comfort.
0: Dunlop sofas, Dunlop beds అంతా వేస్తున్నాం.
1: Want to rest and recline on Dunlop sofas and
0: beds. కానీ మానసిక శాంతి లేదు.
1: But you have no mental peace.
0: దీనికి ఎక్కడ సుఖం ఇస్తుంది? బాడీ కూల్ అవుతుంది, మైండ్ హీట్ అవుతుంది.
1: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
0: Kanuka ee naadu manam koravalsindi emiti? Manasika shanti unte aranyamulo untunne gaane aanandanni anubhavistam.
1: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
0: Kanuka manaku motta motta manas shanti undinappude manavattam raanistundi.
1: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
0: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
1: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్. దీని
0: వేదాంతం చెప్పింది అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
1: దిస్ వాట్ ది వేదాంత హస్ సెడ్, వన్ హూ హ్యాస్ ల్యాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
1: వన్ హూ హ్యాస్ ల్యాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ కంఫర్ట్.
0: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి ఒక వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: దిస్ పీస్ ఆఫ్ మైండ్ కుడ్ బి ఆబ్టైన్డ్ త్రూ ది మీడియం ఆఫ్ లవ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ యువర్ ఎఫర్ట్ షుడ్ బి.
0: ఎంత సేపు చూచినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
1: యూ టాక్ ఆఫ్ అబ్జర్వేషన్, యూ టాక్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ ఎండ్లెస్ వే.
0: ఈ పరిశోధనలు జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
1: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
0: ఒక సైంటిస్ట్ కూడా నువ్వు కేవలం నీటిపైన తైల పుట్టు మాదిరి ఏకాగ్రంగా ఉండరాదు.
1: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
0: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: Along with the scientist, you must have the component in the form of industrial life.
0: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
1: So when you have both of them coming together, you have your machinery coming through.
0: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడే జగత్ సుక్షేమంగా ఉంటుంది.
1: And when you have machinery, then the world can enjoy comfort.
0: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపర్, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
1: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
0: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు లైబ్రరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా దిచ్చి పెడుతున్నారు.
1: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యూ హ్యావ్ ఎక్స్పెండిచర్ రన్నింగ్ ఇంటూ క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్.
0: సెన్స్ కు మనం బానిసలు కారాదు.
1: వీ షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
0: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
1: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
0: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
1: బట్ టుడే యూ ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్ బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
0: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
1: వెన్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
0: కనుక మనం సమాజం ఏ గతి పెట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
1: వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది పాత్ విత్ ద వరల్డ్ ఇస్ టేకింగ్, హూస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్.
0: కేవలం నేరవ మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
1: నోబడీ ఇస్. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
0: కనుక ఈనాటి సైంటిస్టులంత ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
1: Today scientists should come forward to try and do benefit to the society.
0: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
1: They must make an effort to alleviate the suffering of people at large.
0: నిజంగా సైంటిస్టులు చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
1: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
0: ఇదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువల్.
0: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
1: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
0: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
1: మై పీపుల్, మై కిత్ అండ్ కిన్ అండ్ ఐ షుడ్ కమ్ అప్, దిస్ ఈస్ ఎ వెరీ నారో అవుట్లుక్.
0: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
1: All should get the same type of life to lead.
0: కనుక అందరి యందు ఒక్క దైవత్వం ఉండాలనేటువంటిది ఈ ఆధ్యాత్మికములోనే నిరూపిస్తుంది.
1: It is the ఆధ్యాత్మిక, the spiritual domain which proves beyond doubt the point that in all individuals
0: ఏకోహం బహుశ్యాం
1: resides the one and the only one. The one manifests as the many.
0: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అదే నిజమైనటువంటి ఒక సైన్స్.
1: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
0: కేవలం నాలెడ్జ్ ని డెవలప్ చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: Merely a furtherance of knowledge is of no use.
0: ఈ నాలెడ్జ్ టుడే అండ్ టుమారో నాలెడ్జ్, డే ఆఫ్టర్ టుమారో ఎలర్జీ.
1: What you call knowledge is today and tomorrow. Day after tomorrow, that becomes allergy.
0: Practical లో లేనటువంటి ఒక నాలెడ్జ్ ప్రయోజనం ఏమిటి? Useless.
1: That knowledge which cannot be transferred into practice is useless.
0: What knowledge without action is useless. Knowledge. Action without knowledge is foolishness.
1: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
0: కనుక మనం అన్నింటినీ కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
1: So what you have learned, try and show it in practice.
0: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకంలోకి ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
1: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
0: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది?
1: How much of it is being thrown up in the society?
0: లేదు. ఇది ఏమాత్రం కూడా లేదు.
1: Not an iota of it.
0: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడా అనుకూలంగా చేస్తూ రావాలి.
1: So try and use it for the brothers. After all, everybody around you is your own brother.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము భగవత్ తత్వము రెండు కూడా భిన్నమైనటువంటివి కాదు.
1: Embodiments of love. What you must understand is what you call science, what you call spirituality, or that dealing with God.
0: ఈ రెండు కూడాను ఒక్కటే.
1: They are not two disparate or different entities. The two are essentially one.
0: ఇది ఒక్కటి. ఏమిటి ఇది?
1: Now here it is. Now this is, what is this? A piece of cloth.
0: ఇది cloth కాదు, bundle of threads.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: కానీ threads కాదు, cotton.
1: It's not threads again, it's cotton.
0: Cotton, thread, cloth, గుడు ఒక్కటే.
1: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
0: లౌకికం, భౌతికం, ఆధ్యాత్మికం, మూడు ఒక్కటే.
1: So here you have లౌకిక, భౌతిక and ఆధ్యాత్మికం, all the same.
0: You are not one person, but three.
1: You are not one person, but three.
0: The one you think you are, the one others think you are, the one you really are.
1: The first, the one you think you are. The second, the one others think you are. And the third, what you really are.
0: Kalukane, work, worship and wisdom. Ee moodintini ekam cheyali.
1: So you talk about a synthesis, work, worship and wisdom in this
0: work. Chetulato manam pani cheyali.
1: We talk of work through the medium of hands.
0: Worship, neevu manasuto chintinchali.
1: Talk of worship, the medium of heart.
0: Wisdom. బుద్ధితో విచారణ చేయాలి.
1: And you talk of wisdom, the intellect comes
0: into play. బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
1: What you try to, this process of inquiry through the medium of intellect is jnana.
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
1: And where you have a pure heart, that is bhakti.
0: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
1: And doing beneficial acts is karma.
0: కనుకనే work, worship and wisdom is the three W's నీవు కావాలి.
1: So you have here the three things, work, worship and wisdom. The three W's, that's what you must become.
0: ఇది నిజమైనటువంటి యొక్క మానవత్వానికి తగినటువంటి ఉత్తమ మార్గం.
1: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
0: నిజంగా మన హృదయం యొక్క పరిశీలితను మనం ఏమాత్రము చూడటం లేదు.
1: But today we really not concerned about the welfare of the heart or the purification of it.
0: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
1: You must try and protect and safeguard the purity of the heart.
0: ప్రపంచములో ఒక విధమైనటువంటి ఉపకారమునకు కాని అపకారమునకు కాని ఏక మనసే ఆధారం.
1: Now either for good to the society at large or for the bad, it's the mind.
0: బలహీనతకు కాని బలమునకు కాని ఒక మనసే కారణం.
1: Either for weakness or for strength, it's the mind again which is the cause.
0: కనుకనే బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
1: A powerful person tends to take up any number of
0: experiments. బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
1: Any number of experiments. Now one, for example, he talks about developing the aeroplanes.
0: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
1: The one endowed with a strong mind talks of developing the aeroplane. The one which has got a weak mind talks about a parachute and develops it.
0: ఈ పారాచూట్ కూడాను మనకు ఉపయోగమే, ఎయిర్ప్లేన్లు ఉపయోగమే.
1: Now when you look closer, you do need the parachute as you need the aeroplane.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
1: So both these two things are necessary for man for your day to day life.
0: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
1: సో ది ఫస్ట్ థింగ్ ఇస్ ఫెయిత్ ఆఫ్ బిలీఫ్ యాస్ యువర్ స్ట్రెంగ్త్.
0: మన ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
1: ద ఫెయిత్ షుడ్ సీ నో రీజన్ వాట్సెవర్.
0: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
1: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
0: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
1: ఇట్ ఈస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డూ యువర్ కర్మ.
0: లేకపోతే మన క్షణము కూడా నివసించడానికి
1: ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: కనుకని ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంతవరకునైనా మనం సాధించవచ్చు.
1: ఆన్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
0: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
1: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
0: ఇది అర్థం కాని మాటలు.
1: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
0: నమ్మకం ఒక్కటే ఉండేది, మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేదు.
1: This is meaningless. What you talk of faith or belief is just one. Not, you can't have two types of faith. One
0: foolish. Vicharana cheyakunda nirmala manastho nammakame oka moodha manasu antunnaru veedu.
1: You can't say that there's two types of faith, foolish and that which is not foolish. When you talk.
0: Idi anavasaramainatundi oka vicharana kalipi confusion aipoyi kattagadapudu fuse pogottukotame nammakam antunnaru.
1: Now what you mean by this faith or belief is you keep looking at so many things and in the process you get confused, you lose your fuse itself.
0: Kanuka manam eenadu హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
1: సో ట్రై అండ్ బిలీవ్ ఇన్ ఎవ్రీబడీ త్రూ దిస్ మీడియం ఆఫ్ హార్ట్.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్ ఎనీవన్.
0: కారణం ఏమనగా నీలో దోషం లేనప్పుడు నీవు పరులను ఒక నిందించడానికి అధికారం ఉంటుంది.
1: Now, when you have no fault in you, you have the right to criticize others.
0: మనలో ఏనాటికి ఏ నిమిషంలో ఎక్కడ ఏ విధమైనటువంటి దోషం ఏర్పడుతుందో.
1: But you never know at what time, at what point of time, when you have these faults in you.
0: సర్వులను ప్రేమించేటువంటి ఒక తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: Try and develop that nature where you can love everyone.
0: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: And through this love you can achieve anything.
0: ఒకవైపున మ్యాటరు మరొక వైపున ఎనర్జీ ఈ రెండింటిని చేర్చేటువంటి విధానం చూడాలి.
1: On the one hand matter, on the other energy. Try to synthesize these two at some point.
0: కనుక
1: that part.
0: మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
1: So what you must try to endeavor is try and link, bridge the gap between the worldly and the adhyatmika.
0: Aithe ee naadu manam veru veru chestunnam
1: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
0: Ekoham bahusyam ekam nunchi anekam aipoyutundari.
1: From the one have come the many.
0: Idi sareyindi kaadu.
1: Now what you are trying to do, providing this division,
0: anekam nunchi ekam chestu raavali.
1: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
0: Oka vruchamulo aneka pushpalu kanipistuntai.
1: In a single tree you have flowers of any number.
0: Aneka phalamulu kanipistuntai.
1: Any number of fruits.
0: Aneka branches unta untuntai.
1: Any number of branches.
0: Aneka roots unta untai.
1: Any number of roots.
0: Kani ee leaves unta untuntai.
1: And also any number of leaves.
0: Ee leaves fruits flowers ee roots ee branches anni cheri oka vittaram nunchi vastunnai.
1: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
0: Dinini bijam mam sarva bhutanam anindi Bhagavad Gita.
1: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
0: Kanuka bhagavantude deeniki vittanam.
1: God is the seed.
0: Vishwame deeniki pedda vruchamu.
1: This creation is the huge big tree.
0: Ee vishwamlo ochinatvanti okka ee okka flowers e mana okka thoughts.
1: And in this tree you have flowers, our thoughts.
0: Niyamga manam chesinatundi upakarame deenko unnatundi phalamulu.
1: And the good that you do are the fruit.
0: Mana relationship e deeniki branches.
1: Our relationships are like the branches.
0: Deeni palanu unnatundi phalame mana character.
1: And that fruit that comes through is a character.
0: Kinda unnatundi root e manaku vishwasam.
1: That root down below is this element of faith.
0: Kinda root paina fruit undinappudu idi oka tree.
1: When you have root below and the fruit above, then you have the tree.
0: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
1: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
0: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: So the cause for all this is one.
0: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
1: So through this love, try and develop character.
0: The end of education is character.
1: The end of education is character.
0: The end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is
0: the
1: love.
0: End of wisdom is freedom.
1: The end of wisdom is freedom.
0: You know what? Freedom, freedom, freedom. ఏమిటి ఈ ఫ్రీడమ్? మితిమీరినటువంటి ఫ్రీడమ్.
1: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
0: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
1: What you have really is freedom in excess. As a result, mental derangement.
0: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
1: For everything there is a limit.
0: నశ్రేయో నియమం వినా.
1: Everything bound within a certain limit.
0: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
1: Without this limit you cannot have a degree of comfort.
0: కనుక ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటట్టుగా చేయాలి.
1: So all our efforts today should be directed towards the furtherings of man's life as such.
0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
1: Today you have in the world around you diseases pertaining to the heart, diseases like cancer.
0: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ఇన్ని జరుగుతున్నాయి.
1: These are on the increase. The reason? The changes which are coming in the ecological balance.
0: పూర్వము ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించటం లేదు.
1: In the days gone by such diseases.
0: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
1: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them or diagnose them. This is a mistaken notion.
0: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
1: Now the reason is that the air that you inhale is not pure.
0: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
1: The water that you drink is not pure.
0: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
1: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్
0: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
1: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
0: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెయింటెడ్ విత్
0: కారణం ఏమిటి?
1: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
0: ఈ పరిశోధనల యొక్క రిజల్ట్
1: The result is the experiments that have been done.
0: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
1: Now in this nature there ought to be a perfect balance among the different components.
0: పైన టాప్ లోపల ఎనర్జీ.
1: At the right at the top you have energy.
0: దానికి స్కిల్.
1: Then you talk of skill.
0: దీనికి మధ్యలో బ్యాలెన్స్.
1: And before that you talk of balance.
0: డౌన్ లో ఇన్సైట్.
1: And under that you have insight.
0: పైన ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఈనాడు మనం స్కిల్ చేయటం లేదు, కిల్ చేస్తున్నాం.
1: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
0: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పుతోంది.
1: And before, because you're killing it, the balance is being upset.
0: బ్యాలెన్స్ తప్పుతోంది వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్సైడ్ అయిపోతోంది.
1: And because this balance is upset, you don't have insight, you have this outward thing.
0: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
1: So your knowledge should first of all be made into a skill.
0: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
1: And that which tells you how to make this into a skill is ఆధ్యాత్మిక
0: స్పిరిచువాలిటీ. కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
1: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
0: కనుక దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
1: సో ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లన్స్ యూ హ్యావ్ ఎన్ ఇంటర్మీడియట్ లెవెల్ ద హ్యూమన్.
0: ఈ హ్యూమన్ లెవెల్ లోపల సెల్ ఉంటున్నాడు.
1: The intermediate level is the human level.
0: Krinda matter level lo untundadi.
1: And before that, and below that you have the level of matter.
0: Paina divinity untundadi.
1: And above this human level you have divinity.
0: Ikkada material, ikkada oka humanity, ikkada divinity.
1: So here you have these three sedimentation processes going from above. Sorry.
0: Ee madhya unnatundi manavudu em chestunnadu? Ee divinity ki povatam ledu, matter ki digutunnadu.
1: You have right at the basis or the below matter. In between human and at the top divinity.
0: కనుకని divinity దూరం అయిపోతుండాలి.
1: Now today the man instead of going up towards divinity is coming down to the level of matter. He is getting far removed from divinity.
0: మనం కిందికి చూడకూడదు.
1: So you should never look down.
0: Low aim is crime అన్నాడు.
1: A low aim is a crime.
0: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు. విశాలమైన పై దృష్టి. Look up.
1: Never look down. Look up always.
0: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలలోకి మనం పోవాలి.
1: All the while try and get yourself motivated by
0: God. మనం సక్సెస్ అయిపోతున్నా ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో.
1: Have a high goal and aim. Once you succeed once, there's nothing like success.
0: Success begets success అన్నారు.
1: Success begets success as they say.
0: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
1: This is the type of success that you must try to achieve.
0: కానీ మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
1: So try and make spirituality and science. Take them together. Don't make a division between the two.
0: ప్రపంచం అంతా కూడా సైన్స్.
1: The whole world is science.
0: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
1: And the world at the same way is spirituality.
0: అది లేదు అది లేదు.
1: Is spirituality. Without one, the other has no meaning.
0: ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్.
1: One is negative, the other is positive.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
1: And there you have the two coming together, you have a result.
0: నెగటివ్ గా పోతే పాజిటివ్, పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
1: You have a positive result. Negative by itself, positive by itself, you can't achieve anything.
0: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: And today try and bring them together. That should be your endeavor.
0: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం గిట్టదు.
1: But today scientist says he has no place for spirituality.
0: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
1: He said that blind faith.
0: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
1: But he should not really go that way.
0: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
1: One who really believes so is no scientist at all.
0: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటినీ విశ్వసించాలి.
1: A true scientist gives due credence for
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: Tries to synthesize the two.
0: ఈ ఏకం చేసినటువంటిదే నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
1: And one who can bring about the synthesis is one who has got the total picture.
0: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆధేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
1: One who has the total picture in mind. Now, embodiments of love. You must have God as the basis and try to look for something which is resting on it.
0: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైంటిస్ట్.
1: One who tries to seek to understand this nature around him is a scientist.
0: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సైంటిస్ట్.
1: He is the scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation is a saint.
0: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సెయింట్ ఇస్ ద సైంటిస్ట్.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్. వన్ ఇస్ ద సెయింట్, ద అదర్ ఇస్ ద సైంటిస్ట్.
0: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
1: నౌ వెన్ యూ లుక్ అట్ ఇట్ క్లోజ్లీ, మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ క్లోజ్లీ లింక్డ్. ఆల్ రైట్, యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్.
0: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమతత్వము. ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
1: బట్ ద నీడ్ ఆఫ్ ద డే ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, విచ్ అగైన్ కుడ్ బి గాట్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ లవ్ యు కెనాట్ లివ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: అండ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
1: Now, if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
0: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు నా మిత్రుడు అనుకుంటే మనకి ఎంతో బలం ఇస్తుంది.
1: సో ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు యూ, యూ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దాట్.
0: అదే విధంగానే భగవంతుడే నా బంధువు భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ వర్ టు సే గాడ్ ఈజ్ మై రిలేటివ్ గాడ్ ఈజ్ మై ఫ్రెండ్ హౌ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ షుడ్ యూ ఫీల్.
0: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
1: So the true relation of yours is really God.
0: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
1: These relatives of yours through the meaning of this body, so long as you have your life.
0: మిత్రుడు నిజంగా.
1: So long as you have life in you.
0: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
1: Who's your true friend then again? God.
0: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
1: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way. When there is water in the tank or the pond, all the frogs collect there.
0: వాటర్ డ్రై అయిపోతానే ఒక్క సింగిల్ ఫ్రాగ్.
1: వన్స్ ద పాన్ డ్రైస్ అప్ యూ కాంట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాగ్.
0: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్.
0: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు.
1: వన్స్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసపియర్.
0: కానీ నిరంతరము కూడాను మన వెంట దంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
1: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
0: మనం విశ్వసించి జగత్తును కూడాను అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించటము, ఇది చాలా సరే సహజమైన జీవితము.
1: So believe in a God of this nature and live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
0: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరి అయినటువంటి సత్యాన్ని గుర్తించి దీన్ని తీర్చలేనటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతను అందుకుంటుంది.
1: ద డే ద సైంటిస్ట్ త్రూ దేర్ మీడియం ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కమ్ టు ది రియలైజేషన్ దట్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైన్స్ దట్ విల్ బి ద డే ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఫర్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
1: వి సర్టన్లీ హావ్ టు అబ్జర్వ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఎవ్రీథింగ్.
0: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
1: బట్ నెవర్ డూ సో విత్ ఎ ప్రిజుడిస్ మైండ్.
0: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించి
1: డూ సో బై వే విత్ అన్ ఓపెన్ మైండ్.
0: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
1: నౌ దేర్ లైస్ ఎ ట్రూ పాత్ ఆఫ్ అబ్జర్వేషన్.
0: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
1: అబ్జర్వ్ దస్ ఎక్స్పీరియన్స్ దస్ అండ్ రీచ్ అండ్ బికమ్ వన్ విత్ ద లార్డ్.
0: దీనికి నీదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
1: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్ ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
0: ఈనాడు వ్యక్తులనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్ యాజ్ అ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
0: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
1: వాట్ దే నో ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్ వెరీ లిటిల్ బట్ దే టెండ్ టు బికమ్ ఆరోగెంట్.
0: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
1: దే డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ పర్సూట్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ దే ఓన్ ఇంట్రెస్ట్.
0: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
1: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
0: నిజముగా విద్యావంతుడంటి అహంకారం అక్కడ ఉండకూడదు.
1: They feel they have understood everything in terms of a big pumpkin.
0: ఎవరు విద్యావంతుడు అతనికి అహంకారం ఉండదు.
1: One who is truly educated has no trace of ego in him.
0: విద్యె వినయ సంపన్నే అన్నారు.
1: Vidya or education confers humility on a certain person.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is the indication that a person is educated.
0: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసి చేరుతుంది.
1: When you have this humility, you can move freely with others.
0: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Have this element of love in you. Bind everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together, and therein lies your peace and progress and prosperity.
0: ప్రేమస్వరూపులారా, మొట్టమొదట మానసిక పరిణామం తప్ప ఇంక ఎన్ని పరిణామములు వచ్చినా జగత్తు మంచిది
1: కాదు. I'm hoping and blessing that you do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
0: మనసు మారితేనే జగత్తంతా మారుతుంది.
1: When the mind changes, the world also would change.
0: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
1: So for the sake of changing the mind, develop this love.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
1: Understand this truth, you have understood everything.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 11th of May 1983.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamula kante karinchutuku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమస్వరూపాస్ ఆఫ్ ఆల్ ఏజెస్ ద కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరే నామ ఇవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vacham.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయముతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును.
0: బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ బై లిసనింగ్ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ గెట్ సీక్రెట్ డివోషన్ అవుట్ ఆఫ్ దీస్ టూ ప్రాక్టీసెస్.
1: నవ

0: నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
1: The word sankirtan can be explained and expanded by saying that it consists of uttering the name of the Lord loudly and without fear and without obstruction and continuously.
0: ఒక వ్యక్తి కీర్తనం చేయటం చేతనే తాను మాత్రమే తరించగలడు. సంకీర్తనం అనగా 10 మంది కూడి చేరి నామ సంకీర్తన చేయటంలో ఇది విశ్వమునే తరింపచేస్తుంది.
1: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
0: కీర్తనమునకు సంకీర్తనమునకు చాలా వ్యత్యాసం ఉన్నది.
1: There is a big difference between kirtan and sankirtan.
0: కీర్తన ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క ఆనందము.
1: Kirtana refers to individual happiness.
0: సంకీర్తన విశ్వవ్యాప్తిని గావించే ఆనందము.
1: సంకీర్తన్ స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
0: భక్తి సంకీర్తన యందు 4 విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్, 4 డిఫరెంట్ పాత్స్.
0: మొదటిది గుణ సంకీర్తన.
1: The first one is guna sankirtan.
0: Rendavadi leela sankirtan.
1: The second is leela sankirtan.
0: Moodavadi bhava sankirtan.
1: The third is bhava sankirtan.
0: Nalagavadi nama sankirtan.
1: The fourth is nama sankirtan.
0: Aithe ee naati manavula yendu leka sadhakula yendu kirtanam anaga emiti sankirtanam anaga emiti indulo unna antaratham emiti విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
1: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
0: అర్థం తెలియనటువంటి యొక్క గానమునందు అర్థం తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
1: In the songs, the meaning of which one does not understand, and in sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
0: మొట్టమొదటిది గుణ సంకీర్తన.
1: The first one is guna sankirtan.
0: ఇది కేవలము భక్తుని యొక్క భావోద్రేకంతో ఎలుగుడినటువంటిదే కాని గుణ సంకీర్తన అనేటువంటిది ఇది ఏమాత్రము అర్థం లేనటువంటిది.
1: This kind of sankirtan, guna sankirtan, comes only from the thoughts of the devotee, but it is meaningless.
0: Karanam emanaga bhagavantudu gunatheetudu.
1: The reason is God is above gunas, is above quality.
0: Gunatheetamainatundi yokka bhagavantuni yandu gunamulanu kalpinchi danni kirtana gaavinchatamu bhaktuni yokka kevalamu bhranti maatrame kaani idi satyamu kaadu.
1: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
0: Nityanandam paramasukham kevalam gyanamuttim dvandvatitam gagana sadrisham tattvamastyadhyacham ekam nityam vimalam achalam sarvadi sakshibhutam bhavatitam trigunarahitam అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
1: We utter and describe God as one who has no qualities, not one of the 3 qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be.
0: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తి.
1: దిస్ గివ్స్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ టు ది డివోటీ, ఈవెన్ దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మొమెంటరీ.
0: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
1: మెనీ సాధకాస్ wanting to get this temporary satisfaction and happiness are spending their time and life without understanding God and without knowing what kind of sankirtan is appropriate.
0: Rendavadi leela sankirtana.
1: The second one is leela sankirtan.

0: జగత్ అంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలని.
1: ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ గాడ్స్ లీల.
0: సృష్టి స్థితి లయములు అన్ని ఇక్కడ భగవంతుని యొక్క లీలని.
1: క్రియేషన్ మెయింటెనెన్స్ అండ్ డిసల్యూషన్ ఆర్ ఆల్ గాడ్స్ లీలస్.
0: ఒక్క నిమిషమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్పులు సంభవింప చేసుకోవచ్చు.
1: ఇన్ వన్ మోమెంట్ యూ కెన్ సీ మెనీ చేంజెస్ కమింగ్ అబౌట్.
0: ఐశ్వర్యమిప్పించు అంతా నాదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
1: ఇన్ వన్ మోమెంట్ he can make you feel that the entire universe is yours and it is at your command. In the next moment it can disappear altogether. How can anyone understand or describe how Ishvara's sankalpa is going to take place?
0: adi nidanagane lakpeelaka adi brahma paryantamu nive adi erungaru madigalangaru mudamujendaru bhuvinikundaru vivekamuna vartinchadannikaru virrevigadaru kaani chivarake melakedi sambhavinchuno తెలియజాలరు ఎంత వారలైనా.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది స్మాలెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ టు ది బిగ్గెస్ట్ క్రియేషన్ వన్ కెన్ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఆల్ గాడ్స్ ఆర్ ఇట్ ఇస్ అండర్ యువర్ కంట్రోల్ బట్ నో వన్ విల్ అండర్స్టాండ్ వాట్ ఇన్ ది ఎండ్ విల్ బి ది రిజల్ట్. హౌ కెన్ ఎనీ వన్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి.
0: సమస్త సృష్టి కూడాను లీలా స్వరూపంగా ఉండినప్పుడు భగవంతుని యందు కొన్ని మాత్రమే లీలను కల్పించి ఇది భగవంతుని లీలని ఉచ్చరించడము ఇది కూడాను కేవలము భక్తుని యందు ఉన్నటువంటి బలహీనత మాత్రమే.
1: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
0: ఏది చేసినా మంచి అయినను చెడ్డ అయినను భగవంతుని యొక్క లీలని.
1: Whatever is done, whether it is good or bad, it is God's leela.
0: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
0: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటారు.
1: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
0: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
1: These are not the symptoms of a true devotee.
0: Nasukar labhyate sukham. Sukham nunchi sukham labhinchutundane anukotavu. Idi kevalamu veritalli yokka bhavamu.
1: To think that happiness can come out of happiness is to be very foolish.
0: Kanukane మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
1: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
0: కనుక భగవంతుని యొక్క లీలా గుణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
1: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హాల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
0: ఇంకా మూడవది భావ సంకీర్తన.
1: The third one is bhava sankirtan.
0: ee bhava sankirtan yendu aaru vidhamulainatundi bhavamulu untunnavi.
1: In this bhava sankirtan there are six types of bhava or thought.
0: Shanti bhavamu.
1: One is shanti bhava.
0: Sakya bhavamu.
1: Sakya bhava.
0: Anuraga bhavamu.
1: Anuraga bhava.
0: Vatsalya bhavamu.
1: Vatsalya bhava.
0: Madhura bhavamu.
1: Madhura bhava.
0: Inka anni vidhamulainatundi aikyata bhavamu.
1: The last one is all kinds of identity, aikya bhava.
0: ఈ ఆరు భావములు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుర్యే చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
1: In all these six types of bhava, there is only some kind of an imagination, but not the true quality of God.
0: శాంతి భక్తి. ఈ శాంతి భావమునందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
1: The first one, the shanti bhava, to describe the glory of God by his shanti.
0: Bhishmudu shanti parvamunandu bhagavantuni shanti reetiga ganam chestu vachadu.
1: Bhishma in the shanti parva was describing God as a form of shanti.
0: Uttama kalamu uttama sthanamu pavitramaina divya dinamu labhinchalani aa anni vidhamula kodanu tyagam chesi భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
1: wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
0: ఇదియే ఉత్తరాయణ కాలము అని సంక్రమణ కాలమని భీష్ముడు విశ్వసిస్తూ వచ్చాడు.
1: Bhishma believed that this good time is the Uttarayana time and it is the time when the sun enters the Makara.
0: Kala swarupudu, kala nimitudu, kala teetudu, sarvamu bhagavantude undaga manchi kalamu chedda kalamu anetundi dani ninnayinchetundi adhikaram evariki ledu.
1: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
0: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
1: గాడ్స్ సంకల్ప ఈజ్ ది మెయిన్ బేసిస్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ గుడ్ థింగ్స్.
0: కనుకనే ఈ శాంతము చేత గానమును ఆచరించి ఒక కాలమునకు భగవంతుని బద్ధునిగా అవించటము ఇది బలహీనత యొక్క లక్షణమే.
1: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
0: సఖ్య భక్తి ఇందులో సఖ్యము చేత సంకీర్తన గావించటము.
1: సఖ్య భక్తి, దిస్ ఈస్ టు సింగ్ ది గ్లోరీ, డూ ది సంకీర్తన్ విత్ సఖ్య, క్లోజ్నెస్ ఆర్ ఫ్రెండ్షిప్.
0: సఖ్యమనగా అర్జునుడు కృష్ణునకు అనేక విధములుగా కూడాను సన్నిహితుడిగా తయారయ్యాడు.
1: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
0: నిరంతరము కూడాను కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలము ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
1: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
0: ఈ సమీపత్వము కేవలము మానవత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది తప్ప దైవత్వమునకు అతి దూరముగా ఆవిస్తూ ఉంటుంది.
1: Such proximity is connected only with human relationships, but this goes very distant.
0: కారణమేమనగ సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
1: The reason for this is the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity, that becomes a weakness.
0: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
1: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
0: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరియైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
1: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
0: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
1: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
0: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
1: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
0: ee vidhamuga oka vidhamainatundi yokka sakya bhakti aneetundi daivatvamunu kontha varaku maripimpa chestundi.
1: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
0: Inka dasya bhakti, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
0: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
1: అట్ ఆల్ టైమ్స్ హనుమాన్ డెడికేటెడ్ హిస్ బాడీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ రామ.
0: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
1: Every bit and bit of his body was always thinking only of Rama's name.
0: Hanumantudu matram samanyudu kaadu.
1: Hanuman too is not an ordinary person.
0: Samanya manavulaku koti roopamunu matrame taanu darshimpa cheyagalugutunnade tappa హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
1: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
0: 64 vidyalu kudanu pavitranga arjinchinatunti vaadu hanumantudu.
1: Hanuman acquired all the 64 branches of learning.
0: Ee naadu manam okati rendu vidyalanu abhyasinchinanta matrame tala tirigi minchi pogutuntuntamu.
1: Today, as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
0: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
1: విత్ దీస్ వరల్డ్లీ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ వి బికమ్ ప్రౌడ్ అండ్ వి గెట్ ఎ రీలింగ్ హెడ్.
0: అనంత వేదముల యొక్క ప్రభావాన్ని కూడా గుర్తించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ హూ హాడ్ రికగ్నైజ్డ్ ది మీనింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది వేదాస్.
0: 6 శాస్త్రములు కూడా వల్లించినటువంటి వాడు హనుమంతుడు.
1: హీ వాజ్ వన్ హూ కుడ్ గెట్ మై హార్ట్ ఆల్ ది 6 శాస్త్రాలు.
0: పైశాచిక భాషను కూడా అభ్యసించినటువంటి వాడు హనుమంతుడు.
1: హీ లెర్న్డ్ ది లాంగ్వేజ్ కాల్డ్ ది పైశాచిక లాంగ్వేజ్.
0: కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందు ఉండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
0: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
1: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
0: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
1: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
0: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
1: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
0: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
1: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
0: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవు అని ప్రశ్నించారు.
1: When he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
0: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ. నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
1: విత్ క్వైట్ అండ్ పీస్ఫుల్ వర్డ్స్ హీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది దాస ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: తన వచనమునందు కూడా దాసత్వమే, తన ప్రవర్తన యందు దాసత్వమే.
1: There was service even in his words. There was service even in his conduct.
0: Manasunandu kudanu dasatvame.
1: In his mind too, it was filled with service.
0: Manovakar karmamuli yandu dasatvamunu anubhavinchatam cheta trikarana suddhi erpadindi hanumantunaku.
1: Since he experienced and exhibited service in his thought, in his word and in his deed, we say Hanuman has got trikarana suddhi.
0: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్ హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
0: రామ అంటే ప్రీతి తప్ప మరొక కృష్ణ అంటే కూడా అతను ఇష్టపడేటువంటి వాడు కాదు.
1: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
0: ఇది సంకుచితమైనటువంటి బుద్ధి.
1: This is a narrow idea.
0: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్య భావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్ ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్య భక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
0: వేదమునందు సహస్ర శేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము, ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి?
1: While the Vedas have been telling us that all the 1000 names and all the 1000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
0: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవడం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
0: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
1: This is the reason why in one birth Hanuman could not liberate himself.
0: Yeta vata dasya bhakti kudanu anta pavitramaina purnamainatundi kadani kudanu nirupistu vachindi.
1: Be that as it may, it establishes that dasya bhakti also is not a totally acceptable type of bhakti.
0: Inka nalagavadi vatsalya bhakti.
1: The fourth one is vatsalya bhakti.
0: Ee vatsalya bhakti yashoda taram.
1: An example for this vatsalya bhakti is Yashoda.
0: Aameku pettina peru tappa puttina peru tappa anya peru daamu angikarinchetundi kaadu.
1: She would not accept any other name except the name which was given at birth by her.
0: Gopala gopala gopala ee peru tappa anya peru daamu e maatram kuda nu angikarinchadu.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: Okanoka samayamlo uddhavudu madhura nundi vachi Yashoda graham mundu digi Krishnuni yokka chema samacharamu telapadaniki vachadu.
1: On one occasion Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
0: Aaturatato Yashoda parigetti vachi Uddhava, నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
1: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
0: వెన్ ఇస్ హి కమింగ్,
1: వెన్ ఇస్ హి గోయింగ్ టు కమ్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నారు తల్లి అన్నాడు.
1: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
0: Yashodaku kopam vachindi.
1: Yashoda became angry.
0: Evada Madhurapura viharudu, vaadito naaku sambandham ledu.
1: Who is it that lives in Madhurapura? I am not concerned with.
0: Gopika manasancharudu evado naaku teliyadu.
1: I do not know who fills the minds of the Gopikas.
0: Na Gopaludu baagunnada?
1: I ask, is my Gopala well?
0: Ee vidhamuga kevalam sankuchitamainatundi bhavamu cheta taanu pettina perunu maatrame aakarshinchukuntundi tappa anya perulu ye maatramu taanu abhirshinchatam ledu.
1: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
0: Kariku vatsalya bhakti kunanu konni vidhamulaitundi sankuchitamainatundi bhavam ane cheppavachu.
1: So vatsalya bhakti also can be described in some ways as being rather narrow.
0: Inka anuraga bhakti, anuraga bhakti.
1: The next one is anuraga bhakti,
0: gopikala bhakti.
1: Example is the devotion of the Gopika.
0: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
1: The bhakti of the Gopikas has been described many people in a crooked and unconcerned manner and they do not recognize the truth of that bhakti.
0: ఆ గోపికల భక్తి ఒక వైపున ధర్మ మార్గమును, మరొక వైపున బ్రహ్మ మార్గమును, సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
1: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని, గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడా కనిపించలేదు.
1: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relationship.
0: Kani duradrushtavashattu gopikala bhakti anetundi danini kevalam oka vidhamainatundi yokka laukikamaina bhakti ga nirupistu danini pracharam chestu vacharu.
1: Unfortunately, people have been explaining the devotion of the gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
0: Ilanti pracharamunike అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడ మార్గం పట్టించుకుంటూ వచ్చారు.
1: మెనీ పీపుల్ అక్సెప్టింగ్ సచ్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ గోపికాస్ హావ్ ఆల్సో బీన్ మేకింగ్ దేర్ ఓన్ డివోషన్ టేక్ రాంగ్ పాత్స్.
0: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
1: ఏ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
0: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
1: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
0: కుచితుందు చేరి గుణవంతు చెరచును.
1: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: సత్యమైన బట సాయి మాట.
1: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడ మార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
1: People who have such narrow ideas and narrow mind, even today, by ruining their own thoughts, they are taking to many wrong paths and wrong interpretations.
0: Gopikali yokka bhavamu poorna vishwasamto koodinetundi.
1: The thoughts of gopikas are filled with total belief, total faith.
0: Tama yokka kartavyanni gurtinchukoneetundi yokka margamunu anusarinchetundivi.
1: They have always taken a path by which they fulfill their duty.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example for this.
0: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
1: God, with a view to test his devotees, undertakes several types.
0: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
1: Some people get a doubt, why should God test us?
0: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
1: The earlier the test comes to us, the higher we can rise.
0: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నుండే ఉంటుంటాడు.
1: The children who are studying, only when there is an examination and a test, they can move to the higher class. If there is no
0: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
1: We should regard all such tests as protectors to us.
0: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి యొక్క పరీక్ష సంభవించింది.
1: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
0: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కాని ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త ఆలస్యపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo bhartha alisipothu vachade ani aame kodanu athanike maatram kodanu tondari nivvakakunda taanu kodanu deepamulu aarpi vesi taanu kodanu nemmadiga pandukundi.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటుంది.
1: ది గోపిక నియర్ ది డోర్ దేర్ ఇస్ అ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాలి గోపిక.
1: She went to the keyhole and she was praying.

0: O Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient. I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandhiya mundu memu.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికాస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: Wherever there is such a duality, there is ignorance.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: Where there is ignorance, there is sorrow.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: What is the reason for this sorrow? It is ignorance.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: What is the reason for ignorance? It is a duality.
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is that.
2: కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: ఇంకా మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధ ఇస్ ద ఓన్లీ పర్సన్
2: హూ కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
2: కాన ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనల యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్ అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
2: దివ్యాత్మ స్వరూపులారా ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూప ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
2: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
2: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకంలో రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకును ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకమునకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are prema. 2 letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలనని ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హరా అనేయింది.
0: The same letters became Hara.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: The name which is full of love in this manner has become Sankirtana.
2: దీనికి nama అని 2 అక్షరములు.
0: There are again 2 letters, nama.
2: Nama అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: Nama, one can look into this with this science of numerology, of numbers.
2: Nama, 3 చేర్తేనే nama అయింది.
0: Na, a, ma becomes nama.
2: Na,
0: 0. A is 2.
2: Ma, 5.
0: Ma is 5.
2: 0 plus 2 plus 5 is equal 7.
0: 0 plus 2 plus 5 equals 7.
2: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
2: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
2: కనుకనే దీనినే సప్త స్వరములు అన్నారు.
0: This has also been called the Sapta Swara, the seven.
2: దీనిని సప్త లోకములు అన్నారు.
0: Also been called seven worlds.
2: సప్త ఋషులు అన్నారు.
0: Seven rishis.
2: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
2: ఈ విధంగా కూడా చేర్చుకోవటం వల్ల దీనికే సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
2: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
2: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్, గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
2: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
2: Nee bhavamulo porlali.
0: That thought should be full.
2: ప్రేమలో మునగాలి.
0: It should be dipped into
2: prayer. తన్మయత్తుడు కావాలి.
0: You should forget yourself.
2: ఇదే తపస్సు.
0: This is called tapas.
2: ఈ విధమైన సంకీర్తన తనను తాను తరింపచేయటమే కాకుండా విశ్వమును కూడా తరింపచేస్తుంది.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
2: ప్రేమ స్వరూపులారా, ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఏ పరమహంస.
2: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆర్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ వితౌట్ ఫియర్ లౌడ్లీ.
2: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
2: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
2: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
2: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to.
2: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కాని రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you but they can never help you at any.
2: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నిమ్మిడి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
2: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
2: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
2: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
2: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
2: Evare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
2: nishwarthamainatundi deento bhagavantanni prarthinchu.
0: You pray to God in a selfless.
2: Nee vishwasam needi.
0: Your faith is yours.
2: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
2: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
2: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
2: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
2: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
2: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
2: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

కొరవరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నాను వేరెతి ఎరుగపరతు సాధు సద్గుణ

0: people aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisaran Varaku తనం తాను పరిచయం చేసుకున్న సమయంలో నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్, ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్, ఎవ్రీ వన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చిపచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి. కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుకుంటున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ endowed, gifted with this expression by word, they too would have used this I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: Nenu ane padamu samanyamainatuvanti padam kadu.
0: This word I is not an ordinary one.
1: Aham brahmasmi idi upanishad vakyamu.
0: The declaration of Upanishad is aham brahmasmi.
1: Brahmaku purvame aham anetuvanti nenu ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుంటుంది.
0: అహం అండ్ ఐ, ద బ్రహ్మన్, ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కాని అవి వారు కాదు.
0: Incarnations like Rama and Krishna, they were named so, christened so, not born with the name.
1: వారికి సరియైనటువంటి పేదము, సత్యమైన పేరు, నిత్యమైన పేరు అహం అహం అహం.
0: The true name in reality is aham I, aham started.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుంటుంది.
0: అహం అండ్ ఐ, ద బ్రహ్మన్, ద డివైన్.

0: True name in reality is Aham, I.
1: Nenu, nenu, nenu ane padame mottamodati peru bhagavantunaku.
0: The first name of the divine is this I, nenu.
1: Migilina perlanni kudanu vari aanandamunakai vari santriptanakai prakrutamainatundi yokka jagattunakai pettukunna perle kaani nijamaina peru Aham, Aham.
0: The rest of the names given to us are for worldly utility, worldly value, and for our pleasure and satisfaction.
1: Kevalamu manasayokku vikaram chetane ee bhrantulunu manamu abhruthi gavinchukuntunnam.
0: The illusions are due to our mental perversions.
1: Manasu vampu leka చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ విదౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ విదౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
1: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
0: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
1: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా.
0: Can you straighten your mind without any bend?
1: ఇది అసాధ్యము.
0: It's impossible.
1: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
0: The aim of spiritual pursuit is to straighten our mind, to set it right and proper.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: In this world, many undertake several spiritual endeavors.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములను కమిటై తృప్తిని అందించునవి.
0: All these spiritual paths will give us psychological satisfaction.
1: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను, నేను, నేను.
0: In fact, the real satisfaction you get by using this word I.
1: భగవత్ తత్వాన్ని గుర్తించుకోలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
0: Many who cannot understand the reality and the significance of the divinity give names and forms to God.
1: బ్రహ్మాండమంతటా ప్రబలచుండేటి తనకు ఆలయంబున మర్చ నలవయగున.
0: And the God is universal, all pervading. Can you limit him in a temple?
1: Koti suryula kaanti meeti kaligina tanaku pramida deepamune varu pattagalaru.
0: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
1: Ajaharadulakaina andani tanakunu ee roopu nivugana evari taramu.
0: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
1: Sarva jalamuli yandu sancharinchedi tanaku sariyina peredu sadhyamaguna.
0: When God dwells in all of the beings, what name can you give him?
1: Brahmandamantayu bojjalonunnatti bachchabojyamu tanaku pettadaguna.
0: When the entire universe lies there in his belly, can you feed him with any food?
1: Vasudhayuchunnadi Rama Krishna yanuchu.
0: We just give them the names Rama and Krishna.
1: Prakrutamaina anityamaina ashashtamaina ee jagattunandu ee vidhamaina peru pettukoni bhagavantuni aaradhanalu salputunnaru.
0: In this world, which is fleeting, temporary and ephemeral, we worship God in different names and forms.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Bhagavantuni yokka peru nitya satyamainatundi peru Aham, Aham.
0: The name in reality which is eternal is Aham.
1: Nenu aneetundi padame prathama peru.
0: Nenu, I, is the first name of God.
1: Anduvalane nalugu upanishattulu kudanu Aham Brahmasmi.
0: And hence Upanishad declared, I am God.
1: Prajnanam Brahma.
0: I am Prajnana.
1: Aham Atma Brahma.
0: I am the soul, the Brahman.
1: Tattvam Asi.
0: Tattvam Asi, that the what.
1: Vedamanandu Mahavakyamulaga prakatinchavachu.

0: these are the main dicta of Veda.
1: Kanuka Vedavakyam kudanu ekoham bahusyam.
0: The declaration of Veda is one manifests into many.
1: Ekam sat vipra bahuda vadanti.
0: The Veda also declared the one reality is interpreted and experienced different ways. Reality is the only one.
1: Ah, vakkate aham.
0: That ultimate reality is aham.
1: Ee aham nuku aneka vidhamainatundi roopanamamulu kalpinchi manavudu tripti hondutunnadu.
0: Different names and forms have been attributed to the divine for worship.
1: Kanuka manavuni tripti nimittamai ee manasu అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు కన్ఫర్ సాటిస్ఫాక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ ద గేమ్ ఆఫ్ ద మైండ్.
1: ఎవరి తరము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెట్ ద మైండ్ రైట్.
1: చీమలో దోమలో అన్ని ప్రదేశముల పైన వాలుతుంటాయి, కానీ అగ్ని పైన మాత్రం వాలవు.
0: ది యాంట్స్ అండ్ మస్కిటోస్ ఫాల్ ఆన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ బట్ నెవర్ ఆన్ ద ఫైర్.
1: అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది.
0: మైండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
1: సర్వ విషయములను ఆకర్షిస్తుంది.
0: ఇట్ అట్రాక్ట్స్ ఆల్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ దైవం వైపున మాత్రము ఇది మనసు నిలవదు.
0: బట్ మైండ్ విల్ నెవర్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిల్చునో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
0: యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్రూ మైండ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఇన్ గాడ్.
1: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ పాత్ ఇట్స్ అబ్జెక్టివ్ లైస్ ఇన్ కీపింగ్ అవర్ మైండ్ స్టడీ ఇన్ గాడ్ సెల్ఫ్లెస్లీ ప్యూర్ అండ్ అన్సలీడ్.
1: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
0: We follow spiritual paths to control our mind.
1: Navavidha margamulu yendu kudanu manasu arpitame pradhanamaina lakshyamu.
0: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
1: Navavidha margamulu yendu ee manasu yokka nigrahame pradhanamaina lakshyamu.
0: Control of the mind is the chief aim in all the 9 paths of devotion.
1: Shravanam,
0: listening.
1: Kirtanam,
0: singing.
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్.
1: పాద సేవనం,
0: సర్వీస్.
1: వందనం,
0: సాల్యుటేషన్.
1: అర్చనం,
0: వర్షిప్.
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్.
1: దాస్యం,
0: సర్విట్యూడ్.
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఆ నివేదన కావాలి.
0: దట్ సరెండర్ ఇస్ నెసెసరీ.
1: మా మనస్సు అనగా కేవలము ప్రత్యేకమైనటువంటి యొక్క సంకల్పంలో మూట కాదు.
0: Mind is not merely a bundle of thoughts.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క ధర్మము.
0: ఇట్ ఈస్ వరల్డ్లీ.
1: ఇది ఏమిటి అనిగా వస్త్రం అంటారు మీరు.
0: ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఇట్ ఈస్ ఇట్ యూ విల్ సే ఇట్స్ అ పీస్ ఆఫ్ క్లాత్.
1: కానీ దిస్ ఈస్ నాట్ పీస్ ఆఫ్ క్లాత్, దిస్ ఈస్ థ్రెడ్.
0: ఇట్ ఇస్ నాట్ పీస్ ఆఫ్ క్లాత్, ఇట్స్ బండల్ ఆఫ్ థ్రెడ్స్.
1: దిస్ ఇస్ నాట్ థ్రెడ్, దిస్ ఈస్ కాటన్.
0: దే ఆర్ నాట్ థ్రెడ్స్ ఎయిదర్, ఇట్స్ కాటన్.
1: కాటన్ నుంచి థ్రెడ్ కావటము, థ్రెడ్ నుంచి వస్త్రం కావటం.
0: Cotton is made into threads and threads are interwoven.
1: Adevidhamgane you are not one person.
0: Likewise you are not one person
1: but three. The one you think you are physical body.
0: The one you think you are is the physical body.
1: The one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is atma.
0: The one you really are, that is atma.
1: Adiye I.
0: That is I.
1: అది ఏ బ్రహ్మము.
0: That is Brahman.
1: అది ఏ దైవము.
0: That is God.
1: కనుకనే దైవమునకు ఎట్టి పేరు కూడా లేదు.
0: God has no particular name.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
1: ఏదో ఒక ఆకారముగా కల్పించుకుని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
0: వీ డిరైవ్ సాటిస్ఫాక్షన్ బై అజ్యూమింగ్ ఎ ఫార్మ్ టు గాడ్.
1: కట్టకడపటికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
0: ఫైనలీ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటినే అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
0: సో స్కాలర్స్ డిస్క్రైబ్డ్, నరేటెడ్ in a different way the same reality, which is one.
1: Kerala yendu.
0: In Kerala.
1: Bali Chakravarti.
0: Emperor Bali.
1: Vamana Murtiki.
0: To Vamana.
1: Moodu adugulu daanam adigina cheyatam vachindi.
0: Who gave in charity the 3 footsteps.
1: Bali Chakravarti yev. Goppa Raju.
0: Bali is a great emperor.
1: Mahatyagi.
0: He is the one who sacrificed.
1: Parama Bhaktudu.
0: An ardent devotee.
1: అలాంటి పరమభక్తుడైనటువంటి వామనమూర్తి చిన్న వీడవాడు అయి వచ్చాడు.
0: వామన ఆస్క్ ఫర్ ఎ సింపుల్ థింగ్ ఫ్రమ్ దిస్ ఎంపరర్.
1: ఈ చిన్న రూపమును ఎందుకు ధరించాడు వామనుడు?
0: వామన వై షుడ్ హి కమ్ ఇన్ దట్ వార్ ఫామ్.
1: భిక్షమడిగేటువంటి వాడు చిన్నవాడే కానీ పెద్దవాడు కాదు.
0: ద వన్ హూ ఆస్క్స్ ఈజ్ స్మాల్, హీ కెనాట్ బి గ్రేట్.
1: కనుకనే బలచక్రవర్తి గొప్ప మహారాజు.
0: Bali is a mighty emperor.
1: Chakravarti degariki bichchamadukovadaniki vachinappudu Narayana Murthy kudanu chinna vaadayyadu.
0: Narayana Murthy, God himself, came in a small form because he came there to beg.
1: Lakshmi vahinamu lakshmi endi undunnaga anaga pachivahana nariki achchi vachamandey undaga bichchametinu yede bidipadeka.
0: Vishnu himself, who has got the bird as the chariot and the goddess of wealth right on his chest, why should he ask for anything?
1: Kanuka bhagavantudu kudanu chinna vaadu kainappude bichchametitu vachadu.
0: God also has taken a small dwarf form because he wanted to beg.
1: Aa chinna vaani paadavulu marinta chinnavi.
0: And what he asked is still smaller.
1: Moodu adugulu maatrame adigadu.
0: Just he asked for 3 footsteps.
1: Kaani mullokamulanta saadhinchadu.
0: But yet he could win over all the 3 worlds.
1: Sukracharyudu cheppadu.
0: Shukracharya, preceptor, said,
1: Bali Chakravarti yokka guru.
0: He is the preceptor of Bali.
1: Bali itaru samanyudu kaadu.
0: Bali is not an ordinary one.
1: Sakshat Narayana Murthy.
0: He is God himself.
1: Nee athaniki maata ivvaddu.
0: Don't give a promise.
1: Daniki Bali Chakravarti cheppadu.
0: Bali answered this way.
1: Ichina maatanu tappanu nenu.
0: I will never withdraw my promise.
1: Maata tappineni marinadu avutaada?
0: If I go back by the promise given, can I be a king? No.
1: Kalaka nenu ichchanu maata.
0: I give the promise.
1: Emaina sariye nenu tappakistan annadu.
0: Come what may, I will fulfill my promise.
1: Kanuka bhagavantuni yokka vakyamunaku addu tirigeetuvanti vyaktini chaala takkuva.
0: In fact, there were very few or none who would transcend disobey God's utterances.
1: Vamanudu adiginattuga ichchadu moodu adugulu.
0: Emperor Bali gave 3 footsteps in response to the request of
1: Vamana.
0: With 1 footstep he occupied the whole
1: earth. Bhuvasvaha.
0: Bhuvasvaha.
1: ఈ మెటీరియల్ లోకం అంతా కూడాను ఒక పాదములకు చేరిపోయింది.
0: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఇస్ ఆక్యుపైడ్ బై జస్ట్ 1 footstep.
1: సువహ
0: సువహ
1: భూర్భువస్వహ
0: భూర్భువస్వహ
1: భూమనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
0: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అదే మైండ్.
0: దట్స్ ద మైండ్.
1: సువర్లోకము
0: సువర్లోక
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
1: కనుకనే మెటీరియల్ లోకం
0: one, the material
1: భావలోకము,
0: the realm of thought,
1: ఆత్మలోకము,
0: and that of the
1: మూడు చేరి ఒక్కటే.
0: The matter, the thought and ఆత్మా are one.
1: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైనటువంటి శక్తి కలదు.
0: God is infinite in his power.
1: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
0: What is it that's not possible to God who is so powerful?
1: కేరళ దేశము మహాత్యాగ భూమి.
0: Kerala is the land of sacrifice.
1: Bhakti prapattulaku aatapattu.
0: It is the center of all devotion and steadfastness.
1: Tyagamanaku puttinillu.
0: It is the birthplace of sacrifice.
1: Yetti bichchagaadaina kudanu tanaku tagindanto bichchamistuntadu.
0: Any needy person would receive the alms that he would
1: ask
0: for. Evadu
1: ledu ani cheppetuvanti vyakti ledu.
0: Nobody would deny the alms to anyone who approaches.
1: Atuvanti punya bhoomi yandu,
0: the land of merit,
1: బలి చక్రవర్తి పుట్టాడు.
0: దట్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ బలి చక్రవర్తికి,
0: ఫర్ దిస్ బలి,
1: గురువు శుక్రాచార్యుడు.
0: ద ప్రిసెప్టర్ హ్యాపెన్ టు బి శుక్రాచార్య.
1: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి,
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిస్ ఒబేయ్డ్ హిస్ గురు,
1: దైవానికి అర్పితం చేశాడు.
0: హీ సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్.
1: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ద ఓన్లీ వన్ హూ హస్ సరెండర్డ్
1: భూదానము, గోదానము, అన్నదానము, సర్వదానము, సువర్ణదానము, అన్ని దానములు చేసేవారున్నారు.
0: In fact, there are many people who would offer him charity, the cow, the food and
1: clothing. చక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు.
0: ఎంపరర్ బలి హెస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
1: అట్టి పుణ్యభూమి కేరళ దేశం.
0: కేరళ ఇస్ పుణ్యభూమి, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
1: ఏదో కొన్ని కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కానీ మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
1: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
0: కేరళ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
1: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
0: ప్రహ్లాద్ ఆల్సో డిసోబేయ్డ్ ద ఫాదర్.
1: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
0: ప్రహ్లాద సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు హరి గాడ్.
1: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
0: బట్ ది హిరణ్యకశిపు ఫాదర్ హ్యాడ్ టోటల్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్.
1: మానమని చెప్పాడు.
0: హి సెడ్ గివ్ ఇట్ అప్.
1: ఈ ప్రామిస్ ను వదులుకోమన్నాడు.
0: హి సెడ్ డోంట్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్.
1: పలుకు చెప్పి తప్పుట కంటే పాడి ఉన్నే.
0: అండ్ ఇట్ ఇస్ ద రిప్లై ఆఫ్ ది ఎంపరర్, హావింగ్ గివెన్ ద ప్రామిస్ కెన్ ఐ విత్డ్రా.
1: నేను తప్పను తండ్రి.
0: He said, I will not do that.
1: అతనికి ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తాను.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
0: All noble souls have taken birth in that holy land of Kerala.
1: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
0: Prahlada is one of wisdom.
1: మహాత్యాగి.
0: He is one of sacrifice.
1: పరమభక్తుడు.
0: He is an intense devotee.
1: ఇలాంటి పరమభక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు.
0: ప్రహ్లాద didn't pay heed to the words of his father or mother.
1: సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
0: Many of the investigators scientists say that God is present
1: in కొంతమంది సైంటిస్టు భగవంతుడే లేడు అంటుంటారు.
0: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వత పాణిపాదం.
0: His feet are everywhere.
1: Sarvata srutimalloke.
0: His heads and ears are everywhere.
1: Chichtati.
0: And he installed himself everywhere.
1: Taanu lenetundi sthaname ledu.
0: There is no place where he does not exist.
1: Hindukaradandu ledani sandeham varadu.
0: Never doubt that God is here and he is not there.
1: Sarvopagatundu endendu vetaku chuchina andande kaladu.
0: Wherever you search, wherever you want him, you will find him there.
1: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
0: That was the strong faith of Prahlada.
1: ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు.
0: ప్రహ్లాద వాస్ టైనీ టాట్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
0: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
1: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడాను గొప్ప సైంటిస్ట్.
0: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
1: కానీ హిరణ్యకశిపుడు కూడాను చంద్రమండలము సూర్యమండలము వెళ్లాడు.
0: హిరణ్యకశిపు రీచ్డ్ మూన్ అండ్ సన్.
1: కానీ నక్షత్ర మండలం కూడాను వెళ్లాడు.
0: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
1: ఆ నక్షత్ర మండలం లోపల ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికీ భూమి తిరిగిపోయింది.
0: బై ది టైమ్ హీ రీచ్ దట్ స్టార్ ధ్రువ ద హోల్ ప్లానెట్ ఎర్త్ టర్న్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూనుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు ఇస్ అ మ్యాన్ ఆఫ్ సచ్ వేలా అండ్ కరేజ్.
1: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
0: We do not find scientists of this day who could accomplish to that level.
1: ఒక్క ప్రేమ తత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
0: But you can know God only by following the path of love.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: There is no other path other than path of love.
1: కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Love is most important.
1: ప్రేమ లేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: In fact, love would help you to surrender.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్స్ నేమ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ.
1: అది ఏ బ్రహ్మ?
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: అదియే భగవంతుడు.
0: దట్స్ గాడ్.
1: అదియే ఆత్మ.
0: దట్ ఈస్ సెల్ఫ్.
1: అదే పరమేశ్వరుడు.
0: దట్స్ గాడ్.
1: అదే జ్యోతిర్మయము.
0: దట్స్ లైఫ్.
1: అదే నిత్యానందమయము.
0: దట్స్ ఇటర్నల్.
1: అదే పరాత్పరమయము. అదే ఆనందమయము.
0: దట్ ఈస్ బ్లిస్.
1: అంత అహం అహం అహం.
0: దిస్ ఐ ఈస్ బ్లిస్. దిస్ ఐ ఈస్ సుప్రీం బ్లిస్. That is eternal bliss.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained within this.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: if we question when did you come,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: I came yesterday.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: Who came yesterday?
1: నీవా ఈ దేహమా?
0: You or your body?
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: Body came, not you.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
1: నేను తెల్లవారు వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ ఫ్రాక్చర్.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: మై లెగ్ ఫ్రాక్చర్డ్ యు సే.
1: నిన్న దేహమే తాననే బ్రాంచ్తో నేను నిన్న వచ్చానంటున్నాడు.
0: Identifying with the body, you said, I came yesterday.
1: ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైంది కదా.
0: And today you say, my leg. It means you are different from your body.
1: ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు?
0: When you say my leg, who is this my?
1: ఇది లెగ్ నీవు కాదు.
0: You are not the leg.
1: దేహం నీవు కాదు.
0: You are not the body.
1: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: The real you is I.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
0: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
0: ఎవ్రీ వన్ షుడ్ నో ది ఐ విదిన్.
1: ప్రతి వ్యక్తి ఎందుకు కూడాను నేను అనేటువంటి సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వుల యందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: God is one and the same in the form
1: of I.
0: The whole universe is full of the
1: divinity.
0: God is present in everyone in the form of
1: I.
0: Wherever you have I, there is God.
1: Where
0: there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈస్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: Nene daivamu.
0: I am God.
1: Daivam rendavadi, nenu modati.
0: I comes first, God next.
1: Kanukane prathi okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: Sarva sukhadukku manukudanu aye moola karanamu.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంత ఐయే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
0: Without this I, there is no comfort at all.
1: ఇది నా మనసు.
0: This is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriyam, my antakarana, but who am I?
0: We say my senses, my mind, my intellect, then who am I?
1: Ee question vesukunte ivanni neevu kaadu.
0: When you put this question, you are none of these.
1: Aakara drishyamle kaani
0: they are just in form.
1: Ananda drishyam kaadu,
0: but they are not the reality, the bliss.
1: Atma drishyam kaadu,
0: they are nothing to reflect the self.
1: Adi ai,
0: that is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: హీ మే బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
1: ధనంలో అటు లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఎ పాపర్, అదర్ మే బి మిలియనేర్, బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమనే ఐ.
0: This very love is I.
1: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
0: Without this లవ్ మ్యాన్ కెనాట్
1: ప్రతి మానవుని ఎందు కూడాను ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: లవ్ షైన్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: ద షైనింగ్ లవ్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ఐ.
1: కరెంట్ ఉన్నప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: When there's current, the light bulbs burn.
1: Current లేకపోతే ఏ బల్బు వెలకదు.
0: When there's no current supply,
1: చేతులు పనిచేస్తున్నాయి,
0: light would burn.
1: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతుండాలి.
0: The eye watches, the ear listens, and the tongue speaks.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
0: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఐ దట్ సీస్.
1: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
1: కన్నులు మూసుకో ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల లోపల కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఈస్ నాట్ హిస్.
1: సర్వనామములు సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: హూ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ అన్ టు ద లార్డ్.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: హూ సో ఎవర్ యూ డినైస్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: యూ మే అక్యూజ్ ఎనీబడి, యుల్ బి అక్యూజింగ్ గాడ్.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: యూ మే రెస్పెక్ట్ ఎనీబడి, ఇట్స్ టోటల్ రెస్పెక్ట్ టు గాడ్. ఫైనల్లీ
1: గౌరవ మర్యాదలు అన్ని కూడా ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: ద రెస్పెక్ట్ అండ్ కర్టసీ యాక్చువల్లీ రీచ్ ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
0: వెన్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్
1: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
0: డోంట్ స్ట్రగుల్ టు ఎర్న్ రెస్పెక్ట్.
1: నీ గౌరవాన్ని ప్రక్కనెట్టు.
0: బ్రష్ ఇట్ అసైడ్.
1: మొట్టమొదట ఇతరులను గౌరవించు.
0: ఫస్ట్ యూ రెస్పెక్ట్
1: అదర్స్. ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
0: వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
1: కనుకనే నీవు ఇతరులను గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరూ గౌరవించరు.
0: వితౌట్ రెస్పెక్ట్ ది అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడి.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: వెన్ వన్స్ యూ లవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి లవ్డ్ బై ఎవ్రీబడి.
1: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: వెన్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్ హౌ డు యూ లవ్ అదర్స్ దెన్?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: సో లవ్ దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఇస్ డివైన్.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: దిస్ లవ్ ఇస్ ద షైనింగ్ ఐ.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: లవ్ దట్ ఈస్ ద లైట్ షుడ్ బి ద మెయిన్ ప్రిన్సిపల్.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: And if you want to hear, you can put on the switch of the ear.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to see, you can put on the switch of the eye.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to talk, you can put on the switch of the tongue.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: But these switches are many.
1: అన్నింటికీ నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: But the main switch is this I, ఆత్మ, the spirit.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: When once you put on this main switch, I, the aham, you will have the lights everywhere.
1: కనుకనే మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: So this main switch is the self.
1: అదే సత్య స్వరూపము.
0: That is the true form.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That reality is divine.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
0: when once you know this,
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
0: No other spiritual practice is needed.
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
0: God is an eternal witness.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
0: We worship and visualize.
1: ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
0: And we have to respect any form.
1: ఆ గౌరవాన్ని మనం కూడా పొందుతాం.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇతరులు మనం గౌరవించకుండా పోతే ఎవరూ మనల్ని గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడి.
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్.
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
0: వి షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction, it is
1: sankuchitamaina bhavamu,
0: it is narrow mindedness,
1: idi manchidi kaadu,
0: it's not good.
1: సర్వ మానవుల యందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
0: Man is noblest of all of the creatures.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Of all the beings, human life is rarest.
1: నరజన్మని భగవంతుని యొక్క స్వరూపము.
0: God is in human form.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకని మనుష్య ఆకారం అంతా కూడాను దైవ స్వరూపమే.
0: సో ద హ్యూమన్ ఫామ్ ఇస్ బేసికల్లీ డివైన్.
1: ఏదో ఆకారం పురస్కరించుకొని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
0: వి మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: ఆకారములు కావు ప్రధానము.
0: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
1: చక్కెర పాకం చేసి
0: వెన్ యూ మేక్ సిరప్
1: ఒక జింకు ప్రింట్ వేస్తాడు.
0: And we make it a mold.
1: ఒక కుక్క వేషం వేస్తాడు.
0: We bring it in the form of a dog.
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Or some other
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Make different prints.
1: అన్నిటికి రెండు నాలుగు అంటాడు.
0: And we pay 2 NS for every form.
1: మా పిల్లవాడు వచ్చేస్తాడు, నాకు జింక కావాలా అంటాడు.
0: A boy comes and he asks for deer.
1: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
0: And he says there is.
1: నాకు కోడి కావాలా అంటాడు.
0: One minute ask for another one.
1: రెండు నాలుగు ఇచ్చేస్తే కోడి కొంటాడు.
0: Well, how long you want?
1: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని
0: the forms are different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
0: But the candy is basically sweet because of sugar.
1: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గాని కోడి కోసం కుక్క కోసం కాదు.
0: The value is for the candy, the sugar, and not the form.
1: ఆకారాన్ని కోసం నీవు ఇవ్వటం లేదు.
0: Not for anything.
1: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
0: Whereas the boy runs after the form.
1: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
0: వేరేస్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్ ఏ సాధక విల్ నో ది
1: ఎసెన్స్. మాత్రమే లక్ష్యం అందించుకుని చూసేటువంటి వాడు నిజమైనటువంటి ఒక భక్తుడు.
0: ఏ ట్రూ డివోటీ విల్ గో బై ది ఎసెన్స్.
1: కానీ ఆకారంలో మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
0: వేరేస్ ఎన్ ఆర్డినరీ ఇగ్నోరెంట్ పర్సన్ విల్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: కనుక మనం ఆకారంలో మనం చూసి భ్రమించగలదు.
0: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫార్మ్.
1: ఆత్మభావం చూసి మనం భ్రమించాలి.
0: You be carried away by the reality.
1: ఆత్మతత్వమే మనం వరించాలి.
0: Know the nature of the self.
1: ఆత్మనే మనం ప్రేమించాలి.
0: And we should love that self.
1: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the self.
1: ఆత్మనే ఐ.
0: That very ఆత్మ is I.
1: ఆత్మనే అహం.
0: That is అహం.
1: ఆత్మనే బ్రహ్మ.
0: That ఆత్మ is బ్రహ్మన్.
1: అంత ఆత్మనే.
0: Everything is ఆత్మ. ఆత్మకు
1: అనేక రూపనామములు ఉన్నాయి.
0: And it takes many forms and names.
1: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి మిస్టేకెన్ బై దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
0: వి ఆర్ మిస్టేకెన్ క్వైట్ ఆఫెన్ బికాస్ ఆఫ్ ది నేమ్.
1: నామమును ప్రక్కకనెట్టు.
0: బ్రష్ దెమ్ అసైడ్. కీప్ దెమ్ అసైడ్.
1: దాని యొక్క స్వరూపం స్వభావం తీసుకో.
0: గో బై ది బేసిక్ ఎసెన్స్ ద ఫండమెంటల్.
1: అన్నింటి ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
0: బేసికలీ షుగర్ ఇస్ వన్.
1: ఈ సత్యాన్ని తీసుకుంటే
0: వెన్ యు గో బై దిస్ ట్రూత్
1: నిజంగా లోకంలో మానవుడే దేవుడైపోతాడు.
0: ద వెరీ మ్యాన్ వుడ్ బి డివైన్.
1: మానవుడే సర్వసంపన్నుడు.
0: మ్యాన్ ఇస్ మైటీ అఫ్లూయెంట్.
1: మనుష్యం దైవరూపం.
0: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ.
1: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్య ఆకారమే పెడతారు, కానీ మరొక ఆకారం చూడు.
0: The divine is picturized and portrayed in a human form.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: Therefore every man is divine.
1: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
0: Upanishads call him as హృదయం.
1: హృదయం.
0: హృదయం.
1: హృదయం అనగా ఏమిటి?
0: What is హృదయం?
1: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
1: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
1: అతనిలో హృదయం ఉంది.
0: దేర్ ఇస్ హృదయ.
1: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
0: When there's love in everyone.
1: అందరూ ఆ కరుణానందిగా ఉండేప్పుడు.
0: When everyone is compassionate.
1: ప్రపంచమంతా కరుణామయమే.
0: The whole world will become compassionate.
1: అశాంతి ఎక్కడ ఉంది?
0: Then where is restlessness?
1: No అశాంతి.
0: There is no restlessness.
1: No ద్వేషము.
0: There's no hatred.
1: No కోపము.
0: No anger.
1: No దాపము.
0: Nothing.
1: అంత కరుణామయమే.
0: Everything will be full of compassion.
1: కనుక దానికి హృదయం అని పేరు పెట్టారు.
0: So the name is given హృదయ.
1: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
0: హృదయ meant that which is compassionate.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: So every man is full of compassion.
1: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
0: Every man is very embodiment of compassion.
1: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
0: When there is kindness, where is the scope for hatred?
1: కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
0: The whole world is full of this compassion.
1: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
0: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
1: కరుణ ఆ కరుణనే ప్రేమ.
0: And this very kindness is love.
1: హృదయం.
0: హృద్ దయ. హృదయ.
1: దయా.
0: కృత్ దయా,
1: దయా అనగా కరుణ.
0: దయా కంపాషన్.
1: కృత్ మన యొక్క హృదయమంతా దయమేమి.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్
1: హృదయం హృదయమని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
0: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్. హృదయం అనే
1: పేర్లు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: అది గుండెనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
1: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం. అదే అహం.
0: హృదయ ఇన్ రియాలిటీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
0: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ హృదయ.
1: మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
1: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
0: హౌ షుడ్ యు మేక్ ఇట్?
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
0: Valuables, we don't keep it open.
1: ఈనాడు మన యొక్క దయ ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
0: We have kept all valuable jewelry like compassion, kindness available to the thief, the mind.
1: ఈ మనసు దగ్గర పెట్టే ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
0: ద థీఫ్ హియర్ ఇస్ ద మైండ్. వెల్ హీ విల్ నెవర్ కీప్ దీస్ ట్రెజర్స్ విత్ యూ.
1: చిక్కనే చిక్కవు.
0: యూ కెనాట్ హోల్డ్.
1: మనకు దక్కనే దక్కవు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ది వాల్యుబుల్స్.
1: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువు కంతా ఉన్నను సరైనటువంటి హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి.
0: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
1: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూ.
1: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
0: దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ టుడే.
1: ప్రతి దానికి మనసు మనసు మనసు మనసు.
0: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్
1: దొంగ కంటిని హీనమై దుర్గను.
0: హీ విల్ బి వర్స్ దాన్ ఎ థీఫ్.
1: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
0: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
1: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు
0: whereas if you think of the intellect
1: atma kantini gopoye anarchundu
0: and you will transcend the principle of the self.
1: Chittanni manam pettukovali.
0: We should keep in view the intellect.
1: Chitta suddhi odu unnai pooja seidane ennadu tiruttundalvar.
0: Tiruttundalvar laid emphasis on the purity.
1: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
1: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
0: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
1: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరీ.
1: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ రాబర్.
1: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
0: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
1: జ్యువెల్స్. మానవుని ఎందుకు కూడా సద్గుణములు ఉన్నాయి.
0: దేర్ ఆర్ వర్చ్యూస్.
1: సదాచారములు ఉన్నాయి.
0: గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనలు ఉన్నాయి.
0: గుడ్ కాండక్ట్.
1: సచ్చింతనలు ఉన్నాయి.
0: గుడ్ థాట్.
1: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
0: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
1: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగ దగ్గర ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం?
0: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
1: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
1: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
0: If we are carried away by the whims and the fancies of the mind, all our
1: ప్రేమనాధారంగా చేసుకో.
0: Go with the love as the basis.
1: సత్యనాధారంగా చేసుకోండి.
0: And devotion as the foundation.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
0: Truth is the only one. There are no differences like
1: Pakistan
0: kaani,
1: India kaani, America kaani, satyam is satyame.
0: Truth is truth. It's only one for all countries.
1: Din emi maatchadaniki veelu kaadu.
0: Truth is changeless.
1: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
0: That truth should be our foundation.
1: Atti premani manam aadharanga cheskondi.
0: That love should be our basic value.
1: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku shanti chekurtundi.
0: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
1: Maa iddari మినిస్టర్స్ కూడాను
0: బోత్ ది మినిస్టర్స్
1: కేరళకు అనేక దేముల నుంచి రామని కోరుతూ వచ్చారు.
0: హావ్ బీన్ ప్రేయింగ్ టు స్వామి దట్ హీ షుడ్ విజిట్ కేరళ.
1: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
0: దిస్ టైమ్ భగవాన్ విల్ డెఫినెట్లీ విజిట్ కేరళ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ సంవత్సరం నుంచి
0: ఫ్రమ్ దిస్ ఇయర్
1: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలున్నాయి.
0: There's every chance, scope for Kerala to be advanced in science and technology.
1: Science and technological oka Karnatakamlo, oka Andhra lo ani cheptunnaru. Kaadu kaadu. Karnataka Andhra kante kudanu Kerala chala goppadaipothundi.
0: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology.
1: Kalpistanani. దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పి నిన్న దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
0: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్
1: ప్రైమ్ మినిస్టర్. చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది.
0: బట్ కేరళ ఈజ్ గోయింగ్ టు ఇంప్రూవ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
1: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశం.
0: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్.
1: ప్రేమ యందు సత్యం నందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్
1: ధర్మంలో ఆరితేరినటువంటిది.
0: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
0: దేర్ ఫర్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళకు వస్తాను.
0: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
1: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
1: ఏ వ్యక్తి ఎందుకు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
0: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విద్ ఇన్.
1: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
0: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్ కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
1: కనుకనే అన్నింటికి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
0: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
0: సచ్ ఎ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ ఆల్సో.
1: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
0: గాడ్ డ్వెల్స్ దేర్ ఇన్ దట్ స్టేట్.
1: బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
0: ఇట్ వాజ్ ది ల్యాండ్ ఇట్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి అండ్ వామన.
1: వారిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ హైలీ సీక్రెట్.
1: సిద్ధాశ్రమము అని పేరు.
0: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
1: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
0: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
1: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
0: ఇట్ వన్ ద సొల్యూషన్
1: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫర్
1: అందువల్ల విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
0: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
1: ఆ విశ్వామిత్రుడు యొక్క తపస్సు చేసి
0: because his penance
1: siddhashrama anetundi daniki shastramaitundi keertini deppinchadu.
0: And he brought a very good name to siddhashrama, the land of fulfillment.
1: Kanuka atti siddhashramu sarva siddhulaku kuda moola karaname.
0: And it is responsible for all the kinds of divine powers.
1: Ee karanaanni gurinchukoni balichakravarti kuda akkade puttadu.
0: That's the reason why emperor bali was born there.
1: Ante kaadu,
0: not all this,
1: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
0: మెనీ సెయింట్స్ లివ్ దేర్. విశ్వామిత్ర
1: వామన జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలోపలనే పుట్టారు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్. తెలుసును,
1: కొంతమందికి తెలియదు.
0: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
1: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు.
0: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
1: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
0: యట్ విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
1: అతను రాజైనప్పటికీ కట్టకనప్పటికీ సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
0: though he was a king to begin with, he renounced everything, he made a renunciant.
1: Vasishtha varu goppa tyaga bhoomiga pominchadu.
0: And he also followed Vasishtha in this land of
1: tyaga. Adhyatmika margamlo tyagi anipinchukunnadu.
0: In spiritual parlance, he stood for sacrifice.
1: Kani nenu kudunu rajayogi kaakoddu brahmayogi kavalani Vishwamitra pattubettadu.
0: Vishwamitra wanted to be a brahmayogi, brahmarishi and not rajarishi.
1: Ee brahmarishi kavadaniki edi kaaranamu?
0: What is the cause for this title, Brahma Rishi?
1: Deshanni techinchadame Brahma Rishi karanam.
0: Because he killed all the ego and hatred, so he could become Brahma Rishi.
1: Vasishtha varu deshanni techinchadam chetane atan Raja Rishi oka Brahma Rishi ainadu.
0: Because Vasishtha had no trace of hatred, he is Brahma Rishi.
1: కనుకనే విశ్వామిత్రుడును ఈ యొక్క క్రోధమును జయించటం చేతనే బ్రహ్మర్షి అయ్యాడు.
0: As Vishwamitra could win over this anger and hatred,
1: he could become a Maharshi. నేను త్యాగాన్ని సాధించాను.
0: Now I could achieve this sacrifice.
1: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
0: I could bring a union between the creation and creator.
1: కల్పించాడు.
0: The hope holy wedlock
1: కల్పించాడు.
0: Creation creator Rama and Sita.
1: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
0: Thereafter he has gone into the exile.
1: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
0: Siddhashrama is the main center of
1: సంకల్పించినదంతా కూడాను సిద్ధి గావించుకున్నాడు.
0: The fulfillment of all his thought is there.
1: ఇదికిని ప్రేమనే మూల కారణము.
0: For all this love is the main cause.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: అందరి కూడాను ప్రేమని పెంచుకోండి.
0: All of you foster love.
1: ఎవరిని ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: నీ ద్వేషిని కూడాను నీవు ప్రేమించు.
0: You love even the one who hates you.
1: నీకు వారిపైన కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
0: Convert all your anger into love.
1: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చును.
0: Then also you will become Maharshi, a sage.
1: ఏ ద్వేషిని వెనుకలు వచ్చిందా నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
0: Your enemy may come in front of you, still respect him.
1: ఎవ్వరిని నువ్వు ద్వేషించద్దు.
0: Don't hate anybody.
1: ద్వేషం చాలా గొప్పది కాదు.
0: The hatred is not good.
1: చాలా చెడ్డది.
0: It's very bad.
1: కనుకనే ప్రేమతో వారిని పలకరించు.
0: Talk to them lovingly.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ಅನಿತ್ಯತೆ ಕಾವತ್ರ ಭೋಗ ಪುರುಷೇ

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: ఆత్మ శరీరము కంటే భిన్నమైన సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఈ బాధలకు గురి కాడు.
1: An individual who recognizes the self, Atma, is separate from the body will never suffer this way.
0: నిజముగా ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that is much worse than the beasts and birds.
0: మానవత్వం అద్భుతమైనటువంటిది,
1: అనంతమైనటువంటిది,
0: అర్థవంతమైనటువంటిది.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: Human being does not mean the one with the physical body alone.
0: శరీరము, మనసు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: The human life is the combination of the body, mind and the self, Atma.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: The human life, the meaning is that the activity must be undertaken by the body and it should be comprehended by the mind while the self remains a witness.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే, అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: The human life has got in it the hidden meaning, that is doing, knowing and remaining existence.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: మానవుడు తన యొక్క మానవత్వాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకోవాలి, ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వర్తించాలి అనేటువంటి త్రిమార్గములను ప్రప్రథమములో విద్యార్థులు గుర్తించాలి.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: మొదటిది మనస్సు, పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: మానవుడు

0: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మొదటిది మనస్సు. ఈ మనస్సు కలవాడే మనిషి.
0: ఫస్ట్ వన్ ఇస్ మనస్ ద మైండ్. ద వన్ విత్ మనస్ ద మైండ్ ఇస్ మానవ ద హ్యూమన్ బీయింగ్.
1: యత్ భావం తద్భవతి అని. మనసు ఎట్టిదో మనిషి అట్టివాడు.
0: యాజ్ ఇస్ ద మైండ్ సో ఇస్ ద హ్యూమన్ బీయింగ్.
1: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
0: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెట్ ది హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హి థింక్స్.
1: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: హెన్స్ ఫోర్త్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ ఎన్కేస్డ్ బై ఫైవ్ షీట్స్, ద ఫుడ్ షీట్, ద లైఫ్, ద మైండ్, ద బ్లెస్ అండ్ ద విజ్డమ్ షీట్.
1: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
0: The physical body is out of the food.
1: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
0: So it is called the gross body.
1: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
0: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
1: ఇదియే మానవుని యొక్క సుఖదుఃఖములకు ఆధారం.
0: This is the basis for the pleasure and the pain of man.
1: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
0: Man experiences of all sorts out of this subtle body.
1: దీని తరువాత ఆనందమయ కోశం.
0: Next is that of the sheath of bliss.
1: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
0: This is the very basis for the entire world.
1: ఏ విధముగానగా
0: how
1: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
0: the self that shines as awareness, the self in the sheath of food,
1: bodily consciousness అన్నారు.
0: Is called body consciousness.
1: Anaga shariramunandu kudanu atma prakashistune untunnadi.
0: Meaning the self shines in the body also.
1: Ika prana chetanamunandu meligetuvanti yokka atmaku bodily consciousness annaru.
0: That the self which is present in the sheath of the life sheath is called bodily consciousness.
1: Deenini nervous consciousness అని కూడా అన్నారు.
0: This is also called nervous consciousness.
1: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
0: This not only expresses the life source and also speaks of the basis of life.
1: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
0: The next one is the self that shines forth in the realm of the mind.
1: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
0: This is called awareness relating to the body.
1: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశము.
0: The fourth one is the sheath of wisdom.
1: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
0: This is the very basis for the entire world.
1: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
0: దిస్ హాస్ గాట్
1: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడా పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ హాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్, ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
1: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
0: వెన్ వి ఎంక్వైర్ ఇన్ ద అదర్ వే,
1: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
0: It shapes itself as the all-pervasive power.
1: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.

0: today is not making an effort to understand the nature of this aspect.
1: దీని తరువాత
0: later
1: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
0: Later comes the pure divine self, which is the main objective of human life.
1: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది.
0: Here a sort of power for the entire universe
1: in
0: is contained.
1: All effective soul అన్నారు.
0: This is called all effective soul.
1: Infinite all effective.
0: Infinite
1: will.
0: All.
1: Infinite. All effective will.
0: All infinite will.
1: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండాలి.
0: It is this that protects the world.
1: దాని తరువాత
0: later
1: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
0: Saints started making an effort to know the nature of the sheath of bliss.
1: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడాను ఆశిస్తున్నాడు.
0: This bliss is aspired for by every human being.
1: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
0: How can we acquire this bliss?
1: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
0: In the first instance, we should know clearly the meaning of this word manava, human being.
1: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
0: మానవ human being meant self, ఆత్మ.
1: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
0: Out of this self only emanated the five elements.
1: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
0: Man has under his control all the five elements.
1: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
0: So man could become master.
1: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
0: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
1: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
0: He will have the real capacity to know the very quality if he knows the meaning of this word manava.
1: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
0: This in Vedanta said, one would be able to know everything if he is to know his own self.
1: తెలుసుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
0: You should make an effort to know thyself.
1: నీవనగా ఎవరు?
0: Who are you?
1: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
0: We should be away from this external view.
1: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
0: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
1: ఇవన్నీ కూడాను కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి యొక్క ప్రతిబింబములే.
0: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
1: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
1: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
1: మనసే హేతు.
0: The mind is the reason.
1: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
0: Mind is responsible for the name, for the pain and the pleasure.
1: మనసే ముక్తికి మూలము.
0: Mind is the cause for liberation.
1: మనసే నరకంబు దెచ్చు మైమరపించు.
0: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
1: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
0: It is only the mind that takes the man to the state of divinity and makes you forget the entire world.
1: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
0: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్.
1: ఇది సత్యము కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ.
1: జగత్ జగత్. వచ్చి పోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
0: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జా దట్ విచ్ కమ్స్ గట్ దట్ విచ్ గోస్.
1: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నీదర్ కమ్స్ నార్ గోస్.
1: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
0: ద బాడీ దట్ హీ హాస్ మే చేంజ్.
1: క్షీణించవచ్చును.
0: మే డికే.
1: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
0: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్. హీ షల్ నెవర్ చేంజ్.
1: కనుకనే అతనికి నరహ అన్నారు.
0: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
1: రహ అనగా నాశనము.
0: రహ మీన్స్ దట్ ది జనరేషన్.
1: నా అనగా లేనటువంటి వాడు.
0: నా ద వన్ హూ హాస్ నో డెత్.
1: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
0: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్. హీస్ హ్యూమన్ బీయింగ్ నర.
1: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
0: దట్ విచ్ ఇస్ డెత్లెస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కనుకనే మానవుడు అనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
0: So when he says manava human being, he is the very true self, not the body.
1: ఇది మనస్సు యొక్క ప్రభావం చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
0: The very same thing changes differently because of the effects of the mind.
1: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటది.
0: The mind also exists in four different positions.
1: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
0: The first is super mind.
1: Rendavadi higher mind annaru.
0: The second higher mind.
1: Moodavadi illuminated mind annaru.
0: Third one
1: illuminated
0: mind.
1: Inka nalugavadi over mind annaru.
0: The fourth one over mind.
1: Ee naligindi oka rahasyanni manavudu gurtinchinappude manavudu anaga evaru aneetundi thanu artham chesukogaladu.
0: If man recognizes the meaning of these four, he will understand who is manava, the human being.
1: Super mind.
0: The first super mind.
1: Idi antardrishtito manamu vicharam cheyataniki prayatnam cheyali.
0: But to make an effort to inquire with the inner view, vision.
1: Anaga tana yokka bhavamunu tana yokka drushtini bahirmukhamulo vismarinchi antarmukhamto vishwasinchi andulo vicharana chelapadaniki tagina krushi cheyali.
0: Appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within.
1: Manamu cheyavalsinatundi enquiry anta kodanu lopana kaani bayata kaadu.
0: All the inquiry that we have to do is within, not around.
1: Inner divine.
0: That is the inquiry of the inner divine.
1: Anaga dehama nenu kaadu.
0: Meaning, are you the body? No.
1: Deham oka jadamainatundi.
0: Body is inner.
1: Manasa nenu kaadu.
0: Am I the mind? No.
1: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
0: This is just a reflection.
1: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
0: The reaction, reflection, is sound. All these three make the ego and also the mind.
1: మార్పు చెందేటువంటిది.
0: So all that is external is bound to change.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
0: However, there is a basis which is changeless.
1: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
0: వన్ హ్యాస్ టు ఇమాజిన్, వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఈజ్ ద మెయిన్ వన్.
1: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
0: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్, ద కాస్మిక్ డివైన్.
1: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే చైతన్యమే నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
1: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
0: ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ us ఇస్ ఆల్ పర్వేసివ్ ఇన్ ద యూనివర్స్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనికంటే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
0: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
1: కానీ అన్నింటి ఎందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
0: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
0: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
1: దాని తరువాత
0: ద నెక్స్ట్ వన్
1: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం నాకు చాలదు.
0: ఈజ్ నాట్ ఎనఫ్. If you know your own self,
1: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
1: భిన్న స్వరూపంతో ఉండేటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
0: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫార్మ్, కాస్మిక్ ఫార్మ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
0: when we believe in that oneness,
1: mana manavattam manaku chakkaga artham avutundi,
0: we can understand the human life in full.
1: kani ee naati parinamam manavuni yokka parinamamu padarthamulu pranamu deham varike prayanam chestu unnadi.
0: But today all the material, all the thoughts just travel up to the body only today.
1: deeni taruvata ee prayanam stambinchi potundadi.
0: Beyond this, the travel comes to a total halt.
1: Manasu varaku maatrame manavudu prayanam chestunnadu.
0: Man travels up to the position of mind.
1: Kani over mind. Aa manasuku atheetamainatundi oka sthitini kuda nu manam pondali.
0: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
1: Ee manasu enta varaku prayanam cheyagaladu?
0: How far the mind can travel?
1: Manomoolam idam jagattu. జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
0: ద మైండ్ కెన్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్.
1: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడా గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
0: మైండ్ షుడ్ బి ది బేసిస్ టు అండర్స్టాండ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద ఆబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: మనసుతో వర్తించేంత వరకు కూడా మానవుడుగానే ఉంటాడు.
0: సో లాంగ్ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ విత్ ద మైండ్, హీ రిమైన్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానీ ఇది అమనస్కుడు కావాలి.
0: But he should withdraw the mind, amanaska.
1: Amanaskudanaga emi? Manasuku atheetamainatundi sthitiki povali.
0: Amanaska means one should reach the state beyond the mind.
1: Super mind lo praveshinchali.
0: He should step into super mind.
1: Ee super mind anetundide sukshma dehamulaku sambandhinchinatundi.
0: This super mind is related to the subtle body. Ee
1: yokka sukshma dehamulandu maatrame ivanni kudunu shariramu ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక,
0: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
1: కేవలం చేతనా శక్తుడై ఉంటుంటాడు.
0: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
1: దీనికి కూడా అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
1: ఈ కారణదేహం అనేటువంటి దాని ఎందే,
0: ఇన్ దిస్ కాజల్ బాడీ,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
1: ఏతవాత సర్వశక్తులు కూడా మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: ఇట్స్ ఆల్ సెడ్ అండ్ డన్, ఆల్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్.
1: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు.
0: మ్యాన్ హెస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
0: Man has got excellent power.
1: Manavulaku arthamu kaanatunte vishayamulu jagattulo levu.
0: In this world there is nothing that man cannot comprehend.
1: Kanukane adbhutamaina anantamaina arthavantamainatunte vaadu manavudu.
0: So man is mysterious, infinite, and that is meaningful.
1: Kaani ee naati manavudu,
0: but man today,
1: goppa vidyavantudai,
0: being highly
1: vantudai, vaigyanavantudai, sarvashaktimayuduga రాణిస్తూ ఉంటున్నాడు.
0: మ్యాన్ టుడే షైనింగ్ యాజ్ అ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సైంటిఫిక్ వన్.
1: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
0: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్, విచ్ ఇస్ హిడెన్ ఇన్ సీక్రెట్, విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్,
1: అది మానవుని ఎందున్నటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
0: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
1: యూనివర్సల్ శక్తి.
0: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
1: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు, మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
1: కాని ఆకారమును పురస్కరించుకొని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకొని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: But basing on its form, we take it as microcosm and the macrocosm.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: The infinite air present all over, when it is blown into the balloon, it will be in a limited form.
1: కాని అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు.
0: But it doesn't merge into the infinite air around.
1: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
0: When does it become one with the infinite air?
1: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారమైనటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
0: When you blow up this balloon more and more, the balloon bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
1: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కాని ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: Ano raniyan mahato mahiyan. Ee rendintu yokka ekatvam okkate.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: Kaani manasu chese chintana,
0: but the thinking of
1: the mind chese pani,
0: the action of the body,
1: atma chuse satyabhutamu,
0: and the self which is
1: ee bhinna bhinnanga kanipistayi.
0: They appear to be different.
1: Kaadu kaadu idi okadanito okati ekamai untuntayi.
0: No, they are interrelated.
1: ఆకారంలో భిన్నమే కాని
0: దే మే బి డిఫరెంట్ ఇన్ ఫార్మ్
1: ఆనందములో ఏకమే
0: బట్ ఇన్ బ్లెస్ జస్ట్ వన్
1: దీనిని ఉపనిషత్తులు
0: దిస్ ఉపనిషత్స్
1: అనంతములోని ఏకత్వమే అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు
0: ఉపనిషత్స్ టాట్ దట్ దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: కనుక మానవత్వం అనగా
0: సో హ్యూమన్ లైఫ్
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు
0: సో హ్యూమానిటీ ఈస్ ఇన్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ డివినిటీ
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే
0: ది హ్యూమానిటీ అండ్ ది డివినిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్
1: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది
0: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్ ది ఈక్వాలిటీ ఐఎమ్ గాడ్ ది యూనివర్స్ ఈస్ గాడ్ బోత్ ఆర్ వన్
1: ఇది డివైన్ universal form annaru
0: this is called divine universal form
1: ee universal form anetundi etla cherindi
0: how do you get this universal form
1: vastuvulu yokka bhinnatvamto kaadu
0: is not out of difference
1: shakti yokka ekatvamtone
0: it's only of oneness unity
1: kanaka shakti tattvanni manamu quality ga teeskovali
0: so we should take this power as quality
1: dehamulu kevalamu oka quantity ga bhavinchali
0: we should take the body as quantity
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును
0: దెర్ మే బి ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీ
1: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి
0: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ యాస్ ది చీఫ్
1: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము కాన్షియస్నెస్
0: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: దిస్ కాన్షియస్నెస్
1: సర్వత్రా వ్యాపించినటువంటిది
0: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
1: మనం గాలి తీసుకుంటున్నాము
0: వీ బ్రీద్
1: ఈ గాలి నీకు ప్రత్యేకంగా ఇతనికి ప్రత్యేకంగా అతనికి ప్రత్యేకంగా రావటం లేదు
0: The breath, this air, is not separate to each and everyone here.
1: Sarvatra undinatundi gali lopalle evari capacity ki taginattiga vaaru teesukuntunnaru.
0: The air present all over is just inhaled depending on capacity.
1: Ee dehamulaku sambandhinchinatundi oka limit ga visvasistunnamu.
0: That we breathe into our body, we take it as limited capacity.
1: కనుకని మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి అల్పంగా భావించి కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు
0: Taking this, he considers himself very humble, is very simple.
1: Kaadu kaadu, manavudu alpudu kaadu, anantudu.
0: But man is not so limited, but he is infinite.
1: Kanukane at infinity ga undinatundi oka manavatvanni,
0: that human life which is infinite,
1: ee naadu manu dehareetiga daalini adupulo unchatam chetane,
0: because we limit to the body, ee
1: divyatvamainatundi oka visharatvanni manamu artham chesukolekapothunnam.
0: We are not able to understand this broad identity with the divinity.
1: Motta motta nee divyatvanni neevu gurtinchali.
0: The first instance, understand your divinity.
1: Neevevaro neevu artham chesukovali.
0: Understand who you are first.
1: Kaani ee naati vidya vidhanam lopala.
0: But in the modern education
1: system. Tanantanu vadali.
0: Leaving one's own self.
1: Vishyanni gurtinchadaniki prayatnistunnadu.
0: They make an effort to understand universe.
1: Idiye pedda ajnanam.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో
0: Today the science has progressed.
1: ఎంత విశాలమైనదో
0: It is so vast.
1: ఎంత విజృంభించినదో
0: It has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is not true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు భిన్నత్వములు శరీరం యొక్క కృషులు ఉంటున్నాను అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: So long man has got the feelings of differences and diversities. He is just ignorant but not the one of wisdom.
1: He over mind. ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: So he should reach that state over mind from finite to infinite.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: One may question, is that possible?
1: తప్పక సాధ్యమే.
0: Certainly it is possible.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కానీ అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body?
1: నీవు పరిమితమే కానీ నీవు పరిమితుడు కాదు, అపరిమితుడవు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: So this I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు
0: this I which is infinite
1: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు
0: when we keep the body by its side
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: Then it becomes I am the body.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: Body is limited.
1: నేను అపరిమితమైనటువంటిది.
0: I am limitless.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: Keeping the limited by the side of limitless, he forgets the limitless aspect and goes by this limited aspect
1: only. మన బలహీనతలకు,
0: for all our weakness,
1: మన సందేహములకు,
0: for doubts,
1: మన యొక్క డౌట్స్ కు అన్నింటికీ మూల కారణము ఈ దేహమే.
0: For all our doubts, for all our questions, body is the cause.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indweller lives.
1: జలతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indweller has neither birth nor death.
1: నిజము చూడా.
0: Truly.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is verily God.
1: నీవు దేహివి కాని దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కాని శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: You are the knower but not the known.
1: కాని క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: When you are not the knower, how do you get this name, the kshetra?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: బాడీ ఇస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: How do you get this name, kshetra?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: ద క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
0: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద
1: నోవర్ ది ఇంపార్టెంట్. క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడాను మనకు లభ్యమవుతాయి.
0: వెన్ దే హావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యం కాదు.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ ఇస్ పాసిబుల్.
1: ఏ కార్యము కూడాను చేయలేడు.
0: హి కెనాట్ డు ఎనీథింగ్.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీన్స్ ఐ ఆమ్ ద ట్రూ సెల్ఫ్.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ తుంచి వేయాలి.
0: వీ షుడ్ రిమూవ్ ద బ్యారియర్ దట్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ మీ అండ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది? అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహమును ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
0: when we get away from this body
1: రెండు ఏకమైపోతాయి
0: both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: The reflection of the sheath of bliss lies in this unity, oneness.
1: అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: So all these five sheaths, the sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss and sheath of the wisdom, they are all just
1: mixtures. Enno shirts undavachunu, enno pants undavachunu.
0: You may have many shirts, many pants.
1: Kaani ivanni nee dressule kaani neevu kadavu kaadu.
0: They are merely your dress, but you are not that.
1: Kaarulo neevu prayanam chesinanta varakunu kaaru neevu avutava?
0: Simply because you travel by car, you cannot be the car.
1: Kaadu kaadu, kaaru rathamu, neevu rathikudu.
0: Car is the chariot, you are the charioteer.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఇస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఎలాంటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసాలకు తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హి డస్ నాట్ మీన్.
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయ తత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అదే నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫామ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form but not in
1: practice.
0: We should become a human being in practice.
1: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం భిన్నత్వం.
0: Diversity, diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రాన్స్.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ హెస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
1: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
1: ఇది పెరిగిపోతుంటుండాలి.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: మరొక వైపున
0: ఆన్ వన్ హ్యాండ్
1: నైతికంగా,
0: మోరల్,
1: భౌతికంగా,
0: ఫిజికల్,
1: ఆధ్యాత్మికంగా,
0: స్పిరిచువల్,
1: ధార్మికంగా,
0: ధార్మిక్,
1: దినదినమునకు దిగజారిపోతుంది.
0: డే బై డే దే ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము,
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము,
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు,
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు,
0: ది అజిటేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: మానవుల్లో దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము, నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ,
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting, making use of this skill?
1: మన నాలెడ్జి, మన విజ్ఞానం, తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
0: When we develop, when we skill our knowledge, naturally it leads to innovation.
1: ఈ శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుందని.
0: All these four powers latent in man assume four forms.
1: మొట్టమొదటి నాలెడ్జి.
0: The first one, knowledge.
1: రెండవది స్కిల్.
0: The second, skill.
1: మూడవది బ్యాలెన్స్.
0: Third, balance.
1: నాలుగవది ఇన్సైట్.
0: Fourth, insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి, నాలెడ్జి పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ni skill cheyatam ledu vidyarthulu knowledge ni kill chestunnaru.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ni kill cheyatam valle balance tappothundadi.
0: As they kill the knowledge, the balance is lost.
1: Ee balance tappipotam valle insight poi outlook vastundadi.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: Ee yokka outlooks, outlooks ku moola karanam ide.
0: This is responsible for all the outlooks
1: మనం
0: externally.
1: మనం నిరంతరం కూడాను బయట దృష్టి, బయట దృష్టి, బయట దృష్టిలోనే ఉంటున్నాము.
0: Continuously we indulge in the external vision.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: Certainly not. All that you find outside is not there. It is just a reflection of the inner being.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు, నీవెవరు, నీవెవరు, నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యూ ఆర్.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యువర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ. ఈ మై అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say, this is my house.
1: Neevu evaru dehamane nenu ankovatam kalagadu aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni karipisthe nuvu vaalito jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu.
0: How far you have attached.
1: Ee illu naadi naadi ane abhimanam undinanta varaku athanto nuvu jagada vestunnavu.
0: You fight with that person because you have got the identity attached with your house.
1: Aa illu nu ammi vesthe దాని పైన బాంబు పడి పగిలే కూడా నీవు విచారణ చేయవు.
0: When once you sell out your house, even the house is bombed, you are not mindful.
1: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? Is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటి పైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: Nee paina neeku abhimanam unte deham kuda nu sukshemanga perugutundi.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: Kaani nee paina neeku vishwasam leka,
0: without faith in yourself,
1: inka migilina dannanta abhivruddhi padchalante idi asadhyamu asadhyam.
0: If you want to develop other aspects, it's impossible, impossible.
1: Adi nijamainatundi goppatanamu.
0: That's real greatness.
1: Nee paina neeku vishwasamu,
0: faith in yourself.
1: Atma paina vishwasamu,
0: faith in the self.
1: Faith in you, faith in God. This is the secret of greatness.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: We should understand that greatness.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to know that secret.
1: విద్యార్థులారా,
0: students,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: The entire universe is in you.
1: మీరు కేవలం అల్పులమని కాని,
0: you should not take consideration of me.
1: ఒక మానవ శరీరదారులు కాని భావించకూడదు.
0: You should not consider yourself the body.
1: Deharu kevalamu water bubbles vantivi.
0: Bodies are merely water bubbles.
1: Din tarvata mind untadi, idi mad monkey vantidi.
0: Then comes the mind, which is mad monkey.
1: Kanuka monkey vanti mind nu,
0: the mind that's like a monkey,
1: water bubble vanti dehanni,
0: the body, the water bubble,
1: vishwasinchavaddu.
0: You should never rely on that.
1: Nee vishwasinchavalsindi emti? Nee conscience.
0: What you should have faith is on conscience.
1: Nee atma vishwasam kalagali.
0: You should have self confidence.
1: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
0: Without that there is no use in having faith in other aspects.
1: Chakkaga alankaranga untundadi.
0: The body is highly decorated.
1: Kavalsinta nagalanta dharinchinamu.
0: You have got so much of jewelry.
1: Manchi manchi vastralu dharinchinamu.
0: You have got very good dress.
1: Kani uchvasam vishwasam lekapothe deeniki emi vilu untunda?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: Adi reetigane.
0: Similarly,
1: విశ్వాసం అనేటువంటిది మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body, ఏదో
1: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కాని,
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: స్వయంగా ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటుండాయి.
0: When you apply the key to the clock,
1: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనే.
0: Because the hands move, can you call it alive?
1: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: క్లాక్ కు కీ నే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ సలుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness
1: ఏ నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: How does that consciousness expresses?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్, ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: master of life.
1: That is master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి has third name.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మించు వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డేటీ ఆఫ్ ద వర్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్ కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఐస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Moodavadi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dinini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: Vibration, అదే ప్రాణశక్తి.
1: Vibration, the life force.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: Therefore, భూర్ భువస్వః are not the three worlds lying apart from you.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: All the three worlds are in you.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: They are present in this, in your body.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: All the three times are in you.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్, ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్లీ.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగా తనదు దేహమంది.
1: God is present in his body.
0: పాపమనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలము ఒక పశు భావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: You should purify with that awareness.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: What is this chit awareness?
0: ఇదే చిత్తుకు అవేర్నెస్ పేరు అంతే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: దిస్ డజంట్ కమ్ అండర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: అవేర్నెస్ ఆల్వేస్
0: చదవైనప్పుడు అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అలాగ అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: సో అవేర్నెస్ ఇస్ ఆల్వేస్ ఇన్ కాంబినేషన్ విత్ దట్ పర్మనెంట్ వన్.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోల్చారు.
1: దట్స్ వై ఇట్ ఇస్ సెడ్ సత్ అండ్ చిత్.
0: సత్తుకు పక్కన చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: ద చిత్ ఇస్ బై ది సైడ్ ఆఫ్ ద సత్.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా నువ్వు శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూప నామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
0: ఈ యొక్క సత్యచిత్ ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు నువ్వు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: రెండు ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్షిప్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావము ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదం ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: తనను పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: గాడ్. దాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ది ట్రూత్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ది ట్రూత్ ఈజ్ వన్ ఫర్ ఎవ్రీబడి.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: ది ట్రూత్ కెనాట్ బి డిస్టింగ్విష్డ్. ఇట్ కెనాట్ బి కాల్డ్, కెనాట్ బి లిమిటెడ్.
0: ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదా.
0: ఒక్కటే ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఈజ్ వన్ వన్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth an unnecessary righteous action.
0: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుకనే తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation. The creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be realized.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: Being an individual, I get into the divinity. You should not have that delusion.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: You should not be deluded with the feeling that you are
0: in the ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You came out of that ఆత్మ into this world. That truth has to be realized.
0: నీవు ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that ఆత్మ, but you are not getting into ఆత్మ from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: అన్నింటిని పైకి పంపించేసి
1: just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపొద్దు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. అది నీ యొక్క state.
1: So Swami says, look up. That is the main thing.
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime. That is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt, harm anyone.
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: The self is one and the same in everyone.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days, we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇక్కడ నువ్వు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒట్టి మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం ప్రోగ్ చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the
0: world. ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: We should never pray that Bharat should be peaceful.
0: అదే narrow mind.
1: That is narrow mind.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: You should have a broad feeling. Let everyone be happy.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడాను ఆవిర్భవిస్తుంది.
1: Your happiness lies in others'
0: happiness. అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: You should never pray with the feeling, what if, what may happen to the world, but I should be peaceful and happy.
0: లోకంలో ఉన్న అందరి ఎందుకులను నీవు ఒక వ్యక్తి.
1: You are also a part and parcel of the entire world.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: with that community
0: ఇలాంటి
1: feeling,
0: విశాల భావంతో,
1: with that broad feeling,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: infinite feeling,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop that broad feelings.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you have this worldly knowledge.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: What for is this education?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: It's only for the stomach to fill the belly.
0: ఈ స్టమక్ ని ఫిల్ అప్ చేసుకోవడానికి ఇంత చదువులు చదవాలనా?
1: టు ఫిల్ అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ వి హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ వి హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటుంది.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్. దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: chaala viveki ayi,
1: being highly intelligent,
0: magidi tannaru kuda mandamatudu,
1: is a foolish one who does not know himself.
0: Enta chaduvu chadivi,
1: with all the scholarship,
0: ye neethi unnanu,
1: he may be in any way.
0: హీనుని గుడంబు మానలేడు.
1: Mean man shall never change his
0: mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కాని.
1: It's just argumentation. పూర్ణ
0: జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive knowledge.
0: చదువు చదువు చదివి చావంగనేటికి. చావు లేని చదువు చదువాలి.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటుండాలి కదా కొన్ని కలుపుకోవటానికి.
1: Along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆర్ ఆల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: దే ఆర్ జస్ట్ ఫర్ యువర్
0: టేస్ట్. నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యు లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యు డిజైర్.
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యు పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హార్ట్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యు విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు

0: పూర్ణ తత్వం ఏకమైపోతుంది.
1: When you understand meanings of all these, then you will have the total understanding.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: Spiritual path is most essential.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపరీతంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: Only to teach you clearly the spiritual path, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాసురూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీ నామ సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different directions.
0: ఒక్కటే.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్యని సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటున్నారు అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord,
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: to the world. Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్ లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్ లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: వాక్యమందు.
1: ద గ్రేటెస్ట్ ప్రాస్పెరిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు,
1: టుడే,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాము.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In women there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కానీ ఎట్టి విత్తనాలు నాటుతమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధముగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తనాలను మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: సో ద మదర్స్ వూమ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వి గెట్ వర్చ్యుస్ అండ్ గుడ్ కండక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్.
0: కానీ ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి
1: Aryamayi was a very good woman.
0: Ame Kerala desamu lopala kaladi anetundi intlo undedi. Kerala desam kaladi.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: Ame nirantaram kodunu daiva chintane chestu daiva karyamulu yende nimagulai undetundi vaadu.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence out of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని, రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రీ దేవి మీకు తెలిసినటువంటిది. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: You all know Puttali Devi. She was all the time thinking of God.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow and after the finishing of the vow she waited for the cuckoo to sing.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏ మాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo she would never partake of food.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి, అమ్మ కోకిల కూసింది, ఇంకా మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, "Mother, you can now partake of food."
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భంలో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You have born in my womb. Have you become a person who tells
0: lies? భగవంతుడా, నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: So to have given birth to such a boy, please God forgive my sins.
0: చాలా విలపించింది.
1: She felt very sad and cried.
0: ఈ విలాపము చూచి కుమారుడు దుఃఖించి, నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేనికపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షణ కూడాను కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతుల యందే ఉంటున్నది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
0: ఒక చిన్న ఆదర్శము.
1: One small example.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత,
1: after the Rangoon war,
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మెడ్రాస్ చేరారు.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: కానీ వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి భిక్షం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భుజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడి ఉండేటువంటిది.
1: One day when she did not get much food, she gave everything to her child and she fasted.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: For the sake of the well-being of her son, she put herself to a lot of difficulties.
0: తల్లి దినదినమున కూడాను క్షీణించిపోతూ వచ్చింది.
1: The mother got emaciated day to day.
0: కుమారుడు చెప్పాడు.
1: Then the son said,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు సరికాదు అని
1: this is not correct.
0: ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: రేపటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: So because you do not take the food, mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు భిక్షపెట్టటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయన నీవు పోనక్కర్లేదు, నేనే దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు భిక్షపెట్టటం నేను సహించలేను భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజ్ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదు పట్టాడు.
1: And the son cried out, "Oh sir, we are hungry, we are hungry."
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయన కూర్చో ఇక్కడ, ఏం తెస్తారు ఒక ఆకులో, నీవు భుజించి పోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, no, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry, where you so? You would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard these harsh words, the boy felt giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసర్ తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya, adhikari, modaru na talliki.
1: Oh, officer, first it is for my mother.
0: Tarvada nen tintanu.
1: And it's afterwards my son.
0: Ani swaram raanatvanti dinto deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was
0: modalu ammaku, ammaku, ammaku.
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku, ammaku ani cheptu pranam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aakal nimittamai kumarudu tana pranaanni kudunu arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani అట్టి కుమారులు కానీ ఈనాడెక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమై చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము, కుటుంబము, దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రము సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి ఎందు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: వన్ మదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విచ్ ఇస్ విత్ హర్ చిల్డ్రన్ అండ్ దట్స్ ద వే షీ వాజ్ బ్రింగింగ్ దెమ్ అప్.
0: ఆమె దగ్గర సదా రాజా తదా ప్రజ అని, యదా అధికారి అదా సేవకురాలు.
1: సో హౌ ఈస్ ద వన్ హూ రూల్స్ షో ఈస్ ద సబ్జెక్ట్ దట్స్ వాట్
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: రంభా రంభా నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: రంభా ఐఎమ్ వెరీ అఫ్రేడ్.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: ఓ షీ కాల్డ్ హిమ్ టు హర్ అండ్ దెన్ సెడ్ చైల్డ్
0: వై సర్వశక్తుడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: వై యు అఫ్రేడ్ వెన్ గాడ్ ది ఆల్ ప్రొటెక్టెడ్ ఇస్ విత్ అస్.
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you are afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: ఇదే రామనామాన్ని కడపటి ప్రాణం విడిచేంత వరకు కూడాను గాంధీ స్మరిస్తూ వచ్చాడు.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: కనుక ఈనాడు అట్టి సేవకులు ఎక్కడైనా మనకు లభిస్తారా?
1: Can we see such type of workers or servants today?
0: ఆనాడు అట్టి తల్లులు, అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి, సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: ఇట్స్ బికాజ్ దేర్ వర్ సచ్ మదర్స్, సచ్ దోస్ హూ సర్వ్డ్ దట్ విమెన్ వర్ వెరీ వర్చ్యూస్ అండ్ దే ప్రాస్పర్డ్.
0: ఇంకా మీకు తెలుసును ఈశ్వర చంద్ర విద్యాసాగర్.
1: యు నో విద్యాసాగర్ చంద్ర దయాసాగర్ విద్యాసాగర్
0: ఆయన చాలా బీదవాడు.
1: హీ వాజ్ అ వెరీ పూర్ మ్యాన్.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: ద మదర్ ఆల్సో డి నాట్ హ్యావ్ మచ్ టు గివ్.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she should get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and educate.
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta, during nights in the street lights, this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village
0: తల్లి కూడా పాత చీర కట్టుకుని ఆమె కూడా తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: He saw the sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటము నాకు చాలా కష్టంగా ఉంది.
1: మదర్, యు గోయింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సారీ, ఐ డు నాట్ లైక్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్.
0: నీవు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: ప్లీజ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: ఐ షాల్ ఆఫర్ మై హోల్ లైఫ్ టు యూ
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు, మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: సో దట్ వెరీ ఈవినింగ్ హీ వెంట్ అండ్ బాట్ ఎ నైస్ సారీ.
0: మరి ఒక దినం సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening both mother and son were talking to each other.
0: Amma nee abhishtamemo telipiti tappaga nen dani nerveristanu naa shakti kolladi annadu.
1: Mother, if you tell me your desire I shall try to fulfill it to the best of my effort.
0: Nayana naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు, వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నా.
1: ద పీపుల్ ఆఫ్ దిస్ విలేజ్ గో లాంగ్ వే టు ఫెచ్ వాటర్, దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దిస్ విలేజ్, ఐ కెనాట్ బేర్ టు సీ దెం సఫరింగ్ సో.
0: కానీ మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటము, నీకు బోర్ వెల్ వేయటము నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గెట్ అ బోర్ వెల్ బోర్డ్ అండ్ అ వెల్ ఐ షుడ్ బి సో హ్యాపీ.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a borewell jug.
0: Chakkani neeru vachi prajalakantarki dahana teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: Appudu talli cheppindi, nayana naaku chaala aanandanga untundadi.
1: And then the mother said, son, I am so happy.
0: Dahame pranamainapattidi.
1: So the thirst
0: neere prana samanamu.
1: Thirst has been quenched and that is what is so
0: blessed. Appudu neeru ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: mari oka dinamu idu paata cheera kuttukuntu kurchonundinadi talli.
1: One day she was wearing an old sari stitched all over.
0: Kumaru office nunchi vachadu 5 gantalaku.
1: The son came at 8 o'clock from the office.
0: Amma neeku inka emaina korikalu unnaya ani prashninchadu.
1: Mother, don't you have any other?
0: Nayana, naaku marokati chinna korika untundadanna.
1: Son, I have a small desire.
0: Mana gramamloni chinna chinna pillalandaru kudanu chaduvukovatanikani inko gramaniki velli chaala shravapadi nadchukoni vastunnaru.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: I am unable to see that sight.
0: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమూ దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: Chinna school kattinchadu.
1: A small school was built.
0: Aa school lokala pillalandaru chaala navutu aadutu paadutu aanandanga kaalam gadutu vacharu.
1: So the children in that village would sing and dance and were very happy.
0: Ee drushyane thalli kuda choochindi.
1: And the mother saw this sight.
0: Nayana, idi maroku upakaram. నాకు కాదు, మన గ్రామం కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుంది.
1: దిస్ హస్ బికమ్ ఎన్ ఇల్లస్ట్రియస్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోల్ నేషన్.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: సో షీ బికేమ్ వెరీ హ్యాపీ దట్ ద సన్ హడ్ అచీవ్డ్ సచ్ ఎ గ్రేట్ థింగ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: సో దే వర్ స్పెండింగ్ టైమ్.
0: మరి ఒక దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: Amma, enduku ninna varaku chaala aanandanga undinave, ee naadu deeniki kaaranam enti ani prashninchadu.
1: Mother, till yesterday you were so happy, why are you now down hearted?
0: Nayana, neeru andinchavu, school kattinchavu, kaani ee pillalu sareinatundi sthitilo leka anarogyavantulaipoyi chaala kashtapadutunnaru.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: సో ఇఫ్ యూ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ హాస్పిటల్ బిల్డ్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: హీ బిల్ట్ ఎ వెరీ స్మాల్ హాస్పిటల్.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాక్టర్ అండ్ వన్ నర్స్.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
1: అండ్ ద మదర్ వెన్ హీ డిడ్ దిస్ షీ డిడ్ కుడ్ నాట్ కంటైన్ హర్ జాయ్.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖములు కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఏ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: అంటే ఈ దేహమునకు తల్లి.
1: Gruham Ammai came upstairs. She was the mother to this body.
0: ఏ ఇనాడు పైకి వచ్చావమ్మ అన్నాను.
1: Why have you come up, mother? I said.
0: మీరు భోంచేయండి భోంచేయండి తర్వాత నేను చెప్తాను అన్నది.
1: You eat. Then afterwards I will say, she said.
0: భోజనం అయిన తర్వాత.
1: After finishing my food.
0: స్వామి, మన పల్లె చాలా కుగ్రామం.
1: Our village is a very very small one.
0: ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు.
1: There's absolutely no medical facilities
0: here. తల్లి చంటిపిడిని ఎత్తుకుని బుక్కపట్నం పరిగెత్తున్నారు.
1: And because of that many people go to బుక్కపట్నం.
0: వాడు నడచలేక కూర్చొని అనేక శ్రమలు పడుతున్నారు.
1: They cannot walk the distance though they sit and they suffer a lot.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then I said.
0: లేదు, ఈ గ్రామంలో నేను ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
1: I said in this village I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదటి చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినం పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి, మీరేమి అనుకోకూడదు, నాకు రెండో కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: దెన్ షీ సెడ్ స్వామి డోంట్ థింక్ అదర్వైజ్ ఐ హావ్ గాట్ ఎ సెకండ్ డిజైర్.
0: మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you got another
0: thing? Inni vela mandi vastunte vaari korikalanta teerustunnave, naa koriku maatram enduku teerchakoodu?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: Appudu aame cheppindi.
1: Then she said.
0: Mana gramamlo ekkada chusina kaani neeru lekunda anta endipothunnayi.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: Em kavalannanu.
1: What do you want, I said?
0: మన గ్రామంలో చిన్న బావిని త్రవ్వించండి.
1: In our village, please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in our
0: గ్రామం. జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని.
1: Then she came the third time and said, Swami, I am very, very happy.
0: కాని మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
1: But there is still one desire.
0: ఈ కోరికలకు ఒక ఆదుపే లేదు.
1: For desires, there is absolutely no end.
0: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
1: All the little children are going to Bukkapatnam to
0: study. వాడు నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
1: They do not have the strength even to walk.
0: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
1: So please get a school built in this village.
0: కట్టించాను.
1: I got it built.
0: అప్పుడు చాలా సంతోషించింది.
1: Then she felt very happy.
0: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
1: Then she said, enough Swami, all my desires are fulfilled.
0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: So that little school now has been transformed.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: It has become a big university. A small seed can become a big tree.
0: పూర్వం అంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: Earlier this a small hospital.
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: ఆనాడు ఏదో చిన్న బోర్ వెల్లో ఒక చిన్న బావిలో వేసి నీరు ఇప్పిస్తున్నటువంటి వాడిని ఈనాడు మన జిల్లాకంతా కూడా పైప్స్ వేయించి చక్కని నీరు అందించారు.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them water.
0: కనుకనే తల్లి సంకల్పములు ఉత్తమమైనప్పుడు కుమారుడు యొక్క సంకల్పం కూడా ఉత్తంగా ఉంటుంటాయి.
1: So the thoughts and the deeds of the son are due to the
0: తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడా చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do
0: these things. భారతదేశం యొక్క పవిత్రత ఎవరు కూడా సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కాని సత్సంకల్పంలో మానవుని యందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైన అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని నువ్వు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the కనుకనే
0: ఒకానొక సమయం లోపల సచిదేవి చైతన్య తీసుకుని పడి.
1: సో వన్ డే సచిదేవి టుక్ చైతన్య.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: సో దే బిల్ట్ ఎ వెరీ ప్యూర్.
0: అప్పుడు చూచాడు.
1: హి సో
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు.
1: వేర్ హావ్ వి గోన్? ఐ గోన్ టు ద టెంపుల్.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: హి సో చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: హి సో హిమ్ అండ్ ఐ సెడ్, స్వామి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నీవు జగత్పాలకుడు.
1: యు ఆర్ ద వన్ హూ రిడీమ్
0: లోకపాలకుడు.
1: యు విల్ రిడీమ్ ఎవ్రీబాడీ.
0: ప్రాణనాథుడు.
1: యు ఆర్ ఎ గ్రేట్ వన్.
0: జీవనాథుడు.
1: యు గివ్ లైఫ్.
0: దేహనాథుడు.
1: అండ్ యు ప్రొటెక్ట్ ద బాడీ.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: యు ఆర్ ఏబుల్ టు ఫాస్టర్ ఎవ్రీథింగ్.
0: కానీ నాకు ఈ దేహ వంచలేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికమును చూస్తే,
1: in the spiritual life,
0: ఐహిక ఆముష్మికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ,
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: The only thing you can fulfill.
0: Chaitanya. ఈ చైతన్యునికు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటికి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్నారు.
1: Chaitanya, give me the power to love you. That's enough for me.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
1: Because you are the very embodiment of
0: ప్రేమనే మా ప్రాణము.
1: And life,
0: ప్రేమనే మా జీవితము.
1: Love is prema.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: It is our very life, our very
0: ప్రేమ యందే పుట్టి.
1: We have been born. ప్రేమ యందే
0: పెరిగి.
1: We have been living in love.
0: ప్రేమ నుంచిను ప్రేమ మహిమ.
1: And we have got to be full of love.
0: కనుక నిన్ను ప్రేమించేటువంటి ఒక్క ప్రేమను నాకు అందించి చాలు.
1: Give me the love that I can love you totally. That's enough for me.
0: ఆ సచిదేవి వచ్చి, ఏమిటి నాయన, నీవు బ్రతకాలి కదా, తినాలి కదా, నిలవ నీడ ఉండాలి కదా, నీవు ఇదేది వద్దంటున్నావే, కారణం ఏమిటి అని అన్నాడు.
1: Oh, you've got to live, Sachidevi said. You've got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchitteyina kudanu gurtinchukolekapothunnavu.
1: Mother, though you have become so old, you're not able to feel
0: bhagavantuni yokka premanu maatrame manam andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmammu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Anta bhagavantuni yokka premane.
1: The whole world is full of God.
0: ఈ జగత్తంతా కూడాను ప్రేమనే.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిన్న చిన్న కోరికలు కోరుకొని
1: do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our lives.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
1: In everybody there's the same love.
0: ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us ఆర్ ఏబుల్ టు లివ్.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బూన్ ఫ్రమ్ హిస్ మదర్ హి వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకొని
1: పోయేటువంటి
0: అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: Ekkada pavitramo akada apavitram kuda cheruthuntadi.
1: Where there is good there is always
0: light. Ekkada jyoti akada needu kuda vastuntayi.
1: Where there is light there is also darkness.
0: Manchi variki anni kashtale kalugutuntayi.
1: So good people will have to face all these difficulties.
0: Kabatti aa kashtalu mana manchiki abhiruddhi paristayi.
1: So those sufferings bring us out.
0: Ani aa vidhamainatundi vishwasam cheta drudhamainatundi oka sankalpam cheta తిరిగి పారేశాడు తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: సో చైతన్య వెంట్ అబౌట్ సింగింగ్ ద భజన్స్ ఆఫ్ గాడ్ హావింగ్ ద కన్విక్షన్.
0: క్రమక్రమేణ వీధి భజన చేస్తూ పోతుండగా
1: when as he was singing along the streets
0: kontamandi toti pillalantaru kuda cheri
1: there were other children who joined
0: taalalu chitikalu teesukoni vachi vaadu kuda bhajan chestu vacharu.
1: They also brought these different type of instruments and started singing along
0: with him. Kani tallu kuda aa pillalni mandalincharu.
1: Then they also scolded the children.
0: Kani aa pillalu ఈ చైతన్య మార్గాన్ని ఏమాత్రం వదలలేదు.
1: బట్ చైతన్య దే డి నాట్ గివ్ అప్ చైతన్య.
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: హీ హస్ టు కీప్ ద చిల్డ్రన్ విత్ హిమ్ అండ్ డు ద భజన్.
0: మంచికి ప్రక్కలో చెడ్డ వస్తుంటది.
1: వేర్ దర్ ఇస్ గుడ్ దే కెన్ ఆల్వేస్ బి బ్యాడ్.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: ఇన్ ద వరల్డ్ వితౌట్ గుడ్ నో బ్యాడ్.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: వితౌట్ బ్యాడ్ గుడ్ కెనాట్ హ్యాపెన్.
0: మంచి చెడ్డలు రెండుగా పొంది ఉండు.
1: Both together are good and bad.
0: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can
0: do. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించలేని సుఖం పడందురు.
1: Without suffering you cannot attain happiness.
0: కనుక మన సుఖమంతా కూడా కష్టమందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling that good is in bad and our happiness
0: also. తల్లి యొక్క ప్రభావం చేతను తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద మదర్ అండ్ బికాస్ ఆఫ్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద మదర్ ద సన్ బికేమ్ ఎ వెరీ గ్రేట్
0: బీయింగ్. కనుక ఈనాడు లోకం లోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: సో ద మదర్ షుడ్ హ్యావ్ ప్యూర్ థాట్స్ విత్ ఇన్ దెమ్.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: దే హ్యావ్ టు విల్ టు డూ ద గుడ్ థింగ్స్.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
1: దే హావ్ గాట్ టు గో ఇన్ ద రైట్ వే.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దే విల్ గెట్ ఎగ్జెంప్లరీ సన్స్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి.
1: In the ancient days, from the ancient days, in Bharat has been a place which is full of tyaga, sacrifice and goodness and virtue.
0: Yanta tyagam manaku chestumo,
1: the amount of sacrifice that we do,
0: anta tejamu manayandu utti padutundi,
1: and within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu,
1: a small thing I'm going
0: to tell you. Naaku kuda tejam untune untundadi.
1: I'm always having that strength within.
0: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatundi varu swami మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పిల్లల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: I would have the welfare of people within
0: me always. కానీ హెల్త్ ఎడ్యుకేషన్ వాటర్ వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
0: ఒక నెలకు పూర్వము
1: a month ago
0: నేను కుర్చీలో కూర్చొని
1: when I was sitting in the chair,
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something report in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో,
1: in that paper,
0: ఒక తల్లి,
1: one mother,
0: కుమారుడు ఉన్నాడు,
1: and a son.
0: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
1: How are they existing?
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలి చింతను భరించుకోలేకపోయింది.
1: She could not bear the hunger of a son.
0: Amma naaku aakali aakali ani vachadu.
1: He came crying out, mother, I am hungry.
0: Nayana ippudu ekkadi chusina varshalu vastunnayi, poyina nelle jarigindi idi.
1: So from then so much of rain is coming.
0: Varshamulu adhikanga kurustu vachayi
1: because there's too much of rain.
0: కనుక ఈమె బిచ్చారి కుడును పోవడానికి వ్యవధి
1: లేదు.
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోతున్నాను.
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
1: డజంట్ సీమ్ యాజ్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
0: కానీ నా కుమారుడు నేను ఏ రీతిగా అన్నం పెట్టాలి,
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి, ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలిపింది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది.
1: ఐ కెనాట్ గో బికాస్ ఇట్స్ రైనింగ్ సో బ్యాడ్. సో షీ గాట్ సమ్ పాయిజన్ విత్ ది అడ్మినిస్టర్ టు ది యానిమల్స్. షీ గేవ్ సంథింగ్ టు ఆఫ్ ఇట్
0: అది పేపర్ లో ఎవరో దీన్ని వేశారు.
1: షీ పార్టుక్ ఇట్ అండ్ దే డైడ్.
0: పేపర్ వాళ్ళకు కూడా ఇలాంటి చెడ్డవే చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
1: So I saw this paper. The papers always
0: publish. ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
1: They did not think of publishing good
0: news. మంచిని తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి ఒక అదృష్టవంతులుగా ఉండేటువంటి వారి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
1: So those who want to publish the truth will say so.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటంతా వెతుక్కుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: So they take wicked things and always publish.
0: మంచిని వేయడానికి వాళ్ళకు బుద్ధి రాదు, చెయ్యి కదలు.
1: To publish good things and neither do they.
0: అది వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full of
0: bad.
1: Because of their thoughts, all the bad is due to them.
0: నాకు చాలా కష్టం వేసింది.
1: I felt very sad.
0: See, ఇది పవిత్రమైన భారతదేశము.
1: The pure Bharat Desha.
0: ఈ త్యాగభూమి.
1: This is full of
0: అమృత వంశము.
1: And there's a wonderful.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల.
1: In this pure.
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ దేశం,
1: దిస్ ప్యూర్ కంట్రీ విచ్ హస్ బీన్ కాల్డ్ అన్నపూర్ణ,
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
1: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ అ లిటిల్ ఫుడ్ టు హర్ సన్.
0: భావం నాకు కలిగింది.
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తక్షణమే ఇంక అన్ని కార్యములు వదిలిపెట్టాను.
1: సో ఐ మేడ్ ఐ విల్ దట్
0: విలేజ్ విలేజ్ కూడాను.
1: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
0: వంటలు చేయటము, పంపటము.
1: So that we would cook here and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలకందరికి నీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
1: So I wanted every citizen to feel happy.
0: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు.
1: Our children also are like gold.
0: ఎంత కష్టంలైనా చేపడ్డారు.
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి.
1: They went from morning.
0: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
1: వారు. And with a lot of enthusiasm but come back.
0: ఇంటి ఇంటికి చేరారు.
1: They went to each house.
0: పెద్ద పల్లి పల్లెకు వచ్చారు.
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు.
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
1: And from then on my heart is full of
0: త్యాగం చేసిన చెల్లనే తేజం పెరుగుతూ ఉంటుంది.
1: If anybody sacrifices, I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
1: I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
1: Earlier also I was not eating very less.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then I am eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
1: After the bhajan in the morning.
0: ఇంత సంకటి, ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: దీంట్లో ఏ మాత్రము మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: చిన్న భోజనం చేతనే నాకు తేజము అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare.
0: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of
0: the people. ప్రజా క్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుస్తుంటే,
1: when I was walking earlier,
0: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలికి దెబ్బ తగిలిందేమో, ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
1: Many devotees felt, why is Swami walking so slowly?
0: నాకు ఎట్టి దెబ్బ తగలలేదు,
1: maybe
0: ఎట్టి జబ్బులు రాలేదు.
1: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
0: నేను మెల్లగా ఎందుకు నడుస్తున్నానంటే అందరికీ ఎక్కువ దర్శనం ఇవ్వాలా, ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone.
1: I do not have any pain in
0: the leg.
1: I do not have any disability. I am very happy.
0: From then on, my bliss is increasing.
1: From then on, my bliss is increasing.
0: మన ప్రజా సేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I
0: have. నీ తేజస్సు కూడా దైవ తేజస్సుగా మారుతుంది.
1: You will also become very brilliant. దైవం
0: ప్రత్యేకంగా లేదు.
1: Divinity is not separate.
0: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
1: Divinity is not in a temple or anywhere else.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: God resides within you.
0: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
1: Our body is a temple of God.
0: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
1: You need not search for God here and there.
0: మనసును లోపల మరచు.
1: Go and look within yourself.
0: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
1: Try to inculcate
0: the ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: The inside and you will find the blissful form.
0: కనుక దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: So God is not something different from us.
0: మనమే దైవ స్వరూపులము.
1: We are the very form of divinity.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: You think of yourself as men because you have the body consciousness.
0: ఈ దేహాభిమానాన్ని క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
1: You have got to decrease this body consciousness.
0: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
1: You have got to increase your love for divinity.
0: అన్ని విధాలు కూడాను మానవుడు దేవుడైపోతాడు.
1: Then man himself becomes divinity.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: It's not man who is separate.
0: రెండు కొడును బింబ ప్రతిబింబములి.
1: They are only the image and the reflection.
0: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుని వెతకటం.
1: We should not think them separate. They are one.
0: కాన దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
1: God is within us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషనే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the life.
0: దీని ఆలోచన చేసేటువంటి రేడియేషనే దీని తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అని పెట్టిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God. Satyajnanam
0: anantam brahma.
1: Truth, wisdom and this.
0: Satyamargamulo manam praveshiste adi brahma tattvam.
1: If you go on the righteous path, that is the way to brahma.
0: Brahma tattvanni manam telusukodaniki ekkado manam praka povadanu ekkada.
1: To know the principle of brahma we need not
0: go anywhere. Ekkada unna devam nalone unnadu. Ee dehame tane yokka illu ani manam bhavinchali.
1: We have got to think that the body is a temple of God.
0: మనకి ఎక్కడైన ఆనందం ఉట్టి పడుతుంది.
1: It's only then we get extreme.
0: ఎక్కడైన శక్తి మనలో ప్రవేశిస్తుంది.
1: We get a tremendous strength.
0: సర్వశక్తులకు మనమే అధిపతులం అయిపోతాం.
1: We become the repositories of tremendous power.
0: మన శక్తికి శక్తి మరొకటి లేదు లోకంలో.
1: The strength that we have within is not anywhere else.
0: కనుక ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: So foster this strength and make an effort.
0: ఇది అంత సులభంగా రాదు.
1: It cannot come so easily.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటాది.
1: The deservedness you get after taking birth again and again.
0: ఏ పనినైనా చేయండి.
1: Do any work.
0: ఇదంత దైవ కార్యమే.
1: Think that it's the work of God.
0: కాకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: Some people ask, going to office, how can it be God's work?
0: దైవం కానటువంటి ఒకటి కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
1: How can you think that any work is without God?
0: అంతా దైవమే.
1: The whole thing is prepared. సర్వ
0: పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: ఏ కర్మ చేసినా కానీ సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: ఈ విధమైన యొక్క సద్భావమును ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: Because the mothers fostered in those days such type of
0: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: That's why they got illustrious.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
1: Bharat is a country which is like a teacher to all the nations.
0: గత జీవుడగు పతిం బ్రతికించి యముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: Tara satya mahimache davagni challarche truti chandramati bharatiya gade.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvam agni gundana prakatinche sita bharata dharajata gade.
1: did not Sita jump into the fire, was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tatshvatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade pantabhumi.
1: So Bharat is a land wherein it is a harvest.
0: Akila deshalakini upadhyayakade.
1: Great illustrious women are there, and it's a teacher
0: to
1: the whole world.
0: Ee Bharat deshamu upadhyaya sthanamlo untundi.
1: Bharat desha is the world teacher.
0: కానీ మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
1: So we are forgetting the great works that we have got to do.
0: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many pandits are there in this?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many scholars are there in this country?
0: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
1: There are intellectuals in this country.
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావటం చేత అంత కూడా క్షీణించిపోతుంది.
1: Self interest and selfishness it is that is making everything.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: Whether it's a son or her husband, the mother has got to take them to task.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
1: That is the illustrious example.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
1: That is the truth which leads to progress.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
1: Wherever an error is committed, one has to be reprimanded for it. You should not forgive it.
0: ఆ క్షమించడం సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
1: సో వీ హావ్ గాట్ టు టెల్ దెమ్ టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెమ్.
0: ఏమండి మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇంత అబద్ధం చెప్పొచ్చునా, మీరు సత్యం రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ నైస్ వే, యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్?
0: ఆఫీసర్ దగ్గర పోయి ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get two beatings.
0: Hrudayaniki aanandamunu kashtam lekunda undetattuga cheppinappudu aa mrudumadhura bhashalato entaina maarpu cheppachu.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: Kanaka bharatadeshamu ana chaminchina kudanu sariyainatuvanti maatallo cheppali.
1: So we have got to tell them to go on the right way, to forgive them.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇంత అబద్ధం చెప్పొచ్చునా, మీరు

0: ఎనీథింగ్ విల్ టచ్ ద హార్ట్ ఆఫ్ ఎనీ పర్సన్.
1: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడా ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: సో ద కంట్రీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎన్ ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ టైమ్ ఇమెమోరియల్.
1: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడా ఉపాధ్యాయ స్థానం చేకూర్చుంది.
0: So you have got to be the illustrative examples of Bharat.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Premanu penchukondi.
0: You foster love.
1: Satyanni vachinchandi.
0: You have truth in you.
1: Edo chadu chadu chadu ani chadu kosam kaalanni vyaktham cheyakandi.
0: It's not merely study and study and don't
1: chadu.
0: What is this education?
1: Kevalam chadivinanta matrame na chadu.
0: If you read books, is that enough?
1: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు.
0: Is education merely going to the college?
1: కాలేజీకి పోయి డిగ్రీలు తెచ్చుకున్నంత మాత్రం నా చదువు.
0: If you just go to the college and get degrees, is it education?
1: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
0: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
1: కనుకనే మనం సద్గుణం చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం
0: చేసుకోవాలి. Good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
0: try to foster such qualities.
1: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
0: We have got to resurrect the old traditions.
1: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
0: We'll have to resurrect them again.
1: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
0: We'll be the people who be called an example to the others.
1: ఈ యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: So you've got to make these efforts and start right in your lives.
1: ఏ కర్మను ఆచరిస్తూ ఉండినప్పటికీ
0: whatever we practice,
1: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
0: It should, God's name should be right within, coursing
1: in our veins. నాడు ఆడకపోతే ప్రాణం లేనట్టే.
0: If your pulse doesn't act,
1: నామం చెప్పకపోతే అది కూడా ప్రాణం లేనట్టే.
0: So if you do not chant the name of God, it's as if
1: నాడు ఆడినంత మాత్రమే బ్రతికినట్టు అనుకుంటారా?
0: So as long as the pulse is there,
1: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
0: So the pulse should be functioning, only then you're alive.
1: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
0: Then you'll feel the truth that your pulse is really functioning.
1: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
0: Those have taken some kind of
1: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
0: Anesthesia, the pulse is working, but they're not able to.
1: కాదు కాదు.
0: It's not that.
1: కనుకని ప్రతి ప్రాణం కును దైవనామమే నాడిగా పెట్టుకోవాలి.
0: సో ఫర్ ఎవ్రీ వన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫన్.
1: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే
0: ఇఫ్ యు ఫాస్టర్ సచ్ గుడ్ థాట్
1: అదే సదాచారంగా మారిపోతుంది.
0: దట్ టర్న్స్ ఇంటు గుడ్ యాక్షన్.
1: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
0: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
1: కనుక
0: దేర్ఫోర్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: రైచియస్ కండక్ట్స్ అండ్ ట్రూత్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ దెం, వి హావ్ గాట్ టు ప్రాక్టీస్ దెం,
1: అందించాలి,
0: వి హావ్ గాట్ టు ఆల్
1: అందించాలి,
0: వి హావ్ గాట్ టు ఫీల్ హ్యాపీ.
1: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: అండ్ వి హావ్ గాట్ టు గివ్ ఇట్ టు అదర్స్, షేర్ ఇట్ విత్ దెం.
2: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధన నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kalukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్. దైవ
0: చింతన చేస్తూ రండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves involved.
0: మీరు పరాయి వాడు మీరు నా వాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటిగానే అని భావించాలి.
1: People who are different from us, they are not there. They are one.
0: అందరం నా వారే.
1: They are all my own.
0: మేము విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity. మీ
0: భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరు చూసినా గాని దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన. ఆ దేహము దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వారికి నమస్కారం చేసుకో.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే ఈ దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts, then God materializes himself to you.
0: సంతోషం. బంగారు.

0: Bharat, which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: Bharata Deshambu Aranji Pandu Polcha.
0: The land of Bharat can be compared to an orange fruit.
1: Kanaga Jatulu Matamulu Tonalu Kade.
0: The inside, the pieces which constitute the orange fruit may be compared to different types of castes and religions which are there.
1: Dhinna tegalunu vruttur avi enni unna.
0: There may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu. Kada mari?
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu Jnanamu Nandajeyu Divyajyotini Veliginchu Desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramena Bharata Deshamu Anadi Kalamu Nundiyu Astikyani Prabodhistu Prachara Prabodhana Cheta Acharananu Andistu Vachindi.
0: From the times immemorial, Bharat is the land which has been teaching faith in God and has been proving by both word of mouth and by practice.
1: Loka Samastha Sukhino Bhavantu Annate Haindava Sampradayam Yokka Lakshyamu.
0: The tradition of Hindu land is that everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra Bharat Deshamunandu Janminchinatuvanti Bharatiyulu Yokka Sukhitamu Adrishtamu Yantayo Koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra Sirisha Purushah Sahasraksha Sahasrapad Anni Sirasulu Anni Netramulu Anni Padamulu Atai Yokka Angamuli.
0: All the heads, all the eyes, all the feet are the limbs of that cosmic person.
1: Vishwame Vishnu Swarupamu.
0: The world itself is the manifestation of the Lord.
1: Prati Padatamandu Kudanu Asti Bhati Priya Nama Rupamulanetvanti Aidu Tattamulu Kudi Unnavi.
0: In every object there are five principles: Asti, Bhati, Priyam, Nama and Rupa.
1: Modativi Moodainatvanti Sat Chit Anandamule Manavuni Yokka Nijaswarupamulu.
0: The first three principles, Sat, Chit, Anand, are the real form of a human being.
1: Nama Rupamulu Kalpitamulu.
0: The name and form are created ones.
1: Nijamuga Manavuni Yokka Swabhavamu Chala Pavitramainatuvantidi.
0: Truly speaking, the nature of humanity is most sacred.
1: Nirmalamainatuvantidi.
0: Extremely pure.
1: Niswarthamainatuvantidi.
0: Absolutely selfless.
1: Kani ప్రాకృత దోషమును కొట్టడం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: It is only the knowledge of Atma which can remove ignorance from the heart.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiment
1: మానవునకు లభించేటువంటి యొక్క సంతోషము కాని ఆనందము కాని సుఖము కాని ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చినవి మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ but they go away from us.
1: ఈ సుఖ దుఃఖములనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునేందుకై తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: Manavuni yokka dehamu neeti budaga vantidi.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: We should not take shelter under that and go on living a life.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకును అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్
1: సుఖ దుఃఖము రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యం కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ truth and permanent entity. It transcends all the things which relate to a particular situation and a country.
1: Atma jnana vicharame sanatana dharmam.
0: Sanatana dharma is basically enquiry into atma jnana.
1: Itti atma jnana vicharana swarupamainatunti yokka sanatana dharmamunu anusarinchadame jeevuni yokka kartavyam.
0: The responsibility of human being is to follow this sanatana dharma.
1: Anta avanta ive dukkha dehaha. Ee deham yokka tattvam anetundidi antamayetundidi.
0: The principle of the body is one that comes to an end. It is not going to be permanent.
1: Malinapu kompa.
0: It is full of dirty odors.
1: Rogamuna braggedu sevaka gampa.
0: It is a basket which consists of a number of diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
0: This is the one which undergoes different changes over a period of time.
1: Bhavasagara meedagaleni kampa.
0: This is the one which cannot help you to traverse the to cross the ocean of bhava.
1: Ambula padalambu manam eppudalampa.
0: If you want to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Menu chilamani nammaboku manasa haripadamulu ashrayinchavi annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Panchabhutamulu panchabhautika dehamulu matrame badinchavachunu kani పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: To have faith, that is the nature of humanity.
1: పవిత్రమైనటువంటిది మానవత్వము.
0: Humanity is essentially sacred.
1: జీవించదగినటువంటిది మానవత్వము.
0: Humanity lives forever.
1: లక్ష్యమును వీడక.
0: Without forgetting the goal of life.
1: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
0: Your responsibility is to sanctify your lives and sanctify your opportunity.
1: శరీరము మనసు ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోల్పోతున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్.
1: వీటిని చేయుట తెలుసుకునుట ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్ బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు అనుసరించుచు ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రెఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ which are enjoined on the human being can be performed only with the help of the body.
1: Dehame lekundina yetti dharma karmala kudanu acharinchataku veelu kaadu.
0: If you do not have body, you cannot perform any duties enjoined on the human being.
1: Kanukane samasta karmala kudanu acharinchadaniki anukoolamainatunte okka karanamu ee okka dehamu.
0: Therefore body must be considered as an instrument which helps you to perform all the duties enjoined on you.
1: రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కాని వ్యక్తి కాని విషయం కాని ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద థింగ్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కాని మార్పుల చేత కాని మార్పు చెందినది కాదు.
0: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of things.
1: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: In the inner core of the heart of man, this will be shining effulgently.
1: దానినే దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: The scriptures have been describing that as divinity itself, Godhead.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దాట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
1: Pavitra karyamu acharinchi hrudayamunu nirmalamainatundi sthitilo unchukovatame divyattamainatundi daivattamu ani Muhammadiyulu anaga Quran bodhisthu vachinadi.
0: Quran also has been describing that by purifying your heart with such activity which can purify your heart, you can find divinity within yourself.
1: Sadbhavamula chetanu సత్కర్మల చేతను సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దాట్ బై గుడ్ థాట్స్ గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము సర్వ మార్గముల యొక్క కర్మము దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi deshamunaku maatrame sambandhinchinadi kaadu hrudayamunaku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atma swaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchipoyi chanikamainatvanti shudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisipoyi bhagavantunni marchipothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
1: ee laukika sukhamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti danini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్ హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీఈస్
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజ్లెస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్ not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intetto tane yokka prayatnamu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavani endu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులను కూడా పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి ఒక జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam. Dharmamu annintiki ni moolamainatundi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu.
0: Dharma is a great virtue.
1: Dharmamanaga kevalamu మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యం గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావం చే అహంకార సూత్రం చే తట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: బాహ్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విచ్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇది కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మమును మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైన మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రిఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ.
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్. మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యము వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకమవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ దెన్
1: ధర్మమును మాత్రం విసర్జించి అత్తకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యు గో అగెన్స్ట్ ధర్మ అండ్ ఫాలో అర్థ అండ్ కర్మ విల్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ ట్రాక్.
1: అర్థకామములు అనేటువంటి ధర్మములు ఆచరించినప్పుడు మోక్షం మనకు సహజసిద్ధంగా ఏర్పడుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వుడ్ బి ఏబుల్ టు రీచ్ మోక్ష ఈజీలీ.
1: మోహచ్చయమే మోక్షం అనేటువంటి ఒక సులభ మార్గాన్ని మనం అనుసరించవచ్చు.
0: ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ మోక్ష. దిస్ వీ కెన్ అచీవ్ బై దట్ పాత్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే కొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ వెరీ ఓల్డ్ వన్.
1: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
0: ఇఫ్ యూ గో ఆన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్ వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్.
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అండర్టేక్ టు ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
1: సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
0: వి హావ్ టు మేనిఫెస్ట్ ద ఈశ్వరతత్వ ఇన్ ద సొసైటీ ఇట్సెల్ఫ్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.

0: the stars are Brahma. Sun is Brahma. Moon is Brahma.
1: Vargamananu Brahma. Vaikunthamadi Brahma.
0: Water
1: Taliyananu Brahma. Tandri Brahma.
0: Water is Brahma. Heaven is Brahma. Vaikuntha is Brahma. Father is Brahma. Mother also is Brahma.
1: Sampadantayu Brahma. Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma. And good objects are Brahma.
1: Puttinchutadi Brahma. Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Vittinchutadi Brahma. Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma. Kayambu adi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakruti antayu Brahma. Pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma. Mariyu ee sabhayu Brahma.
0: Everything is Brahma. And this assembly itself is Brahma.
1: Satyamunu Brahma.
0: Truth is Brahma.
1: Telupu ee sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamunu Brahma Mayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku vereinatuvanti oka padartham marokati ledu.
0: There is nothing which is different from Brahma.
1: Sarvamu Bhagavat Swarupakanga undinappudu manam vetukute ekkada, taanu chikkute ekkada.
0: When everything is the manifestation of Brahma, where have we to search Brahma? And how can he be found elsewhere?
1: Vishwamanta prana vibhuni mandiramaina vidivakli ekkada.
0: If the entire world is an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiramaina pudu vidiki inkekkada sthanam unnadi. Vidiye lenappudu inka vakali deenekenduku.
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude ni hudayeshwarudu.
0: The Lord of the universe is the Lord of your heart also.
1: Veena tantrulu meedi, prana tantrulu naati, ananda bhashmamuto atmarpanamu cheya. Adiye vaikunthamu, adiye daivattvamu.
0: If you play upon the strings of your heart, as if you are playing on the strings of Veena, and offer your own heart to himself, then you will find Vaikuntha there itself.
1: Bhagavantuni yokka sampadalu kani, Bhagavantuni yokka aishwaryamulu kani, manaku anukoolamainatuvanti margamulo andistu vachadu.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
1: Aishwaryamulaku varasule meerandaru.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of
1: God.
0: But you have to make efforts to recognize what that real wealth is.
1: Sai kunnatti aishwarya sampadalaku.
0: The wealth and properties of Sai.
1: Saati aishwaryamunna echotanaina.
0: The Sai's wealth and property.
1: Sai aishwaryamemanna swartharahita nitya nirmala premaye nijamu nijamu.
0: If you ask what is the wealth and properties of Sai, it is only love.
1: Sai yokka aishwaryamulu ee bhavanamulu ee yokka mandiramulu ivi kaadu Sai aishwaryamulu. సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: సాయి
1: ఆ ప్రేమకు మీరు వారసులై, ఆ ప్రేమను మీరు అనుభవించి, ఆ ప్రేమను మీరు అందుకొని, ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
0: Sai's wealth and property does not consist of all these bungalows and temples. It is basically all his property is selfless, pure love. You have to accept this particular fact and
1: సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which is offered to such a one?
1: భ్రాంతి మాత్రమే. మానసిక తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క అర్పితములు గావిస్తూ వస్తున్నారు.
0: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగునాం.
0: For the one who occupies the entire cosmos, can you construct temples for such a one?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు.
0: Who can hold a small lamp to the one who is the very embodiment of effulgence of a billion suns?
1: అజహరాదులకైన అలవి కానీ తత్వము అలవి రాజులకైన అందని వాడును తన రూపు గనుగొననెవరి తరము.
0: Who can find out the form which is not accessible for అజహ అండ్ హరా టు ఫైండ్ అవుట్?
1: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
0: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్, హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
1: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
1: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్, గివింగ్ ఎ ప్లేస్.
1: సర్వత పాణిపాదం తర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత, ఏ హృదయము చేత, ఏ వాంఛన చేత ఆరాధింతురో, ఆచరింతురో, ఆశింతురో, ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
1: భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
1: ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్, ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని, డిపెండింగ్ అపాన్ వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్.
1: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్రమాక్స్ లైటో, ఏ అరికెన్ లైటనో, ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
0: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ the shining moon, there is no need for any other type of help like a torch light or another lamp to enjoy the effulgence of moon.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: As God is the very embodiment of love, you have to recognize God only through love.
1: కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి.
0: We have to firmly believe that it is the love which is our life.
1: మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవింపజేసేటువంటిది, ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
0: Right from the beginning it is the only love which manifests itself.
1: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లేటర్ ఆన్ ది అదర్ క్వాలిటీస్ హావ్ ఎమర్జ్డ్.
1: కనుక ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
0: దేర్ ఫోర్ యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
1: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
1: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: వీఆర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ 9 ప్లానెట్స్ నవగ్రహాస్, దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్. ఇట్ ఇస్ నాట్ దిస్ 9, ఓన్లీ 2, దట్ ఈస్ రాగ అండ్ ద్వేష.
1: శంకర వారి శిష్యుల్లో తోటకుడు అనేటువంటి వాడు ప్రశ్నిస్తాడు. ఒకటి
0: తోటక ఎ డిసైపుల్ ఆఫ్ శంకర క్వశ్చన్ శంకర దస్,
1: గురుదేవా ఈ జగత్తులో దిగ్విజయమును సాధించినటువంటి వారు ఎవడు అన్నాడు.
0: హీ ఆస్క్ ఓ మాస్టర్ హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
1: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
1: హిమాలయ పర్వతం ఎక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగును చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
1: సముద్రము ఎదగలిగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
1: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ won a number of prizes in games and sports.
1: Hiranyakashipudu samudramulandu digi danini shodhinchinatvanti vadu.
0: Hiranyakashipu was one who entered into the depths of the ocean and conquered the oceans.
1: Ninnu nundi mannu mannu nundi minnunu kuda nu jayinchinatvanti vadu.
0: He is the one who has conquered the earth and the sky together.
1: Kani sarvatra kudanu taanu sancharinchi daivatvanni గుర్తింపు చేయడానికి తగినటువంటి కృషిని చలిపినటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ వెంట్ రౌండ్ ఆల్ ద వరల్డ్ టు ఫైండ్ అవుట్ వేర్ డివినిటీ ఈజ్.
1: కానీ అట్టివాడు కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: ఈవెన్ దాట్ వన్ వాజ్ నాట్ ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అండ్ బికమ్ విక్టరీ.
1: నిజమైనటువంటి విజయుడు ఎవరు?
0: హూఈస్ ద వన్ హూ హాస్ అచీవ్డ్ రియల్ విక్టరీ.
1: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడే నిజమైన విజయుడు.
0: ఓన్లీ ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్ ఇస్ ద వన్ హూ హాస్ సక్సీడెడ్.
1: దారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
0: ప్రహ్లాద హూ వాజ్ ఎ స్మాల్ బాయ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్.
1: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
0: యు ఆర్ ద వన్ హూ హాడ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మోమెంట్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్ యువర్ ఓన్ చిత్త.
1: తండ్రి, శుద్ధమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి జయించడానికి నీవు ప్రయత్నిస్తున్నావు.
0: ఓ ఫాదర్, యు హావ్ బీన్ ట్రైన్ టు కాంకర్ ద వరల్డ్స్ విచ్ ఆర్ టెంపరీ, విచ్ ఆర్ ఆఫ్టర్ ఆల్
1: యుద్ధంలో అడవిలో సంచరించేటువంటి మృగమును కదా చంపినట్టుగా మానవులను చంపినంత మాత్రం వీరుడు కానేరడు.
0: వన్ డస్ నాట్ బికమ్ ఎ హీరో బై మియర్లీ కిల్లింగ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ మియర్లీ ఎనిమల్స్ టు బి హంటెడ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: నీ యందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు.
0: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ద ఎనిమల్స్ ఇన్సైడ్ యువర్ ఓన్ హార్ట్ యూ వుడ్ బి ఏబుల్ టు.
1: నీ దుర్గుణములు అనేటువంటి ఇంద్రియములను నీవు మొట్టమొదట జయించమన్నాడు.
0: హీ ఆస్క్డ్ హిస్ ఫాదర్ టు కాంకర్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అండ్ హిజ్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులనెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈస్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
1: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్
1: అవుట్ సైడ్. అసాధ్యము,
0: దిస్ ఇస్ ఇంపాసిబుల్.
1: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ and establish your kingdom firmly, it is only through love you will be able to do it.
1: కనుక ప్రేమచేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకుని ప్రేమచేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అర్షద్వర్గములను జయించుకుని దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము.
0: కాంకర్ ఆల్ అవర్ ఇన్నర్ ఎనిమీస్ అండ్ వీ హావ్ టు కాంకర్ ద సిక్స్ ఎనిమీస్ విచ్ ఫేస్ అస్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫర్మ్లీ.
1: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
0: ది వర్డ్ మనుజ టెల్స్ అస్ దట్ వి ఆర్ ఆల్ వి హావ్
1: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
0: వి బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వి హావ్ ఇన్హెరిటెడ్
1: ధర్మము సత్యము ప్రేమ సహనము సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
0: హిజ్ నేచర్ ఈజ్ మొరాలిటీ ట్రూత్ లవ్ కంపాషన్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి అతని దీనికి మనం వారసులుగా అవటానికి అధికారం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫాలో దిస్ పర్టికులర్ పాత్ కెన్ వీ క్లెయిమ్ అవర్ సెల్వ్స్ టు బి ద ఇన్హెరిటర్స్ ఆఫ్ అండ్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: రూపనామములు ఎందుకని వేష భాషలు ఎందుకని వేరు వేరు మార్గములను అనుసరించినప్పటికీ అందరు కూడా అందరికీ ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నాడు.
0: పీపుల్ మే బి ఫాలోయింగ్ డిఫరెంట్ ఫేత్, పీపుల్ మే బి హ్యావింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్,
1: తండ్రి ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫాదర్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటినీ మనం సాధించాలి.
0: దట్ ఈస్ వై వీ హ్యావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగునీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్ కన్ఫ్యూజన్ అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
1: ఇలాంటి దుష్ట పరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజంలో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితమును సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: అట్ సచ్ ఎ టైమ్ వెన్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ యు హావ్ టు టేక్ అప్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అండ్ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ టు సర్వ్ హ్యుమానిటీ అండ్ రిమూవ్ ఆల్ ది ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా ఇన్ ది వరల్డ్.
1: కేవలం దేహమునే ఆశ్రయించకండి.
0: డోంట్ టేక్ షెల్టర్ ఓన్లీ ఇన్ ద బాడీ.
1: దేహమును మాత్రమే కాక మనస్సును కూడా మీరు ఆశ్రయించకండి.
0: యూ డోంట్ ఈవెన్ యాక్సెప్ట్ ది మాస్టర్షిప్ ఆఫ్ మైండ్.
1: దేహ మనస్సుల యొక్క తత్వము చేత ఆత్మను ఆశ్రయించండి.
0: టేకింగ్ బాడీ అండ్ ద మైండ్ టేక్ రియల్ షెల్టర్ ఓన్లీ అండర్ ఆత్మ.
1: అట్టి ఆత్మను ఆశ్రయించినటువంటి వాడే ధన్యుడు కాగలడు.
0: ఓన్లీ దట్ వన్ హూ టేక్స్ రెఫ్యూజ్ విత్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు శాంక్టిఫై హిజ్ ఓన్ లైఫ్.
1: అది ఈనాడు మనం చేయవలసినటువంటిది, జరపవలసినటువంటిది సేవలు.
0: దిస్ ఈస్ ద రియల్ సర్వీస్ విచ్ విల్ హావ్ టు అండర్టేక్ అండ్ పర్ఫార్మ్.
1: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ అదర్ యాక్టివిటీ బట్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండర్టేకింగ్ సర్వీస్ యాజ్ ది యాక్టివిటీ.
1: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది మధ్య స్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
0: అమంగ్ ద నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ది సర్వీస్ విచ్ కమ్స్ వెరీ క్లోజ్ టు ద లాస్ట్ వన్.
1: ఈ సేవ ద్వారానే ఆత్మార్పితము జరుగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ సర్వీస్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఆఫర్ హిజ్ ఓన్ ఆత్మ టు ద లార్డ్.
1: ఈ ఆత్మార్పితము జరిగినప్పుడే స్నేహం ప్రారంభమవుతుంది.
0: ఓన్లీ వెన్ వన్ ఆఫర్స్ వన్ సెల్ఫ్ కంప్లీట్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్
1: చేతనే ఐక్యతకు చేరుతుంది.
0: ఓన్లీ త్రూ సర్వీస్ వన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ యూనిటీ.

0: Travanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Pada Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Yendukudanu, Prakasin Che 20 Paratattamu, ఇది ఆత్మతత్వమనే విశ్వసించండి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్ ఇన్ ఎవరీ.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ ఎవరి
0: శ్రవణం, లిజనింగ్ అండ్ హియరింగ్ ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్, సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, రిమెంబరింగ్ ద లార్డ్, డూయింగ్ పాద సేవ.

0: నమస్కరించినప్పటికీ ఇది దైవమునకే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
1: యు హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యు ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబీసన్స్ ఆర్ యు టు హూమ్ సో ఎవర్ యు.
0: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యు ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతునికి చేరుతుందన్నారు.
1: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
0: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
1: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ you will have to just recognize the fact atma in everyone is the same.
2: Prema mudita manase kaho.

ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి మీర ప్రేమ రూపము గొని వచ్చి

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువజారదు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైనా ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోవీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములను ఏమాత్రం కొను మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయునూ ప్రేమమయమే కదా. ఇట్టి ప్రేమ యందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection, and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indri jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira indriya mano buddhulu undinanta varaku ahankara mamakaram anetunti kani aadambaram swartham anetunti kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మలయందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through yagna, yaga, dhyana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyam avutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu
1: even Jesus
0: ide vidhamainatundi artham vachinattuga
1: mentioned to this
0: I am the path annadu.
1: He said that I am the path.
0: Buddhudu kudanu ide artham vachinattuga sarvam taranam gacchami annadu.
1: Buddha also has mentioned to this extent when he said sarvam taranam gacchami
0: anaga sarvamatamula saramu.
1: The meaning of this is the essence of all religions.
0: Sarva shastramula moolamu.
1: The origin of all.
0: Sarva dharmamula yokka gamyamu.
1: The goal of all dharmas.
0: Sarvarpita bhavame.
1: Offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatundi vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: అయితే ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కానీ సప్రయోజనము కానీ అహంకారం కానీ ఆడంబరం కానీ లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ self-interest, ego and show.
0: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
1: But there is a limit set for all these things.
0: నశ్రేయో నియమం వినా. కొంత నియమం పాటించాలి.
1: You have to observe certain rules, limitations.
0: మన దేహములో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: There is a limit for the temperature in our body.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6 unte idi aarogyamu kaani 99 cheretappudiki anarogyam prarambhamayi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: ade vidhamugane manavulaku swartham undavachu kaani enta varaku swartham adi mitimeeri pote rogamu ga roopandutundi.
1: Similarly there could be selfishness in man, but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogamu.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogamu.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogamu.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogamu.
1: Self-interest is a disease.
0: Kanukani veetannitini kudanu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga. భవ డిసీజ్
0: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తునియందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్, if a devotee doesn't recognize this, it is not correct.
0: Tanayendu bhagavantudu unnadani vishwasinchavachune kaani
1: one may believe that God is resident of his heart.
0: Ee vishwasamu sariyaina vishwasamu kaadu,
1: but this is not a proper faith.
0: Niyendu bhagavantunu chootam goppatanam kaadu.
1: There is nothing great seeing God in yourself.
0: Bhagavantuni endu ninnu choodali.
1: You have to see yourself in God.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఇస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీ
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
1: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
0: యోగం అంటే ఇది కాదు అర్థం.
1: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మీన్స్ జాయ్.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యు గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తువాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు ఎందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధములైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: రాంగ్ మీనింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది వర్డ్ గోపికాస్ అండ్ దస్ there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodike inetundi manase radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu mana manasu pragna aneetundi krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is pragna.
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలము శరీరమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, సర్వత్రా అంతర్బహిష్ట సర్వవ్యాప్య ప్రజ్ఞాస్వరూప.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్ ద మైండ్, ఇన్ ద చిత్త, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ ద హార్ట్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే ఇట్టి ప్రజ్ఞనే బ్రహ్మ అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ డిస్క్రైబ్ యాజ్ బ్రహ్మ.
0: అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని దీని పేరు.
1: దిస్ ఈ ప్రజ్ఞ మీన్స్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇట్టి ప్రజ్ఞయందు మన భావములు, మన మనస్సు, సంకల్పములు లీనమైపోవాలి.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti pragna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetunte yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of pragna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం, పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష, పరోక్ష.
0: అంతర్శక్తి, బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము, బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్,
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడా ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్ట యందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్
0: దారిని ప్రత్యక్షముగా ఆవించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబీ ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుండదు అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబీని ఏమాత్రం కూడా నువ్వు కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందుకు అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగైన్స్ ది ఫైర్ బాక్స్
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబీని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమైనటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: though there is this divine principle of God in every human being,
0: దాన్ని ప్రత్యక్షంగా ఆవించుకోవాలన్న,
1: if you want to make that manifest,
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటి, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటి, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగేన్స్ ది అదర్ ది ఫైర్
0: మ్యానిఫెస్ట్. ప్రేమ దైవం నందు ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటల్
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీలెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ
1: యువర్ లవ్
0: స్వార్థమైనటువంటిది.
1: ఈజ్ సెల్ఫిష్
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: It is not possible to mix such love of yours with the love of the God.
0: Kanuka manavuni endundinatvanti ee ahankara aadambara asuya swarthadulaneetundi yenaadu tejinchino aanaade aa hrudayamulo bhagavantudu praveshistadu.
1: Only when man's heart is rid of selfishness, self interest, ostentation, ego, God will take
0: tyagamu cheyaka
1: without sacrificing
0: bhogamula paina manas nunchi.
1: If you want to just
0: విషయరాగములతో ఈదుతు,
1: if you are full of desires,
0: ప్రాప్తమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: as long as you are living your only life,
0: భక్తిగా నటించినప్పటికీ,
1: however much of
0: ఎంతగా నీవు భావించినప్పటికీ,
1: you may think you are yourself omniscient,
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడా ఈ గుణములతోనే నిండి ఉంటుంది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: యూ థింక్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఎనీవన్ హూ లవ్స్ గాడ్.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: హీ ఈజ్ లవింగ్ గాడ్ ఫర్ హిజ్ ఓన్ సేక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
0: ఇదే స్వార్థం.
1: దిస్ ఈజ్ సెల్ఫిష్.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించటం లేదు.
1: ఐఎమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మైసెల్ఫ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్
0: ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడా పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: Man is loving all the objects in the world for the sake of objects.
0: కాని పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: దైవాన్ని కూడా స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: He is loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat, a
0: double sofa kadu.
1: This is not a double sofa bed.
0: Leka musical chair kadu.
1: This is not a musical chair.
0: Prakrutamaina bhavani ee chair paina kurchobettukoni daivama indulo kurchamante edi ista kurchogaladu.
1: If your heart is full of worldly desires, how will God come and sit on your in your heart?
0: Kanuka deenini neevu khariga unchinappude andulo bhagavantudu praveshistadu.
1: Only when you vacate your heart and make it free, God will enter into your heart.
0: Kanuka ee naadu prema aneetvanti perutho neevu musical chair aadutunnavu.
1: In the name of love, you are playing the game of musical chair.
0: Aa chair okkariki swantamu kaadu.
1: This chair doesn't belong to anyone.
0: Okka turi kurchovachunu, mari okka turi marokaru kurchovachunu.
1: One person is given the seat on the chair once, another
0: కాబట్టి
1: person
0: has the chair. చెప్పడానికి అధికారం లేదు.
1: How can you say that it is yours then?
0: కానీ అట్టి అధికారము,
1: that power, that authority,
0: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: Only gopikas had that kind of authority.
0: అనగా భావములు దైవ భావముతో జీవించితే వచ్చారు.
1: They lived their life and feelings with godly feelings.
0: ప్రతి ఇంద్రియము కూడాను దైవార్పితమైన భావంతో అనుభవిస్తూ వచ్చారు.
1: దే ఎంజాయిడ్ ఎవ్రీ సెన్స్ ఓన్లీ ఆఫరింగ్ ఇట్ టు గాడ్.
0: తమ మాటలు దైవ మాటలే.
1: దేర్ టాక్ వాస్ ఫుల్ ఆఫ్ డివైన్ టాక్.
0: తమ స్మరణ దైవ స్మరణే.
1: దేర్ థింకింగ్ వాస్ ఫుల్ ఆఫ్ గాడ్.
0: తమ శ్రవణము దైవ స్మరణమే.
1: దేర్ హియరింగ్ వాస్ ఫుల్ ఆఫ్ గాడ్.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: వాట్ ఎవర్ దే డిడ్ విత్ హ్యాండ్స్ వాస్ ఫర్ గాడ్.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవార్పితమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them
0: tamadi anetvanti ekkada kudunu vaari endu kanipinchaledu.
1: They never felt anything as their own.
0: Tam evaru krishnudu maatrame tam vaaru.
1: Who are they? After all, Krishna is theirs.
0: Oka chinna udaharanam.
1: There is a small example.
0: Vaara bhakti prapattaruku chakkani saachyanga oka aadarshanni andistu vachadu krishnudu.
1: Krishna offered to show to the world as an example their love.
0: అనేక పర్యాయాలు చెప్పాను.
1: I told you a number of times.
0: ఒకానొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: ఆమ్నిషియంట్ కృష్ణ ఆల్వేస్ షోడ్ దిస్ లీలాస్, దిస్ మిరకల్స్ ఫర్ ఆల్ పీపుల్.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: హి వాస్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హి బిగాన్ ప్లేయింగ్ ఎ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి నేను తెస్తాను అన్నాడు.
1: Seeing this, Narada asked, Swami, where can I find the medicine? I'll certainly get it.
0: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నారు.
1: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లె అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్ దెన్ ఐ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్.
0: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
1: గోపికాస్ వర్ గ్రేట్ డివోటీస్.
0: ఆ పరమ భక్తుల పాదధూడియే నా శిరోవేదం తగ్గిస్తుంది.
1: ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ of those gopikas who are the great devotees will
0: free from it. నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
1: ద హిడెన్ ఈగో ఇన్ నారద బిగాన్ మేనిఫెస్టింగ్ ఆన్ హియరింగ్ దిస్.
0: స్వామి, సతతం యోగినః నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేశు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
0: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
1: ఈజ్ దేర్ ఎ గ్రేటర్ డివోటీ దాన్ మీ స్వామి ఇన్ దిస్ వరల్డ్?
0: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
0: నీవు భక్తులు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదధూళియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
1: యు మే బి ఏ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
0: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
1: నారద హ్యాడ్
0: తమ తెలివితేటలంతకు మాటల్లో చూపుతూ వచ్చాడు.
1: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్.
0: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాడు.
1: ఏ పర్సన్ హూ హాస్ ఎక్స్ట్రాడినరీ క్లెవర్నెస్ విల్ ఆల్సో స్పీక్ ఇన్ ఎక్స్ట్రాడినరీ.
0: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లెవర్నెస్ విల్ హావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లెవర్ ది మోర్ హీ విల్ ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
0: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్రీ ఒక పాదముల యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ కృష్ణ, ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ. సత్యభామ హ్యాస్ ఆఫర్డ్ హర్ ఎంటైర్ లైఫ్ టు కృష్ణ. కెన్ వీ నాట్ గెట్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్?
0: సత్యభామ చెప్పింది, నారద నేను సతి, కృష్ణుడు పతి. సతి పాదధూడి పతి శిరస్సు పైన వేయటం ఎంత పాపము, నేను దానికి అంగీకరించను అన్నింది.
1: సత్యభామ సెట్, ఐ ఆమ్ వైఫ్ అండ్ కృష్ణ ఇస్ హస్బెండ్. హౌ కెన్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్ బి పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ మై హస్బెండ్? ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్.
0: నేను పాపకూపంలో పడ్డాను కానీ నేను ఈ పని చేయటము.
1: ఇఫ్ ఐ దిస్ ఈస్ డన్ ఐ విల్ బి కమిటింగ్ ఎ గ్రేట్ సిన్.
0: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
1: దేర్ అగైన్ దేర్ ఇస్
0: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
1: షీ హ్యాడ్ ది సెల్ఫిష్ ఫీలింగ్ దట్ షీ వుడ్ బి కమిటింగ్ ఎ సిన్ ఇఫ్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ ఇస్ పుట్ ఆన్ కృష్ణ.
0: సత్యభామ కూడా ఆ పాదధూళికి అంగీకరించలేదు.
1: సత్యభామ డిడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ ఆఫ్ పుట్టింగ్.
0: రుక్మిణి కూడా ఇదే భావమునే పొందుతూ వచ్చింది.
1: రుక్మిణి ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్.
0: కానీ వారెవరు ఇవ్వలేదు.
1: నన్ ఆఫ్ దెమ్ గేవ్ ది డస్ట్.
0: క్షణములకు కూడా కృష్ణుని యొక్క బాధ అధికమవుతూ వచ్చింది.
1: ఎవ్రీ సెకండ్ కృష్ణాస్ పెయిన్ వాజ్ ఇంక్రీజింగ్.
0: తప్పినది కాక నారదుడు రేపల్లెకి వచ్చాడు.
1: నారద వాజ్ కంపెల్డ్ టు గో టు రేపల్లె.
0: నారదుడు వచ్చిన తక్షణమే గోపికలందరూ కూడా గుమిగూరారు.
1: ది మొమెంట్ నారద కేమ్ టు రేపల్లె ఆల్ ది
0: గోపికలు ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు, ఈ వార్తలు బోధించమని చెప్పారు.
1: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఇస్ హి కమింగ్ టు రేపల్లె.
0: అమ్మా, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో వెన్ హీస్ కమింగ్ టు రేపల్లె, బట్ హీఈస్ హ్యావింగ్
0: ఏ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
1: ఫర్ దిస్ హెడేక్ ఐ వాంటెడ్ టు టేక్ మెడిసిన్, దేర్ ఫర్ ఐ హావ్ కమ్ హియర్.
0: నారద, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లె ఎందుందా?
1: నారద, ఈజ్ దేర్ మెడిసిన్ అవైలబుల్ ఇన్ రేపల్లె విచ్ కెన్ ఫ్రీ కృష్ణాస్ హెడేక్?
0: కనుక ఆ మందు ఎక్కడ ఉన్నదో చెప్తే తప్పక మేము వెతికేస్తామన్నారు.
1: ఇఫ్ యూ కెన్ లెట్ అస్ నో వేర్ ది మెడిసిన్ ఇస్ అవైలబుల్ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: అమ్మా, మీ పాదధూడియే అతని యొక్క శిరోబాధను నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
1: ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ అలోన్ విల్ రిమూవ్ ది హెడేక్ ఆఫ్ కృష్ణ, హీ సెడ్.
0: ఒక గోపిక వెళ్ళింది, దుప్పట తెచ్చింది, అందరూ తమ పాదాలు ధూళినంతా తగుందో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదుడు దాన్ని బయలుదేరి వచ్చాడు.
1: వన్ గోపిక ర్యాన్ గాట్ ఎ బెడ్షీట్ కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ టు కృష్ణ.
0: ఇక్కడ వారి యొక్క నిస్వార్థములకు చక్కని ఉదాహరణ.
1: యు కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్నెస్.
0: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ది థాట్ దేవర్ డివోటీస్ అండ్ దేర్ the rest of their feet should not be
0: good. Krishna ananda unte ante chaalu maaku.
1: All that they wanted was Krishna should be happy.
0: Ante kaani idi adi ni vadopavadamu veyadaniki maaku arhata ledu.
1: There is no question of our arguing and counter argument in such matters.
0: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
1: We have offered our life to Krishna.
0: అతని ఆనందమే మా ఆనందము.
1: Our joy, his joy is our
0: joy. ఏకత్వ భావంతో వారు ఆ పాదజోడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
1: The moment this the dust was given with this kind of feeling of oneness of atma,
0: నాగరికి పాదజోడి తీసుకుని వెళ్లి చూసేటప్పటికి కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru aadambaralato jeevithanni gadaputunnaru ee swarthamto jeevithanni ankitam galisinattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu nishwarthamu niradambaramu gopakali endunnadu kaani meelandi evari endu ledannadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka ee naadu lokamulo prati okaru meevu bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kaani ivi evaru kaadu.
1: In the world of today, everyone is thinking that we are devotees of swami.
0: Prati okaru antavo into swartham anetundi imidi untunnadu.
1: You can find selfishness in small measure or bigger measure, every
0: ahankaramu undinanta varaku kodunu bhagavantuni drishti vaari paina padadu.
1: As long as people have this selfishness and ego, God will never.
0: Suryudu prakashistu unnadu.
1: You may say how he will not shower his
0: love. Meghamulu addu vachinappudu suryudu kanipinchadu evariki.
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: Kaani prakasham leda undi.
1: Is there no shining of the sun? There it is.
0: Megamulu addu tagalatam cheta aa prakasham tanapaina padalekapothundali.
1: Clouds are preventing the sunshine from falling on human beings.
0: Ane vidhamgane daivamu nirantaramu prema swaroopude.
1: Similarly, God is the very embodiment of love.
0: Kaani aa premaku ee ahankaramu swarthamu aadambaram anetundi oka dattamaina megamuluga addum raavatam chetane aa prema tattvanni veeripaina prasarinchalekapothundali.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: Kanuka manavattamulo undinatvanti oka divyatvanni chakkaga gurtinchadaniki prema tattvame pradhanamaina prayanam.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
1: In the world there is the power of
0: vijaya balamunu buddhi balamunu dana balamunu aashrayinchi aneka vidhamainatvanti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కాని దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హాజ్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: He was showing the difference between Arjuna and Karna.
0: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: Karna's prowess and strength was much superior to that of Arjuna.
0: అస్త్రశస్త్ర విద్యములు యందు కూడాను కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
1: In the use of archery,
0: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
1: Karna was much superior to Arjuna in the use of all the weapons.
0: అర్జునుడి కంటే అధికమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
1: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
0: దుష్టులు దుర్మార్గులు అన్యాయులు అక్రమలు అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: Karna took shelter with people who are full of evil, wicked qualities like Duryodhana, Dushyasana and the host of them.
0: నిస్వార్థము నిరహంకారము ప్రేమతత్వంతో సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, పర్మనెన్స్, స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
1: వన్ మే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెలెక్ట్, బట్ యు డోంట్ హావ్
0: అంతటి వాడు కడపటికేమయ్యే వినుడు భారతీయ వీరసుతుడా.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు షైన్. లుక్ అట్ కర్ణ.
0: ఇన్ని శక్తులు ఉంటుండి కర్ణుడు ఏమైపోయాడు?
1: విత్ ఆల్ ది పవర్స్ వాట్ హ్యాపెన్ టు కర్ణ?
0: దైవాన్ని ఆశ్రయించలేదు.
1: కర్ణ డిడ్ నాట్ టేక్
0: దైవానికి పాత్రుడు కాలేదు.
1: He never earned the grace of
0: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
0: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ అండ్ ది యానిమల్ పవర్ విల్ నెవర్ సక్సీడ్.
0: మనము అనేక జన్మల నుండి కూడాను ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రావటం చేత ఈ ప్రాప్తమైన జీవితం యొక్క భావములే మన హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఫర్ మెనీ బర్త్స్ వి హావ్ బీన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్ దేర్ ఫోర్ దిస్ హెస్ గాట్ సచ్
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క దైవం యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
1: దేర్ ఫోర్ దే వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ డివైన్ గ్రేస్ విచ్ ఇస్ ఫుల్.
0: ఎంతో కాలం చెరసాలలో కాలం గడిపినటువంటి వ్యక్తి,
1: ఏ పర్సన్ హూ హాస్ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ప్రిజన్,
0: కఠిన నేల పైన పబడించినటువంటి యొక్క ఆ వ్యక్తి,
1: పర్సన్ హూ హాస్ స్లెప్ట్ ఆన్ ది
0: తన పరిమితమైనటువంటి యొక్క శిక్షను పూర్తి కాగానే,
1: యాజ్ సూన్ యాజ్ హీ కంప్లీటెడ్ హిస్ ఇంప్రిజన్మెంట్,
0: ఇంటికి వెళ్లి పట్టు పాన్పుల పైన పబడించినాడు.
1: హీ బిగాన్ స్లీపింగ్ ఆన్ ఏ లగ్జూరియస్ బెడ్ ఇన్ హిస్ హోమ్.
0: కానీ పట్టు పాన్పుల పైన పబడించినప్పటికీ అతనికి నిద్ర రాలేదు.
1: He did not get sleep in spite of his sleeping on such comfortable
0: beds. కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టుపానుకులపైన పవడించేటప్పటికి నిద్ర రాకపోయింది.
1: The reason is he is used to sleeping on the rough ground.
0: కఠిన నేలపైనే అతనికి హాయిగా అనిపించింది.
1: He will feel comfortable only when he sleeps on this rough ground.
0: అతనే లోక వ్యవహారము లోపల, లోక గుణముల లోపల, లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్య భావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
1: సిమిలర్లీ ఏ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ది ఓన్లీ థాట్స్, ఓన్లీ ఫీలింగ్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్,
0: అతి మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
1: హీ వుడ్ నెవర్ అండర్స్టాండ్ ద నెక్ట్రైన్ డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్.
0: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
1: హీ వుడ్ నెవర్ సీమ్ టు బి ఎంజాయింగ్ ది పీస్ అండ్ సెరెనిటీ.
0: కారణంగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతలే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ యాక్షన్స్.
0: నీవు పరిశుద్ధం చేసుకుందువో,
1: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ ఫీలింగ్,
0: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If there is nothing in one's head, it is possible to fill it with something.
0: Yemeemo nindi unna talaburradi khaliyaguna.
1: If that head is full of all sorts of things, can it be emptied easily?
0: Talaburradi khali kaaka yela sukhidamu nimpanaguna.
1: Without emptying the head, can you fill it with the nectarine grace?
0: Karuka ee paathralo neeru undante deentlo paalu nimpalante ee neeru paarabeyali.
1: If you want to put milk into this, you will have to throw out the water which is inside that.
0: కనుక మన యందుండినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతావు.
1: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ టెండెన్సీస్, వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
0: కనుక మనం గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
1: వాట్ వీ హావ్ టు డూ ఈస్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్
0: కృష్ణతత్వం. అనగా ఏమిటనగా ప్రేమతత్వమే కృష్ణతత్వము.
1: What is the principle of Krishna? Principle of love is
0: prema. Anaga emiti?
1: What do you mean by love?
0: కేవలం దైవతత్వంతో కూడినటువంటిది ప్రేమ అవుతుంది, కానీ ప్రాప్తమైన తత్వంతో కూడినటువంటిది ప్రేమ కాదు, ఇది అనురాగం అవుతుంది.
1: లవ్ ఆఫ్ గాడ్ అలోన్ ఈజ్ ట్రూ లవ్. లవ్ ఆఫ్ ద వరల్డ్ కెన్ నెవర్ బి కాల్డ్ లవ్, ఇట్ ఇస్ ఓన్లీ అఫెక్షన్.
0: కనుక ప్రేమ అనే పేరుతో అనురాగాన్ని అనుభవిస్తున్నారు మానవులు.
1: మెన్ ఆర్ ఎంజాయింగ్ అఫెక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్.
0: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగానే.
1: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ but they are only having
0: prema
1: only love
0: burka veskunnaru,
1: but they are only putting on this curtain of love.
0: Chusara kanuka manavattamu lopala kevalam roopa naamamulu maatrame vesha bhashalu maatrame manam chustunnamu kani bhava suddhini manam gurtinchadaniki prayatninchadam ledhu.
1: We are only looking at the name and form of man, but we are not looking at the purity of the heart of man.
0: Aakupatcha pachulanni చిలుకల వల్ల పలుకున.
1: కెన్ ది ఆల్ గ్రీన్ బర్డ్స్ మేక్ సౌండ్స్ లైక్ ఎ ప్యారెట్?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది వర్మ్స్ దట్ మూవ్ ఆన్ ది ఫ్లవర్స్ కెన్ దే బి కాల్డ్ బీస్?
0: పులి చర్మము కప్పినట్టి గాడిద పులియగున.
1: ఎ డాంకీ కవర్డ్ విత్ ఎ టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి కాల్డ్ ఎ టైగర్?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవులటయ్యా.
1: However fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
0: Kaadu, kaadu, kaadu.
1: You cannot call
0: it. Idi paiveshamule kaani.
1: These are all external appearances. These are all not the correct real forms.
0: Kanuka swasaroopa sandarshanam kavalanukunte paiveshamulu poorthi manam teesiveyali.
1: If you want to really know who you really are, you will have to free yourself from all these.
0: Ee naadu jagatante ikkudu ee vidhamainatundi rogamtone nindi untundi.
1: Today's world is full of this kind of disease.
0: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
1: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
0: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: There is no better path than this path of love.
0: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
1: Only when you give up selfishness and ego, love can stay in you.
0: తెగించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
1: Only such a person can come at least a little close to the love, the source of love.
0: Vidyarthulara,
1: dear students,
0: bhaktulara,
1: dear devotees,
0: bhagavat tattvani gurtinchadam ante anta sulabham kaadu.
1: Understanding the principle of divinity is not easy.
0: Gurtinchinattuga meeru bhavistunnaru.
1: You think that you know.
0: Ee vidhanga meeru aneka janmalu tarinchinappatiki meeru ee gurtinchadani meeru satyanni gurtinchukoleru.
1: In this way, even if you spend a number of births, you can never understand the principle of divinity and God. You are all enjoying temporary life. You are only close to this kind of life. This can never give you closeness to the permanent Lord. Whoever aspires and struggles to achieve this can become closer.
0: Krishna tattvamulo pala aneka vidhamainatundi ilanti aadarshalu nirupistu vachayi.
1: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
0: Gopikalu tama sarvasvani kodunu krishnudiki arpitam gaavistu vacharu.
1: Gopikas have offered their entire life to Krishna.
0: Krishna neeve vruchamaithe nenu kripariga vachi ninnu allukoni untundali annadu.
1: If you become a tree like a creeper, I'll circle round you.
0: ఇలాంటి ఏకత్వాన్ని గుర్తించి ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
1: Gopikas were such people who recognized this truth and who lived a life according to that.
0: గోపికలు అంటే ఎవరు?
1: Who are Gopikas?
0: వారి ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
1: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
0: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
1: అండ్ పీపుల్ హూ లివ్ ఆల్వేస్ ఫర్ ఫుడ్ అండ్ విత్ ద థాట్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ సిన్నర్.
0: గోపి వీరు పాపి.
1: వన్ ఈజ్ గోపి, ది అదర్ ఈజ్ పాపి.
0: కనుకనే మనం నిరంతరం కూడాను అన్నము అన్నము అన్నము అన్నము ఈ అన్నమయ జీవితంలో మనం జీవించుతూ కూర్చొని ఆత్మమయాన్ని చింతించకుండా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
0: Atma bhavanni manu chintistu raavali.
1: Could always think of atma.
0: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
1: Selfishness must be within limits.
0: Okaru mechukoni okaru dushinchani దాని రెండింటినీ లక్ష్యం చేసేటువంటి వారు కాదు గోపికలు.
1: దే నెవర్ కేర్ ది ప్రైజ్ ఆఫ్ సమ్ పీపుల్ ఆర్ ది క్రిటిసిజం ఆఫ్ అదర్స్.
0: శిష్యులు మెచ్చుకోవాలి కానీ వీరి మెప్పులు మాకెందుకు?
1: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
0: Idu naavadu ani okkatu anipinchukunte chaalinka.
1: If Krishna can say that he is mine even once, that is sufficient.
0: Bhagavantudu naavadu ani anukotam valla prayojanam ledu.
1: It is no use your calling God as yours.
0: Bhagavantudu cheppali idu naavadu ani.
1: God has to say that this person is mine.
0: Appude deeniki taginatundi viluva.
1: Then only it has some value.
0: Arjuna kodamu ento kalamu ahankara padutu vachadu.
1: Arjuna also had ego for a long time.
0: Krishna ma sneetudu.
1: Krishna is my friend.
0: Krishna ma bhavamardi.
1: Krishna is my brother in law.
0: Krishna ma bandhuvu.
1: Krishna is my relative.
0: Krishna na sarathi.
1: Krishna is my charitya.
0: Krishna na mitrudu.
1: Krishna is my friend.
0: Ee rakanga bhavinchukuntu vachadu.
1: He went on thinking on these lines.
0: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharo anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
1: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
0: Anta varaku bhavamardhi gaane iddaru jeevistu vacharu.
1: Till that time they were living the life of relatives.
0: Arjuna maha medhavi.
1: Arjuna was extremely intelligent.
0: Ee medhasakti anta kodanu upayoginchi krishnunu aneka vidhamula vaadopavadamulu vesadu.
1: Using all his intelligence, he began arguing with Krishna.
0: Inka saruku poyindi tagipoyindi.
1: He exhausted all his intelligence.
0: Appudu inka tana maata sarathi.
1: Krishna was my charitya.
0: Krishna na mitrudu.
1: Krishna was my friend.
0: Ee rakanga bhavinchukuntu vacharu.
1: He went on thinking on these lines.
0: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharu anta

0: తన మాటను తగ్గించాడు.
1: హీ రిడ్యూస్డ్ హిస్ టాక్. శరణాగతుడు అయ్యాడు. హీ ఫెల్ ఆఫ్ ద ఫీట్ అండ్ సరెండర్.
0: అప్పుడే కరిష్యే వచనం తవా అన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ మీ టు డూ.
0: ఇకపై నీ మాటను నేను అనుసరిస్తాను.
1: కృష్ణ, ఐ విల్ ఫాలో యువర్ వర్డ్.
0: నీ వచనాన్ని నేను అనుసరిస్తాను.
1: ఐ విల్ ఎంజాయ్ యువర్ వర్డ్.
0: ఆచరిస్తాను.
1: ఐ విల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
0: అనుసరిస్తాను.
1: ఐ విల్ ఫాలో ఇట్.
0: ఆ విధమైన వాగ్దానం చేసిన తరువాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: ఒక మిత్రుడికి నీ ఒక జాబు రాస్తే,
1: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్
0: రిజిస్టర్ జాబ్ జాబ్ వేసావు.
1: యూ హావ్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
0: కానీ ఆ రిజిస్టర్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
1: ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ దట్ రిజిస్టర్ లెటర్ హ్యాస్ రీచ్డ్ యువర్ ఫ్రెండ్ ఆర్ నాట్, వాట్ షుడ్ యూ గెట్?
0: అక్కడ నుంచి నీకు అక్నాలెడ్జ్మెంట్ వాపసు రావాలి.
1: యూ షుడ్ గెట్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్.
0: ఈ అక్నాలెడ్జ్మెంట్ నీకు రాకుండా ఉండినంత వరకు కూడా నీ జాబ్ నీ మిత్రుడికి ఇంకా చేరలేదు.
1: యూ హావ్ నాట్ గాట్ అక్నాలెడ్జ్మెంట్, యువర్ లెటర్ హెస్ నాట్ రీచ్ యువర్ ఫ్రెండ్.
0: అదే విధంగానే నీవు నాకు ప్రేమ ఉంది ప్రేమ ఉంది అని అనుకుంటున్నావు, కానీ ఈ లెటరు నాకొచ్చి చేరి నా యొక్క అక్నాలెడ్జ్మెంట్ నీకు వచ్చి చేరాలి.
1: యూఆర్ థింకింగ్ దట్ యువర్ లవ్ ఫర్ మీ, యువర్ లవ్ షుడ్ రీచ్ మీ దట్ లెటర్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ మస్ట్ కమ్ ఫ్రమ్ మీ టు యూ.
0: అప్పుడే దీనికి చేరినట్టు గుర్తు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ సే దట్ యువర్ లెటర్.
0: భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
1: దట్ మీన్స్ గాడ్ షుడ్ సే దట్ యు ఆర్ మైన్.
0: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
1: అంటిల్ గాడ్ టెల్స్ సో యు ఆర్ నాట్ గాడ్స్.
0: ఎప్పుడు నీవు అవుతావు?
1: వెన్ యూ బికమ్ గాడ్
0: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
1: వెన్ యూ ఆఫర్ యువర్ ఎంటైర్ థింగ్,
0: ఆత్మభావంతో నీవు జీవించినప్పుడే,
1: వెన్ యూ లివ్ ది లైఫ్ ఆన్ ద ప్రిన్సిపల్
0: సాధ్యమవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాసిబుల్ ఫర్ యూ.
0: సులభమైనటువంటి మార్గం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ.
0: కానీ దానికి తగినటువంటి కృషి చెయ్యాలి.
1: బట్ వన్ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ ఫర్ దిస్.
0: నేను సామాన్యమైన మానవుడు.
1: ఐఎమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: నేను ఇంతటి ఘనకార్యం నేను సాధించగలనా?
1: కెన్ ఐ అచీవ్ దిస్ గ్రేట్నెస్?
0: అక్కర్లేదు.
1: డోంట్ డౌట్ ఆన్ దీస్ లైన్స్.
0: పట్టుబడితే దేన్నైనా సాధించవచ్చు.
1: If there is a firm determination, anything can be achieved.
0: Abhruddhi parchukovali.
1: You should develop that kind of earnestness.
0: Shraddhavan labhate jnanam.
1: A person with earnestness
0: jnanam labhistundi.
1: Can get knowledge and wisdom.
0: Na chetakadu antani vadalapettukuntu kurtini neevu kevalam heerudaipothavu.
1: If you go on telling, well, I cannot
0: do this. Unna shaktini kuda neevu nirupayogam gavinchukuntavu.
1: You will waste whatever capacities you have also.
0: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
0: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
1: ఆల్దో ది కైట్ హ్యావ్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
0: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైన నడుస్తుంది.
1: When even a small ant decides to move, it can move miles.
0: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachu.
1: If you have a determination to achieve, you can achieve anything.
0: Kaani manavattulo ee madhya madhya kontu ee ahankaram praveshistundi.
1: But in human beings, this ego interferes.
0: Ee maha rakshasi.
1: This is very demonic.
0: Chaala chadda jabbu.
1: It is a grave disease.
0: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
1: It takes a long time if you want to free yourself from this disease.
0: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
1: The disease of ego is seen excessively in the world today.
0: కనుక ఈ అహంకారం పోవాలి.
1: Free yourself from ego.
0: అహంకారమునకు అవకాశమే లేదు.
1: There is no room for ego at all.
0: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
1: Why are you egoistic?
0: ఈ ధనమును చూచా?
1: ఈజ్ ఇట్ బికాస్ ఎవర్
0: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: ఆర్ దేర్ నో పీపుల్ హూఆర్ వెల్తియర్ దాన్ యూ?
0: లేక నీ అందమును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
0: నీకంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హూఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
0: నీ చదువును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
0: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హూఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: లేక నీ గుణములు చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
0: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినట్టు వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హూ ఆర్ మచ్ బెటర్ దాన్ యూ. నీ
0: గురించి నువ్వు అహంకార పడుతున్నావు.
1: వై ఆర్ యూ బికమింగ్ ఏ పెద్ద
0: రోగం?
1: దిస్ ఈజ్ ఎ గ్రేట్ డిసీజ్.
0: అజ్ఞానం అనే రోగం.
1: దిస్ ఈజ్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
1: రూట్ అవుట్ దిస్ ఈగో.
0: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
1: దిస్ బాడీ ఈజ్ గివన్ టు ప్రాక్టీస్ ధర్మ రైజియస్నెస్.
0: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.

0: Live your life on these thoughts, then you will become closer to God and you will reach God.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy this love.
1: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
0: If we experience this love, there can be no hatred in the world.
1: ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడులంతా కూడా జరగవు.
0: Without hatred, there cannot be this kind of violence.
1: జరుగుతున్నాయి.
0: How much of violent activity is going on? Cruel activities of taking
1: place.
0: What is the reason for this?
1: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
0: Selfishness and ego are responsible for this.
1: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
0: Therefore, burn out all this selfishness and ego.
1: అప్పుడే నిస్వార్థమైనటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
0: Then only selflessness can emerge in you.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
0: base your life on this principle of
1: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
0: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్
1: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
0: లివ్ ది లైఫ్
1: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
0: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
0: వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్ యూ విల్ నెవర్
1: ప్రేమ లేని వాడికి అన్ని బాధలు.
0: A person who does not have this love alone experiences all problems and difficulties.
1: Neeraja deepam antinchukuntu unnappudu
0: when Neeraja was lighting the lamp,
1: Krishna chustu
0: she saw Krishna in that flame.
1: Tana veeru kalutu undira kuda tanaku teliyutundi.
0: Even when her fingers were being burned, she was not aware of it.
1: Adi tana dehanni marchi
0: she forgot about her body.
1: Adi nijamaina prema tattva.
0: That is true love.
1: ఈ దీపంలో ఏలు పెడితే కాలుతుందో ఏమో కాలుతుందో ఏమో ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్డ్ అప్ ఇన్ దిస్
1: కారణం ఏంటి భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
0: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహ భ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
0: You are developing love of this body which is impermanent.
1: నీకు సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
0: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
1: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy that kind of principle of unity.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై
0: in order to preach this kind of
1: అవతారాలు రావటం కూడాను కారణం.
0: The avatars come down on earth.
1: సర్వుడియందు దైవత్వం ఉండినప్పటికీ
0: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా
0: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
1: నీలో దైవం ఉన్నాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
1: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంచుకోవచ్చు. కానీ నువ్వులతో నువ్వు తలంచుకోగలవా?
0: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
1: నువ్వుల నుంచి నూనెని తీవాలి.
0: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
1: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్.

0: చందనపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావుగా అందులో నుంచి పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రబ్ ది శాండల్ స్టిక్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: చెరకును నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది షుగర్ కేన్.

0: బంగారం అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు, రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్,
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారం కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ షైన్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ బి
0: సరైన భక్తి కాదు,
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్, ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణముల నుండి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ముగ్గురు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరములు కూడా జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
0: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించే సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ, లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్,
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు, ఆమె కిందికి ఈ మూటను విడిచింది, ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలు ఏమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెడ్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్.
0: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసిన వాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ ఉదయం యొక్క నగలు ఏమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరీ అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హీ సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్, దే మే నాట్ బి హర్.
0: జానామి కుండలే, ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో.

0: అన్న, ఈ కాలియందలు మాత్రము తీసవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదార్వందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలూరే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్డ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి స్త్రీల గుణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ ఎల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: There is nothing which is greater than virtue and character.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: I can never come across.
0: నేను పెద్దవాడైన కూడాను నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like
0: to అనగా భగవంతుని గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
1: God recognizes and appreciates good qualities and character.
0: మొదలు చూచేది ముఖము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగినది ముఖమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ దేర్ సాంగ్
0: అన్ని కలుషితమైనటువంటివి,
1: ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది,
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటి,
1: టాక్ ఇస్ పొల్యూటెడ్.
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి,
1: లుక్స్ ఆర్ పొల్యూటెడ్.
0: అపవిత్రంతో కూడినటువంటి,
1: హ్యాండ్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ చేతులు ఎన్ని పాపాలకో గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ.
0: సీన రహితుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాన్.
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైన విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ First things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయిడ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండెంట్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డస్ట్ ఆన్ ఆర్.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: డస్ట్ అసోసియేటెడ్ విత్ విండ్ గోస్ ఇన్ టు స్కై.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: డస్ట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
0: ఫ్రెండ్షిప్, ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు
0: దానికి. కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విచ్ డిసైడ్ ది టైప్ ఆఫ్
0: క్వాలిటీ ఆఫ్ యువర్ కంపెనీ. ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
0: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీ.
0: వేసుకుని
1: యూ హావ్ వోర్న్ ఏ వైట్
0: కంసలి. వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్టంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes, are becoming dirty.
0: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the the charcoal, the particles of that will fall on his
0: taru chesedi bangara pane.
1: The work that he is doing is
0: kani aa dust anta atar pai nochi padipothundali,
1: but all this dust is collecting on his clothes.
0: Sahavasam daniki karanam,
1: company association is the
0: kanuka manam satsangani cherandi,
1: have good company,
0: appude manamu sadgunavantuluga roopandavachunu.
1: Then only we become virtuous and full of character.
0: Prema tattvanni manam pravesha pettukondi.
1: Develop love in you.
0: Prema gala varitone manam sambandham chechukondi.
1: Have association with people.
0: Prema naga laukikamainatundi kaadu.
1: Love is not worldly.
0: Kevalam divine anetundi.
1: Love is divine.
0: Aadhyatmikam aadhyatmikam anukuntunnam. Aadhyatmikam ante emiti?
1: What do you mean by spirituality?
0: Bhajanalu cheyatam aadhyatmikam.
1: Doing bhajan is
0: pujalu cheyatam aadhyatmikam.
1: Worship.
0: Japam cheyatam aadhyatmikam.
1: Doing japa.
0: Dhyanam cheyatam aadhyatmikam.
1: Doing meditation.
0: Aadhyatmikame kaadu.
1: All these are not spiritual.
0: Daniki ivanni upangamulu.
1: These are all only limbs.
0: Aadhyatmikam anaga deeniki sarina artham emiti?
1: The real meaning of spirituality.
0: Manavattamulo undunnatundi pasutvani nasanam chesi,
1: destroying animal nature in man,
0: manavattani divyattanga marchukovatame aadhyatmikam,
1: transforming human nature into divine nature.
0: Inaadu japalu dhyanalu yogalu bhajanalu anni chestune untunnav, manlo unna pasutvam ematham taggaledu.
1: But you are doing all sorts of japa, meditation, bhajan, everything, but animal nature is not destroyed.
0: Tetayaku dwaparigamnandu durmargulu durmargulu gane kanipistu vacharu.
1: In the bygone ages of Krita, Treta and Dwapara, wicked people were recognized as wicked.
0: Dharmaraj, okay. Dharmaraj gane nirupistu vacharu.
1: Dharmaja was appearing like Dharmaja.
0: Shakuni gane nirupistu vacharu.
1: Shakuni was appearing like Shakuni.
0: Duryodhana gane pravartistu vacharu.
1: Duryodhana was behaving like Duryodhana.
0: Kani kalikalamlo ippudu vesham Dharmaraju, kani chestunnadu Duryodhana chestunnadu.
1: But in the Kali age, he puts on the robes of a Dharmaja, but appearance of Dharmaja.
0: Kalpane oka kavi cheppadu peru Dharmaraju penuve pavitranru ani. పేరు ధర్మరాజే కాని వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలోని పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: వెన్ యూ సే స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ యూ టు డెస్ట్రాయ్ ఎనిమల్
0: నేచర్.
1: వాట్ డు యు మీన్ బై ఎనిమల్
0: నేచర్? ఆహార నిద్ర భయ మైదునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్, స్లీప్ అండ్ డిజైర్, దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ యానిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ ఎన్ యానిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగం అయిపోతున్నాయి.
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్, వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ అ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తికి లక్షణాలు.
1: దట్ ఈస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: No use putting on appearances.
0: భాషలు ఉపయోగపడితే ప్రయోజనం లేదు.
1: No use using language.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: Through actions we'll have to prove.
0: ఇదియే నిజమైనటువంటి భక్తికి గుర్తు.
1: That is the correct proof of devotion.

0: ండమంతయు బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనువచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచము, world.
0: అనగా పంచభూతములు సమ్మిళితమే ఈ ప్రపంచము.
1: This world, ప్రపంచ, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapanchamu.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvanti.
1: Not merely five elements, but also five life breaths.
0: Panchabhutamulu anaga shabda sparsha roopa rasa gandhalu.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: Panchabhutamulu anaga jalamu vayu veedi ee yokka arichiti lopala పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: వి ఫైండ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ షైనింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్ ద ఎర్త్ ద ఫైర్ ద ఈథర్.
0: ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము.
1: ద ఫైవ్ ఆర్ ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఇస్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti.
1: Brahma. What's the meaning of this?
0: Pancha bhuta, pancha pranam, pancha kosha, to jivinchunatvantati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheaths, and the five life principles.
0: Pancha pranamalu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamanu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee roopa namamulu shashvatamaina kaadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatvanti yokka purna brahmatattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahmatattvam marchi edo domaravale deenni bhavinchi chinna chinna bhavamto manam prarthistunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhavasvarupamu.
1: This universe is the very form of God.
0: Kari indulo kudanu andapinda brahmandamulu kudanu koodi unnavi.
1: Here also we find the three essential components anda pinda brahmanda.
0: Anda managa kevalamu padarthamuto pranatto koodinatvanti oka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga gadhamanandu janminchi ta janmamunu sathakam gavinchukune nimittam.
1: Pinda represents having been born. One should find its fulfillment at the end.
0: Ivanni kudunu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee brahmandamulaku premaye aadharamu.
1: For all this universe, it is the love which is the foundation.
0: Ee premaye lekundina asalu prakrutiye ledu.
1: Without this love, there is no prakriti or nature.
0: Prapanchame ledu.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు ఎందున్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమని ఈ ప్రపంచము చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్ ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచము యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము
1: ద సౌండ్
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్
0: చెవులతో వినకుండా అది ఏమాత్రం మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నులతో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: ఇఫ్ యూ డోంట్ సీ యూ కెనాట్ డిసైడ్ ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తూ ఉన్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ go by the lower feeling and lower levels of comprehension.
0: Pranatattvamu.
1: The life principle.
0: Ee pranamu denikosam ichadu.
1: What for is the life gifted?
0: Kevalamu pranam manushya roopam.
1: This life is in a human form.
0: Manushya roopam naljanma durlabham.
1: And this human life is rarest of all.
0: Ee manushya roopame devatattvamu.
1: And the human represents the divinity.
0: Indulo aidu tattvamulu kaligiravi.
1: Here we find all of the five essential elements.
0: Kai ee naati manavudu kaamamo aneetvanti okka mottamodati danni pattukoni vaadu velaadutunnadu.
1: In fact, man is running after the first one, the desire, the kama.
0: Kaadu kaadu.
1: It shouldn't be so.
0: Bhagavantudu andarini srushtinchadu.
1: God has created everybody.
0: Bharya, pillalu, bandhuvulu, shatruvulu andarini srushtinchadu.
1: God has created the entire universe.
0: Bharyanu bharyaga, putrulnu putrulga, bandhuvulnu bandhuvulga, varini visheshinchi, varini gauravinchadame, varini kudanu poojinchadame manavuni yokka pradhanamaina kartavyam.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: Bharyanu bharyagane anubhavinchali.
1: One has to treat the wife as wife only.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీ ఈజ్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు పిల్లలు కూడాను తన నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బోర్న్ టు యూ ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడున్నారు.
1: Enemies, they fought with God also in a different way.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: In spite of the conflict and the war, they merged in him.
0: మిత్రులు
1: friends,
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: He considered his friends as near and dear and they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి యొక్క స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వత శిరోముఖం సర్వత స్థుతిమధ్యోకి సర్వమా ఉత్తిష్ఠితది.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈజ్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడున్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. How is it possible for him to hear without ears that we don't see?
0: Shabdame tane yok swarupam.
1: God is the very form of the sound.
0: Shabdame lenatundi sthanam ekkada kanipinchadu.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana vinikidi.
1: In fact, that very sound is his audition.
0: Kaanti lenatundi pravancham ekkada kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaantiye prakasham.
1: That very light is the effulgence of the divine.
0: ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: అండ్ ద రేడియన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద విజన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ గాడ్ డస్ నాట్ నో ఎనీథింగ్.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రమున మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి యొక్క భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: All the thoughts that you entertain within yourself in your heart,
0: adi,
1: what is its origin?
0: Aa bhagavantuni yokka sankalpame.
1: It is all God's will.
0: Suti tappina, suti echina, suti tagina, kanaka paramatmani yokka tattvamu ematram kodunu hechadu taggadu.
1: There may be rise or there may not be, but the principle of divinity is always uniform.
0: Lokambulu lokeshudu అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మర్ వన్
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ
0: ఆత్మగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్
0: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము
1: యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ద హోలిస్టిక్ కాంప్రిహెన్సివ్ వ్యూ ఆఫ్ గాడ్ వీ గో బై స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ యాజ్ రామ అండ్ కృష్ణ
0: కుమ్మరి బంకమట్టి తీసుకుని కొంత ఒకటి రాముడు కోడి కృష్ణుడు కోడి విష్ణువు అని ఆరాధిస్తుంటాడు
1: ఎ పాటర్ వుడ్ మేక్ సో మెనీ ఫార్మ్స్ యాజ్ రామ అండ్ కృష్ణ అండ్ హీ గోస్ ఆన్ వర్షిపింగ్ దెమ్
0: కానీ అన్నింటినీ చేర్చి కట్టగడపటికి సంస్కృతి అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: అన్ని కలిసి తిరిగి మట్టియే
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది
1: ఇట్ ఇస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్
0: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే
1: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం
1: వీఆర్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్
0: పెద్దలారా భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు
1: నోబడి కెన్ ఎక్స్టోల్ నారేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్
0: సర్వత పాదం
1: He's present everywhere.
0: Sarvata Stutimalloke.
1: And he's present all over.
0: Sarvata Stutimalloke, Sarvata Pranpada.
1: And as his ears and eyes are spread all over, he's present all over this universe.
0: Karuka Bhagavantani Yoka Sarupamu Ittidi Ani Dittiyade Ani Evaru Kuda Nu Nirupinchaledu.
1: So no one can estimate and declare in a particular way the divine form.
0: Rupam Lekunda Bhagavantu Ledu.
1: In fact, you cannot visualize God with a form.
0: Namam Lekunda Rupam Ledu.
1: Without name there cannot be a form.
0: Nama rupamulu telinade bhavatattu.
1: Therefore God represents the name and form.
0: Ee prapancham anetundi kevalamu oka peru.
1: Prapancha world is merely a name. Ee
0: prapanchamulo undatundi oka parikaramulu anni kudanu prema swarupamulu.
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: Kaluga ee prapanchamulu manu prapanchamuga bhavinchukovadu.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్గా చూసుకుంటే భగవంతుడు కూడా మనం అంత చీప్గా చూస్తున్నాడు
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ చీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ నేచురలీ హుడ్ లుక్ ఎట్ యూ ఇన్ ద సేమ్ వే
0: పూర్ణతత్వంతో కూడి భగవంతుని ప్రజించు
1: థింక్ ఆఫ్ గాడ్ ఎస్ టోటాలిటీ హోలిస్టిక్
0: భగవంతుడు కూడా పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు
1: గాడ్ ఆల్సో కన్ఫర్స్ ద టోటల్ లా
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు
1: యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ limited to birth and death
0: dukkha anandamulaku bharinchetunte vaadu kaadu
1: you cannot visualize him in the duality of
0: bhagavantuku ediyu ledu
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటేనే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటేనే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపవి అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపం రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము,
1: grief,
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము,
1: happiness,
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందము రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: People attribute different ideologies to God and therefore they suffer.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్తి ప్రభావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: ద్రౌపది బాధపడి తాను ఏడుస్తూ ఉంటుంది.
1: ద్రౌపది వెంట్ ఆన్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: కానీ దుర్యోధన దుశ్శాసనాథుడు శత్రువులుగా భావించి ద్రౌపదిని బాధ పెడుతుంటారు.
1: దుర్యోధన దుశ్శాసన దే కన్సిడర్ యాజ్ ఎనిమీస్ అండ్ దేర్ఫోర్ దే వెంట్ ఆన్ కాజింగ్ గ్రీఫ్ టు ద్రౌపది.
0: కానీ ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు,
1: భీమ హు హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్,
0: సోదరుడితో చెప్తున్నాడు,
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్,
0: వీడిని భరించే
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్,
0: ఒక్క ముష్టితో వాడిని భస్మం చేస్తున్నాడు.
1: Just with one shot I can kill them all.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కంబ్డ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: వీరిని చంపలేరా?
1: యు కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వాడిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్డ్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ విల్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ మేనిఫెస్టేషన్.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: ఆల్ థింగ్స్ హ్యాపన్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: దే ఆర్ ఆల్ ఫర్ మై అల్టిమేట్ గుడ్ ఓన్లీ.
0: కనుక ఈ విధంగా అన్నింటినీ మంచిగా మనం భావించి
1: we should consider all of them for our own good.
0: అది మంచి అని భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: We should not observe differences that some are good.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మనం పూజలు, వ్రతములు, ఇలా చేస్తున్నాం.
1: We undertake various spiritual paths like worship and other forms only to bear the difficulties.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: You may be miserable today, but tomorrow you will be different.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: The grief will not remain like that all through.
0: కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: The difficulties will not be so all through.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినా కూడా తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ, గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్, యూ నెవర్ బి గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: Kaluga happy lekunda dukkam, dukkam lekunda happy naku jaragadu.
1: You cannot get happiness without facing difficulties, and they are bound to happen in our life.
0: Kaluga prajalaga bhagavantunni manamu ekatvanga bhavinchukokoddu.
1: Whatever you do, God goes on blessing every one of your effort.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.

0: bound to happen in our life.
1: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
0: We should not consider in a narrow way of your choice.
1: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
0: You may see any firm, any form, any person, consider him as divine.
1: నీ ద్వేషం చూసినప్పటికీ మీరు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
0: Consider your enemies as your own people, so near to you.
1: Kanuka prati manavudu kudanu dukkhamunaku kashtamunaku badalaku bharinchukovali.
0: Therefore every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
1: Ivanni kudanu naa manchi kosame.
0: All these things will do ultimately good to me.
1: Bhagavantu yedi srishtinchina kudanu adi anniyu manchi.
0: What all that God has created, they are bound to be good.
1: Tana srishti enta kudanu manchidi anukuntunnara lega chedda anukuntunnara?
0: All his creation, do you think is good or bad?
1: Bhagavantu srishti anta kudanu pavitramainatundi.
0: The whole of God's creation is highly sacred.
1: Dinto dukkhamu kashtamu oka badha anetuvanti kaligadu.
0: There is no trace of misery or grief or difficulty or trouble.
1: Manavakaramu dhalinchinatundi oka మానవత్వంలో భ్రమనే.
0: ది ఫీలింగ్ దట్ హీస్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ ఈజ్ ఆల్సో డెల్యూషన్.
1: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే, మాయను చేరటం చేతనే.
0: అండ్ దిస్ హ్యూమన్ డెల్యూషన్ ఈజ్ బికాస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ విత్ దట్ వాట్
1: మానవ అని అన్నాను.
0: త్రీ లెటర్స్ మానవ.
1: నా అనగా
0: నా మీన్స్
1: కాదు,
0: డినయల్ నో.
1: మా అనగా మాయా.
0: మా మీన్స్ మాయా, డెల్యూషన్.
1: మానవ మానవ అనగా మాయను కాదు అని తెలుసుకోవాలి.
0: మానవ మీన్స్ దట్ యు ఆర్ నాట్ మాయా, యు ఆర్ నాట్ డెల్యూషన్.
1: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
0: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్, యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
1: మానవుడు, మానవుని యొక్క కల్పనే.
0: And this delusion is only of your own making.
1: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమణ పొందుతున్నాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
1: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
0: యు ఫైండ్ ఎ పర్సన్ యాక్టింగ్ ఇన్ ఎ సినిమా.
1: అక్కడ రౌద్రము చూపుతుంటాడు.
0: దేర్ యు ఫైండ్ హిస్ ఫెరోషియస్
1: ప్రేమను చూపుతుంటాడు.
0: అండ్ యు ఫైండ్ ఆల్ హిస్ హీరోయిక్
1: ఆనందము చూపుతుంటాడు.
0: అండ్ ఆల్సో యు ఫైండ్ హిమ్
1: ఆహ్లాదము చూపుతుంటాడు.
0: యు ఫైండ్ హిస్ లాఫ్టర్.
1: కట్టకడపటికి వాడు మానవుడే.
0: Whatever it is, ultimately is only a human being.
1: Ivanni bhraminchukunnatvanti bhramare.
0: All the rest is merely illusion.
1: Uhinchukunnatvanti uhare.
0: All your imaginations.
1: Kanuka ee vidhamainatvanti deeniki bhagavantuni manam gurtinchukovali veedu kaadu.
0: So nothing will help you to know God in totality.
1: Bhagavantuni Kunti Devi emani prarthinchinadi.
0: How did Kunti pray to God?
1: Bhagavantuya,
0: oh God,
1: neevu భగవంతుడు అని కాని మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
0: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్, వీ థింక్ దట్ యు ఆర్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ అమిడ్స్ట్ అస్.
1: త్యాగరాజు కూడాను అదే విధంగా భావిస్తూ వచ్చాడు.
0: త్యాగరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ ఫీలింగ్.
1: నీ మహిమను పొగడనే వరేకితరము, వాసుడైనా నీ వ్యాసుడైనా పునీంద్రుడైనా ఎవరు కూడా నువ్వు దేన్ని గుర్తించలేరు.
0: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
1: నీ మాయా చేత పాండవుల చేత రక్షించబడ్డావు.
0: Because of your own will, the Pandavas could be
1: protected. కుబ్జావజ్జి వక్రములను పోగొట్టినావు.
0: The body that is bent of that of Kubja is set right.
1: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తను రచించావు.
0: And Draupadi shouted, cried, Krishna responded.
1: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
0: Therefore the good and bad belong to you only, your own thoughts.
1: కనుక నీ భావములను నీవు సరిచేసుకో.
0: Therefore correct your thoughts.
1: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
0: When one there is human quality in you, just get rid of all bad qualities.
1: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్యి. ఇది నా యొక్క మానవత్వానికి అవమానమైనటువంటిది.
0: If there is any element of hatred,

0: consider that it's a matter of shame to have been a human being.
1: ఎవరినైనా చూసినప్పుడు నీ మోహించినప్పుడు కాదు కాదు ఇది నా మోహం యొక్క ప్రభావం.
0: If you are attracted by anybody, understand.
1: He's only attracted. మోహించేటువంటి భగవంతుడే.
0: And in fact, the one that attracts everyone is God Himself.
1: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
0: You can love all.
1: ఆ పుత్రుడు కూడా నువ్వు నా యొక్క స్వరూపమే.
0: And the very Son is your own form.
1: ఈ విధంగా అన్ని రూపములు కూడా నువ్వు నావే.
0: In fact, all forms are His.
1: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
0: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
1: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
0: They are all temporary qualities.
1: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
0: At one time you may be angry, later you may love.
1: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
0: They are not permanent.
1: ఇటు అశాశ్వతమైనటువంటి భావనలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
0: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
1: నీకెవరూ ద్వేషులు లేరు.
0: In fact, there are none against you.
1: నీ మనసే నీకు ద్వేషము.
0: In fact, your own feelings turn against you.
1: నీకెవరూ ప్రేమ లేరు.
0: In fact, there are none that love you.
1: నీ ప్రేమనే నీకు ప్రేమ.
0: It's only your love which is responsible to be loved.
1: కనుక ప్రతి ఒక్కరి కూడా నువ్వు మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
0: So you are the origin for everything and God has not given you anything.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: You are all the embodiments of love.
1: ఎవరు ఇందులో వేరు కాదు.
0: None are separate from this.
1: ఎవరు ఇందులో దిగులు లేరు.
0: In fact, there are none beyond this.
1: రెండో వాడు లేనే లేడు.
0: There is no second other person.
1: పంచభూతములనేవి ఎక్కడ చూసినా పంచభూతములే కానీ మరొకటి ఆరో భూతం ఎక్కడ కనిపించదు.
0: Wherever you go, wherever you find only five elements, but not the sixth one.
1: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కానీ పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
0: The so-called sixth element is only your imagination, but in reality, elements are five.
1: ప్రేమ స్వరూపులారు,
0: embodiments of love.
1: మీ అందరి ప్రేమను,
0: the love of all of you,
1: ఈశ్వరు యొక్క స్వరూపము,
0: represents the divine form.
1: ఇది బ్రహ్మ యొక్క ఆకారము.
0: This is the form of Brahma.
1: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
0: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
1: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
0: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
1: కనుక సర్వము బ్రహ్మమయమే.
0: Everything is Brahman or divine.
1: Deva swarupame.
0: It is the manifestation of God.
1: Atma swarupame.
0: It is the form of Atma.
1: Ananda swarupame.
0: It is one of bliss.
1: Karukane nityanandam param
0: bliss,
1: prema swarupam,
0: supreme bliss and embodiment of love.
1: Ivanni kulu bhagavanti yokka aakaramle.
0: These are all forms of God.
1: Titti pavitramaina tundi bhavamunu manamu apavitramga maarchukovatam idi kevalam mana yokka karmane.
0: It is only our wrong actions to consider these sacred thoughts and divert it or pervert them.
1: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
0: The very action is also divine.
1: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
0: Consider everything as Brahman, ultimately it will do good to you.
1: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా నువ్వు దూషించవద్దు.
0: Never accuse God, Brahman.
1: దేవుణ్ణి ఏమాత్రం కూడా నువ్వు తిరస్కరించవద్దు.
0: Never deny God.
1: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
0: Everything is love.
1: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము ఇది తెలుసుకోవలసినటువంటి సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
0: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 14th discourse on Gita Bhagavan delivered on 18th August 1984. In this discourse, Bhagavan teaches us how impermanent the material world is and how foolish it would be for man to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagavan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagavan Uvacha.
1: Tasmat sarveshu kaleshu ma manusmariyujjacha.
2: Always and forever,
1: Arjuna, ella kalamulandu nannu smarinchu. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు, తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయము లేదు అని కృష్ణ అర్జునునకు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున, యూ రిమెంబర్ మీ ఆల్వేస్. You offer your mind and intelligence to me, and while remembering me, you fight. You will win and you will come to me in the end.
1: ప్రపంచములో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
2: Of all the precious things in the world, time is the most precious.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వి ఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైం.
1: కాలకాల ప్రపన్నానాం కాలక్యం కరిష్యతి, కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్, హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ టైమ్.
1: గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము.
2: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
1: Kolpoyina aarogyamaina kudanu edo okidanga sarva vidhamula dhanamunu vyayam cheseina darini sampadinchukonavachchu.
2: Health which is spoiled or which is lost can be got back by spending money and getting medical aid.
1: Manamu గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడా ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు.
2: ద టైమ్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ ఆల్రెడీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ అగైన్ ఫర్ యూస్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటే తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూస్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ and we are using all the limited time at our disposal for enjoying the phenomenal world.
1: Mana jeevithamulo మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: ఇఫ్ యు రిట్రోస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ హౌ యూ హ్యావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ యు హ్యావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
2: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఎమ్ ఐ అండ్ హూ ఎమ్ ఐ.
1: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహం కోహం కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తము గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యు ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
1: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
2: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
2: We have to start with koham, who am I, and we have to end with soham, that I am.
1: Nene danin, anaga daivattamunu aneetunte oka satyanni gurtinchi taanu prashantini pondali.
2: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
1: Kaani manavudu tana mundunnatunte oka vastuvu maatrame lakshyam nanduchukoni venuku emi jaragabothunnado వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ హీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకునిచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
2: హి హస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ ఈస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
2: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప వేచి ఉంటున్నది.
2: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవును ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కాని ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
2: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamai unnatunte vishayamu ee yokka pachi gamaninchatam ledu.
2: The peacock is so overjoyous at getting the food in the form of a snake but it doesn't realize that there is a hunter behind it aiming at it to kill it.
1: Adi vidhamugara oka dani venuka okati mana yokka aif nimittamai ponchi untunnatvanti yokka drishyamunu manam gurtinchukoleka edo munmundu emo manam cheyagalam anetvanti yokka utsaham tenu protsaham tonu mundanje vestunnamu.
2: In the same way we also are thinking of only things which are in our front but not realizing what is behind and what is waiting for us.
1: ye chanamulo ye nimishamulo ye pradeshamulo ye vidhamainatunte okka ikkattu sambhavinchunu ye vidhamainatunte pramadamu sambhavinchunu aneetunte okka satyanni manam gurtinchukonaka kaalam ni vyartham gaavinchukuntunnamu.
2: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future, under what circumstances, in what time, in which particular place.
1: కనుక కాలమును మనము సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థము గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు శాంటిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
2: యూ మే బి ప్రిపేర్డ్ టు ఆఫర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బట్ యుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ సెకండ్ బ్యాక్ వన్స్ ది టైమ్ ఇస్ స్పెండ్.
1: యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయం అందుకును ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయం.
2: యూత్ ఈస్ ది మోస్ట్ ప్రెషియస్ మోస్ట్ సీక్రెట్ టైమ్. ఇట్ ఆఫర్స్ యూ ఎన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ద టైమ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నదీ జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ అ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
2: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ అ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్ష్యభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగుననేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
2: వీ ఆర్ నాట్ caring to recognize what is going to happen in future.
1: Manaku jeevita lakshyanni oka pradhanamainatundi drishtilo unchukovali.
2: We have to keep the goal of our life in our own view and vision.
1: Bhagavad Gita lo bhakti yogamulo pradhanamuga
2: in Bhagavad Gita in bhakti yoga primarily a few things are said.
1: Kalamunu pramana roopamulo swaroopinchindi.
2: It has proved time as the most important element.
1: ee kalamunu nee kartavya roopamlo nee ye vidhamainatundi yokka vairagyamunu pondakapoyinappatikini sarva karmalu kudanu bhagavat pritiyarthanga gavinchatam cheta idi sarthakam avutundani kudanu bodhinchadu geetaacharyudu.
2: Geetaacharya has taught that even if you do not develop a high sense of detachment but if you can offer all your works and all your duties performing in the sense of a duty and offer it to the Lord, you will be able to just fulfill.
1: Ma manus mariyujjacha. Ma manus mariyujjacha. Arjuna, nee yokka swadharmamainatundi yuddhamunu kudanu nee vacharinchu. Kani ma manus mariyujjacha. Nannu smarinchutu nee yuddham chey. Neekindulo ye vidhamainatundi doshamlo ninnu antavu.
2: Arjuna, perform your duty. Even if you have to fight. But thinking of me you fight. You will not get any sin out of it.
1: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సాచరించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి అయి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
2: యు నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
2: కృష్ణ హాస్ టోల్డ్ అర్జున వాట్ ఎవర్ యు సీ వాట్ ఎవర్ యు టాక్ వాట్ ఎవర్ యు హియర్ వాట్ ఎవర్ యు థింక్ వాట్ ఎవర్ యు డూ థింక్ ఆఫ్ మీ అండ్ డూ ఇట్ యాజ్ మై వర్క్ అండ్ ఆఫర్ టు మీ.
1: తా మనోబుద్ధి నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు.
2: యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ.
1: ఈ విధమైనటువంటి దీన్ని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
2: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: nammakamunu manam abhruddhi gachukovali.
2: We have to develop this faith in that.
1: కానీ ఈనాటి విద్యావంతులు కానీ ఈనాటి పౌరులు కానీ నమ్మకమను రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని యందు.
2: బట్ టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టుడేస్ సిటిజన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరెవరి జన్మను ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ పరిస్థితి లోపల ఏ స్థానమును పొందుతున్నావో ఎవరికి నీ అర్థం కావు.
2: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్ వాట్ పర్టికులర్ లైఫ్ యూ వుడ్ బి ఎంజాయింగ్ ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ ఆర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్ ప్లేస్.
1: ఎందు దృఢ శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఎ డివోటీ హ్యాస్ టు డెవలప్ ఫర్మ్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఏ కార్యమును మనం చేయవలనన్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ మస్ట్ హ్యావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
2: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
2: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇంటూ ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
2: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
2: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: samudrini ee pachi emi cheyagaladu.
2: What can this small little bird do to the ocean?
1: kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetundi nirashaku nispruhaku e maatramu avakasam anivaledu.
2: It did not think that way, that after all it is a small bird, what can it do for the ocean?
1: emaina sariye ee samudranni khali cheyali aneetundi deekshana pattindi.
2: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
2: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయటపోయటం చిన్న ముక్కుతో నీరు తేవటం బయటపో ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
2: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకట్టుకు ఏమి జరిగింది? సముద్రుని జయించింది ఈ పక్షి.
2: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్ సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
2: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడుని యొక్క రికమెండేషన్ తో విష్ణు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్
1: విష్ణు. సహాయంతో సముద్రాన్ని ఖండించింది దండించింది.
2: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
2: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada samudram ekkada?
2: Where is the small little bird and where is the ocean?
1: Kani ade vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవియగునా అని నిరాశకు గురి కాకూడదు.
2: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవియగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
2: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్ you are found everywhere. Is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamu evaru pattagalaru?
2: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Ajaharadulakaina అందని వాడవు, నీరూపు గనుగొనెవరితరము?
2: యూ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు బీ సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా. హౌ కెన్ ఎనీ వన్ డిటర్మిన్ యువర్ ఫారం?
1: సర్వజీవుల యందు సంచరించేటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
2: యు ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ పీపుల్. హౌ కెన్ ఐ జస్ట్ గివ్ ఏ స్పెసిఫిక్ నేమ్?
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యమునెవరు పెట్టగలరు?
2: వెన్ ది ఎంటైర్ కాస్మాస్ అండ్ ఆల్ ద వరల్డ్స్ ఆర్ ఇన్ యువర్ స్టమక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు ఆఫర్?
1: సర్వజలముల యందు సంచరించేటి నీకు స్నానం భుజేయింప సాధ్యమగునా?
2: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give?
1: ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము.
2: With such thoughts, we would not be able to do any service to the Lord.
1: కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
2: We should not give room for such weaknesses in our
1: heart. బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు, నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్, టెలింగ్ ఆల్ రైట్ ఓ లార్డ్, యు ఆర్ రిసైడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ బట్ స్టిల్ యు ఆర్ ఇన్ మై హార్ట్ ఆల్సో, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ మై
1: అనోరణీయాన్ మహతోమహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు, కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
2: యు ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యు ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్, ఐ జస్ట్.
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడానికి సాధ్యమవుతుంది.
2: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లని,
2: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లని.
2: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాసా టు ద ఆర్త్ by such firm resolve, firm determination and with an oath which he took.
1: Buddhudu kudanu drudanischeyudai kattagarpa tapasu acharinchi taanu oka vidhamainatundi oka drudha shaktini sadhistu vachadu nirvanamnu pondataniki veelainattu shaktini sadhinchadu.
2: Even Gautama Buddha with a firm resolve and with a lot of penance he was able to achieve nirvana.
1: Okanoka samayamlo తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు బిచ్చమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
2: ఆన్ ఏ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్, శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధ.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
2: ఓ చైల్డ్, my grandparents were emperors and kings, so was my father and I am also that. You are also a maharaja.
1: ilanti rajakumarudainatunte neevu samanyulavale bichchamettunnavani vinnanu.
2: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: danakanaka vastuvahanaadulaku takkuva ledu.
2: There is no dearth of property, wealth,
1: bhoga bhagyamulaku e vidhamainatundi lotu ledu.
2: There is no shortage of any luxury that you want.
1: Aanandamga bachcha bhojyamulato bhujinchi hamsatulika paanupaina pavalinchagalinatundi neevu kevalamu katinamainatundi raalla paina pavalinchi kevalam oka kundanu chetabattukoni intintambudi bichchatanu cheyatamu nenu bharinchalanatundi dukkhamunu anubhavistunnanu.
2: I am suffering an untold suffering and pain after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: Nee venukuku vachuta siddhamaina nenu taginatvanti erpaatlu gavinchi tagina swagatham cheyistanu annadu.
2: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary ఫిటింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
2: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్, హీ హ్యాడ్ ఎ హార్టీ లాఫ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
2: He sent word with the person who brought the message. Well, my father was king, grandfather was king, I am king. But there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
1: Neevu nannu nijamuga ravalani korute satyamainappudu nannu mrutyu nunchi tappinchetundi shakti samarthyam neekunnava deeniki motta motta javabu cheppu.
2: If you want me to come back, please answer this first question. Do you have the capacity to save me from death?
1: Rendavadi nannu ee naatiki kudanu rogishtuni kaakunda cheseetundi shakti samarthyam neekunnava.
2: Do you have the capacity, in the second place, whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: డూ హ్యావ్ ది కెపాసిటీ టు ప్రివెంట్ మీ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు ఓల్డ్ ఏజ్?
1: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: డూ హ్యావ్ ది కెపాసిటీ టు సీ టు ఫ్రీ మీ ఫ్రమ్ ఆల్ ద డిసీజెస్ అండ్ ప్రివెంట్ ది డిసీజెస్ ఫ్రమ్ కమింగ్ టు మీ ఎట్ ఆల్?
1: దీనికి నీవు సరి అయినటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ గివ్ proper and correct answer for this, immediately I would come to the palace.
1: Janma dukkham, jara dukkham, jaya dukkham, punah punah, antyakale maha dukkham, tasma jagrata jagrata jagrata.
2: It is said birth is sorrowful and life is sorrowful and end is sorrowful. Therefore you must be extremely careful. A warning is
1: ivanni kudunu manaku telisi anubhavinchetundi vyaktulu yokka drishyamunu manam chuchi ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయంలో విని ఇంకను ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు.
2: బుద్ధ గేవ్ ఎ రిప్లై టు ఫాదర్ ఇన్ ఎ ఫిట్టింగ్ వే, టెలింగ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది సారోస్ ఆఫ్ లైఫ్, ఆఫ్టర్ సీయింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఇన్ దీస్ ఏరియాస్ అండ్ స్టిల్ వాల్యూయింగ్ ఇన్ ది ఇగ్నోరెన్స్ అండ్ జస్ట్ సకమింగ్ అవర్నెస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్,
1: ఉన్నందర లోపల మన సత్యాన్ని మనం గుర్తించాలి.
2: Within the time available, we'll have to recognize our own truth.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము.
2: This is the most important goal and objective of human life.
1: దేహము పంచభౌతికము దేహము.
2: Our body, it consists of 5 elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
2: It is going to perish sometime or the other.
1: దేహి నిరామయుండు.
2: The indweller is a permanent
1: entity. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
2: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
2: If truly one can see that particular indweller himself is God.
1: 13th adhyayamlo kshetra kshetragna vibhaga yogam anetundi dinkam balaraju prarambhinchadu. Kshetramunaku kshetragnamunaku undinatundi yokka bhedam emiti?
2: 13th chapter, the chapter of Kshetra Kshetragna Vibhaga Yoga, Balaraju has commenced. And what is the difference between Kshetra, field, Kshetragna, the dweller of the
1: field? Vakati Kshetra, renda aksharamulu.
2: One is Kshetra with 2 letters.
1: Unka rendavadi Kshetragna, 3 aksharamulu.
2: The second one, Kshetragna with 3 letters.
1: Kshetragnaku Kshetramuku undinatundi adhikaksharam emiti?
2: What is the extra letter which is more in the Kshetragna compared to Kshetra?
1: ఇది రెండక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞలు.
2: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞుడు.
2: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞా.
1: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
2: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్.
1: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
2: ద లార్డ్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హింసెల్ఫ్.
1: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
2: హీ హాస్ డిక్లర్డ్ దట్ క్షేత్రం ఈజ్ his dwelling place.
1: ఈ ఉపాధి అనేటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
2: దిస్ ఫార్మ్ విచ్ ఈజ్ ది ఇన్డ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్.
1: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
3: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ యూ రెఫర్ టు ద బాడీ విల్ సే ఇట్ ఈస్ మై బాడీ.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
3: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
1: అదే విధంగా నీ క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
3: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈస్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిజ్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరుగా అవడానికి అవకాశం ఉంటుండాలి.
3: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యు ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
3: దిస్ ఈస్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనప్పుడు ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
3: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అథారిటీ ఫర్ మీ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: వెన్ ఐ సే దట్ దిస్ ఈస్ మై బాడీ, దేర్ ఈస్ రూమ్ ఫార్ మై సెల్ఫ్ బీయింగ్ సపరేట్ అండ్ ది బాడీ బీయింగ్ సపరేట్.
1: అదే విధంగా నీ క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
3: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
3: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
3: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెల.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
3: ఇఫ్ దర్ ఇస్ నో బాడీ యుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
3: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
3: ఫైవ్ కర్మేంద్రియ,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
3: ఫైవ్ జ్ఞానేంద్రియ,
1: ఐదు ప్రాణములు,
3: ఫైవ్ ప్రాణాస్ లైవ్ బ్రెత్,
1: ఐదు కోశములు,
3: ఫైవ్ కోశా
1: శుక్ జీవి. దీనికి తీర్తి 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
3: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
3: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్ ఇంటెలిజెన్స్ హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
3: Therefore, it is said there are 25 items which cause.
1: కనుకని మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
3: Foolish ones being born in illusion, they grow in illusion, but still they do not know what illusion is.
1: బ్రతుకులన్నీ మాయ.
3: All the life is illusion.
1: భవబంధములు మాయ.
3: All the attachments is illusion.
1: సంసారం అది మాయ.
3: Family life is illusion.
1: చావు మాయ.
3: Death is illusion.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
3: Why fall in illusion for this particular life which is itself
1: మనం చూస్తున్నవి అన్ని తలచునవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
3: All that you see and all that you think is full of illusion.
1: ఒక్క క్షణములో ఉండినటువంటి స్థానం మరొక క్షణములో లేదు.
3: Things which you get in one second you don't obtain.
1: కార్యరాజులు రాజ్యమును కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా నువ్వు చక్రంలో కదిలిపోతున్నది.
3: దేర్ ఆర్ సో మెనీ పీపుల్, సో మెనీ కింగ్స్, ఎంపరర్స్ హూ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ అకాంప్లిష్మెంట్. వేర్ ఆర్ దే నౌ? దే ఆర్ ఆల్ రోల్డ్ ఇన్ టు దిస్ వీల్ ఆఫ్ టైమ్.
1: దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా నువ్వు మారిపోతున్నాయి.
3: డేస్, మంత్స్, ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ యుగాస్ ఆల్ దీస్ ఆర్ మర్జ్డ్ ఇంటు ద టైమ్.
1: కనుక కాలం ఒక ప్రవాహము.
3: దేర్ఫోర్ టైమ్ మే బి కంపేర్డ్ టు ఏ కంటిన్యూస్.
1: ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా నువ్వు కొట్టుకుని పోయేటువంటివి.
3: ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్ ఆల్ ది పర్సన్స్, ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ వాష్ ఆఫ్.
1: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు.
3: ఏ థింగ్ విచ్ ఈస్ వాష్డ్ అవే కెనాట్ బికమ్ ఏ సపోర్ట్ ఫర్ అనదర్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ వాష్డ్ అవే.
1: ఎవరిని ఎవరు కాపాడగలరు?
3: హూ కెన్ సేవ్ హూమ్?
1: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
3: ద వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ దట్ ఇస్ ద లార్డ్. హీ అలోన్ కెన్.
1: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
3: హీఈస్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్.
1: ఇదే జీవితానికి గుట్టు.
3: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
3: దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ సీక్రెట్.
1: కనుకనే మనం దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
3: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్తును నమ్మకూడదు, ఒక్కటి.
3: We should not believe the world. This is the first thing.
1: మృత్యువుకు భయపడకూడదు.
3: We should not be afraid of death.
1: దైవాన్ని వదలకూడదు.
3: We should not give up Lord.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
3: These are the three important principles of life.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
3: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్ష్యములు 64 లక్ష్యములుగా నిరూపించింది.
3: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64.
1: 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
3: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్.
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
3: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64 ఇట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
3: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
3: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
3: ఇన్ అ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ విల్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సిన అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
3: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెడితే అంతే చాలు.
3: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
1: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
3: దేర్ ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
3: లివ్ ఇన్ లవ్.
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
3: ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ డివినిటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరః. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
3: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరః. ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యువర్ డియర్.
1: భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
3: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan. And
1: bhakti lopala nalugu vidhamulainatundi bhakti untundali.
3: In devotion there are four types:
1: arthi, artharthi, jignasi, gnani.
3: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
1: Ee samanyamga arthulanaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
3: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in life.
1: ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
3: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
3: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కాలములో బాధల కాలములో నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందటానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
3: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబ్యులేషన్స్ doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion.
1: ఇలాంటి దీనిని ఆర్థ భక్తి అని చెప్పారు.
3: This particular devotion is described as artha devotion, artha bhakti.
1: Artha అనగా ఏమి? ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషంలో అనుభవించాలి.
3: అర్థార్థి రెఫర్స్ టు సీకింగ్ మనీ, సీకింగ్ పొజిషన్, సీకింగ్ పవర్.
1: ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటినంతా కోరుతుంటారు.
3: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
3: సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్త్ అండ్ మనీ వుడ్ బి సాట్ ఆఫ్టర్ బై అన్ అర్థార్థి.
1: శీలమే సదాచారం.
3: Character is good behavior and that is life.
1: Jnaname aishwaryam.
3: Wisdom itself is wealth.
1: Sadacharame mana sampada.
3: Good behavior is our property.
1: Ivi nijamainatundi dhanamu aishwaryamu sampada.
3: దిస్ ఈజ్ అవర్ వెల్త్ ప్రాపర్టీ అండ్ అవర్ పొసెషన్.
1: కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
3: వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ ది వరల్డ్లీ గ్రాస్ ఆబ్జెక్ట్స్, నాట్ రియలైజింగ్ ద సటిల్ మీనింగ్ అండ్ సటిల్ సెన్స్ వాట్ దే స్టాండ్ ఫర్.
1: ఇది అర్థార్థి అన్నారు.
3: దిస్ ఈజ్ అర్థార్థి.
1: ఇంకా జిజ్ఞాస.
3: ద థర్డ్ వన్ ఇస్ జిజ్ఞాస.
1: జిజ్ఞాస అనగా ఏమిటి? దైవంను తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
3: జిజ్ఞాస రెఫర్స్ టు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ హీ, హౌ టు ఆబ్టైన్ హిమ్.
1: జ్ఞానము, తత్వత్వం జ్ఞానం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, దీని గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస.
3: తత్వజ్ఞానం రెఫర్స్ టు అండర్స్టాండింగ్ హూ ఐ యామ్, హూ ఇస్ హీ అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, హౌ టు రీచ్ హిమ్ అండ్ సచ్ ఎన్క్వైరీ.
1: మొట్టమొదట బాబాయ్ నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి.
3: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీల్ హావ్ టు ఫైండ్ అవుట్
1: ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది.
3: హూ ఆమ్ ఐ అండ్ ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ వరల్డ్.
1: నాకు గమ్యం ఎక్కడ,
3: వాట్ ఈస్ మై గోల్.
1: ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
3: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
3: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై ఐదర్ లిసనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్, ఆర్ బై స్టడీయింగ్ స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం జ్ఞాతం.
3: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్.
1: వినటం మాత్రమే,
3: దిస్ ఓన్లీ లిసనింగ్.
1: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
3: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
1: ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి.
3: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
3: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
1: ద జ్ఞానం అనగా ఏమిటి, లౌకిక జ్ఞానమా?
3: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
1: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
3: దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
1: ఇది భౌతిక జ్ఞానం.
3: దిస్ ఓన్లీ ఫిజికల్.
1: పదార్థ జ్ఞానం.
3: దిస్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ద
1: కానీ జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
3: A transcendental knowledge is true knowledge.
1: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి, అద్వైత దర్శనం జ్ఞానం.
3: రియల్ జ్ఞానం రెఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
3: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఇస్ సారో. ఎవ్రీథింగ్
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కానీ, దాని ప్రతిఫలమును కానీ, దాని యొక్క ప్రతిబింబాన్ని కానీ అనుభవించవలసి వస్తుంది.
3: ఇఫ్ యూ బేస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఓన్లీ నాలెడ్జ్, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ఇట్.
1: ఇది పదార్థ జ్ఞానం.
3: ఇట్ ఈస్ దిస్ పర్టికులర్ రోస్ట్. దిస్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్
1: నేను ఈ యొక్క డస్క్ కొట్టాను గట్టిగా.
3: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
1: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
3: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్, బట్ దట్ హాస్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
3: ఐ హావ్ హిట్ హార్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాస్ ఐ థింక్ దట్ ఇట్ హాస్ బీన్ హర్ట్, బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై దట్.
1: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
3: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈస్ రీసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, దీస్ ఆర్ ఇన్హెరెంట్.
1: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
3: ఇన్ ది knowledge of the transcendental there is no reaction, no reflection and no resolve.
1: Idi ye nijamainatundi gnanam. Second anetundi ledhu, ekam jeeva advitiyam.
3: This is true knowledge. There is nothing like second, there is only one.
1: Rendavudi okati unte kada dani valla oka bhayamo, dani valla aanandamo, dani pondalani ichchanu edo okati kalugutundi.
3: Only when there is a second entity there will be a desire to have it, there will be a fear and such other feelings are likely to come.
1: Rendavude ledhu gnanamlo.
3: In the real knowledge there is nothing like a second.
1: Kani danini wisdom an cheppochunu kani gnanam anukodadu.
3: That may be described as wisdom and not as knowledge.
1: Wisdom tattvam lopala nu deaf and dumb ayipothavu.
3: in that extreme, that final principle of wisdom, you will be really
1: edi neevu vilalevu edi neevu choodalevu sarvamlo leenamaipunnam.
3: You will not be able to see anything, you will not be able to hear anything, and you enjoy supreme bliss and silence.
1: Shashitanandam.
3: That is permanent bliss.
1: Idi bodhinchetundide oka nijamainta daivattam.
3: Divinity is that which teaches this.
1: Kanukani indulo bhakti margamlo nalugu vidhamuluga undeetundi darini oka chinnaga kathaga cheppi naa yokka prasangam mugistanu.
3: Giving a story to illustrate these four types of devotion, I would bring the discourse to a close.
1: Oka srimantudu undeetundi vaadu.
3: There was a wealthy man.
1: Aa srimantunaku naluguru bharyalu undeetundi vaadu.
3: He had four wives.
1: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
3: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హాడ్ టు గో అబ్రాడ్.
1: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
3: హీ స్పెండ్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
1: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
3: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
1: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, మూడో భార్యకు, నాలుగో ఏం రాశాడు, నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడి నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు. ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
3: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హాడ్ టు గో అబ్రాడ్.

0: తీసుకుని వస్తాను అన్నాడు.
1: ఇన్ ది లెటర్స్ విచ్ హి రోట్ టు ఆల్ ద ఫోర్ వైవ్స్ హి మెన్షన్ దట్ హి వుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ ఇఫ్ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హి వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
0: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
1: ద ఫోర్త్ వైఫ్
0: చిన్న వయసు కనుక.
1: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
0: ఈ మిరాసింది ఏమంటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు తీసుకురామని.
1: All the fashion jewelry you please get, she has written.
0: చేరింది అతనికి పాపం.
1: He got that letter.
0: రెండో భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
1: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తీ లేడీ అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యు గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
0: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
1: She had certain spiritual aspirations, the third one. She had certain spiritual inclinations. She wrote that there may be some great people, some saints and servants. There may be some good books and good works. Please get them for me.
0: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
1: The one of the four, the first one, she wrote that, well, I don't need anything. I will be happy if you can come back safe.
0: Sare naalugu jabalaku taginatundi jababulu. మొదటి భార్యకి కావాల్సినటువంటి నగలు చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. రెండో భార్యకు తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండో భార్యకి ఇచ్చాడు. మూడో భార్యకు తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
1: వాట్ ఎవర్ దే హాడ్ రిటన్ హీ బ్రాట్ దెమ్ అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హాడ్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్. ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫార్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్. ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్ books. And the fourth wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there.
0: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
1: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్, ది ఫోర్త్ వన్, యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ అండ్ దే సెడ్ వాట్ ఈస్ దిస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ హీస్ కమింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు అవర్ హౌస్ హీ హస్ గాన్ దేర్, లెట్ అస్ గో అండ్ ఆస్క్ హిమ్ వై హీ హస్ డన్.
0: భర్త చెప్పాడు, నీవు కోరింది నగలు చీరలు, నీవు కోరిందంతా కూడాను మందులు మాకు, ఈమె కోరిందంతా గ్రంథాలు, కానీ ఈమె కోరింది నన్నే కోరింది, కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు.
1: హస్బెండ్ రిప్లైడ్, వెల్ వన్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ ఐ హావ్ గాట్ దెమ్.
0: అతను ఇహలోకం నుంచి పరలోకములో ఉంటున్నాడు.
1: ది సెకండ్ ఆస్క్డ్ ఫార్ మెడిసిన్స్ ఐ హావ్ గివెన్ మెడిసిన్, ద థర్డ్ ఆస్క్డ్ ఫార్ ద బుక్స్ ఐ హావ్ గివెన్ ద బుక్స్ అండ్ ద ఫోర్త్ వన్ వాంటెడ్
0: మీ. అక్కడి నుంచి ఆర్తి అర్థార్తి జిజ్ఞాసి జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు.
1: హీ ఈస్ ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్ అండ్ హీస్ ఫోర్ వైస్ మేబీ కంపేర్ టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని.
0: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తు అని అందిస్తుంటాడు.
1: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హూమ్ సో.
0: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని, ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
1: హూ ఎవర్ ఆస్క్స్ ఫార్ లార్డ్ హింసెల్ఫ్ హీస్ ప్రిపేర్ టు రిసైడ్ ఇన్ దర్ హార్ట్.
0: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ ఆస్క్ గాడ్ విల్ గివ్ దట్.
0: అతని కల్పవృక్షం,
1: హీ ఈస్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
0: అతను కామధేను, ప్రార్థించవచ్చు అర్థార్థి ప్రార్థించవచ్చు జ్ఞాని ప్రార్థించవచ్చు జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
1: ఆర్తి మేబి ప్రేయింగ్, అర్థార్థి మేబి ప్రేయింగ్, జిజ్ఞాసి మేబి ప్రేయింగ్, జ్ఞాని మేబి.
0: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్,
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షము.
1: This world itself may compare to a wishful tree.
0: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాడిని అనుగ్రహిస్తుంటాడు.
1: He will be satisfying all the people whatever their wants be.
0: కానీ ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
0: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.
1: A traveler was just traveling and he wanted to take rest under a

0: ట్రీ.
1: ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చారు.
0: He was tired walking in the hot sun.
1: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
0: The shade of the tree was giving him a lot of
1: కూర్చున్నాడు, కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో, చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణమే ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది.
0: He rested for a while, then he wanted to have a cup of cool water, and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
1: Marachambu.
0: A small vessel of water came there.
1: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
0: దట్ ఈస్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండర్ విచ్ హి వాస్ టేకింగ్ దిస్. హి డిడ్ నాట్ నో దట్.
1: నీళ్లు తీసుకున్నాడు, ఆహా చల్లగా, చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్న ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
0: ఆల్రెడీ డే టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిసైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్, ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్.
1: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
0: He got a bed and a pillow which was given by Lord himself, and therefore they were very comfortable.
1: Neen ilanti parupunu ilanti pillu dindunu neen eppudu chudaledu, nijanga na baarine unte idu chuchi enta kulli undiro annadu. Baari vachi digindi.
0: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
1: Takshanam athiniki bhayam erpadindi, ivu na baaryana leka dayyama anukunnadu.
0: His wife came, and as soon as he saw, he got a little fright in his own mind, and he wondered whether it was his wife or some devil.
1: Tachchame dayanga maaripoyindi.
0: The moment that thought flashed in his mind, she became a devil.
1: Oh, idi tintundo emo annadu telesesi.
0: Then he got a doubt whether that is going to swallow him, and he
1: anaga emiti kalpavruchyam kinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntayi.
0: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
1: Kanuka jagatantha oka pedda kalpavruchyam.
0: The entire world may be compared to a wishful tree.
1: Manam manchi bhavalu talisthe manchine manaku phalitam vastundi.
0: If we have got good thoughts, the results will be good.
1: Kanukani chedda talampulu meer talachukodu ani cheppatam.
0: Therefore it is said that you should not have bad feelings and bad thoughts.
1: Be good, do good, and see good. This is the way to God.
0: It is said, be good, do good, and see good. This is the way to God.
1: కారణం ఏమిటనగా, ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
0: The reason is, the entire world is creation of God, and it is full of His will.
1: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
0: If we have bad thoughts, we get bad results.
1: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should not have bad thoughts. We should have complete control of our senses.
1: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇక వృద్ధులు కానీ ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: Be it youth or old people,
1: మంచి పనులు చేయాలి.
0: గుడ్ థాట్స్ అండ్
1: మంచిగా బ్రతకాలి.
0: We should live a good life.
1: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: This is the real meaning of humanity.
1: నరా,
0: the word నరా
1: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థములకు.
0: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
1: రా అనగా నాశనం.
0: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
1: నరా అనగా నాశనము కానటువంటి వాడు.
0: నరా మీన్స్ ద వన్ హూ ఈస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
1: అమృత పుత్రుడు.
0: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే ఉపనిషత్తుల నీకుడు సున్వంత శ్రీ అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు కాని అమృత పుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
0: Therefore, Upanishads have declared in an unmistakable way that you are the child of immortality, you are not the child of
1: mortality. ఇంతే కాదు, మానవా మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
0: Another appellation is manava, used for describing man.
1: మా అనగా అజ్ఞానము.
0: మా refers to ignorance.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు
1: అనగా వర్తించటం.
0: వా రెఫర్స్ టు బిహేవింగ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
1: కానీ ఈనాడు అంత అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
0: బట్ టుడే వీఆర్ ఆల్ బిహేవింగ్
1: ఈ మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
0: వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వర్డ్ మానవ.
1: కనుక ఈ అజ్ఞానం మనం దూరం చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీల్ హావ్ టు మేక్ డిస్టెన్స్ దిస్ ఇగ్నోరెన్స్.
1: డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మన యొక్క అజ్ఞానము దూరం చేసుకోవాలంటే జ్ఞానం మనకు లభించాలి.
0: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
1: ఎక్కడికి పోవాలంటే వెళ్తూ రావాలి.
0: If you want to drive away darkness, get light.
1: అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి.
0: If you want to drive away ignorance, you have to just get
1: జ్ఞానం కలగాలంటే అనుగ్రహం రావాలి. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
0: If you want wisdom, you should earn grace.
1: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
0: Once you earn grace, the ignorance will go away.
1: త్యాగరాజు చెప్పాడు.
0: త్యాగరాజు has said,
1: రామా, ఆ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటి నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: He has said, Rama, if only I have your grace, what can these planets do to me?
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహ మదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
0: Man's life is not based upon the six enemies of man, the lust, desire, anger.
1: కాని అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
0: It is entirely based upon the grace of the Lord.
1: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
0: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
1: సతతం దైవ చింతనం.
0: Always thinking of the Lord.
1: Sarvada sarvakaryeshu sarvatra hari chintanam.
0: Always, all places and every time thinking of Hari.
1: Nasti nasti mahabhaga kalikala samam yugam. స్మరణాత్ చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: భజన బినా సుఖ

Thank you.

0: What is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: శృణ్వంతవిశ్వ అమృతస్య పుత్ర నచికేత, నీవెక్కడి నుంచి వచ్చావు? దాని మూల స్థానాన్ని గుర్తించు అని యముడు ప్రశ్నించాడు. బాడీ ఈజ్ ఏ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ ఏ కేవలం అస్థిరమైనటువంటిది, చంచలమైనటువంటిది. కానీ నీవు ఈ రెండింటిని విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు.
2: ద టీచింగ్ ఆఫ్ యమా టు నచికేత ఇస్ దిస్, దట్ బాడీ ఈజ్ జస్ట్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ వేవరింగ్ అండ్ అన్స్టడీ. నచికేత, అండర్స్టాండ్ ది వెరీ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్, ది వెరీ ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్, అండ్ లీడ్ యువర్ లైఫ్ in full awareness.
1: Maudi gulkidi chandra markanda kalathoda bedidaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkidi chandra markanda kalathoda bedidaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkidi chandra markanda kalathoda జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: విత్ ది ఎఫల్జెంట్ మూన్ ఇన్ ది హెయిర్, విత్ మెనీ హెయిర్ లాక్స్, విత్ ది గ్యాంజెస్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ హెయిర్ లాక్స్, విత్ ఎ ప్రామినెంట్ ఐ ఇన్ ద ఫోర్ హెడ్, విత్ స్నేక్ స్కిన్ అరౌండ్ హిస్ వేస్ట్, విత్ యాష్ ఆల్ ఓవర్ హిస్ బాడీ, with a large vermilion mark. Do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara,
2: students,
1: vidyarthiniulara,
2: boys and girls,
1: priyamaina bhaktulara,
2: and devotees,
1: Shivaratri yokka mooladhara tattvamunu gurtinchali.
2: You have to understand the inner significance of Shivaratri.
1: Bhautikamaina, naitikamaina, అస్థిరమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లిటింగ్, మొమెంటరీ, ఎఫిమరల్, ట్రాన్సిటరీ అండ్ టెంపరరీ.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ with the eye of wisdom and not with the physical naked eye.
1: Pachapachi mrugadulu krimikeeti gadulu kudanu charmashachulato jagattu anta chustune unnavi.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: Ide vadani neevu kuda charmashachulato chuchina neevu krimikichana vaadi neevu animalu maaripothavu gaani neevu atitamainatunte aatmatvam kaadu.
2: If you also begin to watch things with the help of the physical naked eye, you will be reducing yourself to minute creatures like insects, and you are no true human at all.
1: ఈ చర్మ చచ్చువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: You have to understand the transcendental principle beyond the body.
1: మానసిక సమయమైనటువంటి నేత్రములు మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: So long the fear lasts, the mind is not permanent.
1: ఈ రెండింటిని అతీతమైనటువంటి జ్ఞాన చక్షుతో నీవు చూడాలి.
2: You have to watch things with the eye of wisdom which transcends these two.
1: దేహము నీటి బుడగల వలె పెరుగుతుంది.
2: The body grows like water bubble.
1: పచ్చపచ్చ మృగాదుల వలె పెరుగుతుంది.
2: It grows like the birds and beasts and animals.
1: కట్టకడపటికి పచ్చపచ్చ మృగాదుల వలె క్షీణిస్తుంది.
2: Ultimately body also vanishes. like any other animals.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవు ఎప్పుడు కాదు.
2: You are not the apparent seeing which involves birth, growth and death.
1: పుట్టనిది గిట్టనిది నశించనిది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: You recognize that which is birthless, which is deathless, neither the beginning nor the end.
1: అది ఆత్మతత్వము.
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చు.
2: You may ask a question, what this ఆత్మా is.
1: ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము.
2: This ఆత్మా is formless. It is infinite.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ ఇమ్మార్టల్ బ్లెమిష్లెస్ అండ్ పర్మనెంట్.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది చైతన్య శక్తి.
2: దట్ ఈస్ చైతన్య శక్తి అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: When once you understand this Chaitanya Shakti, the consciousness, then you will be powerful.
1: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
2: In fact, all the rest are useless.
1: తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క విధిని, లోక సంబంధమైనటువంటి విషయములు, ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ.
2: In fact, you have been asking questions relating to your near, dear and the world.
1: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో, దాని యొక్క తత్వాన్ని గుర్తించు.
2: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్. ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
2: ఇఫ్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నోన్ యూ డోంట్ హ్యావ్ టు నో ది రెస్ట్.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
2: సో హీ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద సెల్ఫ్ ఆత్మ.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
2: It is the body that is born, that grows and ends.
1: చావు పుట్టుకొనేటి శాశ్వతుండు. ఆది మధ్యాంతర రహితుడు, అనాది వాడు. తాను చావక పుట్టక చంపబడక సర్వమును సాక్షి అయి ఉండు ఆత్మవిభుడు.
2: This eternal witness ఆత్మ has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్ని చూసిన వాడవుతావు.
2: ఇఫ్ యు నో దిస్ ఆత్మ యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: చూడండి, బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక దీపం వెలుగుతూ ఉండాలి.
2: యు ఫైండ్ బల్బ్స్ హియర్ ఇల్యూమినింగ్.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది కానీ కరెంటు ఒక్కటే.
2: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది దివ్యమైన శక్తి.
2: That is the divine power.
1: అది వైర్ ద్వారా వెళ్లి,
2: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్.
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి,
2: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్.
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుండది.
2: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తొలగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడా ఆత్మతత్వమే.
2: Therefore that brightens, that illumines, that revolves is the nature of Atma only.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
2: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్.
2: ట్రూత్ ఈజ్ కరెంట్.
1: ధర్మము అనేటువంటి వైర్.
2: ధర్మ ఈజ్ ద వైర్.
1: శాంతి అనేది బల్బు.
2: పీస్ ఈజ్ ద బల్బ్.
1: ప్రకాశము అనేటువంటిది ఆత్మ.
2: దిస్ వెరీ లైట్ ఈజ్ ఆత్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది, ఈ ఆత్మతత్వము దేని ద్వారా వచ్చింది?
2: How do you get this light? Through what?
1: Bulb dwara.
2: You get the light out of the
1: bulb. This bulb is deham.
2: This very bulb is our body.
1: This bulb ko ekkada nunchi vastundadi current?
2: Where from the current receives?
1: Deham ane wire nunchi vastundadi.
2: The current is received through the wire of the body.
1: Kanukane dharmam ane wire nunchi.
2: Out of the wire of dharma.
1: Satyam anetundi current.
2: The current of truth.
1: ధర్మము అనేటువంటి బల్బులో చేరి,
2: యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ ఆఫ్ ద ధర్మ,
1: శాంతి, ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుంది.
2: షెడ్స్ ది లైట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
1: కనుక ఈ ఆత్మానందంను కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
2: టు నో ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ వన్ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ.
1: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద, ధర్మం చెర.
2: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
1: Satyam vada.
2: Speak truth.
1: Satyam neevu cheppu.
2: Speak truth always.
1: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
2: But today we kill truth.
1: Dharmam chara.
2: Follow righteousness.
1: Dharmamunu charasalo petti beegu vestunnaru.
2: But dharma is in chara, under arrest.
1: Idi kaadu manaku.
2: This is nothing we are supposed to do.
1: Satyamunu palakali.
2: We have to tell truth.
1: Dharmamunu nadchukovali.
2: We have to follow righteousness.
1: Oka vaipuna nadipinchadamu, oka vaipuna prakashinchadamu, ee rendinti endukudanu ekattam unnadi.
2: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
1: Kanuka nachiketa.
2: Nachiketa.
1: Ee panchabhautikamaina dehamunu neevu visarinchadu.
2: And do not go by this body which is temporary.
1: ఏ దేహమునైనప్పటికీ నీవు కనాటికి నీటి గుడగానే పగిలిపోయేటువంటిది.
2: Any body will necessarily must come to an end.
1: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
2: Come whatever may, this day or tomorrow, the body is temporary.
1: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
2: Know that which is eternal, which is permanent.
1: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మ చచ్చువులు కాదు.
2: And it's not the physical eye that visualizes. It is the wisdom eye that helps you to
1: see.
2: What is this wisdom jnana?
1: Ekattam jnanam.
2: That oneness is jnana. Therefore the eye that carries with it the three attributes is not the truth. That which is one is atma.
1: అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: దాన్ని చూచుటకు ఈ జన్మ చచ్చుకుడు పనికిరావు.
2: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
1: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
2: ద విజ్డమ్ ఐ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానము?
2: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: భౌతిక జ్ఞానమా?
2: వరల్డ్లీ నాలెడ్జ్.
1: లౌకిక జ్ఞానమా?
2: ఫిజికల్.
1: వస్తు జ్ఞానమా?
2: సెక్యులర్.
1: ప్రకృతి జ్ఞానమా?
2: టెక్స్చువల్.
1: కాదు కాదు.
2: నో.
1: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
2: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
2: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: దాన్ని సాధించవలనందే.
2: టు అటైన్ దాట్.
1: ఈ సాధనలంతా పనికిరావు.
2: The spiritual practices that you adopt are not
1: necessary. ఏదో పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచేస్తున్నారు.
2: ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన ఆఫ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ కాల్ ఇట్ ద సాధన.
1: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడా భౌతికములి.
2: All these physical practices after all are worldly.
1: అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
2: Consider the principle of love as most important factor.
1: Kanuka deham panchabhautikam.
2: Body has got the sense.
1: Deham kudaka tappalepudu.
2: It is bound to fall somewhere.
1: Dehi niramayundu.
2: But the indweller is permanent.
1: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandhamanalu muddalu levu.
2: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
1: Kanuka atti నేత్రములే మనం ఈనాడు ధరించాలి.
2: దట్ విజ్డమ్ ఐ వి మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
1: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
2: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
1: బోర్న్. మన యందే ఉంటున్నటువంటి ఈ చర్మ చచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞాన చచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్యతత్వాన్ని మనం గుర్తించాలి.
2: వి హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ.
1: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి ఇన్సెప్షన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెషర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండ్ అస్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
1: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
2: వి జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన, క్లోజింగ్ అవర్ ఐస్.
1: ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యమైనటువంటివి.
2: That is temporary.
1: అసత్యమైనటువంటివి.
2: అంట్రూ.
1: అప్రియమైనటువంటివి.
2: Which is not acceptable.
1: ఈనాడు మనం ఎందుకు దీన్ని ధరించాలి?
2: Why should you follow these things which are
1: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
2: In fact the fundamental truth is present within us.
1: మన యందు ఉన్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: To know that, experience that eternal permanent truth within us, a moment is enough.
1: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత ఎంత నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
2: All that relates to body is temporary.
1: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
2: This truth can be known in a moment of time.
1: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి పొందుతుంది.
2: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
1: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: We have to reduce the body attachment slowly.
1: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: We should be attached to the self more and more.
1: ఈ ఆత్మాభిమానమును అతీతించుకుంటూనే తండ్రి అనేది యొక్క తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
2: When once you are attached to the self, you can understand its nature in its depth.
1: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
2: You consider this body as yours.
1: ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
2: How long?
1: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
2: So long there is breathing process, you claim this body as your own.
1: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
2: When once breathing stops,
1: ఒక్క క్షణం లోపల మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
2: The moment you just control your breath, you will not come to know anything.
1: Ante idi em vidhanga cheptundadi bolustunnadi so hum so hum ani bolustunnadi.
2: The breathing process teaches the lesson of so hum.
1: Ee so ante ganam teeskovatam.
2: So is inhalation.
1: హమ్ వదలటము.
2: హమ్ ఇస్ ఎక్సలేషన్.
1: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
2: బ్రీతింగ్ ఇన్ ఇస్
1: వదలటమే ఒక మరణము.
2: బ్రీతింగ్ అవుట్ ప్రాసెస్.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జనన మరణాల కింద చేరినటువంటివి.
2: ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇన్వాల్వ్స్ ద టూ.
1: రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ టూ ఎ మూమెంట్ ఇస్ ఇనఫ్.
1: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
2: భగవాన్ డస్ ఇట్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు ఎవ్రీబడీ.
1: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
2: ద బాడీ హాస్ గట్ సో మచ్ ఆఫ్ సఫరింగ్.
1: ఎన్నో విధములు కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
2: దిస్ బాడీ ఆల్సో సఫర్స్ లైక్ ఎనీ అదర్ బాడీ.
1: కానీ నేను దానిని లెక్క చేయను.
2: బట్ భగవాన్ డజంట్ కేర్ ఎనీ ఆఫ్ దీస్.
1: అన్నారు స్వామి ఇక్కడ ఎరిగటం వల్ల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటుంది అని.
2: దే సెడ్ భగవాన్ యూ హ్యాడ్ ఫ్రాక్చర్ దేర్. That will be giving you excruciating pain.
1: Untadi nijame dalipai nee drushti pettinappude nee kada baadha kanipistundi.
2: You will suffer the pain if you think of it.
1: Idi naadi kaadu ani cheppi sthiranga nee bujinchunte tappaga ee baadha neeku em ga gamyam chaledu.
2: When once you consider this body does not belong to you,
1: idi
2: naa kerchief.
1: Idi naa kerchief.
2: This is my kerchief.
1: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు నువ్వు దీన్ని భద్రంగా తీసుకుని నిమ్మని దీని యొక్క మరణమంతా తుడుచుకోవటం దీని మరణమంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: సో లాంగ్ ఐ ఫీల్ దట్ దిస్ కర్చీఫ్ బిలాంగ్స్ టు మీ ఐ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణమంతా నాది అని నువ్వు అనుకుంటావా?
2: బట్ డూ యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
1: కాదు కాదు కాదు కాదు. ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
2: The moment all that clay that you claim to be mine, you'll throw it away.
1: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
2: When once you consider different from that, you do not find any pain.
1: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
2: Number of things that happened to Bhagavan.
1: ఇక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అన్ని వైపులా విరిగింది.
2: In fact, there's fracture at different places.
1: కానీ ఇది బాడీ.
2: But this is the body.
1: ఇదంతా ఇంద్రియముల యొక్క చేరిక.
2: It's combination of senses.
1: దానికి జరిగితే గానీ అది నాది కాదు.
2: And in fact it happens to the body.
1: ఆ విధంగా దానిని విసర్జించినప్పుడే నీకు శాంతి కలుగుతుంది.
2: Then once the body identification is given up, you will be peaceful.
1: ఇప్పుడు ఒక చెయ్యి ఉంటుండాలి.
2: Here is the hand.
1: దీనికి ఏదో చీమ పోతుండాలి అని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
2: And once you the hand bites you, you want to scratch, there will be more of pain there.
1: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న చీమ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
2: After all, a little pain in this big body, why should you be so much worried?
1: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
2: This claim of mine is an illusion. That is the cause for the pain.
1: కనుక చూచేది నేత్రం కాదు.
2: It's not the eye that sees.
1: చూచేది నేత్రం అయితే చూచినంతా సత్యమని ఎట్టని తెలుసుకుంటున్నావు.
2: All that you see, if it were to be truth, how do you know it?
1: చూచినంతా కొంతసేపులో మార్పు తగులుతుంది.
2: All that is seen changes.
1: విన్నటువంటిదంతా కూడా కొంతసేపు మార్పు కలుగుతుంది.
2: All that is heard also changes.
1: విన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
2: All that is partaken is digested.
1: విన్నది, కన్నది, తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
2: All that is watched, all that is heard, all that is partaken.
1: ఈ మూడింటి యందు కూడా శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
2: None of these three is ever permanent.
1: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: You have to recognize this basic truth.
1: త్రికాలం యందు కూడా ఉన్నది ఏమిటి?
2: What is that exists in all the three periods?
1: భూత, భవిష్యత్, వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
2: What is that last in the past, present and future?
1: దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పి నచికేతునికి యముడు చెప్పాడు.
2: It was the lesson of Yama to Nachiketa to know the truth.
1: నువ్వు పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
2: You don't understand if slokas are quoted.
1: నిత్య జీవితంలో జరిగినటువంటి అనుభవములంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
2: If you just understand with the use of your daily physical experience, you can comprehend.
1: In hospital తీసుకెళ్లారు.
2: Bhagavan is taken to hospital.
1: ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు.
2: They wanted to do something.
1: ఏమైనా చేసుకునేది నాది కాదు, ఇది బాడీ.
2: Bhagavan said, you do anything, it's not mine.
1: ఈ బాడీ ధరించినటువంటి వస్తువే.
2: Body is just an instrument.
1: ధరించినటువంటి చొక్కానే.
2: It is something like vesture.
1: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
2: You do whatever you
1: బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
2: As the body is right in front of you,
1: swadhinam.
2: And he was not bothered about it.
1: కనుకనే నేను నేనే.
2: భగవాన్ రిమైండ్ హిమ్సెల్ఫ్.
1: మరి చేసినారు, పెట్టినారు, ముక్కలు వేశారు, అంత చేశారు, మీ నామకి మాత్రం బాధ కలగలేదు.
2: They did all that they are supposed to, but there was no pain at all.
1: ఈ పెయిన్ కు నేను ఏమాత్రము లొంగలేదు.
2: భగవాన్ హ్యాడ్ నెవర్ ఎనీ పెయిన్.
1: దీనికి ఏమాత్రము నేను లొంగలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి నెవర్ ఎక్స్ప్రెస్డ్ పెయిన్.
1: జరుగుతుంది, పోతుంది.
2: Things happen like that.
1: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలు అంతా కూడా తగ్గుతాయి.
2: When once he neglected the body, he didn't suffer at all.
1: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రమో భరించుకోలేదు.
2: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot suffer.
1: కనుకని యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
2: So the teaching of Yama to Nachiketa, or
1: the simple thing. పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాన్ని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
2: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
1: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
2: ఇట్స్ నాట్ ది వర్డ్, నామినిక్లేచర్.
1: ఆ పదములు ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
2: ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రమో భ్రమ అనేది తెలుస్తుంది.
2: వెన్ వన్స్ యూ నో అర్థ ఆర్ ద మీనింగ్, దెర్ బి నో అనర్థ ఆర్ డేంజర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే మనం దేహాభిమానం క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: Therefore we should make an effort to reduce the body attachment.
1: సాధన చేస్తున్నాం. సాధన సాధన అనగా ఏమిటి?
2: What is sadhana? Spiritual practice.
1: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
2: Not the knowledge of the body.
1: దేహాన్ని గురించి విచారించడం కాదు.
2: Not the investigation.
1: దేహం పూర్తి త్యజించాలి.
2: You have to give up the body feeling.
1: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
2: Understand the principle of the bliss.
1: ఈ ఆనందం అనేటువంటిది కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
2: You will get bliss out of love.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
2: When once there is love, there is no place for any suffering or pain.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
2: Develop love.
1: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
2: You may hate a person that you come across.
1: ఆ ఎదుటి వ్యక్తి దేశంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
2: ఇఫ్ యూ ఎన్కౌంటర్ యువర్ ఎనిమీ, వాట్ యూ వుడ్ యూ సే?
1: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కిందకించుకుంటావు.
2: యూ విల్ ట్రై టు అవాయిడ్ హిమ్ బికాస్ ఆఫ్ హేట్రెడ్, ఎనిమిటీ.
1: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషం పెరుగుతుందే కానీ తరగదు.
2: ది ఎనిమిటీ హేట్రెడ్ వుడ్ రైజ్ బికాస్ ఆఫ్ అవాయిడింగ్.
1: ఆ ఎనిమిది నీకు దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
2: When enemy comes in front of you, say, hello, how are you?
1: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
2: When you talk to him with all the love, naturally he
1: will
2: respond.
1: ఈ ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
2: Thereafter there will be no enmity or hatred at all.
1: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
2: The way you talk and the feeling that prompts your dialogue.
1: దీన్ని ఏదో యత్ భావం తద్భవతి అన్నారు.
2: So as is the feeling, so is the result.
1: Kanuka manu manlo unnatundi vedaranta edutu vyakti paina prachalimpa chestunnama kani manlo e maatram dveshamulu pettukokoddu.
2: All our feelings, all our sentiments we impose on others.
1: Ostundi potundi.
2: They come and go.
1: అంతకుడు passing clouds.
2: All are like passing clouds.
1: కానీ నీకు permanent cloud అంటే ఏంటిది?
2: What is this permanent?
1: నీ హృదయం అనేటువంటి భూమి లోపల.
2: On the ground of heart.
1: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు.
2: There is a space atma.
1: సర్వము జయిస్తుంది, సర్వము జయించుంది.
2: In fact, everything lasts there. Everything would be triumphant.
1: కానీ మేఘములు దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
2: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆర్
1: నాట్. క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
2: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్స్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
2: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. క్లౌడ్స్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
1: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనల్లో మనం సార్థకం కావాలి.
2: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
1: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
2: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కట్
1: బాల్
2: లైక్ ఎ బాల్.
1: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
2: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
1: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలోకి వచ్చింటున్నానంటారు.
2: You say that you meditate from dawn to dusk.
1: నేను ధ్యానం చేస్తున్నావు.
2: What is it you meditate on?
1: ఆ ధ్యానం ఎంతవరకు నిలుస్తుండాలి నీకు?
2: How long does it?
1: క్షణమైనా కూడా నిలచడం లేదు.
2: And it's not steady even for a moment.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘాలే.
2: All are unsteady.
1: కాంతి కలిగినటువంటి మేఘం తత్వం ఒక్కటే.
2: But there is only the light which is only one.
1: కనుక ఇవి ప్రపంచకు సంబంధమైనటువంటి విషయాలను ఎక్కువ ప్రవేశించవద్దు.
2: Do not think of worldly matters too much.
1: ఒకానొక సమయం లోపల
2: at one time
1: ramakrishna paramhamsa bazaar lo ram ram ram ram ani chadukuntu pothunnadu.
2: He was passing by the street reciting God's name.
1: Bazaar lo nen nrityam chestu vachadu.
2: And he went on dancing along the street.
1: కాని కొందరు చూచారు, ఏమిటై పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ను తీసుకుని కొట్టివేశారు.
2: దే మిస్టుక్ రామకృష్ణ పరమహంస యాజ్ ఎ మ్యాడ్ క్యాప్ అండ్ హావ్ క్లోజ్ ద డోర్స్ హిటింగ్ హిమ్.
1: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
2: అండ్ హి వాస్ నాట్ సారీ ఫర్ మిస్టేక్.
1: పైన తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
2: And he collected the both the symbols and started playing.
1: ఈ అసూయాపరులు ఆ తాళాలు కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
2: The people of jealousy took over the symbols and threw them out.
1: నాకు ఈ తాళములు ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తి పడ్డాడు.
2: And he thought that he is not doing properly.
1: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దాన్ని నేను చేయగలను, తృప్తికరమైనటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు.
2: He said, oh God, let me know that which satisfies you so that I can follow.
1: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళములు పారవేశాడు.
2: Because he thought that God doesn't appreciate and awe.
1: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడాను దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
2: He thought perhaps, oh God, it is not rhythmic, the beat is not proper. దైవానికి
1: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
2: Perhaps things are going beyond.
1: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
2: If I do that, appreciate it like by God, it
1: will sustain. సత్యాన్ని గుర్తించాడు.
2: He has known the truth.
1: తర్వాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
2: And he has stopped all that is worldly.
1: ఇంకా నేను ఏం చేయాలి?
2: What is to be done further?
1: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
2: Only one thing is with me.
1: ప్రేమతత్వం ఒక్కటే ఉండేది.
2: Only principle of love.
1: దాన్ని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
2: But this love cannot be taken away, robbed by anybody.
1: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
2: I take that love.
1: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
2: Is it possible for you to take away this love out of me?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible for anybody.
1: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశించాలి.
2: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
1: దేన్నైనా కూడా మనం ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
2: You want something, when once it is lost, you feel that you are cheated.
1: నీ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: In fact, the truth is attributeless, the formless, pure, immortal.
1: ప్రేమనే మనము ప్రధానంగా తీసుకోవాలి.
2: We have to consider love as the main one.
1: అట్టి ప్రేమను మనము ప్రధానంగా పెట్టుకుంటే ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
2: Then once this love is there, nobody
1: can take it away. దైవం దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు.
2: Even God also cannot remove love out of you.
1: కానీ ఒకటి ఈ కాగితం ఉంటుండాలి.
2: This is the paper.
1: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
2: And here the letters are printed.
1: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటినీ వేరు చేయడానికి అవుతుందా?
2: Can you remove the name, the letters and the paper అవే ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుకనే ఈ పేపర్ పేపర్ లో మనం ముద్ద కొట్టినట్టుగా ఉంటుండ దేవుని ప్రేమ.
2: Therefore, God's love is something like imprinted
1: నీ హృదయం అనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటి ముద్ర వేసింది.
2: Human heart is a paper which is affixed with the stamp
1: దాన్ని
2: of divine love.
1: రెండింటినీ వేరు చేయడానికి వీలు కాదు.
2: None can separate these two.
1: ఎవరు కూడా చేత కాదు.
2: Impossible for anybody.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని నీవు పొందుకో.
2: Understand that love.
1: అడవులు ఎందున్నా,
2: ఆకాశంలో,
1: పట్టణంలో, పల్లెల్లో, గుట్ట మీద
2: నట్టేటబడి
1: ఉన్నా,
2: ఒక్కటే మెయింటైన్ దట్ బ్యాలెన్స్, ఈక్వల్ మైండెడ్నెస్.
1: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
2: అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్.
1: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
2: లవ్ దట్.
1: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
2: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
1: అదే నీకు నిజమైనటువంటి సాధన.
2: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన
2: సాధన
1: ధనమనేటువంటిదిగా ఉంటుండే చూడండి కాదు, అది సాధన.
2: ఇట్ ఈస్ నాట్ ధన మియర్ వెల్త్.
1: సా అనగా సారూప్యం, సారూప్యం, సారూప్యం, సాధ్యం.
2: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
1: అలాంటి సాధనను నువ్వు ఏ విధంగా తీసివేశాడు?
2: వెల్, హౌ కెన్ యూ కల్టివేట్ దోస్ సాధనస్?
1: అందుకోసం అది నిజమైన సాధన.
2: దాట్ ఈస్ ది ట్రూ సాధన.
1: సారూప్యమే నిజమైన సాధన.
2: That identity living in the same.
1: సారూప్యమే నిజమైన సాధన.
2: Resembling the divine.
1: సారూప్యమే నిజమైన సాధన.
2: Merger is the true practice.
1: సఖ్యమే నిజమైన సాధన.
2: The truth is the spiritual practice.
1: ఇలాంటి సారూప్య సారూప్య సామీప్య సామీప్య సారూప్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో.
2: Therefore, go by first the nearness, then identity, finally merger.
1: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
2: None can differ so far as this practice is concerned.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ చదువుతూ చదువుతూ పోతుంటారు.
2: స్టూడెంట్స్ గో త్రూ మెనీ ఆఫ్ ద టెక్స్ట్ రిటన్ బై గ్రేట్ పీపుల్.
1: అని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
2: బై రీడింగ్ దట్ బుక్ యూ డోంట్ గెట్ ఎనీ.
1: కానీ మస్తకంలో అన్ని పుస్తకములే వచ్చినాయి.
2: But all that is in the head is right reflected in the
1: book. పుస్తకంలోటువంటి తిరిగి నీ మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
2: And you are just taking all, collecting the matter into
1: it. పుస్తకములు రెండు కూడా నువ్వు ఒక్కటైపోతాయి.
2: And then the head and the book will become one.
1: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు.
2: Give up the head and the book as well.
1: హెడ్ లోపల చేర్చుకో.
2: And keep that which is most important.
1: అది ఏనాటికి కూడా నువ్వు నీకు మారదు.
2: It will never change anything.
1: మార్పు కలగదు.
2: It can, it's not possible.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఆత్మ కూడా నువ్వు ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
2: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ డివైన్.
1: ఏమాత్రము మరుపు కొనబడింది.
2: అండ్ ఇట్ కెనాట్ బి హిడెన్.
1: మరుపుకు రానిది.
2: యు కెనాట్ ఫర్గెట్.
1: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
2: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మతత్వ.
1: కానీ కొంత కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
2: You may have some kind of happiness out of these physical practices.
1: ఈ ఆనందం అనేటువంటి అది భౌతికమైనటువంటి కార్యమే.
2: And this happiness is just physical.
1: కాయము పంచభౌతికము.
2: The body is of senses.
1: కాయము కూడా తప్పది ఎప్పుడూ.
2: The body is bound to fall someday.
1: కాలము నిరంతరము.
2: And the time is eternal.
1: పెళ్తింపక జావు కార్య పుస్తకాల మోహ నిబంధనలో ముద్రలు లేవు.
2: The indweller has neither beginning nor the end, the liberation of the body.
1: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
2: Therefore that you get out of time must be given up.
1: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
2: All that you get achieve out of this body will also vanish.
1: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
2: Because of close association with the body we naturally feel the separation.
1: ఇది సహజమే.
2: It's quite natural.
1: కాయము పంచభౌతికము.
2: The body is of
1: కాలం కూడా తప్పది ఎప్పుడు.
2: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్డే.
1: కాలం నిరంతకము.
2: అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్
1: ఇవన్నీ కూడా పోతుంటాయి వస్తుంటాయి.
2: ఆల్ థింగ్స్ అపియర్ అండ్ గో.
1: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
2: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాస్ ఇట్ కమ్స్ అండ్ గో.
1: ఏది పర్మనెంటో, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ which is permanent, which is immortal, which is eternal.
1: Annintikante bhagavantuni yokka prema ittidi attidini evaru cheppaleru.
2: The divine love is beyond our estimate.
1: Kinchittayinadeppudikini ani anantanga gochestundi.
2: It might be a fraction but it would be infinite.
1: Prapanchikamainatundi se deha sambandhamaina premalu appudikappudu kalugutuntayi vellutuntayi.
2: The physical relationship appears and vanishes immediately.
1: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
2: ఫిజికల్ రిలేషన్షిప్
1: కమ్స్ అండ్ గోస్,
2: డిసపియర్స్, కమ్స్ అండ్ గోస్.
1: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
2: ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: అది కమ్స్ అండ్ గ్రోస్.
2: But the love that comes to the heart comes and grows.
1: ఆ పెరిగేటువంటి దానిని తీసుకోవాలి.
2: Go by this principle which
1: ఇది తరగదు.
2: And it will never be done.
1: అట్టి నిజమైన ప్రేమ తత్వాన్ని పెట్టుకోండి.
2: Have this love principle.
1: దీన్ని ఏమాత్రము కొనక్కర్లేదు.
2: You don't need to desire.
1: ఏ బజారుకు పోనక్కర్లేదు.
2: You don't need to buy.
1: ఎవరు అమ్మేయించుకుంటు కాదు.
2: Nobody would keep it on sale.
1: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
2: God is the head of love.
1: అతని ఆఫీస్ నందే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
2: And if you go to him, you'll get.
1: అతని షాప్ నందే నీకు ఇవంతా లభిస్తుంటాయి.
2: And you'll get it out of practices.
1: ఇంకొక దగ్గర లభించదు.
2: And you don't get from anybody other than God.
1: అటువంటి సత్యమైనటువంటి ఒక షాపుకు మీరు మార్గం చూడండి.
2: So go to the shop of truth to get love.
1: అది చిక్కిన తర్వాత ఇంకేది నీకు కిట్టదు.
2: The moment you get this love, you don't need any. You don't touch any.
1: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
2: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, వై డు యూ నెగ్లెక్ట్ ఇట్?
1: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
2: ద డివైన్ లవ్ యూ డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
2: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్,
1: అదే మీకు ఆనందమని భావిస్తుంటారు.
2: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్,
1: అది ఎప్పటికీ ఆనందం కాదు.
2: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్,
1: ఏనాటికైనా శాశ్వతం కాదు.
2: ఇట్స్ నెవర్ పర్మనెంట్ ఎనీ టైం,
1: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
2: బట్ ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్,
1: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
2: సో బి ఆఫ్టర్ దిస్ డివైన్ లవ్.
1: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట మనకు లభించదు.
2: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
1: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
2: Because of this teaching, Nachiketa could renounce everything.
1: ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
2: He could be desireless.
1: ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
2: Blissful.
1: అది ఎప్పటికీ ఆనందం కాదు.
2: But it's not permanent.
1: ఏనాటికైనా శాశ్వతం కాదు.
2: It's never permanent any time.
1: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
2: But the divine love.

0: లభించేటువంటివి క్షీణించేటువంటివి.
1: ఆల్ దోస్ దట్ యు గెట్ బై డిజైరింగ్ విల్ వానిష్.
0: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
1: దట్ విచ్ విల్ నెవర్ డిమినిష్ ఇస్ డివైన్ లవ్.
0: కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
1: ఎస్పైర్ టు అక్వైర్ దట్ డివైన్ లవ్.
0: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
1: యూ కెన్ బి బ్లిస్ఫుల్ వన్స్ ఫర్ ఆల్.
0: పరీక్షలో ఫెయిల్ అయిపోయినా అనుకోండి,
1: సపోజింగ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్,
0: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్లీ సిచ్యువేషన్, ఎ వరల్డ్లీ ఈవెంట్.
0: భౌతికమైన చదువు గిట్టుతుంది, పుట్టుతుంది.
1: యూ మే పాస్ ఆర్ ఫెయిల్.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు.
1: బట్ డివైన్ లవ్ హ్యాస్ నైదర్ ఫెయిల్యూర్ నార్.
0: చావు పుట్టగలేనట్టు శాశ్వతం.
1: ఈస్ పర్మనెంట్ వితౌట్ బిగినింగ్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: హి హస్ నో ఎండ్ నార్ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: సో హీ కెనాట్ బి కిల్డ్ ఇన్ హిస్ డేస్.
0: సత్యమైండు, సత్యముండు.
1: సో ట్రూత్ రిమైన్స్ ఇస్ ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: ఆ సత్యాన్ని నీవు పూజించు.
1: వర్షిప్ ద ట్రూత్.
0: ఆ సత్యమే నీకు ఆరాధించు.
1: వర్షిప్ అడోర్.
0: ఆ సత్యం ఎప్పటికీ సత్యమే.
1: ద ట్రూత్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: ఎన్ని చేరినప్పటికీ నీ సత్యం మార్పు చెందదు.
1: యూ మే జాయిన్ ఎనీథింగ్, ద ట్రూత్.
0: మార్పు చెందినటువంటి ఈ సత్యాన్ని,
1: ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్,
0: ఆరాధించండి.
1: వర్షిప్ అండ్ అడోర్.
0: దండ చేరండి.
1: అండ్ బీ
0: దండ చేరండి.
1: అండ్
0: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ లిబరేషన్ విచ్ ఇస్ పర్మనెంట్
0: లిబరేషన్. మోక్షం, మోక్షం, మోక్షం అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు, కాదు.
1: వాట్ ఈస్ లిబరేషన్? మోక్ష ఈస్ దట్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్షన్?
0: మోహం క్షయం కావటం మోక్షం.
1: మోహ అటాచ్మెంట్, క్షయ
0: ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క మోహాన్ని మనం త్యజించటం.
1: సో గివింగ్ అప్ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష.
0: అది త్యజించిన తక్షణమే మనకి ఎక్కడ లేని వైరాగ్యం కలుగుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు ఆర్ డిటాచ్డ్ యూ విల్ బి రినన్షియంట్.
0: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి సరైనటువంటి.
1: టు అటైన్ దిస్ ట్రూ లిబరేషన్ లవ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: మీకు తెలుసును, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
1: యూ నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
0: మండన మిశ్రుడు.
1: మండన మిశ్ర.
0: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
1: అండ్ మండన మిశ్ర హెస్ ఎ వైఫ్.
0: ఆమె పేరు ఉభయ భారతి.
1: హర్ నేమ్ ఇస్ ఉభయ భారతి.
0: కానీ శంకరాచార్య వారు వచ్చి మండన మిశ్రుడితో వాదం చేసి ఓడిపోయినాడు.
1: అండ్ మండన మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
0: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్నేహం కావాలి.
1: దేర్ఫోర్ ది అగ్రిమెంట్ ఈస్ హూసోయర్ విన్స్ విల్ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ బి ద స్లేవ్ టు ద వినర్.
0: దీన్ని జయించేటువంటి వాడు, దీనికి మిడిల్ లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
1: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
0: లాయర్.
1: లాయర్
0: అది ఎవరికి ఎట్టుంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
1: మండల మిశ్ర సార్,
0: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అని.
1: హి సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్, ద లాయర్.
0: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరిక ఉంటుందా?
1: When the wife is the judge, do you think the opposite party will keep quiet?
0: లేదు.
1: నో.
0: ఈయన చెప్పేటువంటిది సత్యము.
1: What I'm going to tell is true.
0: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
1: And they made ఉభయ భారతి.
0: మండల మిశ్రుడు, శంకరాచార్యులు వాదోపవాదం జరుపుతున్నారు.
1: And arguments and counter arguments were going on.
0: ప్రతిపక్షానికి ఉభయ భారతి చెప్పింది మండల మిశ్రుడు ఓడిపోయాడు అని.
1: Finally, ఉభయ భారతి pronounced her judgment that మండల మిశ్రుడు
0: ఓడిపోయాడు అని.
1: She said that my husband lost.
0: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ దెన్ హీ రినౌన్స్ ద హోల్ థింగ్.
0: భర్త సన్యాసం తీసుకోవటం వల్ల భార్య ఏం చేసింది?
1: వాట్ డిడ్ ది వైఫ్ డూ?
0: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
1: అండ్ షీ టూ
0: నేను అర్ధాంగిని.
1: ఐఎమ్ హాఫ్ బాడీ అర్ధాంగి.
0: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు. ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
1: వెన్ హస్బెండ్ ఈజ్ ఎ టోటల్ రినన్షియంట్ వైఫ్ ఆల్సో డిసైడెడ్ టు బి సర్వ్.
0: వాడిద్దరు కూడా, ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ హెర్మిటేజెస్.
0: ఇద్దరు కూడాను గంగానదికి పోవటము, తెల్లవారి స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
1: ఎవ్రీ డే దే గో నియర్ గ్యాంజెస్ అండ్ రిటర్న్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాళ్లతో చేరి గంగానది స్నానానికి పోతుండాలి.
1: వన్ డే ఉభయ భారతి వాజ్ గోయింగ్ టు గ్యాంజెస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్.
0: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్పర్టిస్ వాజ్ లయింగ్ ఆన్ గ్రౌండ్ విత్ ఎ పాట్ యాజ్ ఎ పిల్లో.
0: ఈ వైభారతి తన శిష్యురాలతో వెళ్తుండాలి స్నానానికి.

0: Bharati was proceeding along with her associates.
1: Itanu evare ani adigindi.
0: And she asked, who is he?
1: Itanu mahajnani ani cheppindi aame shishyudu.
0: And her disciple said, he is an enlightened one.
1: Jnanam. Jnanam okkate gaani rendu leve.
0: He said, wisdom? Wisdom is only one, not two.
1: Idi kevalam bhautik jnanam.
0: It's only secular knowledge.
1: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
0: You cannot call it wisdom.
1: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
0: They were conversing with each other.
1: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తనకింద పెట్టుకోవాలి?
0: And in fact, if he is enlightened one, why should he have the pot as the pillow?
1: అది విన్నాడు ఆ సన్యాసి.
0: And the renunciant heard it.
1: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
0: While she was returning, he has thrown away the pot.
1: ఇతను ఎవరే అని అడిగింది.
0: And she said, who is he?
1: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయినని.
0: The very same person was meditating with this pot.
1: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసివేసాడు.
0: Having heard our words,
1: రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
0: Having heard our words, he has thrown away the pot.
1: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
0: He heard what we said.
1: ఇతను జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు.
0: Because he could understand that he is not wise enough, enlightened,
1: he has
0: thrown it away.
1: నిజమైన జ్ఞానం కాదు.
0: It is not true wisdom.
1: అప్పుడు ఆ సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
0: And then this renunciant fell at the feet of Ubhayamaya.
1: ఏకత్వం జ్ఞానం.
0: Wisdom is only one.
1: అనేకత్వం అజ్ఞానం.
0: Plurality, multiplicity is ignorance.
1: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
0: As he goes by the dual nature, he is ignorant.
1: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
0: Therefore, so many mental aberrations and changes that Ubhaya Bharati noticed.
1: కట్టగలపటికి ఉభయ భారతికి మోక్షం చిక్కింది.
0: And Ubhaya Bharati could attain liberation.
1: మండల మిశ్రుడికి చిక్కలేదు.
0: మండల మిశ్రు could not attain.
1: అతను ప్రాప్తమైనటువంటి భావం పైన కొంతవరకు ఊరుగుతూ ఉన్నాడు.
0: Because he has associated with the physical world.
1: కనుక ఇది కాదు అన్నాడు.
0: And he denied it finally.
1: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
0: Finally, what happened? The wife became the preceptor to her husband.
1: ఎవరైనా సరియే.
0: Let him be anybody.
1: అజ్ఞానమునకు బోధన చేసి.
0: And in fact, the one who is ignorant.
1: అజ్ఞానం దూరం చేసి.
0: One should distance.
1: ప్రేమతోనే జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు.
0: So, preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
1: అప్పటి నుంచి ఉభయ భారతి అందరికి కూడా గురువుగా మారిపోయింది.
0: సిన్స్ దెన్ ఉభయ భారతి బికేమ్ ది టీచర్ ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్.
1: ఎందుకోసం గురువు అయిపోయింది?
0: వై?
1: ఆమె చెప్పేది చేసేది వినేది ఒక్కటే.
0: బికాస్ వాట్ షీ డిడ్, వాట్ షీ స్పోక్, ద వే వాట్ హీ హస్ బీన్ టీచింగ్ హ్యాపెన్ టు బి వన్ అండ్ ద సేమ్.
1: త్రికాల జ్ఞానం జ్ఞానం.
0: In fact, the wisdom is one in all the three periods.
1: త్రిగుణ జ్ఞానం అనిత్యం.
0: The rest is temporary.
1: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
1: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
0: Therefore, we are experts, experienced people cannot hand over this.
1: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
0: The annihilation of the mind is the ultimate.
1: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనం ఏమాత్రం ఆశించకూడదు.
0: In fact, we should desire only God, none else in this world.
1: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
0: This wisdom is truth and eternal.
1: కనుక దీనికి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు.
0: In fact, you don't get any kind of intimate association or relation.
1: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
0: మచ్ మోర్ దాన్ ది టీచింగ్ ఆఫ్ యమధర్మరాజా, ద హార్ట్ ఆఫ్ నచికేత రివీల్ టు హిమ్ సర్టన్ వేదాంతిక్ ట్రూత్స్.
1: యమధర్మరాజు కూడా జ్ఞానం బోధించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ యమధర్మరాజా ఆల్సో కుడ్ నో విజ్డమ్.
1: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ ఎన్లైటెన్డ్ పీపుల్.
1: జగతి ఎందు పుణ్య పురుషులు లేకుండా జగమలెట్టు పగులుగాను.
0: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
1: ప్రపంచమంతా కూడా వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
0: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
1: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటిది కాదు.
0: In fact, wisdom will not
1: have any ప్రేమ చేతనే లభించేటువంటిది.
0: You get wisdom because of the divine love only.
1: ఆత్మనే మనం అడగవలసింది.
0: In fact, we should seek from
1: the... Vichyagadu kuda intiki vastadu. Bhavati vichhandehi antadu.
0: The beggar comes to the doorstep and asks for alms.
1: Bhavati bichandehi.
0: Please serve me food.
1: Dehi.
0: Dehi, the indwella.
1: యజమానుడికి దాని కోరలేదు. దేహి దేహి నాకు బిచ్చం పెట్టారు.
0: సో ది అపీల్ ఈజ్ నాట్ టు ది మాస్టర్ బట్ టు ద దేహి ది ఇన్వెలర్ ఆఫ్ ద
1: బాడీ. అనగా దేహం లోపల ఉన్నటువంటి దేహి.
0: దేహి ది ఇన్వెలర్ ఈజ్ ఇన్ ద దేహ ద బాడీ.
1: దేహిని అడుగుతున్నాడు కానీ దేహాన్ని అడగటం లేదే.
0: సో ది బెగర్ ఈజ్ సీకింగ్ దేహి ఇన్వెలర్ నాట్ ద బాడీ దేహ.
1: కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు.
0: ఇన్ ది స్మాల్ సిచ్యువేషన్స్ ఆల్సో వి కెన్ గెట్ విజ్డమ్.
1: ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు
0: ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్
1: ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయ్యి వచ్చి పేరు గాల్చిన పెద్దవారులైనా
0: వన్ మైట్ బి స్కాలర్స్ విత్ ఆల్ ఎంఏ అండ్ బిఏ డిగ్రీ
1: సంపద పరుల నుండి సందాన పరులైనా
0: వన్ మే బి రిచ్ ఎనఫ్
1: పుణ్యకీర్తిని గన్న పుణ్యుడైనా
0: దేవి బి చారిటబుల్
1: ఆయురారోగ్యము అనవర్తముండి
0: విత్ ఆల్ ది పరిపూర్ణ వరకు లైఫ్ అండ్ స్ట్రెంగ్త్
1: చెప్పదమ్ము జపములు తపములు చేయొచ్చు సాధనలు నేర్పు సాధులైనా
0: దే మే బి స్ట్రాంగ్ వన్స్ విత్ ఆల్ ద మజిల్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్
1: సరి రాదు
0: దే మే మన్ ఆఫ్ పెనెన్స్ భక్తులైనా బట్ నన్ కెన్ ఈక్వల్ ఏ డివోటీ.
1: ఇవన్నీ బయట సంపాదించేటువంటి చదువులే.
0: ఆల్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్
1: అయితే ఇది కూడా మనకు ఉండాల్సింది.
0: Of course, it's also necessary.
1: లౌకిక విద్యలంతా కూడా లౌకిక జీవితాన్ని సంపాదిస్తుంది.
0: The secular knowledge is to carry our living.
1: ఆత్మజ్ఞానము ఆత్మతత్వాన్ని బోధిస్తుంది.
0: The knowledge of the self speaks of the self, symbolizes it.
1: కనుక ఇట్లాంటి జ్ఞానం చదివితే మనం ప్రయోజనం లేదు.
0: Therefore, the physical knowledge is useless.
1: కానీ చదువులు దేహభ్రాంతి కోసం ఉండాల్సింది.
0: It may be essential because of this body.
1: దాన్ని వదలకూడదు. అది నెగిటివ్, ఇది పాజిటివ్.
0: One is the negative, where spiritual knowledge is positive.
1: ఈ పాజిటివ్ గురించి సరిగా నెగిటివ్ గురించి చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది.
0: So positive joins the negative. There you find unification.
1: Kanuka vidyarthulara.
0: So students.
1: Negative kuda manam visarjinchakoddu.
0: Don't give up the negative altogether.
1: Sadhyamaina varaku nu meeku virakti kaligina negative ni tyajinchandi gaani positive ni matram visarjinchakoddu.
0: You may just give up the negativity, negative. But don't lose the
1: positive. Negative లోకకు సంబంధమైనటువంటి విజయాన్ని బోధిస్తుంది.
0: The negativity stands for the world, the worldly knowledge.
1: కనుక మీరు విద్యలను కూడా ఉత్తీర్ణులు కాండి.
0: బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్.
1: లౌకిక విద్యలు కూడా నేర్చుకోండి.
0: అక్వైర్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: కానీ ఉభయ భారతంగా ఉంటుండాల్సింది.
0: బట్ రిమైన్ యాజ్ ఉభయ భారతి.
1: నిజమైన జ్ఞానం ఆత్మ జ్ఞానమే.
0: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: దాన్ని పెట్టుకుని
0: విత్ దాట్
1: దీన్ని త్యజించండి.
0: గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
0: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ ఎట్ 1 o'clock.
1: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
1: అది బ్రహ్మముహూర్తము.
0: దాట్ ఈస్ బ్రహ్మముహూర్త.
1: అంటే ఏమి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ కైలాసం నుంచి
0: ఫ్రమ్ కైలాస
1: ఆ లింగాలంతా బయలుదేరేటువంటి అంతా కూడా బ్రహ్మముహూర్తమునందే.
0: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ ద బ్రహ్మముహూర్త మిడ్ నైట్.
1: కనుక మా లింగం వచ్చినటువంటి అంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలో.
0: దెర్ఫోర్ ది లింగ ఎమర్జ్ అట్ దట్ మోమెంట్.
1: దానికి కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు.
0: అండ్ ఇట్ డస్
1: అదే అది వస్తుంది.
0: ఇట్ జస్ట్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: అదంతే అంతే పోతుంది.
0: అండ్ ఇట్ వానిషెస్ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను.
0: భగవాన్ గాట్ అప్ యాజ్ లింగ స్టార్టెడ్ ఎమర్జింగ్.
1: ఇక్కడికి వచ్చాను.
0: భగవాన్ కేమ్ హియర్
1: చూచాను.
0: స్వామి
1: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
0: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
1: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు?
0: బట్ హూ ఆర్ ద రియల్ డివోటీస్?
1: మనసునందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని
0: ద మైండ్ విచ్ ఇస్ స్టడీ
1: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు.
0: యు ఆర్ రియల్ డివోటీ ఇఫ్ యు గాట్ ది స్టడీ మైండ్ అండ్ టోటలీ అటాచ్డ్.
1: కానీ అందరూ కూర్చున్నారు.
0: All are seated.
1: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
0: ఇన్ దిస్ హాల్ థౌజండ్స్ ఆర్ సీటెడ్.
1: అందరూ భక్తులు కాదు.
0: ఆల్ ఆర్ నాట్ డివోటీస్.
1: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుని వైపు మరలుతుండాలి.
0: బాడీ ఇస్ హియర్ బట్ ద మైండ్ హ్యాస్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
1: కనుక మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.
0: దేర్ఫోర్ దాట్ విచ్ టేక్స్ యువర్ మైండ్ ద డైరెక్షన్
1: ఎక్కడైనా
0: డివోషన్ యు విల్ సిట్ ఎనీవేర్.
1: కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు
0: but understand with your mind that God is near you.
1: అక్కడనే దైవత్వము నీకు ప్రాప్తిస్తుంది.
0: There you will understand, experience divinity.
1: Nidra vastundi.
0: You may sleep.
1: Nidra po.
0: Yes, sleep.
1: Ha nidralo kuda nu bhagavatattvam pettidu.
0: Even while in sleep, you can enjoy divinity.
1: Keliku malapalakunda jagratha anta oka saprasapthulo aramalu lekunde appudu tarchukoni jeevaatma chadivedi tarakam annaru.
0: Therefore the true attainment, the true wisdom, it lies in that oneness in all the three states of consciousness, the waking, the dream and the deep sleep.
1: ఈ విధంగా ఏ సమయంలో కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకుని
0: కీపింగ్ యూ ద డివైన్ ప్రిన్సిపల్.
1: కానీ ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడాను లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు.
0: బికాస్ ఆఫ్ దట్ లవ్ ఫర్ ద డివోటీస్ భగవాన్
1: ఆ ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
1: కానీ ఆ దాన్ని కూడా త్యజించి
0: అండ్ దట్ హ్యాస్ టు బి నౌ
1: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
0: Therefore people come walk along, sit under the shade of a tree, lean back and then think of God.
1: అది నిజమైనటువంటి భక్తి.
0: That is true devotion.
1: ఏ అనుకూలములు అక్కర్లేదు.
0: You don't need any convenience.
1: ఏ ఆనందము అక్కర్లేదు.
0: Not any pleasure.
1: ఏ ఆహారము అక్కర్లేదు.
0: No food is necessary.
1: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
0: At that time only you can know the principle of Swami, that is oneness.
1: Kanuka ekkadaina meer poyinappatikini mee manasunu maatramu ee swadhanamlo pettukondi.
0: You may go anywhere, have total control on your mind.
1: Adi ee Ubhaya Bharati sarvulakulanu bodhinchinatvantidi.
0: That is the teaching of Ubhaya Bharati to everybody.
1: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడాను పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
0: If we pay heed to the teaching of Ubhaya Bharati, we can lead a sacred life.
1: భౌతికమైనటువంటి యొక్క దృష్టిలో మనం మనసు మార్చకూడదు.
0: We should not go by the physical scenes, the worldly scenario.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: వి సే నమశివాయ విత్ ఆల్ ద సౌండ్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, బట్ దేర్ విల్ బి ఎక్స్ప్రెషన్ ఆఫ్ నమశివాయ ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: పెదవులతో పట్టినటువంటి కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: Tangutho palipinatvanta anta kuda nu notiki maatrame cherutundi.
1: That's what you speak with your tongue will be contained within the mouth.
0: Manasutho chesinatvanti chintana sarvatra vyapinchipothundi.
1: The thinking of the mind is all pervasive.
0: Idi moodu rakamulainatvanti chintana.
1: These are three ways of expression.
0: Kanuka manasutho chesinatvanti chintana chaala nitya satyamainatvantidi.
1: That what you do with your mind is eternal.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూములో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: There may be many people, your roommates there, and you should not disturb them. But you should chant, you should think of God mentally.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: That will last long. It is the royal path.
0: Bhajana bina sukh shanti nahi. Hari bhajana bina.

0: ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవతత్వ మరయరండి అటులే అటులే దైవతత్వ మరయరండి.
1: వై షుడ్ యూ సర్చ్ ఫర్ గాడ్ ఇదర్ అండ్ థిదర్? ఈజ్ హీ నాట్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్? వాట్ యూ షుడ్ గివ్ ఈజ్ సర్వీస్. What should you should receive is love. This is the way how you can attain the divinity.
0: Vidyarthulara,
1: students,
0: vidya dadati vinayam anaga vidya yokka lakshyamu vinayam.
1: The purpose of education is humility.
0: Vinaya pradhayani vidya.
1: And education is based on this humility.
0: Vinayamanaga kevalam chetulu kattukoni tala unchi undatam maatrame kaadu.
1: Humility does not merely mean folding hands and bowing down your head.
0: Ahankaramu mamakara rahitamainatundi yokka cheryale vinayam.
1: Humility means egoless acts without any possessive instinct.
0: Nitya jeevitamunandu ee ahankara mamakara rahitamainatundi oka cheryalayandu jeevitam gadipinappude atanu sariyaina vidyavantudu kaagaladu.
1: We can consider anyone educated in our daily life if his acts are free from ego and possessiveness.
0: విద్య నేర్చితినంచు విర్రవీగకబోకు, విద్య నేర్చితినంచు విర్రవీగకబోకు, తెలివి తేటలటంచు తిరుగబోకు.
1: Don't pride yourself because of the education you acquired. Don't think, don't move about as if you are intelligent enough.
0: Taduvulanniyu chadivi chaalaviveki ayi magiti tannerugadu mandamatudu.
1: With all the education being so intelligent and intellectual, he does not know himself, his true nature.
0: Yanta chaduvu chadivi, ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: విత్ ఆల్ ద ఎడ్యుకేషన్ హీ మే ఆక్యుపై ఎనీ హై పొజిషన్, యట్ ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ హ్యాబిట్స్.
0: తరచి

0: చదువు చదువవలయు.
1: హీ షుడ్ స్టడీ దాట్ విచ్ విల్ మేక్ హిమ్ ఇమ్మోర్టల్ డెత్లెస్.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్య నాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: ఇన్ భగవద్గీత గాడ్ డిక్లేర్స్ దట్ హీ ఈజ్ ఎ స్పిరిచువల్ విజ్డమ్.
0: ఆధ్యాత్మ విద్య నేనే,
1: ఐఎమ్ స్పిరిచువాలిటీ.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: దేర్ ఇస్ నో సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: ఆల్ ద ప్రెసెంట్ ఈజ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇవన్నీ బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical and secular.
0: దీనిని విద్య అని చెప్పుటకూడను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid anaga jnanam. Vidya ఏది, ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: దట్ విచ్ ఇన్స్టిల్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యూఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నాకొస్తేనే ఏంటంటే నీవు నిన్ను ఎందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్. వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: వై డూ యూ నీడ్ గాడ్ అంటే వై డూ యూ డూ యువర్ సెల్ఫ్?
1: వాట్ డూ యూ మీన్ వెన్ యూ సే వై డూ యూ వీ నీడ్ గాడ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: యూ ఆర్ గాడ్.
1: యూ ఆర్ గాడ్.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిదే ఆధ్యాత్మిక విద్య.
1: This truth is taught by spiritual education, spiritual knowledge.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: Where do you find this spiritual knowledge? The place where it develops.
0: విద్యార్థులారా,
1: students.
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి
1: to bring a small seed,
0: tinnulo petti
1: put it in a tin,
0: neeru poste
1: water it,
0: vittanamu kuldi potundi, mokkaradu,
1: the seed decays.
0: Adhe vidhamagane
1: likewise
0: adhyatmane entu dani ende ee prema ane beetamulu natinappude adiye goppa vishwam ane entu prakshanga roopondi aanandam ane entu phalam manaku andistundi.
1: But on the other hand, if you sow the seeds of love in the field of spirituality,
0: భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడా సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, dealing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: Amma nerpthundi. Nayana, amma, appa, ani nerpthundi. Ivanni practice valla vachinatuntivi.
1: It's only your mother that makes you practice the words amma.
0: Deenini Geeta, Treyohi Gnanam Abhyasat. జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసం చేయి మొదలు.
1: యూ వాంటెడ్ పీస్, గీత సేస్ ప్రాక్టీస్ ఇట్.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటము అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: If you don't practice how to squat on the ground, it's not so easy to sit like that.
0: కనుకనే కూర్చోవటం కూడాను ఒక ప్రాక్టీసే.
1: Sitting also needs practice.
0: జీవితమంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాల ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama you start practicing earlier.
0: కాబట్టి ఇది వరల్డ్ ఇస్ లైక్ స్టేజ్.
1: World is like a stage.
0: All are actors. God is director. దీనికంత ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from has it come?
0: Fire nunchine vachindi.
1: The ash is the product of the fire.
0: Fire nunchi vachinatundi ash fire ni kappi vesindi.
1: Having been born out of the fire, it covers the very fire.
0: Kabatti mani yendu unnatundi manchitanam anuku dinni yeni kappi vestundadi.
1: So goodness within us, what
0: raga dveshamu ee ahankaram anetundi fire nunchi vachinatundi ee nimure kappi vestundadi.
1: Therefore the fire of goodness latent within you is covered by attachment, hatred, ego. Therefore there is goodness in everybody.
0: దీనిని ప్లేటో మూడే పదములు చెప్పాడు.
1: ప్లేటో అటర్డ్ త్రీ వర్డ్స్.
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం శివం సుందరం అన్న.
1: Bharatiyas, as per Upanishad parlance, they call it Satyam Sivam Sundaram.
0: Truth.
1: Truth.
0: Goodness.
1: Goodness.
0: Adhe beauty.
1: That is beauty.
0: Kanukane prati manavani endukulanu daivattam anetvanti yokka manchitanam untundadi.
1: Therefore within every man there is present latent goodness.
0: Ee manchitanam anetvanti manavudu jagattulo ledu.
1: There is no man in this world without this goodness.
0: Kani danini kalpinchukunnatvanti yokka ragadveshamulu kappivestunnayi.
1: However, because of his own acquired artificial traits such as hatred and attachment
0: covering up,
1: for that reason we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: Therefore what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: Vidyarthulara,
1: students,
0: aadhyatmikam anta sulabhamaina margam marakata ledu.
1: Students, spirituality is easiest.
0: Intakante sulabhamaina tundi lokamulu ekkada kuda kanipinchadu.
1: In this world there is no other thing easier than this.
0: Ee gulabi pushpamaina nalapadam koncham kashtam kavachchu.
1: Even to rub this tender petal of rose flower is difficult.
0: Ani aadhyatmikanni artham chesukunta anta sulabham.
1: But to understand spirituality is so easy.
0: Karanam emiti?
1: Why?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
0: వెతుకని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈజ్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: హౌ టు సర్చ్ ఫర్ ఇట్?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్ అవుట్ సైడ్ యూ కెన్ సర్చ్.
0: బయట లేదు.
1: ఇట్స్ నాట్ అవుట్
0: సైడ్. తన ఎందే ఉన్నది, తానేగానే ఉన్నాడు.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ ఆర్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, డూ యూ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్ అవుట్ సైడ్?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సర్చ్ ఫర్ వన్స్ ఓన్
0: సెల్ఫ్. తనను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీ వన్ హూ సర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యూ ఆర్ గాడ్.
0: అది మూడు అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ ఇన్ త్రీ నంబర్స్.
0: జీవాత్మ పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్, జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aham Jeevatma.
1: Aham Jeevatma.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aa Dehatma nene anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: ఆం జీవాత్మా. ఇది విశిష్ట అద్వైతము.
1: టు కన్సిడర్ దట్ యువర్ ఇన్ ఇండివిజువల్ సోల్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ,
1: అహం పరమాత్మ,
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యువలిజం.
0: అహం దేహాత్మ,
1: అహం దేహాత్మ,
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ,
1: అహం పరమాత్మ,
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ, ద వన్ యు రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్,
1: ద వన్ హు రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ వీ నో దిస్ క్లియర్లీ,
0: దేహ ఆత్మ,
1: దేహ ఆత్మ,
0: జీవ ఆత్మ,
1: జీవ ఆత్మ,
0: పరం ఆత్మ,
1: పరం ఆత్మ,
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దర్ సపరేట్. ఆత్మ
0: గాయత్రీ మంత్రం అందు కూడాను ఓం భూర్ భువ స్వహ, ఓం భూర్ భువ స్వహ,
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రీ. భూర్
0: భూలోకము,
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే,
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్?
0: అంత పదార్థమయమైనటువంటిదే ఈ భూలోకము.
1: హోల్ ఎర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః,
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది అది. అది ఏ జీవతత్వము?
1: The individual
0: soul. దాని వైబ్రేషన్.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది.
1: As the vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు,
1: at one time,
0: కబీర్,
1: కబీర్,
0: బీదవాడు,
1: poor man,
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బుతోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీఈస్ ఎ వీవర్. హీ వీవ్స్ ది ఆన్లీ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినప్పుడును రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As the weaving process went on, he repeated God's name. Therefore, they were
0: kaani taanu profit kosam ye maatramu kaachukovatam ledu.
1: But he didn't do that for profit purpose.
0: Daniki enta kaastu antaku maatrame ammeetunti vaadu.
1: But without any profit, he just sold it.
0: Vaari sthitigatanu gurtinchukunnattu samayam lopala chaala beedavariga unte ooriki ni icchetunti vaadu. Aanaadu pastu padu undetunti vaadu.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: Oka chinna udaharana,
1: a small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ ఉంటారు కూడాను.
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ టైట్ టు దేర్ బ్యాగ్.
0: 2 సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి, నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: అక్కడ నుంచి బై వాక్
1: రైట్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ బెంగళూర్ దే స్టార్టెడ్ వాకింగ్.
0: ఓం సత్సాయి నారాయణ బాబాయ్ నమః, ఓం సత్సాయి బాబాయ్ నమః, ఓం సత్సాయి బాబాయ్ నమః అని ఒక్కొక్క అడుగు కూడాను సత్సాయి బాబాయ్ నమః, సత్సాయి బాబాయ్ నమః అని ఆ పదం చెప్పి అడుగులు పెట్టి పుట్టబత్తికొచ్చి చేరారు.
1: Right from airport, right to the spot, they reached walking every step, repeating God's name, Om Sri Satsai Baba Namaha.
0: వస్తానే నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: డు యూ ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది అది. మాకు ఒక ఛాన్స్ అన్నారు.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance. Had we travelled by car, we wouldn't have chanted
0: your name.
1: Therefore, ancient said, unless you struggle hard,
0: Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram సంపత్తులంతా కూడాను దేశమంతా వ్యాప్తి అయిపోయింది.
1: హిస్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆర్ నోన్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: ఆ దేశపు రాజు కూడాను ఇది తెలుసుకున్నాడు.
1: ద కింగ్ ఆల్సో కేమ్ టు నో ఆఫ్ దిస్.
0: పాపం చాలా బీదవాడు.
1: హిస్ వెరీ పూర్.
0: ఇతనికి ఎవరూ దిక్కు లేరు.
1: హి హస్ నో వన్ టు సపోర్ట్.
0: అనాథి, అనాథుడు అన్నాడు.
1: హి ఇస్ ఓన్లీ అలోన్.
0: అట్టి అనాథునికి తీసుకుని పోయి, ఇదిగో ఈ పదార్థాలంతా ఇవ్వండిని, ఒక పెద్ద పల్లకీ నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: హ్యాస్ హి హస్ నన్ టు సపోర్ట్. ద కింగ్ సెంట్ ఇన్ ఎ పిలాంక్విన్ ద రిచెస్ట్ అండ్ సో మెనీ ప్లెజర్స్.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్. చూచాడు
1: కబీర్ హ్యాడ్ బాన్ దేర్ ఇన్ ద రివర్ అండ్ రిటర్న్ అండ్ సో
0: పల్లకి.
1: హి సా బిగ్ పిలాంక్విన్.
0: పల్లకిని నలుగురు మోసుకుని వచ్చారు.
1: ఫోర్ బ్రాట్.
0: కావలసినంత సామాగ్రి అంతా అందులో నిండి ఉంటుండాలి.
1: సో మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్.
0: ఆశ్చర్యంగా విచారించాడు ఈ నలుగురిని కూడా.
1: హి ఆస్క్డ్ దెం విత్ అట్టర్ సర్ప్రైజ్.
0: మా ఇంట్లో ఉండేది మేమిద్దరే.
1: ఓన్లీ టూ స్టే హియర్ ఎట్ అవర్ హోమ్.
0: ఈ నలుగురు మూసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: వై హావ్ యూ బ్రాట్ దిస్ పెలాంక్విన్ క్యారీడ్ బై ఫోర్ పీపుల్? వీ టు ఆర్ ఫైన్ హియర్.
0: నలుగురు పీపుల్ మోసేటువంటిది ఏమిటి? డెడ్ బాడీని.
1: ఓన్లీ డెడ్ బాడీ ఇస్ క్యారీడ్ బై ఫోర్ పీపుల్.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజుగారికి చెప్పండి అన్నాడు.
1: ప్లీజ్ ఇన్ఫార్మ్ ద కింగ్ దట్ వీఆర్ ఫైన్ హెల్ అండ్ హెల్దీ.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: దే సెడ్ నో కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథునికి కొండపై దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: దే యూజ్ సేమ్ వర్డ్స్ సెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్. హీస్ అనాథ, లెఫ్ట్ విత్ నో సపోర్ట్. గివ్ హిమ్ దీస్ థింగ్స్.
0: ఓహో, రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది. అయితే నేను అనాథుని కాదు.
1: Say that? I'm not anatha. I'm not forlorn.
0: భగవంతుడు రాముడు నాకు నాథుడిగా ఉన్నాడు.
1: ఐ హావ్ గాట్ మై మాస్టర్ రామ.
0: నేను అనాథుడు కాదు.
1: ఐఎమ్ నాట్ లెఫ్ట్ అలోన్.
0: రాముడే అనాథుడు, అతనికి ఇంకొక నాథుడు లేడు.
1: రామ హ్యాస్ నో అదర్ మాస్టర్.
0: ఇవన్నీ తీసుకుని అతనికి ఇచ్చేసేయండి అన్న.
1: బెటర్ యూ పాస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ టు రామ.
0: చూచారా కబీర్, ఆ పదములో ఎంత అర్థం ఉంటుండాలి.
1: Those words contain a lot of
0: ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ ఆర్ ఫోర్ లో.
0: అనాథుడు అనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: అందరికి ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: ఎవ్రీ వన్ హెస్.
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: బట్ దేర్ నో మాస్టర్ టు గాడ్.
0: అతను మాస్టర్ కాదు.
1: ఈజ్ నాట్ మాస్టర్.
0: అతను కింగ్ కాదు.
1: ఈజ్ నాట్ ఎ కింగ్.
0: అతను కింగ్ మేకర్.
1: ఈజ్ నాట్ ద కింగ్ బట్ గాడ్ ఈజ్ కింగ్ మేకర్.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ ఆర్ టు సే ఫోర్ లోన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే, స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లోన్, లెఫ్ట్ విత్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు. నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు నా అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: సో నెవర్ సే సో.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపజేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage of
0: ఉన్నటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకారం, మమకారం ఉండకూడదు.
1: Do not have ego and
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: దీనికంతా నేనే చక్కని ఆదర్శం.
1: భగవాన్ సెట్స్ ది బెస్ట్ ఐడియల్.
0: ఐడియల్
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యు ఆర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్
0: నడుము వంచి
1: హి బెండ్
0: చెయ్యి చాపి
1: స్ట్రెచెస్
0: మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు
1: అండ్ పిక్స్ అప్ లెటర్స్ ఫ్రమ్ యూ
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చోని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు మీరు ఇవ్వవచ్చు కాదని అహంకారం ఉండకూడదు నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆదర్శాన్ని అందించటమే సాయి యొక్క ఐడియల్ ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా రాగలరు కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మను మీకు బోధిస్తూ ఉంటున్నాను
1: భగవాన్ టీచర్స్ త్రూ హిజ్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఐడియల్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ హీ వాంటెడ్ యూ టు కమ్ టు హిమ్ అండ్ గివ్ లెటర్స్ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ టు షో దట్ హీ హస్ నో ఈగో అట్ ఆల్
0: వీరు నా వారు వారు నా వారు వీరు నా వారు అని ఈ అభిమానమే లేదు
1: భగవాన్ హ్యాస్ నో అటాచ్మెంట్ లైక్ మైన్ అండ్ థైన్
0: అందరూ నా వారే
1: ఆల్ బిలాంగ్
0: నేను మీ వాడని
1: అండ్ హీ ఈజ్ యువర్స్
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు విద్యార్థుడు గుర్తించాలి
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ డివోటెడ్
0: యందు మమాత్మ సర్వభూతాత్మ
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: ఆల్ ఎందుకు కనిపించకూడదు అందరికి
1: దెన్ వై నాట్
0: ఒకరు దగ్గరగా ఉంటారు ఒకరు దూరంగా ఉంటారు
1: వై సమ్ ఆర్ క్లోజ్ సమ్ ఆర్ డిస్టెన్స్
0: భగవంతుని యొక్క ఇది కాదు
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహమును వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్
0: అందులో ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది
1: బాయిలింగ్ బ్లడ్
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు
1: they have got all this liking mozu and they have got all the pose pose also because in the version of the pain upon their
0: vidyarthulu marigipotam chetane ee naati pichi pichi paatalu pichi pichi aatalu pichi pichi maatalu like chestunnaru
1: and because of this pose they begin to like all the meaningless songs meaningless stories in the novels the material
0: daivastham ante దైవ చింతన అంటే దైవ ప్రసంగం అంటే దైవ భజనంటే వారికి అంతా ఈ సూటిగా చేరవు
1: దే ఆర్ నాట్ రెడీ దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది
1: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్టర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు
1: బ్రాట్ త్రీ ఐడల్
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి
1: స్కల్ప్చర్ కార్వ్డ్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి
1: ఆల్ ది త్రీ ఆర్ బ్యూటిఫుల్
0: మంత్రిని పిలిచాడు
1: హీ సమన్డ్ ది మినిస్టర్
0: మంత్రి
1: మినిస్టర్
0: ఇది ఏది చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆఫ్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ to receive the award
0: prabhuji kshaminchandi 5 nimishallo vastanu annadu
1: minister oh lord just excuse me I'll be back in 5 minutes
0: vigraharik munti inkenduku 5 nimishalu neeku bathroom povala ge pani untundadi neeku
1: when the idols are here why do you need 5 minutes time should you go to bathroom or what
0: lopaliki veldadu inta tarra oka kaddi teesukoni vachadu inapa kaddi
1: he went in and brought and a wire
0: oka wire teesukoni vachadu
1: a wire
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు
1: ఈ పియర్స్ ఇన్ టు ది ఇయర్
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్
0: ఇది వర్స్ట్ అన్న తీసుకెళ్ళి
1: వర్స్ట్ టైప్
0: రెండో విగ్రహంలో ఒక చెవిలో పెట్టాడు
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్
0: వచ్చింది
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు
1: దిస్ ఈస్ ద సెకండ్ వన్
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు
1: ఇన్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ఇయర్
0: అది లోపల పోయింది
1: ఇట్ హస్ గాన్ ఇన్ సైడ్
0: ఇట్ ఇస్ ఫస్ట్ అన్నాడు
1: హి సెడ్ దిస్
0: ఇస్ ఫస్ట్ ప్రైజ్ అన్నాడు
1: దిస్ స్టాండ్స్ ఫర్
0: అనగా ఏమిటి
1: వాట్ డస్ ఇట్ మీన్
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలం నందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వేడవిస్తారు.
1: That's what is happening in this modern age. They listen with one ear.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకల వలె.
1: Some repeat like a parrot what all they hear from Bhagavan.
0: మరికొంతమంది
1: some
0: విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించి చేసుకుంటారు.
1: Whereas some take it in the digest, assimilate.
0: దీనికంత మార్గం ఏమిటి?
1: What's the path?
0: ఏది భేదము?
1: What's the body?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: Is there a difference? No.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుండాలి.
1: The nature remains same.
0: నీ లైక్ లో ఉంటుండాలి ఈ యొక్క మార్పు.
1: Every change. That's the main.
0: ఈ లైక్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Where from does it come?
0: సంఘ దోషం నుంచి చేరుతుండాలి.
1: Because it depends on the company.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: Everyone desires to be happy at the individual level and also his family.
0: ఇది ఎంత పిచ్చితనము.
1: What madness is it?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి
0: గుడ్ అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: Where are you? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: Sangha sankshema ani manu aashinchinappude manu kshemamu sangha kshemamlo aadharapadi untundadi.
1: So long you desire the welfare and the prosperity of the society, your prosperity in turn depends on that.
0: Loka samasta sukino bhavantu.
1: Therefore we pray that everybody should be happy.
0: Andaru sukhanga undinappude manamu sukhanga undagalamu.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధన చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుండాలి.
1: And the listeners also don't have that much
0: interest. ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యం అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్
1: బట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీఆర్ ఇంట్రెస్ట్
0: కావాలి.
1: ఇంట్రెస్ట్ ఈజ్ నెసెసరీ.
0: అదే మనలో మనకు కావాల్సినటువంటి.
1: దట్స్ వాట్ ఈస్ నీడెడ్ నౌ.
0: ఇంట్రెస్ట్ లో ఉంటున్నాడు అనగా సోంబరిపోతుగా ఉంటున్నాడు.
1: బట్ వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ లైక్ లేజీ మ్యాన్.
0: ఇది మనకు పనిరాదు.
1: ఇస్ దట్ గుడ్?
0: సంఘం మంచిదంతా మనం చేరాలి.
1: వీ షుడ్ బి
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: Tell me your combination. Tell you what you are.
0: Nisangatvam, nisangatve, nirmohatvam, nirmohatve, nischadatvam, nischadatve, jivanmukti. Satsangatve, nisangatvam. Satsangamto manam cherali.
1: Therefore, we should be in good company.
0: Good company.
1: Good company is needed.
0: Emiti aa good company ante?
1: What is this good company?
0: Good company ante emi? Vishesha sambandhamainatuvanti danni ematram kuda adhikanga pettukokunda daivatvanni adhikanga chintincheetuvanti good anneetuvanti pettaru.
1: Good company means which is away from the sensual pleasure.
0: Every good work is God's work. Karnar.
1: Therefore, every good work is God's work.
0: Yet the God's work. Karnar.
1: How do you call it?
0: G-O-O-D. Good.
1: The spelling of good is G-O-O-D.
0: You chakkaga vicharan chesi.
1: Inquire clearly.
0: Ee prapanchamanta emiti?
1: What is this all this word?
0: Emi lead.
1: Nothing whatsoever.
0: Punarapi jananam. పునరపి మరణం. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రిపీటెడ్ బర్త్ అండ్
0: డెత్. పునరపి జననీ జఠరే శయనం.
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.
0: యు హావ్ సమ్

0: గోవిందం.
1: ప్రపంచమంత ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ ఆల్ దిస్ వరల్డ్?
1: ఏమీ లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: పునరపి జననం పునరపి మరణం, పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God. Nothing whatsoever.
1: Rautam potam, rautam potam.
0: It's only coming and going.
1: Andukosamne deeniki jagat ani peru pettaru.
0: Therefore, this is called jagat.
1: Jagat anage enti? Jagat. Jagat. Jagat. Rautam potam untundali.
0: Jagat means ja coming, gat means going, coming and going.
1: Kanuka emi ledu indulo.
0: Nothing here.
1: Idantha otti zero.
0: Everything is zero.
1: Kabatti oka zero ni minus cheyi.
0: So deduct one zero.
1: G-O-O-D lo oka zero minus chesthe God ayipoyindi.
0: Now out of this G-O-O-D, minus one O is G-O-D God.
1: కనుకనే మనకు గాడ్ ఎక్కడుందంటే జగత్ ఉండినంత వరకు గుడ్ అవుతుంది, జగత్తును కొంతవరకు మనం ఇచ్చేస్తే గాడ్ అయిపోతుంది.
0: సో ఇట్ ఈస్ గుడ్ సో లాంగ్ యు హావ్ గాట్ ది ఫీలింగ్ టువర్డ్స్ ద నేచర్.
1: జగత్తుని విడవనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్ నేచర్.
1: నీ కుటుంబాన్ని నీవు పోషించుకో.
0: టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
1: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించుకో.
0: డూ యువర్ డ్యూటీ.
1: నీ ఆఫీస్ వర్క్ నీవు చూసుకో.
0: అటెండ్ యువర్ ఆఫీస్ వర్క్.
1: కానీ అన్ని కూడా నువ్వు దైవార్పిత భావంతో చూసుకో.
0: బట్ టేక్ ఇట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ సరెండర్ టు గాడ్.
1: నాట్ సరెండర్.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: Anduvalane manam edi chesina gaani work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: Akkada worship e lekapothe nee work kuda sarigu cheyalevu.
0: When there's no worship, you can't work properly.
1: Nee office work untundali. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your
1: worship
0: office work,
1: ante kevalam bhagavantunni
0: vartinchadame
1: kaadu work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kabatti prati work nu,
0: every work,
1: prati vishayanni,
0: every matter
1: nu worship cheyali.
0: You have to worship.
1: Appude dani yokka phalitamu chakkaga manaku labhyam avutundi.
0: Then all the results will be positive.
1: ఒక పని చేస్తూ దానిపైన మనసు పెట్టుకుండానే పోతే ఆ పని పాడైపోతుంది.
0: While doing some work, if you don't concentrate, it will get spoiled.
1: కనుకనే మనం వర్క్ పైనంతా వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుని మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసే సర్వ పనులు కూడా వర్షిప్ లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ట్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పట్ట కోసం తింటున్నాం.
0: We eat first.
1: అగ్ని కూడా వర్షిప్.
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేమ కంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ యూ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణమైపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్, హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్?
1: అక్కడ లోపల అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అచామ్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా, నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లి పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాన్ని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతుష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యూ గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్సైడ్. I am present in the form of Vaishwanara in your stomach. I grind all the food you eat, make it into an essence of your body.
1: You supply chese vallu evaru?
0: Who is going to supply all the essence?
1: Nenu ye vidhanga nu prayatnam chestunnavu?
0: What effort you are making?
1: Emi cheyatam
0: ledhu. Nothing.
1: Gunde kottukuntundali.
0: The heart beats.
1: Deeniki nee prayatnam emtundali?
0: What is your effort?
1: Adhe daivam yokka sankalpam.
0: That is God's will.
1: Ayyo naa sankalpam lekapothe etta jarugutundi ani ahankari viravigutadu.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవడంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి?
0: ఎస్, వాట్ అటెంప్ యూఆర్ మేకింగ్ టు మేక్
1: నీ బ్లడ్ సర్క్యులేషన్ లోపల నీ ప్రయత్నం ఏమిటి?
0: వాట్ ఈస్ యువర్ ఎఫర్ట్, వాట్ యువర్ యాక్టివిటీ దేర్?
1: నీ పల్స్ లోపల నీ యొక్క ప్రయత్నం ఏమిటి?
0: వెల్, ఇన్ ద పల్స్ రేట్ వాట్ ఈస్ యువర్
1: ఎఫర్ట్? ఇదేమీ లేదు.
0: నథింగ్.
1: అంతా దైవం దే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఆ దైవమే ఈ యొక్క దీన్నంతా కూడా గుండె నాడిస్తున్నాడు.
0: God, it's only God who makes the heart beat. And he pumps the heart.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: It's only God who purifies the blood.
1: సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: And it's only God who supplies
1: the import and export. అంత రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: So God takes care of import and export all over the body.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: Without the divinity within you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్, యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు, చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుసు దాన్ని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: హియర్ ఇస్ ఫైర్.

0: ఉంటే మనము తెలుసుకుంటే దానిపైన చేపెట్టాం మనం.
1: ఇఫ్ యు నో దేర్ ఇస్ ఫైర్ యు డోంట్ టచ్ ఇట్.
0: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటే దానిపైన పెడితే కాలిపోతుంది.
1: But on the other hand, if you are not mindful of it, you will get yourself burned.
2: Telisi Rama Chintana Cheyavi O Manasa Telisi Rama Chintana Cheyavi.
1: O mind, pray to the Lord Rama in full knowledge, in full awareness.
0: Telisi Aa Bhagavat Chintana
1: Cheyavi. In full knowledge, you think of God.
0: Yetta.
1: How?
0: Sarvamu Tanayandhe Untunnadi.
1: Everything is within you.
0: Aa Daivadna Lekunda.
1: Without God's will, nothing will
2: happen. Shivalo, Brahmalo.
1: Right from Ant to Brahma.
2: Shiva Keshavadulalo.
1: Also in Shiva and Keshava.
2: Prema Meera Velasi Yunde Biru.

0: What for should I leave? Is it for the praise of the world? Rama,
1: come and protect me.
0: Everything becomes total and holistic with the divine. We need this vidya, the knowledge only to have this
1: vidya.
0: The whole thing is said, Bhagavan said only to teach you.
1: ఏది జ్ఞానాన్ని బోధిస్తుందో అది విద్య.
0: విద్య మీన్స్ దాట్ విచ్ టీచెస్
1: యు విజ్ఞానం. ఇది
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
1: పదార్థ జ్ఞానమా?
0: మెటీరియల్
1: పదార్థ జ్ఞానం నందు కూడా నువ్వు రియాక్షన్ ఉంటుంది.
0: ఈవెన్ ఫర్ మెటీరియల్
1: అన్నింటి అందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఎవ్రీథింగ్ దేర్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఇప్పుడు ఇది ఒక పదార్థం.
0: హియర్ ఇస్ మ్యాటర్.
1: బల్ల,
0: టేబుల్
1: అనుకుంటున్నాను.
0: వెన్ యూ థంప్ ద డెస్క్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: యూ సే దట్ యూ థంప్ ద టేబుల్.
1: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యు.
1: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: బాయ్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
1: బల్లను అనుకుంటా అనగా ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: వెన్ యూ సే దట్ యూ ఫీల్ పెయిన్.
1: మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: యూ హావ్ నాట్ ఓన్లీ థంప్ ద టేబుల్.
1: అక్కడ రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
1: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు రీసౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి, మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
1: అందువల్లే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore, to do good is the main quality of mankind.
1: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
1: మానవుడై పుట్టి,
0: having been born a human,
1: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది,
0: being highly intelligent,
1: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
1: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హై ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
1: సామాన్యమైనటువంటి పసిపక్షులు కాదు వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ బిహేవ్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బీస్ట్, అనిమల్ ఆర్ బర్డ్ ఆర్ ఇన్సెక్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద హంగర్ యు హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
1: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద ఫియర్ ఇన్
1: డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
1: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటి కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: The crows, the foxes, the dogs, everywhere around have desires.
1: నీవు మానవుడిగా పుట్టి,
0: and we been born a
1: human, పశుపక్షి మృగాదులు వాంఛల వలె నీవు కూడా కొన్ని వాంఛల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around you, at one time
1: జనక మహారాజు పెద్ద యాగం చేస్తున్నాడు.
0: King Janaka was performing a very big ritual yaga.
1: పండిత సమావేశం ఏర్పడినాడు.
0: He convened an assembly of scholars.
1: ఈ పండిత సమావేశం అని చెప్పని గొప్ప గొప్ప పండితులకు అందరికి ఆహ్వానాలు పంపించారు.
0: Great scholars of those times were invited.
1: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: Men of repute and fame in India.
1: కౌలందరూ ప్రవేశించారు.
0: One
1: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములు నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్ బ్రాంచ్.
1: కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిటింగ్ సైలెంట్.
1: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ there came a person with full of bends all over the body and approaching the king.
1: అందరి దృష్టి అతని పైన పడింది.
0: All looked at him.
1: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: ఇఫ్ ఈస్ జస్ట్ నార్మల్ యుడ్ హావ్ బీన్ ఆల్ రైట్, బట్ హి హస్ గాట్ సో మెనీ బెండ్స్ అండ్ ట్విస్ట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: తక్షణమే అందరూ నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్డ్.
1: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికి నవ్వు వచ్చింది.
0: ది వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
1: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ది అదర్.
1: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాస్ సర్ప్రైజ్డ్.
1: రండి, తమరు దయచే ఇండియన్ కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
1: పండిత మహాశయ,
0: హిస్ ఎ గ్రేట్ నోబుల్ సోల్.
1: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
0: All people are laughing, there is some reason.
1: Endukaraga,
0: the reason is
1: mee dehamu chaala vankarluga tirigindi.
0: Your body is twisted with so many bends.
1: Mee pere emiti?
0: What's your name?
1: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
1: అనగా 8 వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ 8 బెండ్స్.
1: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్డ్ అట్ హిమ్.
1: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
1: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
1: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
1: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావే?
0: ఈ
1: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇది చక్కగా తెలుస్తుంది.
0: ఓన్లీ ఎ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
1: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై హార్ట్.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్రెట్.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాస్ట్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
1: దృష్టి ఒక్కొక్క రకమైన ప్రతినిధిగా ఉంటుంటుంది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ముండే ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
1: ప్రతి ఒక్కరు కూడా హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
1: గొప్ప పండితం అనుకుంటారు,
0: వన్ స్కాలర్
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కళ్ళతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
1: Bhava priyude kani bahya priyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya enta mandiki nee anna daanam chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki anna daanam chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
1: 2000.
0: అఫ్రో
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాదు నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెస్ట్ బెటర్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
1: అతను నాకు చూపనక్కర్లేదంటాడు.
0: యూ డోంట్ నో నీడ్ టు షో మీ ద అకౌంట్.
1: నాకు చూపోసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు, కానీ దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ ద స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal minded.
1: Equal minded pandit.
0: Equal minded one is a pandit or scholar.
1: కాబట్టి ఎక్కడ ఉంది మీ దగ్గర ఈక్వల్ మైండ్?
0: Where is this equal minded?
1: శాలువలు కప్పుకొని కంకణాలు వేసుకుని మృతాక్షలు వేసుకుని వచ్చి కుట్టుతున్నారు ఫోటో కోసమని.
0: You have got only shawls and bracelets and come over there.
1: ఇది కాదు పండిత్యము.
0: It's not scholarship.
1: నీ హృదయమును విప్పి,
0: ఓపెన్ అప్ యువర్ హార్ట్,
1: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి,
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది
1: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపో, అదే నిజమైనటువంటి పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ది వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్కాలర్.
1: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి, ప్రచార ప్రబోధన సల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్, ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: Secure O grade.
1: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్
1: మెడల్. నాకు చాలా ఆనందమే. కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దాట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: విదౌట్ దట్ ఫెయిత్
1: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్.
1: దేనిని సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన స్థితివే.
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యూ ఆల్సో బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనిలో ప్రయోజనం లేదు.
0: With all the rest of things, without God, everything is useless.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
1: కంఠమాలలవేమి కానరావు.
0: నో గోల్డ్ చైన్ ఇస్ నోటీస్డ్.
1: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ పర్ల్స్ రౌండ్ ద నెక్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దెర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ ద నెక్.
1: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పెళ్లను పొతకలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: రత్నాల హారము రంజిల్లగాలేదు, గోమేదికపు మాట కూడలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు, కంఠమందు.
0: హౌఎవర్ దెర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. దెర్ ఇస్
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ఆర్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
1: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠం అందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
1: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్
1: వన్. సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
1: Vairagyam etta raavali.
0: How to develop detachment?
1: Chaala mandi maa pillalakanta anukuntuntaru, swami deeni pai naasipothundi, daani pai naasipothundi, deeni pai ivannitti paina vairagyam atyavasaram annaru.
0: Bhagavan says you should develop renunciation, detachment, while boys say we want that.
1: Meeru vidyavantulu manushulu maanavulamu manu daiva bhakti galavaramu aneetunti bhavame drudamga unte ee వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ ద నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యుల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also then you should take it as vomited food. You should not look at it.
1: చూడటమే మనకి ఇష్టం ఉండదు.
0: You don't feel like
1: దాన్ని ఎట్లా భుజిస్తావు నీవు?
0: Then how do you eat?
1: ఎట్లా నీవు దాన్ని ఆరగిస్తావు?
0: How do you accept it?
1: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాల్ని విసర్జించాలి.
0: Just as vomited food is just neglected and thrown out.
1: ఏదైనా విషయ వాసన వచ్చింది,
0: so also detachment.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే
1: వచ్చినప్పుడు తచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: Whenever such feeling comes, it's a vomited of meat. It's full foul smell.
1: ఇది చాలా చెడ్డది.
0: It's very bad.
1: కడుపులో ఉండడానికే తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేశాడు.
0: హి డజంట్ వాంట్ టు స్టే ఇన్ ద స్టమక్, దేర్ఫోర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్ట ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ది ట్రూ డిటాచ్మెంట్.
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యు స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యు ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్, గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యు.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైన జీవితానికి ఆశయము.
0: దట్ ఇస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ us achieve it for having been born.
1: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family. Peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyati vidyatri ilara. భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకమును ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటి ఒక్క ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sangha vajjitudaina sangha sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga, idi yetku sampraptamagunani manam sandehinchavachunu.
0: We can...
1: Patalu padutu... నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క ద్వీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యంనందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగానే తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు యందు తాను ఉండినట్టుగా నటించుచూ తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ యందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య ఘటించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ and if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani, ee vidhavatvanni pondanatvanti strini prakruti chuchi ee sumangali ane bhavistundi kani vidhavani matram evariki telavadu. Kani nenu vidhavanani matramo aaveku matrame telustundi.
0: In this context, looking at this woman who is pregnant and who is in fact a widow, the world does not recognize her as such. The world thinks that she is a sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetvanti iruvaru bharyalu undatam cheta ee yokka paratattvam aneetvanti yokka shaktini taanu andukunnatvanti purushatattvamunandu ee pravutti takshaname త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. As in the story that has just been given to you, while Pravrutti has one nature, Nivrutti on the other hand keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishatru, Shavunakudanetvanti Sishudu, Angirasulanetvanti Mahajnani anetvanti Guruvunu Prasnistu Vachadu.
0: It is about this in the Mundakoparishat, a disciple who is very clever, Chaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite, ee Mundakoparishattu, paravidya, aparavidya, rendu vidyalu yokka tattvani taanu prabodhistu, kevalam swarabaddhamainatundi yokka rugvedamunani kaani, ఇంకా సామవేదము కాని అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని ఈ యొక్క యజుర్వేదము కాని ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ has not been taught, could have been taught in two ways, that is paravidya and aparavidya. Whether it is the Rigveda, which is bound up with various accents, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda, these four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as paravidya, but as aparavidya.
1: Intiye kaka, indulo vyakaranamu, ruktamu, jyotishyamu, angirasamu, ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దాట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సో ఆన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం, తత్సర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము, సర్వభూత తత్వము, సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపరవిద్య కాక పరవిద్య కిందనే దీని లెక్కింతూ వచ్చాడు.
0: the meaning of this in this context is, once you are able to turn your mind towards understanding the divine aspects, then whatever this body does, whatever is performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aite janakudu kudanu tana yokka kartavya karmalanu nirvartinchutu rajya paripalana salaputu tana yokka chittamu daiva tattvamunandu maatrame imichadamu aa yokka janaka maharaju maatrame cheyagaligadu.
0: We know that King Janaka, even while performing his duties, ordinary worldly duties such as ruling over a kingdom and looking after the needs of the kingdom, yet it was possible for him to have his mind completely attached to the divine.
1: Itti pavitramainatvanti rajayogamunu anubhavinchuchu divyatvamainatvanti yokka aatma tattvamunandu tana yokka jeevitamunu ankitam chesi జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
0: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మాస్ విదౌట్ బీయింగ్ అటాచ్ టు దెమ్ అట్ ఆల్.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఒక్కు ఉదాహరణము.
0: ఫర్ దిస్ అండ్ ఫర్ హిస్ ఎబిలిటీ టు రికగ్నైజ్ ది వన్నెస్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సుఖమహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకుని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు.
0: ది గ్రేట్ రిషి సుఖ అట్ వన్ టైమ్ in a forest quite close to Mithilapura, the city, he was teaching several things to many good disciples.
1: Kani itti suvartha janakudu kontha varakunu telusukoni taanu kudanu aa shishyakotilo cheri sukamaharshula vaari yokka prabodhalu taanu aalakinchalani bhraminchadu.
0: The king of Mithilapura, Janaka, came to know that Sukha was teaching to his disciples and he wanted himself to become one of the disciples and go and listen to what Sukha has been teaching.
1: Okanadu aranyamunaku velli sukunaku namaskarinchi swami nannu kudanu nee shishyakotilo okkariga cherchukoni nenu prati nityamu kudanu ikkadiki vachinappudu tama yokka classulu yendu tamaku anumati ivvali ani prarthinchadu.
0: Janaka went to the forest and made an obeisance to the Rishi Sukha, asked him, please take me as one of the numerous devotees which you have and permit me to come and join the class whenever I come into the forest and listen to what you teach.
1: Anati nundiyu aa yokka shishyulato janakudu kudanu cheri ee yokka prabodhalanu aalakistu vastunnadu kaani okanaadu sukula varu జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధన సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
0: ఫ్రమ్ దట్ డే జనక వాజ్ జాయినింగ్ ది క్లాస్ వాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది సెవరల్ డిసైపుల్స్ అండ్ లిసనింగ్ టు వాట్ శుకు వాజ్ టీచింగ్. One day, however, it became late and Janaka did not arrive. Sukha then told the others, let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes.
1: Kani, aa migilinatvanti vidyarthulu emiti? Sukamaharshula varu sarvasanga parityagulani memu aashinchamu, viswasinchamu. Kani, maharaja ainatvanti yokka janakudu, dhanavantudu ganu, maharaju ganu undatam cheta, అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
0: వెన్ ది ఋషి told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble and murmur amongst themselves and tell themselves,
2: we joined this great rishi of Sukha thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulanda kudanu oka karma baddulainatvanti oka vyaktulaku orvalainatvanti buddhulu raavatam sahajam.
2: This is something which has been known from time immemorial.
1: Adrushtavantulanu chenta cherchi edo variki sariyainatvanti prabodhalu salputunnappudu కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటది.
2: When there are deserving people who are fortunate, such people are taken near great rishis, and when some teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ స్థానమునందు ఏ కాలములో ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
2: It's not possible to say who gets some good luck and who deserves such grace and who does not deserve such grace. At what time such grace comes, it's not possible to say for us.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు.
2: Some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
1: Manaku punya phalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
2: When once the fruit and the grace of whatever good that you may have done in your earlier births dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamanande midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
2: The next moment all these disciples saw that the entire city Midilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను, అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
2: All the other disciples, as soon as they saw that the city Midilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
2: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka, antapuramunaku kudanu mantalu prakinavi, nivu velli nee antapravasamunu kapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
2: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. why don't you go and protect the inmates of your palace?
3: జనకుడు అందుకూడను ఏమాత్రం కూడాను అంగీకరించక చిరునవ్వులు నవ్వాడు.
2: జనకా డి నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్. హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
3: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
2: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
3: Intalone gramamunaku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ooramta karinchutaga kanipinchindi kaani akkadiki vellithe ee maatram kudanu agni ledu kaani janakudu ikkade kurchunnadu itani enta sthirachittudu ani aa shishyulati ee guruvunku cheppadaniki poonukunnaru.
2: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
3: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపలచిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదో ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
2: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
3: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యమును వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
2: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
3: Kani akkada koodinatvanti varandai kudanu eemi rani kada stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
2: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
3: Kani Rasamani kudanu, tanu emi telinatundi rithiga, nalo emi tappunadi? నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
2: రాసమణి ఆల్సో వాజ్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్డ్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
3: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు, కనుక అదే విధంగానే ఈ రాణి రాసమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోవటం నా ప్రబోధన శ్రవణం చేయటానిక, లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేనేమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
2: ట్రూలీ ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ ఫాల్ట్స్ వన్ విల్ నాట్ కమిట్ దోస్ ఫాల్ట్స్. ఇన్ ఫ్యాక్ట్ because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
3: Adevidamgane. మనము శ్రవణం చేయాలని చెప్పిన ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్తున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావటం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థలు ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
2: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
3: Kaluka chapala chittulainatunti varu etti యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ, లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
2: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to Atma.
3: Itti yokka paristhitini puraskarinchukoni Shankarulu yokka shishudainatvanti yokka Nityanandulu varu ee shlokamunu likistu vachadu.
2: It is in this context, and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
3: Sangara tova anaga sangamuto cherikani sangamunu vadalikani mari kontha mandi sadhanalu chestuntuntaru sangamuto undi tyagaraju potana ilanti maha vemana మహాపురుషులందరూ కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంఘములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
2: అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సచ్ థింగ్స్ ఇన్ హిస్ మైండ్ దిస్ డిసైపుల్ ఆఫ్ శంకర నేమ్లీ నిత్యానంద హీ రోట్ అవుట్ దిస్ పర్టికులర్ వర్స్.
3: సంగరతోవ అనగా

0: అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వర్స్ సంగరతోవా, దట్ ఈస్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ది సొసైటీ అండ్ అపియర్ ఎక్స్టర్నల్లీ యాజ్ ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది వరల్డ్ యెట్ యూ కెన్ సర్టన్లీ డూ మెనీ థింగ్స్ అండ్ అండర్స్టాండ్ ది ఆత్మతత్వ. దెర్ హ్యావ్ బిన్ సచ్ పీపుల్ లైక్ త్యాగరాజ, లైక్ పోతన, లైక్ వేమన, లైక్ జయదేవ, లైక్ కబీర్, లైక్ రామదాస్. సో మెనీ పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సొసైటీ అండ్ యెట్ దే డిడ్ సో మెనీ థింగ్స్ బై విచ్ దే కుడ్ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఆత్మ.
0: కానీ సంగమునకు దూరమై ఏ కొండ గుహలయందో, ఏకాంతమైనటువంటి ప్రదేశములందో, ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు, వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడా అభివృద్ధి పరచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
1: దేర్ ఆర్ అదర్స్ హూ మూవ్ దెమ్సెల్వ్స్ అవే, బికమ్ డిస్టెంట్ ఫ్రమ్ ది సొసైటీ. దే గో ఇన్ టు ఎ ఫారెస్ట్, దే గో ఆన్ టు ఎ హిల్, దే రిటైర్ టు ది హిమాలయాస్, దే కాన్సన్ట్రేట్ దేర్ మైండ్ అండ్ దే ఆర్ ఏబుల్ దట్ వే టు రియలైజ్ ది ఆత్మతత్వ.
0: మరికొంతమంది సంఘం లోపల మహాభక్తుల వలె నటించుతూ కొన్ని రకములైనటువంటి యొక్క వేషములు వేయిచు ఎక్కడ 10 మంది చేరుతుంటారో, 10 మంది చూచుతుంటారో అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
1: దేర్ ఆర్ అదర్స్ హూ ఆర్ ఇన్ ది సొసైటీ హూ ప్రిటెండ్ టు బి గ్రేట్ పీపుల్ వైల్ రిమైనింగ్ ఇన్ ది సొసైటీ. దే ఆల్వేస్ మూవ్ టు ప్లేసెస్ వేర్ దేర్ ఇస్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ డివోటీస్ అండ్ దే ప్రిటెండ్ టు బి వెరీ great devotees remaining in the society.
0: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరియైనటువంటి యొక్క కృత్యములు కానేరవు.
1: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the ఆధ్యాత్మిక spirit.
0: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టి వారికి మాత్రమే వారు చూపగలరు, కానీ ఏదో బజార్ లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
1: వాల్యుబుల్ జ్యువెల్స్ ఆర్ వాల్యుబుల్ జెమ్స్ ఆర్ కెప్ట్ ఇన్ గుడ్ స్ట్రాంగ్ బాక్సెస్ అండ్ ది సెల్లర్ can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
0: Japamu, dhyanamu, ilanti vanta kudunu pavitramainatundi manula vantivi vajramula vantivi avi ekantamainatundi sthanamunandu స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కానీ 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కానీ ఏదో చేతులకు తిప్పుకుంటూ ఉండటం కానీ ఇవి సరైనటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కానీ వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
1: జప, ధ్యాన అండ్ సచ్ అదర్ సాధనాస్ ఆర్ లైక్ వాల్యుబుల్ జ్యువెల్స్ అండ్ జెమ్స్. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
0: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ సాధనాస్. 1 సాధన ది మీన సాధన లైక్ ది ఫిష్, ది అదర్ లైక్ ది యానిమల్ అండ్ ఎ 3rd one లైక్ ది టార్టాయిస్.
0: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు, కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదే విధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
1: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. ది మోమెంట్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్ ఆఫ్ వాటర్ ది ఫిష్ కెనాట్ సర్వైవ్. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
0: Padimandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatvanti sthiti endu maatrame ekagratanu abhivruddhi parchukovatam meena sadhana ani artham.

0: be unable to have concentration in mixed up, when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called Mena Sadhana.
1: Inka Mruga Sadhana naga, adi kevalam bhoomi paina matrame sancharistundi kani, jalamulo tanu jivinchadaniki ematram kudunu uppukodu. కదుకునే పది మంది లోపల మాత్రమే సాధన చేయటం కొంతమందికి వాడకవుతుంది, కానీ ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
0: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. యూ కెనాట్ గో అవుట్ సైడ్ ది ఎర్త్ అండ్ డూ ఇట్. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana naga, ekantamlo undani, jalamlo undina, gattu undina, tanu jeevinchadaniki సంసిద్ధమై ఉంటుంటాది. రెండింటి రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
0: ది టార్టాయిస్ కెన్ లివ్ ఐదర్ ఇన్ వాటర్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇట్ కెన్ డూ బోత్. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు, కానీ సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
0: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
0: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: నీ భావములకు విరుద్ధము లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
0: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ విష్ or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీ సంఘ సేవ సలిపినప్పటికీ సంఘ జీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
0: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ అన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకము చెదిరిపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
0: ఇఫ్ యువర్ ఫెయిత్ షేక్స్ దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ షేకెన్ లైఫ్.
1: కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మము ఎత్తినందుకు గాని నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడుకున్నను కాగలవు.
0: If your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
1: Kana vidyarthulara meer mukhyanga ee neladinamunu kudanu anubhavagulainaatundi peddalu andincheatundi vishayamulu meer enta shravanam cheyuchunnaro ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహము లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటిని వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: Bahya drishtito nela dinamulu ikkada cherinamani intamandi mahaneeyulainatundi peddalanta kudanu intavarku prabodhicharani దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుస్తూ ఉంటుంటాయి.
0: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ and to feel that you have spent a whole month here and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said is not going to be of much purpose for you. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of standing value to you.
1: Chakali inti lopala konni noorla bushkotlu untuntai, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
0: ఇన్ ఏ వాషర్మన్స్ హౌస్ దేర్ మే బి ఎట్ ఏ టైమ్ A 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: Adhe vidhamgane మన యొక్క బుర్రా ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటిది రకరకమైనటువంటి యొక్క శాస్త్రము ఉపనిషత్తు కళలు ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. the teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: Oka garata anni patrala yandu kudanu sancharistuntuntadi, sambarlo cheripotundi, rasamlo cheripotundi, madhyagalo cheripotundi, paayasamlo cheripotundi, anninti yandu idi sancharista undi kani deni yokka ruchi kudanu aa yokka garataku teliyadu.
0: If you take a spoon or a ladle, it goes and moves in big vessels containing sambar, containing buttermilk, containing various eatables like that. But this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
1: Kanuka mana buddhi oka spoon vale andaru icchetundi lecture lopala sancharinchinanta maatramana prayojanam ledu. మనము దానిని ఆ స్పూను ఆధారంగా చేసుకుని మనము ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
0: దేర్ ఇస్ నో యూస్ అవర్ ఇంటెలిజెన్స్ లైక్ ఎ స్పూన్ గో ఆన్ మూవింగ్ అబౌట్ ఇన్ ఆల్ ది లెక్చర్స్ అండ్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు అస్ బై వేరియస్ లెక్చరర్స్. ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ యూ విల్ నో ది టేస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్.
1: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధలను, అనేక రకములైనటువంటి అనుభవాలను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిట్లించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
0: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. డూ నాట్ వేస్ట్ దిస్ సేక్రెడ్ ఆపర్చునిటీ. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
1: Bharatamunandu meeru oka chinna katha vini untaru.
0: There is a small story in Bharata which you may have heard of.
1: కృష్ణుని వశము చేసుకునే నిమిత్తమై సత్యభామ నారదు దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక మంత్రము లేక యంత్రము లేక తంత్రము ఏదో ఒక ఉపదేశం చేయమని స్వార్థురాలైనటువంటి సత్య నారదుని ప్రార్థించింది.
0: విత్ ఎ వ్యూ టు గెట్ కృష్ణ ఆన్ హర్ సైడ్, సత్యభామ, ఎ వెరీ సెల్ఫిష్ ఉమన్, వెంట్ టు నారద అండ్ ప్రేడ్ టు నారద, టెల్ మీ సమ్ ట్రిక్, టెల్ మీ సమ్ మంత్ర, ఆర్ టెల్ మీ సమ్ షార్ట్ కట్ బై విచ్ ఐ కెన్ గెట్ కృష్ణ ఆన్ మై సైడ్.
1: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో, ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా, ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందినటువంటి ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
0: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance, and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then, when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
1: Daivatattvamu teliyinatvanti yokka satya, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికి దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకి ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
0: సత్యభామ డిడ్ నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వేస్. షీ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. సత్యభామ వాజ్ ఇంటెన్స్లీ సెల్ఫిష్. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
1: ఒకవైపున కృష్ణుని కూర్చోనబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కానీ కృష్ణుడు ఏమాత్రం కూడా కదలలేదు.
0: ఇన్ వన్ ప్యాన్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీ మేడ్ కృష్ణ టు సిట్. ఇన్ ది అదర్ ప్యాన్ షీ హెస్ బీన్ పుటింగ్ ఆల్ హర్ వెల్త్ వాట్ ఎవర్ షీ హ్యాస్ బై వే ఆఫ్ రిచెస్ బట్ కృష్ణ వుడ్ నాట్ మూవ్ అప్ ఎట్ ఆల్.
1: ఈ సమయంను పురస్కరించుకుని నాదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మం నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
0: నారద సా ఎన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ సిచ్యువేషన్. నారద టోల్డ్ సత్యభామ, లుక్, యూ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ మీ వెల్త్ అండ్ మనీ విచ్ ఇస్ ఆఫ్ ది సేమ్ వెయిట్ యాజ్ యువర్ హస్బెండ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యువర్ హస్బెండ్ ఫ్రమ్ టుడే బిలాంగ్స్ టు మీ. హీఈస్ మైన్. ఐఎమ్ టేకింగ్ హిమ్ అవే విత్ మీ.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి, అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది.
0: సత్యభామ వాజ్ వెరీ మచ్ పర్టర్బ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ షీ థాట్ నౌ ఐ మస్ట్ ఫైండ్ సమ్వన్ హూ విల్ కమ్ టు మై హెల్ప్. షీ థాట్ ఆఫ్ రుక్మిణి అండ్ షీ ర్యాన్ టు రుక్మిణి అండ్ ఫౌండ్ దట్ షీ వాజ్ దెన్ ఎంగేజ్డ్ ఇన్ తులసి పూజ.
1: ఆ యొక్క అవస్థను చూచి రుక్మిణి, చెల్లెలా నీవు యోచించనక్కరలేదు, తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత చేతిలో ఉంచుకుని కన్నులకు అద్దుకుని ఆ చేతినిందే ఉంచుకుని సత్యభామ వెంట కృష్ణుడి దగ్గరికి వెళ్లింది.
0: Rukmini saw this confused state of Satyabhama and said, Sister, you don't have to worry. I am coming with you. She took a small leaf of tulasi into her hands and she followed Satyabhama.
1: Kani akkada Krishnudu Naradudu unnatvanti yokka paristhitini chitta suddhi galiginatvantidi kanuka Rukmini gamaninchindi. Gamaninchi aame kudanu chirunavvu navvi, ayyo భగవంతుని ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది, ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద, నా కృష్ణునికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకొనలేదు. సాకారమైన కృష్ణునకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
0: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, Money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
1: Appudu thanu Krishnune chintinchi

0: శ్లోక.
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశడమవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకే తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణనామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
0: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
1: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
0: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
1: Kanuka, neevu chitta shuddhudai ప్రేమతో భగవంతుణ్ణి పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చిత్తుడై ఉండాలి.
0: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
1: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavichitta etti margamlo undinatundi vanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetundi vaadu brahma gaane maaripothuntadu.
0: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahma vit brahmaiva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

పరిపాటై పోయను దుష్కృతం బిలను.

0: భక్తిరేవం పరమోక్షకారిణి, భక్తిరేవం పరమార్థదాయిని, పరమార్థదాయిని. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గము.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is the only cure and the remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రచురించి ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దేశము ఈ భారతదేశం.
1: భారత్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్, ద థాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ ది యునిక్ డాక్టరీన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ విల్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఈశావాస్యం ఇదం సర్వం,
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటిది దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హి విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ షుడ్ బి దేర్, షుడ్ బి స్టడీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్కైండ్ దట్ హీస్ ద డివైన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూసినప్పుడు బ్రహ్మ యొక్క భావమే బృహత్భావమే ఈ జగత్తునందు ఆవిర్భవించినది ఆవరించినది.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ థాట్ అండ్ ద డివైన్ విల్ దట్ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అయమాత్మ బ్రహ్మ, ఇది తురియా స్థితి.
1: అయమాత్మ బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియా స్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమున కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: జీఓడి గాడ్ అని. గాడ్కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: Just as the word God has got the spelling G-O-D, this word Om also has got its spelling.
0: A-U-M. ఈ మూడు పదముల యొక్క చేరికనే ఓం.
1: The combination of these three, A-U-M, is Om.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: This was the teaching in that age of Dwapara Yuga by all the saints, Treta Yuga, by all the saints and seers of the time.
0: Ah, Lakshmanudu.
1: Ah is Lakshmana.
0: Oo, Bharatudu.
1: Oo is Bharata.
0: Ma, Shatrughnudu.
1: Ma is Shatrughna.
0: Ee moodinti yokka ekatvam entundi yokka Om Ramudu.
1: The unity of all these three, A, U, M, Om is Rama.
0: కనుకని ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: Therefore, the unity of this Trinity is that of the Spirit, ఆత్మారామం.
0: ఆత్మ అనేటువంటి రమేతి ఇతి రామః, రమించేటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
1: That which delights, that which draws attention, that which attracts, is that of the soul.
0: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరార్థమో మనకు అర్థమవుతుంది.
1: ద న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఆల్సో కన్వేస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: నామం, నామం అనగా ఏమి?
1: వాట్ డూ మీన్ బై నేమ్? నామం,
0: నా ఆ మా నామ,
1: ఇట్ హెస్ త్రీ, నా ఆ మా నామ,
0: నా ప్లస్ ఆ ప్లస్ మా నామ,
1: నా ప్లస్ ఆ ప్లస్ మా ఇస్ ఈక్వల్ టు
0: నా. సంఖ్యాశాస్త్రంలో జీరో ఏమి లేదు.
1: ఇన్ న్యూమరాలజీ ద నంబర్ ఆఫ్ నా ఇస్ జీరో థింగ్నెస్.
0: ఆ నంబర్ టూ, రెండో నంబర్.
1: ఆ స్టాండ్స్ ఫర్ నంబర్ టూ.
0: మా ఐదో నంబర్.
1: మా స్టాండ్స్ ఫర్ నంబర్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్,
1: జీరో
0: అవుతుంది.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ టోటల్.
0: కనుకనే ఈ సప్తస్వరములే ఈ యొక్క రామనామము యొక్క తత్వము.
1: ద నేచర్ ఆఫ్ రామ, ద డివినిటీ ఇస్ కన్వేడ్ బై వే ఆఫ్ ది సెవెన్
0: నామము. సప్తస్వరములను బోధిస్తుంటుండాలి.
1: ఇట్స్ ద నేమ్ దట్ స్పాన్స్
0: సప్త వర్ణములను బోధిస్తుంటుండాలి.
1: ద సెవెన్ కలర్స్.
0: సప్త సముద్రములను బోధిస్తుండాలి.
1: సెవెన్ ఓషన్స్.
0: సప్త సాగరములను బోధిస్తుండాలి.
1: అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్
0: సెవెన్ సప్త ఋషులను బోధిస్తుండాలి.
1: స్టాండ్స్ ఫర్ సెవెన్ సేజెస్.
0: సప్త అహం, సప్తాహం, ఏడు దినములు మాత్రమే సప్తాహం చేస్తున్నారు. దీనికి కారణమేమిటి?
1: సప్తాహ ఈ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్ డేస్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్, singing the glory of God, it amounts to bring out the seven colors, the seven melodies
0: and seven sounds,
1: and seven sounds.
0: Deenini sa ri ga ma pa da ni, idi yedu.
1: These are the seven sounds.
0: Sarigama padani ee yedu acharamulu ende sarva bhavamulu kodunu imidi untunnavi.
1: In these seven letters, all feelings are present there.
0: దీనిని సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ కాల్డ్ సప్త స్వర, సెవెన్ మెలడీస్.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద వన్ ఆఫ్ ద సౌండ్.
0: చరాచరమయీ,
1: దట్ మొబిలిటీ.
0: జ్యోతిర్మయీ,
1: లైట్.
0: వాంగ్మయీ,
1: ద టాక్.
0: నిత్యానందమయీ,
1: ఎటర్నల్ బ్లెస్.
0: పరాత్పరమయీ,
1: సుప్రీం డైటీ.
0: పరాత్పరమయీ ఈ సప్త స్వరములతో కూడినటువంటిది. పరాత్పరమయీ,
1: పరాత్పరమయీ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ దట్ డినోట్స్ ఆల్ ద సెవెన్ సౌండ్స్.
0: కనుకనే రామ అనేటువంటి దానికి ఉన్నారు. రా ప్లస్ మా రామ.
1: రా ప్లస్ మా ఇస్ రామ.
0: రా రెండు నంబరు.
1: రా స్టాండ్స్ ఫర్ నంబర్.
0: మా ఐదు నంబరు.
1: మా ఫైవ్.
0: రెండు చేతి ఏడు నంబరు.
1: బౌత్ మేక్ ఏ టోటల్ ఆఫ్ సెవెన్.
0: కనుకనే రామనామ సప్తాహం జరుగుతున్నామని ప్రపంచంలో బోధిస్తుంటారు.
1: యు హియర్ దిస్ దట్ సప్తాహ సెవెన్ డే సెలబ్రేషన్ వేర్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సంగ్.
0: కనుక ఏడు అనేటువంటిది ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
1: దెర్ఫోర్ నంబర్ సెవెన్ ఆర్ డివైన్. And it speaks
0: ఈ నామముని ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
1: వై షుడ్ వి రిపీట్ సింగ్ గాడ్స్
0: గ్లోరీ? ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
1: వై షుడ్ వి ప్రే?
0: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్స్,
0: జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా సృష్టించి,
1: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
0: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, త్రాగుటకు నీరు కూడా అందించి,
1: ప్రొవైడింగ్ ఫుడ్, ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
0: సర్వ విధములైనటువంటి సమయము కూడాను, సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్?
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికిస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్, ఇఫ్ ఎనీవన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్, యూ సే థ్యాంక్స్.
0: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: God has given us all these natural resources. Should we not express our gratitude?
0: Ayokka thanks e aa krutagnate e prarthana.
1: The expression of gratitude is prayer.
0: Prarthana anaga emiti?
1: What is prayer?
0: Manavuni yandu antarbhutamai.
1: That which is immanent.
0: Agocharamai.
1: Non-apparent.
0: Apramanamai.
1: That is beyond all measure.
0: Atitamai undinatuvanti yokka divya shaktini melkolapatame prarthana.
1: The transcending, latent divinity is awakened.
0: Dinini upanishattulu uttishtata jagrata prapya varanya bodhata.
1: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
0: Lemmu, lemmu, lemmu. Ajnana nidram nundi melkommu.
1: Upanishad says, get up from sleep and slumber of ignorance.
0: Neevu ananda pipasini.
1: You're the one of bliss.
0: Nee jeevitamanta anandamayame.
1: Your life is full of bliss.
0: Ekkada chuchina anandame.
1: Everywhere there's bliss.
0: Nee jeevitame anandamai undaga inka anandam nuku vetikete ekkada.
1: When your life itself is all blissful, why are you in search of it?
0: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
1: సో మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
0: ఆనంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు ప్రాకులాడుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్సైడ్ వరల్డ్.
0: అన్వేషణ జరుపుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తన యందే ఉంటున్నది.
1: ది నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హింసెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి.
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఈస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఈస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడా కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమ శివాయ.
0: కానీ తన రాక్షస గుణం మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా ఆవరించడం లేదు.
1: వాట్ హీ సేస్ అవుట్ వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజంట్ ప్లీజ్ హిమ్.
0: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
1: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్?
0: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడం అవుతాం.
1: అన్లెస్ యూ గివ్ యూ డిజర్వ్ టు రిసీవ్.
0: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్ కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు.
1: If you pay 10 rupees to a shopkeeper, he will give in turn the kerchief.
0: Neevu 10 rupayalu shopkeeper ki andinchinappudu andinchaka lenappudu aa yokka kerchief nee chethiki andinchadu.
1: When you do not pay 10 rupees, you don't get the kerchief.
0: Adiye vice chancellor cheppadu. Upanishattulanta kudanu enta sulabhanga manaku prabodhisthu vachayi.
1: That's what vice chancellor said. Upanishads teaches you in a subtle, simple way.
0: Nee nee prapanchamlo prapancham barabattuku andinchanakkaraledu.
1: You don't need to give anything in this world.
0: Patramu,
1: a leaf.
0: Pushpamu,
1: a flower.
0: Phalamu,
1: a fruit.
0: Choyamu,
1: water.
0: Bhakti galigina vaniki vasudavaguta satyameni.
1: If it were to be true that you will submit yourself to one of devotion,
0: dolati dalamunaku tubuduga,
1: you will certainly balance to
0: patramo,
1: a leaf.
0: Ye maredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
1: Is not leaf plants like maredu or tulasi?
0: Ekkada maredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi. Nee vetaganakkarledu, shravapadanakkarledu.
1: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or maredu.
0: దేహమే మనకు ఒక పత్రము.
1: ద బాడీ ఈజ్ ద లీఫ్.
0: పుష్పము,
1: ఎ ఫ్లవర్.
0: ఈ పుష్పము ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవెక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఫలము
1: ఆర్ ఫ్రూట్?
0: మనోఫలము.
1: ఇట్స్ ద ఫ్రూట్ ఆఫ్
0: యువర్. ఆ మనోఫలము ఏ విధంగా ఉండాలి?
1: In what form should it be?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: in what way you offer it to God.
0: చిక్కిన పుష్పమంతా కూడాను భగవంతునికి పూజ చేయటం లేదు.
1: You don't take every flower and offer it to God.
0: ఆ పుష్పమును తీసుకొని
1: you take
0: ఆ పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోభ మోహమును మార్చినటువంటి ఈ క్రిములంతా కూడాను నీవు చక్కగా పరిశుద్ధం చేసి
1: you pick up flowers and remove all the insects of anger, greed, lust.
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
1: and make them fresh.
0: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
1: And you offer such flowers
0: to God. ఎట్టి ఫలమును నీవు భగవంతునికి అందించాలి.
1: What sort of fruit should you offer?
0: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
1: Not any fruit that's available.
0: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసును కలిగి ఉండాలి.
1: You should pick up that fruit which is fully ripe and
0: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
1: It should be
0: అది ఏ ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్
0: తోయం ఏ ట్యాప్ వాటర్ ఏ గ్యాంజెస్ వాటర్ ఏ వెల్ వాటర్ ఏ రివర్ వాటర్ కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్ గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఈదర్
0: నీ ఆనంద భాష్పమే తోయము.
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమపడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు నారములు ప్లస్ నయనములు నారాయణములు. ఈ నారములు అనేటువంటి జలము నయనములతో నారాయణుడు ఎక్కించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్ నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్ నారాయణ
0: రాకూడదు.
1: యు షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి నారాయణకు అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
1: యు షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: So in human life there is divinity all over.
0: Ade aham brahmasmi.
1: That is here in this declaration.
0: I am atma brahma. Ade turiya avastha.
1: I am atma brahma is the ultimate turiya.
0: Anaga emiti I am brahma. Ide I am atma brahma.
1: I am atma brahma means I am atma. I am brahma.
0: Ilanti bhavanni manam nirantaram kudanu smaristu undinappudu brahmavit brahmaiva bhavati. తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వి షుడ్ పాండర్ ఓవర్ రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్ సో దట్ ద నోర్ బ్రహ్మ
0: క్షేత్రమే. ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఈజ్ క్షేత్ర ద ఫీల్డ్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో
0: డెడ్. కరెంటు లేని వైరు
1: ఎ వైర్ వితౌట్ కరెంట్
0: నీరు లేని పైరు
1: అండ్ ద ఫీల్డ్ విత్
0: వాటర్ పంపులు లేని బడి
1: అండ్ స్కూల్ వితౌట్ టీచర్
0: దేవుడు లేని గుడి
1: అండ్ ద టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్.
0: దేవుడు లేని గుడిని ఎవరైనా ముక్కుతారా?
1: విల్ ఎనీవన్ గో దేర్ టు ద టెంపుల్?
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
1: విల్ యూ ఫైండ్ ఎ స్కూల్ విత్
0: కరెంట్ లేని వైర్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ వితౌట్ కరెంట్?
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క తీయము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ది నెక్టరైన్ ఫీలింగ్స్ యూ షుడ్ ఆఫర్ టు గాడ్.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన?
1: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్.
0: సుత్రేయ రాగతాళములతో కూడినటువంటిది కాదు.
1: Is not the one of tune and rhythm.
0: ఏదో ఎవరు రామా రామా అని మరొకరు పాట పాడుతుంటే వీడు ముందు రాబోయేటువంటి పాటకు శృతి చూసుకుంటూ ఉంటాడు.
1: As one starts singing Rama song,
0: ఇందులో రెండు
1: రకమైన
0: కీర్తనం సంకీర్తనం అని ఉండాలి.
1: కీర్తనం సంకీర్తనం chorus together singing.
0: కీర్తనం లోపల కేవలము ఒక విధమైనటువంటి స్వార్థం మాత్రమే ఉంటుంది.
1: In the individual solo, there is a trace of selfishness.
0: అది వారి యొక్క పేరు ప్రతిష్టల నిమిత్తమై గౌరవ మర్యాదల నిమిత్తమై ఆ యొక్క కీర్తనలు వారు ఉపయోగిస్తుంటారు.
1: If it is a solo, it brings a good name and fame.
0: వారికి భావములు ఏమాత్రం అక్కరలేదు.
1: They are not mindful of the thought or feeling behind.
0: సుత్రేయ రాగ తాళములకు చేర్చే చాలు.
1: They only think of the tune and the rhythm and the beat.
0: కానీ సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
0: ఎట్ల సమ్యక్ కీర్తనం ఇది హి సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: Don't be bothered with the voice.
0: పది మంది వింటున్నారే అనేటువంటి నీ విచారం చేయవద్దు.
1: Don't think whether all listen to you.
0: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: With total love, sing freely.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune in the rhythm of the Lord will
0: fall. ఆ విధంగా ఉంటుంది.
1: That is the position in actual singing.
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క స్థుతిలే రాగతాళంతో కూడినటువంటిది.
1: The very name of this country speaks of this fact.
0: భారత
1: భారత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రత
1: రత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రాగ
1: రా రాగ చా
0: తాళ
1: తాళ ది బిగ్
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావ రాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ క్యారీ విత్ దెమ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: కానీ ఇది హృదయానికి కనెక్షన్ చేయాలి, సంబంధం చేయాలి.
1: బట్ యూ షుడ్ హావ్ కనెక్షన్ విత్ అవర్ హార్ట్.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని పెదవులతో మాత్రమన్నంత మాత్రం టేప్ రికార్డ్ పడికినట్టుగా ఉంటాయి.
1: బట్ ఇఫ్ యు సీ మియర్లీ లిప్ సర్వీస్ రామ్ రామ్, ఇట్ ఇస్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడా కలగాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్
0: హార్ట్.
1: That is what is called the purity of heart.
0: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: That is the harmony of thought, word and deed.
0: అది the proper study of mankind is man.
1: That's what he said. The proper study of mankind is man.
0: కనుకనే అట్టి మ్యాన్కైండ్ రావాలి మనలో.
1: We should have the spirit of man.
0: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: Then only God moves and melts and starts approaching you.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
1: to earn God's grace,
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
1: to receive God's grace. But if we see merely lip service Ram Ram, it is like a tape record.
0: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడాను కలగాలి.
1: It should come out of one's own heart.
0: అది శుద్ధి అన్నారు.

0: God's grace.
1: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై
0: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్
1: మనం ప్రార్థన చేయాలి.
0: వి షుడ్ ప్రే.
1: అంతేకాని 10 మంది మెప్పుల కోసం కాదు.
0: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
1: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
1: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
0: In this world you find many problems.
1: ఎక్కడ చూసినా కూడా అశాంతి.
0: Everywhere there's restlessness.
1: ఎక్కడ చూసినా కల్లోలము.
0: Everywhere agitation.
1: ఎక్కడ చూసినా కలహములు.
0: There are fights.
1: కారణం ఏమిటి?
0: Why?
1: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
0: Because this selfishness is on the rise.
1: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
0: They have forgotten the courtesy.
1: మానవత్వాన్ని మర్చిపోయారు.
0: They have forgotten the human quality.
1: మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
0: The human values are totally given up.
1: కనుకనే ఈనాడు ప్రతి పదార్థమునకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నది.
0: Today every material object has got value but man has no value.
1: కానీ మానవునికి ఉన్నంత విలువ ఎవరికీ లేదు.
0: But the human values.
1: సరిగా మానవునిగా మనం జీవించాలి.
0: We should live the life of a man.
1: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
0: Who attaches value to a diamond?
1: మానవుడే విలువ కడుతున్నాడు.
0: It's only man who attaches value.
1: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
0: Who attaches value to gold?
1: మానవుడే విలువ కడుతున్నాడు.
0: It's only man.
1: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
0: When there's no man, gold has no value, diamond has no value.
1: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి నాడు విలువ తగ్గిపోయింది.
0: Man who attaches value has lost.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: బంగారు కాదు విలువైనటువంటిది.
0: ఇట్ నాట్ ది గోల్డ్.
1: డైమండ్ కాదు విలువైనటువంటిది.
0: నాట్ ది డైమండ్.
1: మనిషి విలువైనటువంటి వాడు.
0: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని విలువిస్తున్నారు.
0: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ ఈస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
1: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
0: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
1: కారణం ఏమిటి? అక్కడ మనుషులు సంచారం లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
1: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుంది అది.
0: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్
1: విలువగా పెరుగుతూ ఉండాలి.
0: వేర్ దేర్ సొసైటీ.
1: కనుక ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
0: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈ సత్యాన్ని మనం క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
1: నేను విలువైనటువంటి వాడను.
0: ఐఎమ్ వాల్యుబుల్.
1: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
0: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
1: ఐఎమ్ చీప్.
0: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీఫ్. చీఫ్.
1: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
0: ఐఎమ్ గ్రేట్.
1: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
0: దట్స్ వాట్ హీ సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
1: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది. నేను బ్రహ్మం నేను బ్రహ్మం అనుకుంటే.
0: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
1: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
0: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
1: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుంది.
0: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అందువల్ల నిన్ను ఎదుటివాడు గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
0: You respect the other man and the man respects you in turn.
1: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి.
0: This is the first teaching of Krishna in Bhagavad.
1: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
0: Is only my atma present in all creatures.
1: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
0: The atma in you and in me are same.
1: నేనే లేవు.
0: There are no two.
1: ఒక హాల్ లోపల.
0: There in a hall.
1: మట్టి పాత్రలో ఒక 100 పెట్టావు.
0: You bring an earthen pot.
1: పిత్తాడి పాత్రలో ఒక 100 పెట్టావు.
0: An enamel pot.
1: రాగి పాత్రలో ఒక 100 పెట్టావు.
0: And copper vessel.
1: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క లోహముల యొక్క పాత్రలు పెట్టావు.
0: అండ్ యూ హ్యావ్ ద పార్ట్స్ ఆఫ్ కానీ మెటల్స్.
1: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే.
0: బట్ ఓన్లీ వన్ సన్ అపియర్స్ టు బి సపరేట్ ఇన్ ఇండివిజువల్.
1: అన్ని పాత్ర లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
0: ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సేమ్ సన్ యూ ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ పార్ట్స్.
1: గోల్డ్ వెసల్ కు విలువగా వేరుగా ఉండొచ్చు.
0: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి
1: డిఫరెంట్. మట్టి దీనికి వేరు విలువగా ఉండవచ్చు.
0: దట్ వర్దన్ పార్ట్స్ డిఫరెంట్.
1: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండవచ్చు.
0: వాల్యూ ఆఫ్ కాపర్ వెసల్
1: అన్నింటి ఎందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
0: బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ The sun in all these vessels is one and the same value.
1: Atma anetundi ee deham ane paathra lopala manas anetundi jalam lopala pratibimbistu untundadi ee atma tattvam.
0: Therefore atma is the sun, mind is the water, body is the vessel where you find the reflection.
1: Ee mind anedi kadellinappudu aa sun kudunu kadellinattuga kanipistundi.
0: As the water the mind tilts starts to move, you find also the reflection moving.
1: Kadaladu.
0: But the sun doesn't move.
1: Ye sunnu sun sun not sun.
0: What sun? S-U-N but not S-O-N.
1: అతను ఎప్పుడు కూడా కదలడు.
0: హీ విల్ నాట్ మూవ్.
1: కానీ కదిలేది

0: మన యొక్క మనసే.
1: దట్ విచ్ మూవ్స్ ఇస్ అవర్ మైండ్.
0: ఈ మనసు కదలటం చేతనే,
1: బికాస్ ద మూవ్మెంట్ ఆఫ్ మైండ్,
0: దైవం కూడాను కదిలినట్టుగా కనిపిస్తుండాలి.
1: ఆత్మకుడును
0: చలించినట్టుగా ఉంటుండాలి.
1: ఇట్ అపియర్స్
0: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుండాలి అంటారు.
1: ద ఇగ్నోరెంట్ పీపుల్ సే దట్ మై ఆత్మ ఇస్ వేవరింగ్.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: ఆత్మ హ్యాస్ నో వేవరింగ్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటం ఎంత అజ్ఞానం.
1: ఇఫ్ యూ సే దట్ యువర్ ఆత్మ ఇస్ వేవరింగ్, ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కాదు కాదు, అది కదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ వేవర్.
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: మెదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్
0: వేవర్. కరిగేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్
0: కఠినమైనది కాదు.
1: ఇట్ నాట్ స్ట్రాంగ్ ఈదర్.
0: అది సర్వ మధురమైనటువంటిది.
1: ఇట్ ఇస్ స్వీట్.
0: రమ్యమైనటువంటిది.
1: ఇట్ అట్రాక్టివ్.
0: ఆకర్షణీయమైనటువంటిది. ఆనందమయమైనటువంటిది. ఆహ్లాదమయమైనటువంటిది.
1: గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్.
0: అమృతమయమైనటువంటిది.
1: ఇట్స్ నెక్టరైన్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: భౌతికము, భౌతికము, భావికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైన పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: బట్ యు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: యు హావ్ టు టేక్ ద బాడీ ఇంటు.
0: దేహము ద్వారానే దైవాన్ని చూడాలి.
1: విత్ దిస్ బాడీ ఓన్లీ యూ కెన్ సీ గాడ్.
0: దేహం ఒక చారియట్.
1: బాడీ ఇస్ ఎ చారియట్. బాడీ ఇస్ ఎ చారియట్.
0: ఈ రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: యు కెన్ ట్రావెల్ ఇన్ దిస్ చారియట్.
0: ఈ రథంలో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: Kani aa ratham neevu kaadu.
1: But you are not the chariot.
0: Rathaniki neevu driver maatrame.
1: You are only charioteer, driver.
0: Ratham veru, driver veruga untunnadu.
1: Chariot and the driver.
0: Kabatti deham aneetundi oka rathamu.
1: So body is a chariot.
0: Ee rathamune nenanni bhavisthunnavu akkade pedda parapaatu.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: Kaadu ee rathaniki tholetundi driver okadu unnadu lopala.
1: But there is a driver different from that.
0: Ee steering, accelerator, clutch anni athani swadhinamlone untayi.
1: Steering, clutch, accelerator or under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: సో బాడీ ఇస్ ఎ
0: చారియట్. ఇది ఒక కారు.
1: దిస్ ఇస్ ఎ కార్.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడాను నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: దిస్ హ్యూమన్ బాడీ, ది కార్ హ్యాస్ గాట్ ఫోర్ టైర్స్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: గాలి ఉండాలి.
1: దే షుడ్ బి ఎయిర్ ఇన్ దిస్ టైర్.
0: ఈ గాలి ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఎయిర్?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: దిస్ ఎయిర్ ఆఫ్
0: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామ అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: ఇన్ దీస్ ఫోర్ టైర్స్ ఆఫ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ దేర్ షుడ్ బి ఎయిర్.
0: ఇక్కడ మైండ్ స్టేరింగ్.
1: మైండ్ ఇస్ ది స్టేరింగ్.
0: బుద్ధి స్విచ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ స్విచ్.
0: స్టమక్ ఇంజన్.
1: స్టమక్ ఇస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Vichannam deharachattam vastram sita nivaranam. Mana tiffin e deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkada ee mind nu turn cheyali.
1: In whichever direction you want to go, you should turn your mind.
0: Tyres bayata unnai kaani tyres unnatte povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: You see the tire that moves.
0: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టీరింగ్ అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అట్ట నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ అవర్ డైరెక్షన్.
0: ధర్మ, కామ, మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ ఫోర్ ధర్మ, అర్థ, కామ, మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇన్
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ది టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ది కరెక్ట్ పాత్. స్టూడెంట్స్,
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోగులు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెన్ నాట్ డ్రైవ్ యాజ్ యూ లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యూ ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్.
0: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో, ఏ పరిస్థితి నందు, ఏ ప్రభావం నందు, ఏ వయసు నందు, ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ ది కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ది ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
0: Car ani ettante etta manam drive cheyadaniki veelu kaadu.
1: You cannot drive the car as you like.
0: Peddala daggara ye vidhanga vinayanga undali.
1: In what way you should be humble
0: before teachers daggara ye vidhanga manam gauravanni andinchali.
1: In what way you should respect
0: teachers. Tallidandrulu ye vidhanga preminchali.
1: How you should love your parents.
0: Daivanni ye vidhanga prarthinchali.
1: How should you pray.
0: Mana udyogani ye vidhamaina margamlo manam sakramanga deenni abhirudhi cheyali.
1: In what way should we discharge our duty?
0: Ee kartavyanni ye vidhanga nirvartinchali.
1: How to discharge your responsibility.
0: Ee vidhamainaatundi oka discrimination deennanta chakkaga gurtinchinappude ఈ కారు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైనటువంటి శక్తి సామర్థ్యం నువ్వు కలగాలి.
1: స్ట్రెంగ్త్.
0: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై?
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ టెంపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నేను విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యు డు టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నాను అనుకో.
1: వేర్ ఎవర్ యు మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్ అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కానీ నామం కానీ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
1: Never consider that you are an individual soul and God is different from you.
0: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: Have the supreme faith that the individual is divine himself.
0: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతను మనం చేయకూడదు.
1: దేర్ ఇస్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమి వీఆర్ రెస్ట్లెస్.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నీవు చేయవలసినటువంటి పనులు నువ్వు చేసుకో, తప్పులేదు.
1: అండ్ డూ యువర్ జాబ్.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: దెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరుల్ని నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరుల్ని ఏమాత్రం బాధించవు కదా.
1: యు నెవర్ పుట్ ఎనీబడీ టు హార్మ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమ స్వరూపం.
1: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
1: when once there is unity
0: మన హృదయం purity గా ఉంటుంది.
1: And the heart symbolizes
0: ఈ unity లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
1: When there is no unity, that is empty, that position.
0: కాబట్టి తక్షణమే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
1: There comes the enmity.
0: ఈ ఎనిమిటీ ప్రవేశించక పూర్వమే
1: before the enmity steps in
0: divinity లో మనం చేరిపోవాలి.
1: Merge in the divinity.
0: Unity, purity, divinity.
1: యూనిటీ, ప్యూరిటీ అండ్ దెన్ ది డివినిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్లీ
0: ఈనాడు నో యూనిటీ,
1: దేర్ ఇస్ నో యూనిటీ,
0: ప్యూరిటీ,
1: నో ప్యూరిటీ,
0: నో డివినిటీ,
1: నో డివినిటీ,
0: కమ్యూనిటీ, ఎనిమిటీ. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ, నో యూనిటీ, నో
0: ఎనిమిటీ. చెడ్డది చెప్పండి.
1: బ్యాడ్ ఇట్ ఈజ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితి. అందరికీ మనం నమస్కారం చేయాలి.
1: హూమ్ సో యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటింగ్ గాడ్.
0: కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యు ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యు బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వి హావ్ కమ్ ఇవాల్వ్.
0: తిరిగి మనం విమర్శపోకూడదు, ఫ్రంట్ కు పోవాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంటే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, పొజిషన్స్, అథారిటీ, నేమ్ అండ్ ఫేమ్. బట్ అవర్ స్టూడెంట్స్ షుడ్ బి
0: ఆదర్శము,
1: ఐడియల్
0: బానిసలు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్,
0: ఐడియల్ బాయ్స్,
1: ఐడియల్ బాయ్స్.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది. ఎలాంటి ఐడియల్?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్?
0: పవిత్రమైనటువంటివి,
1: సెక్రెడ్ ఐడియల్స్,
0: శక్తివంతమైనటువంటివి,
1: పవర్ఫుల్,
0: పరులకు అనుకూలం చేసేటువంటివి, పరులకు ఆనందం కలిగించేటువంటి ఆదర్శం.
1: దాట్స్ ఐడియలిజం.
0: ఉత్తమమైనటువంటి ఊర్ధమూలం తస్యాక, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: ద నోబుల్ ఐడియల్స్ యూ షుడ్ కల్టివేట్.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు,
1: పేరెంట్స్ విల్ బి హ్యాపీ,
0: సొసైటీ ఆనందిస్తుంది,
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: వెన్ వన్ ఈస్ పర్ఫెక్ట్ ది హోల్ సొసైటీ వుడ్ బి పర్ఫెక్ట్.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సునందే
1: నైతిక,
0: ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఎపిక్స్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటినీ మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మియర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్తంతా ఇక్కడను దైవ స్వరూపకంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ అస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రలయ్యేటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మియర్లీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: Enjoy the infinite grace and love of God.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
1: That there is no shortage.
0: అదే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: That's what Chagras said.
0: రామా,
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటి నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయి అన్నాడు.
1: If I got that strength of your grace, I will not be affected by other planets.
0: ఎందుకోసం నాకు ఈ కన్నుని ఇచ్చావని తులసిదాసు కూడాను చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్, వై యూ హ్యావ్ గివెన్ మీ

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫర్ ఆర్ ది ఐస్? వాట్ ఫర్ ఆర్ ది లుక్?
0: యు కెనాట్ లుక్ ఎట్. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: నేను తులసిదాసు,
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క వేణుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: therefore I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: Therefore I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of the body. అది
0: మానవత్వములో ఉన్నటువంటి గొప్ప విశిష్టత.
1: That is the greatest achievement in the human life.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: The noblest thing is this, the realization of the human life is this.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama. He prayed to Rama to come to his house. He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda rarama intinaka.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara dasara.

0: Oh Rama, the son of King Dasharatha, I cannot bear the pangs of suffering.
1: Dasharatha Kumara, Nannelu Kora, Netalalera.
0: Oh Rama, the son of King Dasharatha, you protect me, you take care of me. He invited him to visit his house.
2: Vakavaipan ninnu vidichi nenu undalenani antunnadu. Maroka vaipana rara old friend maadiri sambhashanam chestunnadu. Rara rara ani cheptunnadu.
0: On one hand he says,
2: anaga emiti aadhyatmika margam lopala ekavachaname tappa bahuvachanam ledu.
0: In spiritual field, you address people in singular number.
2: Nenu plus nenu.
0: I plus I.
2: Nemu.
0: We.
2: Vadu plus vadu.
0: He plus he.
2: Varu.
0: They.
2: Anta akkada ekavachaname vastundi.
0: You find only single number there.
2: Kanukane rara maa inti daaka.
0: So address him so.
2: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: He addressed God in singular number.
2: కారణం ఏమిటి?
0: Why?
2: Old friend.
0: Because God is.
2: పాతవాణ్ణి రారా పోరా అని మనం సంభాషించుకుంటాము.
0: Therefore we converse.
2: కొత్తవారెవరైతే రండి పొండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటాం.
0: But we extend all courtesies to a new friend.
2: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే నీవు కొత్తవాడే.
0: Until this hospitality and courtesy extended, you are the person is new.
2: పాతవాడు అనుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి.
0: If you consider me as your old friend,
2: Adi, the end of wisdom is freedom.
0: The end of wisdom
2: the
0: is
2: The end of
0: freedom.
2: Culture is perfection.
0: The end of culture is
2: the
0: perfection.
2: The end of knowledge is love.
0: The end of knowledge
2: The end of
0: is
2: education
0: love.
2: Is character.
0: The end of education is character.
2: Adiye, nijamainatuvanti friendship.
0: That is the true friendship.
2: కనుకనే భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్
2: భగవంతుని పాతవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ న్యూ ఎనీవే.
2: పాతవాడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే.
2: ఇంతని అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: యు ఆర్ వన్ ఓన్లీ.
2: ఇక రెండు లేనే లేవు పాత కృత.
0: దేర్ ఆర్ నో టూ న్యూ అండ్ ఓల్డ్.
2: ఒక్కడే.
0: ఓన్లీ వన్ గాడ్.
2: ఒక్కడే.
0: ఓన్లీ వన్.
2: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బహుదా వదంతి. Crores, millions, millions, millions and apadikini vakkate.
0: God is one, there may be millions and millions of beings.
2: Mathematics lo number one ikkada.
0: In mathematics number,
2: number
0: one there.
2: Number nine ikkada.
0: Nine over there.
2: Ye number peddadi ani evarinen pillalu adiginappudikini chaduvurani vaadu kodunu 9th number peddadi antadu.
0: If you ask which number is big, even illiterate would say number nine is big.
2: Kaadu kaadu okate peddadi.
0: No, one is a big
2: one plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus nine, I think.
0: So if you go on adding one plus one plus
2: one plus nine ledu.
0: Without one there's no nine.
2: One is hero.
0: One is hero.
2: World is zero.
0: World is zero.
2: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
2: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothamu.
0: So if you forget God, even a hero becomes a zero.
2: Kanuka manam eppudu kudanu heroes heroes heroes ga tayar kavali.
0: So we should be heroes all the time.
2: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఎ హీరో.

0: పేకాటనాడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినంతనే జాగరణయమునా చెరువులో జలల్లు పొంచి చూచినంత చెరువులో జారెళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు
1: పీపుల్ గో ఆన్ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్
0: చెరువులో జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి ఒక తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషెస్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్ ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచేటి దృష్టి ముక్తి కనుగొనా
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ika manavudu chesetvanti yokka ekagratalu manavudu chesetvanti dhyanamulu ee vidhanga polchukuntu vaste entaina kodanu daivatvanga maarchukovachu.
1: the concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna
1: having fully drunk totally intoxicated can you call him that he has gone beyond the body
0: tanmayaktam pondinadu ani cheppadu
1: and he said that he has forgotten himself has lost himself.
0: tappa tarai tragi tanamelu marchina తన్మయత్నమగున
1: ఇట్ కెనాట్ బి గోయింగ్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఈస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ ఆర్ ఫుల్లీ డ్రాంగ్.
0: భార్యపై అలగి పస్తుపరుండినా అది గొప్ప ఉపాసమగున
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ దీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యు కాంట్ కాల్ ఇట్ ఫాస్టింగ్
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ తన్మయత్వ ఐడెంటిఫికేషన్ విత్ ద డివైన్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ అటెన్షన్.
0: నిజముగా చూచిన మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యు కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీ హస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహమును ఇచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వీ మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: The body is given to man to experience the divine, attain the state of divinity and not to misuse it.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: Understand clearly how sacred this body should be used and considered.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంత గడుపుకుంటూ కట్టగడపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: The body emits foul smell, it is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంత పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైనా కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కానీ మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దు లొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with his tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి
1: దాన్ని గెలుస్తాను.
0: బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్ష్యూర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ శాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుక క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హిల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల నాలుక పైన, నాలుక క్రింద, నాలుక ఇరు ప్రక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: అండ్ యాజ్ వీ గో టు బెడ్ వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ బికాస్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ వర్మ్స్ ఓవర్ దేర్.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: అండ్ ఆల్ హ్యావ్ టు బి బ్రష్డ్ అవుట్.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంటాయి.
1: దెన్ యూ విల్ బి వెరీ హెల్దీ.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: Kanuka naluku cheta manamu pavitramainatunte yokka karyam cheyali, pavitramainatunte matalu maatadali.
1: With this tongue it has got to be sacred and we should speak sacred words.
0: Ee vidhamainatunte yokka karyakarmam cheta nenu kaalamunu sadvinivam chestuntanu.
1: This how Bhagwan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత
1: ఆఫ్టర్ పర్ఫెక్ట్ క్లీనింగ్ ది ఐస్ అండ్
0: అప్పుడు నేను బయటికి పోయేటప్పటికి
1: యాజ్ అ టైం బై ద టైం స్వామి కమ్స్ అవుట్
0: మాకు వంట చేసే పిల్లవాడు
1: ద కుక్ ద బాయ్ ఓ దేర్
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: ఈజ్ రెడీ విత్ రాగి మాల్ట్
0: గంజి మాల్ట్ అంటే ముద్ద
1: స్టార్చ్ గంజి స్టార్చ్ Malt is marshal, I'm sorry, it is starch.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటుంటాను.
1: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: తెల్లవారు లేస్తానే ఏమీ నేను పుచ్చుకోను.
1: అండ్ భగవాన్ టేక్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్.
0: టిఫిన్ అని ఇంకొకటి అని ఇంకొకటి అని ఇవి ఏవి నేను ముట్టను.
1: నో టిఫిన్ నో బ్రేక్ఫాస్ట్ వాట్స్ ఎవర్.
0: ఆ గంజి తాగి తిరిగి వెళ్తారు 6 గంటలకు లోపల బాత్రూమ్ లేకి.
1: And then after that, then again he goes to the bathroom.
0: Ganji taagana kada ani aa tongue cleaner tho tirigi nalukonu gosukuntanu.
1: Again he will clean his tongue with the help of the tongue cleaner.
0: Ee vidhanga nalukonu parishuddham gaavinchukoni
1: and then he will clean the tongue.
0: Manchi neelu traagi
1: then he will drink water.
0: Kindiki vastaru.
1: Then Bhagwan will get down.
0: Swami tiffin em chestunnadu ani anukuntaru. Naa tiffin anta kuda nu ide.
1: We may be wondering what tiffin that Bhagwan accepts or
0: Na,
1: takes.
0: Na tiffin ante ne ishtam ledu.
1: Bhagwan doesn't like any tiffin.
0: Chalaneelu oka glass taagutanu kindiki vastaru.
1: He prefers to drink cold water and come.
0: Bhaktulato nenu aanandanga sambhashana jarpatanu.
1: And Bhagwan converses delightfully.
0: Aanandanga jarigina tarvata mari nenu paiki velutanu.
1: Later Bhagwan will climb up the stairs.
0: Ee vidhanga naa yokka dehamunu పరిశుద్ధం చేసుకుని పరిశుద్ధమైనటువంటి దేహంతో పవిత్రమైన మాటలు పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ విత్ దిస్ సీక్రెట్ బాడీ భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని
1: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagwan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagwan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: Smoke చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagwan will not allow any person who smokes.
0: నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయటకు పోమంటున్నాను.
1: Bhagwan will drive him out by the time he comes down. The smokers should go.
0: Swami, ayana bharta ayana bayata pampisthe nenu em maatadedi antaru.
1: The wife says, Swami, so also is my husband. Well, if he is not allowed here, what am I going to do?
0: Gani, gani, sari, room le krakurdu.
1: Be that son or husband, a smoker has no place here.
0: Niu poi cheppu, tiri noru kattukoni, manchiga ravanu nenu maatladtanu.
1: And Bhagwan directs her, you inform him to clean his mouth and come here back.
0: Tadapari poi clean cheskoni, tirigi 10 nimshallo vastaru.
1: And then they will go, wash their mouth, rinse well.
0: Nenu chikkinattuga tirigi vaadam lopal cherchi vaarto manchiga maatladtanu.
1: Thereafter Bhagwan starts talking to them pleasingly.
0: Ee vidhanga naa kaalamnu anni vidhalu kuda parishuddhamainatuvantigaanu నేను పవిత్రమైనటువంటి రీతిగాను నేను చేస్తుంటాను.
1: దట్స్ హౌ స్వామి స్పెండ్స్ ద టైమ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, ఇన్ ఎ సీక్రెట్ వే.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిని కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ టు కవర్ అప్ ఆల్ దట్ బ్యాడ్ ఇన్ దెమ్.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. అది
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: కాని పార్వతి ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టూ.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రము ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంక భరించుకునలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఈశ్వర వెంట్ టు మన్మథ అండ్ బ్లేమ్డ్ హిమ్.
0: మన్మథ, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీ ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: మన్మథ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ వేస్ ఫాలోడ్ బై పార్వతి టు అట్రాక్ట్ మీ. Is it justifiable, he said.
0: Tatchaname Manmathudu amenu vadaltadu.
1: And Manmatha leaves her immediately.
0: Anta sahajamainatuvanti roopani daristundi Parvati.
1: Parvati was present there in a natural form.
0: Kurchoni manasu parishuddhanga nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam ani aa Parvati kurchoni dhyanam chestundi.
1: Parvati sat there meditating on Lord Shiva with a pure, unsullied, eternal, pure, nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ ఎట్ హర్.
0: అప్పుడు చూచి, ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్, నౌ యు ఆర్ ఇన్ యువర్ న్యాచురల్ ఫామ్.
0: కానీ మానవుడు న్యాచురల్ గా ఉండాలా?
1: Therefore, man must be natural.
0: కల్పితంగా ఉండకూడదు.
1: He should not be artificial.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆధారం.
1: Some people have different dresses.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: They also apply perfume.
0: ఇది ఉండవలసిందే కొంతవరకును.
1: The spray and perfume needed to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు అయ్యేది లేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నిటిని మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ, పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: exact moment of wedlock was fixed.
0: Parvati talidannulu dinni telipi,
1: and the matter was informed to the parents of Parvati.
0: Varinandarni pilipinchi,
1: they were also summoned.
0: Akkada manchi mangalakaramainatundi okka kalyanam jarukuntaru.
1: And that was the auspicious moment of holy wedlock.
0: Ee vidhanga Parvati kalyanam chaala aanandanga jarupovatam.
1: The holy wedding of Parvati kalyanam.
0: Ee kaaranam emti ani andaru prashninchukoga.
1: When people wanted to know the reason behind
0: na deham sahajamainatuvanti deham,
1: the reason is the mind is a natural form.
0: Murigini cherchakunda,
1: there is no dirt within me.
0: Pavitramainatuvanti bhavam cheta,
1: with a sacred thought,
0: na thoughts manchi shuddhamainatuvantiga vastuntai.
1: And the thoughts are pure.
0: Murigi dehanga undinappudu mana thoughts murigigane vastuntai.
1: When the body is dirty, there will be dirty thoughts.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ది డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదా ప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: అండ్ భగవాన్ విల్ వేక్ దెమ్ అప్ అగైన్ అట్ 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: దే మే ఫైండ్ ఇట్ ఇన్కన్వీనియంట్.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాను, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్లా లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: బట్ దే విల్ నెవర్ ఫీల్ సాడ్ టు గెట్ అప్ థింకింగ్ దట్ దే
0: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు, కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి యొక్క అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagwan, forgetting all inconvenience.
0: కనుక దేహమును మొట్టమొట్ట మనము పరిశుద్ధం చేసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep our body sacred.
0: దీనినే త్రిగంధము అన్నారు.
1: And this is the triune.
0: త్రినేత్రము అన్నారు.
1: And three eyes.
0: త్రిదేహము అన్నారు.
1: And the three forms.
0: త్రిగుణములు అన్నారు.
1: And three attributes.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఎ సేక్రెడ్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: దెన్ వీ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్ దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: In our life pilgrimage sojourn we should have the people associates who are clean and
0: sacred. ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది?
1: How is it that
0: బోలా శంకరుడు అన్నారు.
1: శంకర ఇస్ కాల్డ్ బోలా శంకర.
0: తాను ఎట్టి అలంకారంలో చేసుకోకుండా
1: Ishwara has no decorations.
0: Tana rasanu matram tanu vesukoni
1: he has got the minimum dress.
0: Dehamlandu natvanti okka angamulu parishuddha parchukoni
1: and he keeps his the body very clean.
0: Pavitramaina bhaktulu daggariki poyinappude aa bhaktulu varini chusi aanandistaru.
1: And as he approaches the devotees the very sacredness of the divinity attracts them.
0: Ee vidhanga Ishwarudu Parvati bhaktulanu aakarshinche nimittamai inni rakalaga kuda prayanam chestuntaru.
1: Ishwara and Parvati travel together to attract the devotees from all nook and
0: corner. Markandeyanaku 16 samvatsaralu maatrame Ishwarudu vayasichadu.
1: Ishwara decided 16 years lifespan for Markandeya.
0: Kaani Markandeyaniki adi teliyadu.
1: Markandeya is not aware of this.
0: Telavaru lechinappudu samanyamainatundi prajalavare balulavare tanu aadukuntu paadukuntu aanandanga anni vidhala kudanu దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్ ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కట్టిదారి గారుస్తుంటారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్
0: పరిగెత్తుకుని వచ్చి అమ్మా ఎందుకు మీరు కట్టిదారాలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్ మదర్ వై డూ యూ క్రై.
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని నాయన
1: వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ ద మదర్ స్టార్టెడ్ సేయింగ్
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: అండ్ ద మదర్ సెడ్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ అవర్ బాడీ.
0: ఏమిటి ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: అండ్ ద సన్ ఫీలింగ్ వెరీ సాడ్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై షుడ్ ఇట్ హ్యాపెన్.
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: ద మదర్ సెడ్ బై ది టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ద సన్ రైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వి డు నాట్
0: ఇంకా కొంత టైం ఉంటుండదు కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
1: నోటీసింగ్ దట్ some time he still left, he ran to the temple and praying to God.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
0: తెల్లవారిక సూర్యోదయం అవుతుంది అనగా,
1: as it is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: ద బాయ్ ఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: He said, Parvati, look here, I am only one till now.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసింది.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంతా పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.

0: శాంతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దారాక్షిని విశ్రమించి నీవే పెద్ద సుఖంపు గురించి ప్రీతికి యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: And
1: he had his bath and sat down there.
0: Where
1: did she make him sit?
0: Parvati agna sirsahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhisthundi ane atvanti indiloku artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchunadapudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendi ayushyevendi pratibhishyati nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేత నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could earn the blessings.
0: ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: And selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you, and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not
0: steady shouldn't
1: be so. They have got to be clean and
0: adiye bhagavantuni aakarshistu untayi.
1: A clean body and unwavering mind attracts God.
0: Kanuka bhagavantuni vasam cheskovalante manam chese kunte poojalu punaskaramulu yatralu paatralu ivi kaadu mukhyamu.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్, అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life. That's how Bhagavan led his life in a perfect way. The moment the crow crows in the morning, early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed.
0: పలుతోము కొని దేహ బాధ తెచ్చుకొని,
1: and he'll brush his teeth.
0: జనకమాడి ధరించి చలిని భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్ ఇవ్వంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టారు.
1: And the rice, remaining rice mixed with the curd and parte,
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగటం.
1: And the rice is mixed with water and some salt is added and is partaken.
0: అది చలిని భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: chalini bujinchi,
1: having taken food,
0: manam mellaga nadustu povali,
1: and we start walking softly.
0: Man chuttu kudunu ye malinya mainpunte vastu unda pettukokoddu,
1: and we should not have anything.
0: Chaala mandi chadukune table paine aneka pustakalanta paadalu chusukoni chaala galeej ga untuntaru.
1: Some people start throwing books hither and thither there on the table.
0: Prati okati na anubhavame cheptunnanu.
1: Bhagavan is telling us, basing on the experience,
0: nenu pass ayina tacharame,
1: the moment Bhagavan passed,
0: na kinda taragati vaadu pass ayipoyi vachi,
1: the juniors passed the examination, came to
0: vaadu na pustakalu teeskoni pothuntaru.
1: They collect Bhagavan's books.

0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దేర్ వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వారు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలంతా చూపించాను.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: థర్డ్ క్లాస్ చిల్డ్రన్ 4th క్లాస్ భూగోళం
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి
1: ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హరిజన్ బాయ్ సైడ్, రాజు
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధత చేసింది నాయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: He said, I can pay to the extent possible, not the total cost.
0: Naina, naaku ippudu kavalsinatvanti neeku 5 rupayalu maatrame kaadu.
1: Bhagavan said, I need only 5 rupees, not more.
0: Nannu ee oka volunteers kinda nattu nannu select chesadu ee drill teacher.
1: The drill teacher selected Bhagavan as a volunteer.
0: Daniki elo volunteers ga icharu kada ani nannu santoshinchadaniki veelledu. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: అండ్ హీ డింట్ వాంట్ టు ఆస్క్ హిస్ పేరెంట్స్.
0: నేను విద్యార్థిని,
1: ఐఎమ్ ఎ స్టూడెంట్.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: ఐ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్ బట్ ఐ షుడ్ నెవర్ మేక్ మై పేరెంట్స్ సఫర్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా 5 రూపాయలు తెచ్చిచ్చాడు.
1: ది హరిజన్ బాయ్ కలెక్టెడ్ ది బుక్స్ అండ్ పెయిడ్ 5.
0: ఆనాడు 5 రూపాయలు అంటే ఏమి రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: దేర్ వర్ నో కరెన్సీ నోట్స్. 5 రూపీ కరెన్సీ నోట్స్
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: ఆల్ చేంజ్.
0: వాడు రెండు జోబుల్ నిండుకు పోసుకొని నా దగ్గరకు వచ్చాడు.
1: ద పాకెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ చేంజ్.
0: అంతా దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: హి మేడ్ ఇట్ హి బండిల్డ్ అప్.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి గట్టి కట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఆల్ ది కాయిన్స్ ఇన్ ఏ బండిల్ ఇన్ అన్ ఓల్డ్ క్లాత్.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: అండ్ ఓల్డ్ క్లాత్ టోర్ ఇట్ ఆఫ్ దట్ బీయింగ్ old
0: one. Chiripoyi room anta egirnai gal gal gal gal ani.
1: And all coins are well spread all over the room.
0: Aa inti yajman ralu lopa nunchi vachindi.
1: And the housewife came from
0: ekkadi chikkindra ee dabbun ta neeku naa petra nunchi teesavu anindi rendu vesindi.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: Appudu abbai cheppadu, ayyada amma garu nene nenu techichchan chillara pustakalu teesukunanu ante appudu ayame cheppindi dongaku donga saachira.
1: And the Arjun boy said, no, no, I only gave money. But the housewife did not accept this. A thief is going to be witness for another thief.
0: Apadram cheppevadu kaadu.
1: And Raju will never speak a lie.
0: Satyame cheptadu.
1: He speaks truth.
0: Ee dabbu anta kudanu nivichindi.
1: And it's all the money given by
0: Kaani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep this money?
0: Annadi aa dabbu anta taan teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: ఎక్కడికి వెళ్తున్నారు?
1: Where were they proceeding?
0: కడప దగ్గరికి వెళ్తున్నారు.
1: They were going to
0: కమనాపురంలో ఉన్నా నేను అప్పుడు.
1: Bhagavan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే వర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్ ఫెయిర్.
0: అంతా ఇసుకనే అక్కడ అంత పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాజ్ ద ఫెయిర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్.
0: ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది, తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కు వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: And he will never break his promise.
0: తెల్లవారుజాము పైన లేచాను, మెత్తగా నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: And Swami moved in such a way, not noticed by his classmates.
0: నా క్లాస్మేట్స్ అంతా కూడాను రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: And Raju was not seen by anyone.
0: మొహం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: To wash the face, he went to a small lake.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంత బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows are.
0: ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే చక్కని గంగం అనుకుని దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: దట్ వాజ్ ఓన్లీ వాటర్ అవైలబుల్ టు క్వెంచ్ ద థర్స్ట్. విత్ దట్ పొల్యూటెడ్ వాటర్ హీ వాష్డ్ హిస్ ఫేస్.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of BDs and also one an acorn.
0: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యే లేదు.
1: Bhagavan doesn't want to look at the BDs.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: And he had put it under some sand, covered it.
0: అణ తీసుకున్నాను.
1: And picked up that one
0: దానికి చిల్లర మార్చుకున్నాను.
1: And he made it
0: change. నాలుగు బొట్లు వచ్చినాయి.
1: And he got 4 bottles.
0: నాలుగు బొట్లు ఒక అణ.
1: 4 bottles make one అణ.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కడదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్, యూ హావ్ గాట్ సమ్, యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు.
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యూ. నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చున్నాను.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో, దానికంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూ వాస్ గ్యాంబ్లింగ్ యూ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూ వాస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: అండ్ హీ డిసైడెడ్ టు ప్లే.
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ.
0: లేచాను.
1: హీ గాట్ అప్.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి, క్లాస్మేట్స్ వాడు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: అండ్ స్వామి సార్
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి 1 దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
0: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి 2 దమ్మిడీలు ఇచ్చేసి 2 దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైమ్ హీ పేడ్ 2 దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్.
0: 2 దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఏ కాయిన్ స్మాల్ కాయిన్ పైసా
0: పైసా
1: పైసా
0: తిన్నాను. పోయినాను తిరిగి ఎట్లోనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్.
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: అండ్ స్టిల్ మోర్ హీ ఇస్ లెఫ్ట్ విత్ 4 రూపీస్.
0: తన చిల్లరంతా వచ్చింది కదా, తన నుంచి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head just passed on to the
0: next side.
1: And he has forgotten himself because
0: of tiresomeness.
1: Noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins. Next morning he didn't have any money. It was all stolen. But yet he kept quiet and he was carrying on the day's
0: work.
1: But the classmates went on crying. They did not leave Raju. They forced Raju to eat at least one
0: dosa.
1: And Bhagwan said, I have taken doses. You feel that my stomach is full of
0: doses.
1: I don't want anybody's money. And then he started proceeding. He served there as a volunteer for 5 days. All the 5 days he spent making use of 5 naya paise. Having spent time like that, he returned home. And Bhagwan didn't have enough of bus fare. The bus conductor, having noticed that he is a good boy,
0: Raju, ra, and nannu pilchadu.
1: He asked Raju, come along, he said.
0: Pilchi, nee ticket idigo teeskunnanu. Ani cheppi nannu naaku ticket ichi kurchovani cheppadu bus lo.
1: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
0: Aa vidhanga tirigi chesukoni intiki vache samayam lopala naaku chaala manasu kashtam vesindi.
1: As he was returned like that, he was feeling very bad.
0: Sesham Raju bharya garbhavati.
1: And the wife of Seshamaraju, she was in the family way. The next day there was a celebration to Mardakeshan. Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric. With 1 paisa, he could purchase 2 plantain fruits. He gave those 2 plantains. And that day happened to be holiday for him.
0: Teacher examination.
1: And he was to appear for teacher's examination. To appear for the examination from Uravakonda, he came to Anantapur. From Anantapur, he reached Kamalapuram next morning. He was also very weak because of the travel. The moment he reached home, he asked, what is that he brought? And he brought the kumkuma and turmeric. And he has thrown it outside. And he was having a ruler,
0: marker.
1: And he was having the ruler with him. And he had hit Swami. Who asked you to go?
0: Into Palani, I have been expected, you point out what I did. He quoted.
1: And leaving all the household work, you have gone there.
0: That's
1: and
0: me, he has, watching.
1: He has beaten him there and the whole hand swollen.
0: In ever chaparad.
1: Bhagwan did not tell him. He has gone in.
0: Pathas of county needle of Talipano, Tanjan
1: Chutkunano. And he wrapped that palm with wet cloth.
0: End of the name, Seshamaraju Kumarudu Chanipayadu.
1: The next day the son of Seshamaraju died.
0: Chanipayinadu cheppina telegram ichinappudiki Puttapatti nunchi Bukkavattam vachi Bukkavattam nunchi bus ekki Kamalapuram vachesadu Gruhamabbayi.
1: And the father Enkamaraju garu came on coming to know the news.
0: Akkadiki vachinappudiki vaarandaru baadhapadutunnaru Kumarudu poyinadani.
1: They were feeling very sad because of the demise of the little boy. Swami also has to enact. Everything is action so far as God is concerned. Then he noticed his hand. What is that cloth that you have wrapped around your palm? He said, because it's painful, therefore I have got this bandage. And there is another one who lives her life selling doses.
0: Hey Venkaraju, me came into today, then the third day, Kavasanta Untunai, a Pelavani Kerbeti, Indukin Tavasta Vetunarmiru, and Yememo Chep in Daiva.
1: That lady went on reporting, "What is it, Venkamaraju? Don't you have enough of money to take care of the boy? How is that you left him?"
0: Krishna Kalava.
1: In fact, there is a kind of a river over there very close to Kadapa. And water has to be fetched all along. The water has to be fetched all along from that river.
0: ఆ మూటంతా తాను కూడా పెట్టుకున్నాడు నన్ను పక్కకు పిలిచాడు
1: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్
0: నాయన నువ్వు బయలుదేరు
1: యూ గెట్ అప్ నౌ యూ ఫాలో మీ నౌ
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమనే
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి
0: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్
0: అప్పుడు ఆయన పిలిచి నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటా ఇవ్వకొట్టలేదు
1: Ever since your birth, I have never
0: beaten you.
1: People make you suffer like this. And Bhagavan said, no, nobody puts me to suffering, no. But yet the father insisted that he should leave. At this moment, if I am to leave, there will be nobody to work at home.
0: నీకు ధర్మం కాదు నేను రావటం నాకు కర్తవ్యం కాదు
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ టు గో నార్ ఫర్ మీ టు ఫాలో యూ
0: నీవు పో నేను వస్తానన్నాను
1: యూ గో ఐ విల్ కమ్ లేటర్ సెట్ స్వామి
0: కానీ ఆనాడు చేతిలో తమ్ముడి లేదు
1: బట్ దెర్ ఇస్ నో మనీ విత్ హిమ్
0: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు
1: ఇన్ ద సేమ్ విలేజ్ దెర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న
0: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది మందు
1: ఎస్ హీ పర్చేస్డ్ మెడిసిన్
0: సప్లై చేశారు అతనికి
1: మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్
0: అతను దాన్ని అంతా అమ్మాలా
1: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్
0: ఆ అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది
1: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు
1: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్ యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ
0: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికే మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు
1: Without knowing the effects and the purpose of the medicine, how do you expect people to buy that? Swami collected all the details concerning that medicine. And he composed all the details in the form of a song. And Swami along with other friends, classmates, started singing the song containing all the details of the effects of the medicine.
0: పాట పాడుకుంటూ పోతున్నాము
1: దే ఆర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్
0: ఏమిటది
1: వాట్ ఈస్ దట్ సాంగ్
0: బాల భాస్కర అని దాని పేరు
1: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర
0: బాల భాస్కర
1: బాల భాస్కర
0: అప్పుడు నేను పాట కట్టాను
1: స్వామి
0: కవిత్వం చేసేది నేను
1: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్
0: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట
1: The song goes on like this. Oh boy has come here. Buy that medicine, Bala Bhaskara.
0: Kadupuramu Kalavapulu.
1: There may be Cheti
0: Modulanu Chedigunamundi. Ajagaruka Poshanundi. Atpropila Vyaduranundi. Ajinavire Chanamuranundi. Anitikini Yidi Bhagavunandi. Balakulara Randi Balakulara.
1: Bala Bhaskara is the correct medicine for all joint pains, the back aches, and for constipation, indigestion. And Kottes Subbanna wanted that his name also to be included in the song. If you ask where this medicine is available, that shop is known to everybody. There is the shop of Kotte Subbanna, where this Bala Bhaskara medicine is available. People will ask the manufacturer details. Because of this song, the whole stock was exhausted the very next day. Kotte Subbanna came to Bhagwan and paid one anna.
0: కాని నాయన రాజు నీ వల్ల నా అంగడంత బాగా ఖర్చు అయిపోయింది.
1: He said, Raju, because of you, there are very good sales, business.
0: అని తనకు ఒక రూపాయి ఒక అణా ఇచ్చాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎనా.
0: ఆ అణాతో నేను రెండు దోశలు తిన్నాను.
1: విత్ వన్ ఎనా హీ ఏట్ టూ దోసెస్.
0: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
0: ఆయన కూడా భుజించాడు.
1: అండ్ హీ టు ఎయిట్.
0: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: స్వామి డిడ్ంట్ ఫాలో హిమ్.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
0: Ayana kuda anadu continued kaachadu.
1: He was also shedding tear.
0: Naina evaru chinna varanta pedda variki ilanti bodha vakyalu evaru chepparu.
1: No youngster, a tiny tot would ever teach the elders like this.
0: Enta goppa gunam naina needi.
1: What a noble quality you have.
0: Neevu naaku gunam nerthunnava.
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: యు ఆర్ టీచింగ్ మీ ది కరెక్ట్ పాత్.
0: ఆ మంచితనం నిన్ను కాపాడుతుంది.
1: అండ్ ద వెరీ గుడ్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
0: అక్కడ పోయినప్పటి నుంచి నిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
1: అండ్ హావింగ్ గాన్ దేర్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ
0: డే. తక్షణమే బయలుదేరరా, తక్షణమే బయలుదేరరా అని.
1: అండ్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ డే ఆస్కింగ్ హిమ్ స్టార్ట్ ఇమీడియట్లీ.
0: పక్కన ఆ దోశలేమో అన్ని ఏమేమో చెప్పింది.
1: Because the lady made all sorts of complaints.
0: అవన్నీ అతని మనసులో చేరుకొని చాలా బాధపడుతున్నాడు.
1: Because of all the complaints made to the father, he kept them in his mind.
0: నేను బాగున్నాను బాగున్నాను అని చెప్పాను.
1: And Swami also replied, I am fine.
0: ఈ లోపల రెండు మూడు దినాలు అయిపోయింది, అందరూ చల్లబడ్డారు.
1: 2 days passed and all are pacified, calm.
0: నాకు కూడా పరీక్షలు వచ్చినాయి.
1: And it was examination time.
0: నేను ఆ పరీక్షల టైంలో వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీవ్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ అప్రోచింగ్ ఎగ్జామ్.
0: నాకు ఆ పరీక్ష సమయంలో కూడా ఎలాంటి వారు నా స్నేహితులు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ హీ హ్యాడ్.
0: పిల్లలు మంచి స్నేహితులను తీసుకోవాలి మీరు.
1: బాయ్స్ నో దట్ యూ షుడ్ హావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
1: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్, టూ ఫ్రెండ్స్.
0: రమేష్ ఒకవైపున, పరేష్ ఒకవైపున, నేను మధ్యలో.
1: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ ద అదర్ సైడ్. స్వామి
0: వాళ్ళకు నోరు ఒక పదం కూడా రాదు.
1: And in fact, they cannot speak anything. They don't know any subject.
0: అవన్నీ వాళ్ళు చెప్పారు. మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, పిలుచుకోండి.
1: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డు నాట్ వరీ.
0: ఎగ్జామినేషన్ హాల్ లేక పోయాము.
1: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
0: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
1: The numbers are different. One number is one way and another number is put out.
0: Oka number ku oka number ku em sambandhame ledu.
1: There is no connection between one number and another.
0: Nenu ee kosalo kucchunte vaadu aa kosalo kucchune vaadu.
1: One classmate sits in one corner and Swami in another corner of the room.
0: Sari inke naaku taanu cheppetuvanti kuda maaku chikkatam lede ani baadha padipothu kucchunnaru.
1: There is no chance even to consult or whisper or exchange.
0: Appudu nenu oka pani chesanu, cheyarani pani chesanu.
1: And Swami did one thing which should not have been done.
0: నా క్వశ్చన్ పేపర్ అంతా బ్రిబ్రి రాసేసేసాను.
1: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్
0: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
1: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
0: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
1: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్.
0: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
1: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
0: వాడి పేరు వాయిస్ హ్యాండ్ రైటింగ్. మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
1: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
0: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
1: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
0: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
1: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
0: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
1: There was no delay for months as we find today.
0: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
1: రిజల్ట్స్ వర్ పబ్లిష్డ్
0: ఇమీడియట్లీ. రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
1: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్
0: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
1: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
0: నమ్మడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: హ్యాండ్ రైటింగ్ వాడి,
1: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
0: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
1: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
0: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
1: And when his number is 108,
0: నాకు 6 అని ఒక నంబర్ వచ్చేసి.
1: స్వామి నంబర్ ఇస్ ఓన్లీ 6.
0: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
1: అండ్ దట్ ఈస్ ది
0: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు.
1: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్?
0: ఎవరు చెప్పడానికి?
1: నోబడీ కెన్ సే.
0: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
1: Nabuchodonosor, the teacher, knows pretty well what happened.
0: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
1: He knows that Raju helped those two boys.
0: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
1: While all the three boys came out, people started then shedding tears of joy in ecstasy.
0: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
1: And people were very happy.
0: ఆ లీవు లోపల నేను పుట్టపర్తికి వచ్చేసాను.
1: And in the meantime, Swami reached పుట్టపర్తి.
0: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది.
1: The boys also thought that, what is that we are supposed to do?
0: రాజు మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
1: Both the boys said, we will follow you. What is that we do leaving you here?
0: సరే వచ్చి నన్ను అక్కడ దింపి మీరు రండి.
1: Swami said, you follow me. You drop me there and back, be back to your place.
0: ఈ విధంగా కాలమంతా విద్యార్థి సమయం లోపల ఎంత పవిత్రమైనటువంటిగా చేసేది.
1: That's how Bhagavan spent his student days, highly sacred way.
0: చేతులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
1: There was no mistake at all at that.
0: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
1: And Swami always corrected his classmates whenever they committed a mistake.
0: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
1: Swami always spoke softly and gently.
0: ఎవరికి వినిపించలేదు.
1: And nobody could hear.
0: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
1: And then Bhagavan reached పుట్టపర్తి.
0: పుట్టపర్తికి వచ్చేటప్పటికి,
1: having reached there,
0: నాకంతా జబ్బు వచ్చింది.
1: And Swami fell sick.
0: ఏమి జబ్బు?
1: What sickness?
0: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
1: People thought that he turned mad.
0: పిచ్చి పట్టింది రాజుకు అని.
1: People thought Raju turned mad.
0: నేను పిచ్చిగానే ఆడాను.
1: Swami also acted that way.
0: అంతా ఎవరితో చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
1: Without talking to anybody, Swami went on talking within himself.
0: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
1: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
0: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
1: They went on searching.
0: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
1: They went to a good doctor.
0: శస్త్రవైద్యుడు.
1: A surgeon. శస్త్రవైద్య.
0: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
1: And with a knife, a shave in his head.
0: చేసి ఇంటి మాదిరి గీశాడు.
1: And he has put into mark on the head with a knife.
0: ఆ ఇంటి మాదిరి గీసి నాలుగు వైపులా చర్మాన్ని బట్టి లాగాడు.
1: And he has taken out the peeling out of the marks on the head.
0: రక్తం కారుతుండాలి.
1: And the heavy bleeding at that time.
0: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
1: And he applied lime juice on the wound.
0: అన్ని పూసేటప్పటికి మంట.
1: And it was burning sensation.
0: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
1: And Swami was not worried about it.
0: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
1: He was still smiling.
0: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
1: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్
0: పెట్టాడు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్
0: హింసలో పెట్టాడు.
1: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
0: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
0: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
1: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
0: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
1: The parents said not to follow.
0: దగ్గరే ఉండాలా.
1: She has decided to follow Swami.
0: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపన్ని నాకు అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
1: She was attending on Swami throughout her life.
0: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమబ్బాయి దగ్గర వచ్చి నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి ఒక్కటి చేయించకండి అన్ని చాలా బాధపడుతున్నాడు అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
1: And Venkam garu reported to the father, no more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. We leave that place.
0: తీసుకుని వచ్చారు.
1: And he was brought back.
0: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
1: And thereafter the regular routine was
0: పడిపోవటం తరచులే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ అంతా ఆన్సర్స్ అంతా వేయటం ఈ రకంగా అంత ప్రారంభమైంది.
1: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions of the people.
0: కొరిగినటువంటి తల కొరగటం మరి తరువాత నేటి వరకు ఒక కత్తి గాని తల పైన పెట్టలేదు.
1: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
0: ఏమి కట్ చేయలేదు.
1: No cut whatever.
0: ఏమి షేవ్ చేయలేదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
0: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో చేస్తున్నారేమో అని అనుకుంటారు.
1: పీపుల్ మే థింక్ యూ మే హ్యావ్ హెయిర్ కట్స్.
0: ఎప్పుడు లేదు.
1: నో ఎనీ టైం.
0: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
1: వెల్ యూస్ హ్యావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
0: ఆ విధంగా చేసుకుని
1: సో డూయింగ్.
0: 70 సంవత్సరం నేను గడిపాను.
1: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
0: 70 పెట్టుకుని రేపు వచ్చి దీనికి 79.
1: The coming birthday, Bhagwan is going to 79.
0: కాని ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
0: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
1: అండ్ దెన్ యూ విల్ ఆల్సో సీ స్వామి 90th బర్త్డే.
0: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
1: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
0: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
1: In those days when Swami used to walk, boys used to run after him.
0: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
1: Even now Swami can walk.
0: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
1: But doctors insisted that he should not walk.
0: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
1: Because as the leg was operated,
0: దానికి తగినటువంటి నరము ఎక్కడ చిక్కలేదు.
1: As they could not get the proper nerve.
0: అది అవసరము.
1: And so it's necessary.
0: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక చిన్న రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
1: Some rod was kept there at the time of this surgery.
0: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
1: Because of the rod put over there at the time of surgery, he cannot walk freely.
0: అయితే నా కార్యపగలంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
1: Yet the daily routine goes on and goes on.
0: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
1: Nothing is given up. Nothing stood in his way.
0: వచ్చిన వారికందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను.
1: ఇంటర్వ్యూస్ ఆర్ గ్రాంటెడ్ టు ఆల్ దోస్ పీపుల్.
0: వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇస్తున్నాను.
1: అండ్ భగవాన్ అడ్వైజ్
0: చేయవలసినంత తిరుగుతూనే ఉన్నాను.
1: స్వామి ఇస్ జస్ట్ మూవింగ్ అబౌట్.
0: ఎవరికి ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
1: నో ఆబ్స్టకల్, నథింగ్ హాస్ కమ్ ఇన్ ది వే.
0: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఈనాడంతా నా చరిత్ర అష్టమి దినము.
1: టుడే ఇస్ అష్టమి.
0: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
1: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
0: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం అంత అడిగేటువంటి వాళ్ళు.
1: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యు ఆర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
0: నేను చిన్నపిల్లవాడినని నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
1: Am I a young boy? I don't need anybody to give me a bath.
0: Yavvatuna ne snanam cheyinchukunnadu.
1: I don't need any helper to take a bath.
0: Kabatti na snanam nenu chestuntanu.
1: Swami takes his own bath without anybody. Pallanni
0: nenu chestuntanu.
1: He attends to his own work.
0: Ee vidhamainatundi inkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
1: Swami also teaches the same lesson.
0: Kaani oddanna kuda vaaru nilavari paapam.
1: Though Swami says no, they don't keep quiet.
0: వాడు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
1: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
0: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
1: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
0: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
1: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
0: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
1: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
0: ఇంకా రేపు పురోహితుల దగ్గరికి పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసినంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ పురోహిత్స్ ఓవర్ దేర్.
0: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
1: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
1: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: వారందరూ ఆనందంగా ఉంటేనే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: ఈ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
0: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
1: నెవర్ నెవర్ గివ్ అప్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ.
0: భజన బినాశిత శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

شب در شب نه جان نهی دیا در مدینا ست کر مہی بھگوان بنا کوئی

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavula yokka aalochanalu aakashamunu tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavunaku aalochana chesetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసం, అహింస అనేటువంటి సద్గుణములు.
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okatu unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉంటినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination, and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanam ledu.
0: The light will be there is this effulgence around it, that itself again is not enough.
1: Aa velugunu aadharam chesukoni manam munduku nadachali.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it, we are as good as blind.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రము నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me, I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
1: కేవలము చేటల వలె చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: Ninnu suchi netramulu nee gaanamu vineetuvanti yokka sotramulu ninnu pratishtha chesukogalsinaatuvanti yokka hrudayanni naaku andinchamannadu.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: Kanukane sarva matamulu varu kudanu hrudayam aneetuvantidi భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ ఫెయిత్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ హార్ట్ ఈస్ ద ఆల్టర్ ఫర్ ద లార్డ్.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: అకార్డింగ్ టు ద హిందూస్ వన్స్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: ది ఉపనిషత్స్ డిటర్మిన్ మ్యాన్స్ హార్ట్ యాజ్ ఎ కేవ్.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పాడు.
0: వాట్ టైప్ ఆఫ్ కేవ్ ఇస్ దిస్ దాట్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: ద బైబుల్ డిటర్మిన్స్ దట్ వన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ కెన్ సీ ద లార్డ్.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: ది మహమ్మదీన్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: Sikkula guru ainatvanti guru nanak pavitra hrudayam kaliginatvanti vaade hindu ani nirnayam chesadu.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: Ee vidhamuga aaya matamulu aaya yokka bhavamunu
0: one with a pure heart can see the Lord.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని

0: verily a true Hindu.
1: ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: సో ఇన్ దిస్ వే ఈచ్ ఫెయిత్ డిటర్మిన్స్ దట్ వన్స్ హార్ట్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: బట్ దిస్ వెరీ సేమ్ హార్ట్ విచ్ ఫైండ్ సచ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫెయిత్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అనదర్ వే బై సాధుస్.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: ది లెర్నెడ్ వన్స్ హ్యావ్ డిటర్మిన్డ్ ద హార్ట్ ఇన్ యెట్ అనదర్ వే.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసేనటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: They have determined that the Omkar is the cradle. In the cradle is the bed, the soft mattress of Tattvamasi. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu దైవ మందిరము అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి.
1: సో ది సాధక్స్ షుడ్ హ్యావ్ దిస్ కన్విక్షన్ దట్ ది హార్ట్ ఈస్ వెరీలీ ది ప్లేస్, ఇట్స్ వెరీలీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu nilalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it, yet the lotus remains pure.
0: Idi kevalam urdha dasaku tana yokka mukhamunu vikasimpa chesukoni ఓ భగవంతుడా నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: దిస్ లోటస్ ఆల్సో హ్యాస్ దిస్ ఫీచర్ దట్ ఆల్ ద పెటల్స్ అన్ఫోల్డ్ దెమ్సెల్వ్స్ సీమింగ్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద సన్, టర్న్ టువర్డ్స్ గాడ్, ఇంప్లోరింగ్ ద లార్డ్ టు కమ్ అండ్ స్టే అండ్ రిసైడ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: ఇట్ ఈస్ బోర్న్ ఆఫ్ డర్ట్ బట్ డర్ట్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద లోటస్.
0: మానిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసుకోదు.
1: ది లోటస్ రిసైడ్స్ ఇన్ ఇంప్యూర్ వాటర్ బట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద ఇంప్యూర్ వాటర్ ఇన్ ద లోటస్.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇదే.
1: దిస్ ఈస్ ద ఫండమెంటల్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్ టు మ్యాన్కైండ్.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచం నందు నీవు ఉండినప్పటికీ దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, oh man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.

0: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
1: అయితే దయ, శాంతము, సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము.
0: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
1: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
0: We regard them as one of our own.
1: కారణమేమిటి?
0: What is the reason for this?
1: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
0: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't experience anything.
1: అయితే ఈ దయ, సహన, శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
0: But when we come across a man of compassion or peace or forbearance, you know that he is experiencing the very same qualities, so you tend to love him.
1: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
0: So thoughts or thought processes without practice following it are useless.
1: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
0: So the practice wherein it has these thought processes, that is worthy of our respect.
1: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
0: And these thoughts that cannot be translated into action are useless.
1: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
0: So what is important here is putting into practice what we have learned.
1: మానవుడు మంచివాడ లేక చెడ్డవాడ అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
0: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
1: మానవుని యొక్క నడతను, మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.
0: యూ కెనాట్ గెట్ ఇన్ టు ద హార్ట్ ప్రాపర్ టు నో దిస్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓన్లీ వెన్ యూ సీ హిమ్, హిస్ యాక్షన్స్, హిస్ బిహేవియర్, యూ విల్ డిటర్మిన్ వెదర్ హిస్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
0: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్, యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
1: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు, యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి, విజ్ఞానవంతుడు.
0: దేర్ వాజ్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
1: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
0: హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ హై డిగ్రీ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఇన్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్.
1: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
0: బట్ సచ్ ఎ పర్సన్ యాస్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
1: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు, అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగం అయిపోతూ వచ్చింది.
0: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
1: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము, నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
0: Now just on the eve of his completing 60 years, he had a banquet.
1: ఇందుకు అనేక మంది విద్యావంతులు, ఈ కరస్పాండెన్స్, అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
0: అండ్ టు దిస్ హీ ఇన్వైటెడ్ ఆల్ దీస్ కరస్పాండెంట్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద డే.
1: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
0: హీ హ్యాడ్ దిస్ డిన్నర్ ఇన్ దేర్ ఆనర్.
1: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
0: ద నెక్స్ట్ డే ద పేపర్స్ వర్ డిస్క్రైబింగ్ దిస్ మ్యాన్ దస్.
1: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
0: Lord Acton truly is a great person.
1: Goppa vidyavantudu,
0: a highly educated person.
1: Kani atani yokka aacharana yendu jagattunaku sambandhinchinatuntivi maavanaku avasaramainatunte yokka upakaramulu emi cheyaledu annaru.
0: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
1: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
0: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
1: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Now all these books are not there merely to be accumulated.
1: Bible, Quran, Vedamu, Upanishattu, గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
0: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
1: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం.
0: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
1: చదివినంతా మాత్రమే మనకు సంస్కారం ఏర్పడదు.
0: By merely reading them, we cannot really say we have transformed.
1: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
0: What we have read should be translated into action.
1: ఆచరణలో లేనిటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
0: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
1: ఒక పదార్థము మనం జీర్ణించుకున్నవలన ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
0: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
1: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
0: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of revelation.
1: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
0: Solomon opened his eyes and said, mother, what is that book that you are holding?
1: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికిచ్చింది.
0: This book is very sacred. Partake of it. Eat it. She handed the book to Solomon.
1: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
0: Then Solomon asked the question, what use if I do that?
1: కడుపులో చేదు నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
0: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
1: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
0: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
1: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
0: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
1: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
0: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
1: Acharane pradhanamainatvanti ku drishtiki teppinchayi.
0: And they bring everything to this fulfillment of doing something positive.
1: ప్రపంచమంతా ఇప్పుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
0: The entire world is bound to this law of action.
1: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
0: It is not possible for us in such times to be free from this idea of action.
1: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
0: And merely reading up things, there is no use just by that.
1: భగవద్ గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
0: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
1: పార్థాస్తి కర్తవ్యం త్రిశూలోకేశికించిన నానవాప్తమావత్తయం వర్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
0: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
1: Lopala avirbhavincheetundi aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడా మారిపోవచ్చు.
0: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్ అన్లెస్ దే ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్స్ ప్రాపర్ దే మైట్ కాజ్ యూ హార్మ్.
1: ఆకలి అవుతున్నది.
0: నౌ యు ఆర్ హంగ్రీ.
1: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
0: Because you are hungry, your thoughts now go towards
1: ee aalochanaku taginatundi annamunu sekarincheetundi margamuni avalambinchakunda undina తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
0: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యూ డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్ యూ విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
1: దప్పిగా ఉన్నది.
0: లైక్ యు ఆర్ థర్స్టీ.
1: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
0: యూ వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
1: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
0: ఇఫ్ యూ డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్ యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
1: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్. అదర్వైజ్ యు ఆర్ ది వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
1: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
0: వాంట్ I want, want. This is love. Love that you want.
1: Aithe ee prema etti prema.
0: Now what type of love is this?
1: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
0: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
1: Deenini apeksha ani cheppavachchu.
0: This could be called apeksha.
1: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
0: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
1: Prema manasunaku sambandhinchinatundi kaadu.
0: This love cannot be equated with the mind.
1: Idi hrudayaniki sambandhinchinatundi.
0: This has a place, a parallel in the heart.
1: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
0: So through the medium of the heart, secure God.
1: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
0: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
1: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
0: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
1: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
0: They did not care at all for the worldly aspect of their existence.
1: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
0: All the while their journey was towards the other worldly aspect of their existence.
1: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktulu ee gopikal yokka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
0: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize the chief merit of the gopis devotion.
1: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వంను కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
1: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
0: Now, if you want to take a look from your angle, could Prahlada have overcome all the difficulties that he was subjected to? What were the types of difficulties he had to undergo?
1: మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
0: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
1: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికిన్ పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తీరు భయకంప సమేతుడు కాడు.
0: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
1: ఇతని ప్రేమ ఇతని భక్తి ప్రపత్తులు ప్రాప్త సంబంధమైనటువంటివియే అయి ఉండిన ఈ బాధలకు కన్నునీరు కావాలి కదా.
0: Now,
1: బాలుడు కాబట్టి భయకంప సమేతుడు కావాలి కదా.
0: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
1: కాదు కాదు. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠయి ఉంటున్నాడు.
0: No, because in his love there was Narayana installed.
1: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
0: And there was a name of the Lord dancing on his lips.
1: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
0: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
1: existence. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడాను కనిపించలేదు.
0: That is why he did not give room for any grief on the part of these
1: body. తన భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
1: కనుక తాదాత్మ భావములో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
0: He was firmly immersed, firmly intoxicated with thoughts centered on God. So all the while he was chanting the name of the Lord without giving a room for any of these worldly anxieties and fears.
1: ప్రేమయందు పుట్టినటువంటి ఒక తత్వం.
0: This is the nature of a true love, born of a true love.
1: ఈ పూర్ణ ప్రేమ హృదయమనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This pure and total love is born from the heart of the lotus.
1: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడాను పోలిక పెట్టరాదు.
0: So there should not be any comparison made between the worldly love and love centered on God.
1: ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
0: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్. ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ది ఎక్స్ట్రీమ్, వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. బట్ దీస్ గోపికర్స్ వర్ స్టడీ, అన్రఫుల్డ్, కామ్ అండ్ ఫుల్ ఆఫ్ పాయిజ్, because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
1: Veeru kudanu kevalam prakruta sambandhamainatundi premake sambandhichina varai undina ee vidhamainatundi yokka baadhalanu varu sahinchagaligetundi vara.
0: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
1: Dushana bhushana tiraskaramulaku emaina kudanu atithulai undetundi vara?
0: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
1: Stilu vidyahinulu.
0: Now these people are ordinary women folk devoid of any education.
1: Ilanti paramodmattulainatunti yokka tadatmato koodinatunti yokka gopika yokka chittamu prema tattvanga koodinatuntidani naradudu kudanu varnistu vachadu.
0: Narada also was given to describe the hearts and minds of these gopikas as one of being pure, where only the Lord resides.
1: Kanuka manam matalato cheppetunte vishayalanu hrudayamato manamu aacharinchutaku prayatninchinappude ee pravartana ee nadata sariyainatunte yokka margamunu anusaristundi.
0: So the words that we utter through the medium of the thoughts, if the heart were to follow in terms of practice, then there is a meaningful combination.
1: Oka sadhakudu tama aaradhana daivanni chakkaga alankarinchi అనేక విధములుగా కూడాను దానికి శోభానమును చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
0: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity, and he was doing these in a very religious way.
1: ఒక రైతు తన పొలమును చక్కగా దున్ని దుక్కు చేసి ఎరువు వేసి నీరు కట్టి చక్కని పంటను పండించుకుంటాడు.
0: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
1: కాని భక్తుడు తన హృదయ క్షేత్రానికి కర్షకుడు.
0: Now a true bhakta, he is the cultivator of his heart.
1: తన హృదయమనేటువంటి భూమిని ప్రేమతత్వమనేటువంటి జలమును కట్టి సాధన అనేటువంటి కలుపులు వేసి ప్రేమ అనేటువంటి యొక్క బీజమును నాటి నామము అనే బీజమును నాటి దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నట్టుకు ప్రయత్నించాలి.
0: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana. Sow the seed of the name and build the fence of discipline.
1: అప్పుడే ఈ సాధకునకు ఆనందం.
0: Only then will the sadhaka get ananda.
1: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయమునకు సంబంధించినటువంటిది కాదు.
0: This ananda that he will get thus is something which is beyond description. It is pertaining to God, not the ordinary ananda.
1: కాని ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: But under the influence of these Kali times, we do take up this task of attaining scholarship, read up scriptures, but the sadhana aspect doesn't come. The transformation of the heart is not forthcoming. That is the most important thing.
1: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
0: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మనం యొక్క
1: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
0: Every person should make an effort to translate his thoughts into action.
1: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
0: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
1: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
0: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the content and spirit of the song.
1: తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
0: It is the heart which plays this role of making you fully immersed in the song.
1: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
0: God resides in the heart. He is one with your heart.
1: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కానీ క్రియలకు కానీ తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
0: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
1: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
0: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
1: ఈ కన్నీటి కారువుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
0: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
1: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
0: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్?
1: పురందర దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu enta kaalamu chustunnamu puttinappati nunchi gitti enta varaku chustunnamu choochinaaku inka trupti teeraledu emi chustavu munduku enta sepu choochinappatikini choochinadanne choodali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: Kani chudanatvanti danini chudali aneetvanti aasha ee manavuni endukodanu abhivruddhi kaaledu.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: Kadigina mokhanne kadugutunnamu, tinna pottake tintunnamu.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka abhruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Ye daanini choodalo దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్ వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికి మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయా అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఏ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్ బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు అంధకార బంధురమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్ ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుమా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam katta kadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikam,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: Kalitimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: Because he resides in the heart, he is called Dehi. He resides in the body, he is called శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: He is the Paramatma himself. He is in the body as the Atma.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing
1: puja. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your living spiritual life.
1: ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies below.
1: ఈ దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you'll be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వి షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: అవర్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడాను భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it? To get food and minimum comforts. They too have to have sleep, they too have to have food. They have hunger that
1: saturates them.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food,
1: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యు టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మన ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: Tattvamasi pragnana brahma ayamatma brahma aham brahmasmi ani mahavakyamulu chakkaga vidadesi vipulanga itarlaku bodhinchavachunu.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, tattvamasi, aham brahma, and try to expound the logic behind them to others.
1: Kani darini manamu aacharinchadaniki emaina సిద్ధంగా ఉంటున్నామా?
0: వైల్ దిస్ ఇస్ ద కేస్ ఆర్ వి ప్రిపేర్డ్ అవర్సెల్వ్స్ టు పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: నౌ ద వేదాస్ హావ్ హ్యాడ్ సంథింగ్ టు కామెంట్ ఆన్ దిస్. టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ తెలుగు, ఇట్ హెస్ బీన్ సెడ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు టాక్ అబౌట్ ఎ క్రోర్ ఆఫ్ థింగ్స్ బట్ డిఫికల్ట్ టు డూ జస్ట్ వన్ ఇన్ టు ప్రాక్టీస్.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టం.
0: టు సే ఇస్ ఈజీ, టు డూ ఇస్ డిఫికల్ట్.
1: తాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: ఫర్ హూమ్ యు మైట్ ఆస్క్, ఐదర్ ఫర్ ద పర్సన్ హూ సేయింగ్ ఇట్ ఆర్ ఫర్ హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్.
1: కారణం ఏమిటి?
0: ద రీజన్,
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: టు డూ ఎ థింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్ ధన్యుడు
1: అవుతారు.
0: He certainly becomes.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికి మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly existence.
1: Mana bhakti prapattulu anta pavitramainatuviga levane manaku drudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Etti kashtamulu kaligina etti dukkhamulu sambhavinchina etti aapattulu vachinappudikini manam deeni lekka cheyaka pattina pattunu sadhincheetuvanti yokka deentlo manam nimagnulu kavali.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: Mana jeevitamanta appudunu swarthamu swarthamu swarthamu ee swarthamulo munigi telutuntunnamu.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్. యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: To be selfish, you should regard as one of your misfortunes.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: There is this sacred entity of the divine very much in your heart, but we are not cognizant of this fact. Rather, we go outward and start taking part in these fleeting things which give us grief and sorrow.
1: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: ప్రయత్నపూర్వకంగా ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort, this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: You only have to ask and the kamadhenu, the celestial cow will give you milk. Why buy a cow and seek milk?
1: ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతియందు ఉంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాము.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you go in for something which is utterly tasteless.
1: ee laukika jagattunandu manam anubhavincheetundi sarva sukamulu kodanu chana banguralu.
0: And what you seek in this world are fleeting and transient.
1: idi munmundu manaku aneka vidhamainatvanti yokka asakhyanni konta asantruptini kodanu kaligistundi.
0: Gradually these what you are trying to seek in the world will
1: ee asantrupti అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిస్సాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేట్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand. Thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: స్వరూపులారా, మనం అనేక గ్రంథములను చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors
1: of us has been?
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి. నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ, నా ప్రయాణము ఆలస్యమైనప్పటికీ, గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశం లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము, ఇది నిజముగా ఒక దురదృష్టమని చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని, చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: What is yours now? What you have been able to secure now? Try to make the best of it.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: సాయి విచ్ హస్ బికమ్ యువర్స్, మేక్ ద ఫుల్లెస్ యూజ్ ఆఫ్ హిమ్. డోంట్ వేస్ట్ హిమ్ అవే, డోంట్ వేస్ట్ హిమ్.
1: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
0: వన్స్ ఇట్ గోస్, యూ నెవర్ కెన్ సెక్యూర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ దస్.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: మనము ఇతరులకు బానిసలు కారాదు.
0: We don't have to become slaves to others.
1: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: ఇది కేవలము క్షణ క్షణమునకును పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చిపెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్
1: గాఢముగా ప్రేమించు.
0: లవ్ గాడ్ డీప్.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: అండ్ వాట్ హ్యాస్ టు బి డన్ హీ హింసెల్ఫ్ విల్ డూ.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సరెండర్.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ఆనంద దట్ యుల్ గెట్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్ యూ కెనాట్ సెక్యూర్ త్రూ ఎనీ అదర్ మీన్స్.
1: ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow I'll experience ananda. Understand this.
1: నసుకార్ లభ్యతే సుఖమని, సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం, ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ a life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖము నిజమైనటువంటి సుఖము.
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: సుఖము కాదు. Oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం, నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్, దట్ థాట్ ఇన్ టర్న్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అపాన్, వన్స్ యూ అరైవ్ అట్ ద రిజల్ట్ ట్రైయింగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచన ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్ వన్ who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏ మాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు మీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant, effulgent
1: heart. తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart. Your heart will become him.

సర్వం సృష్టించే సత్యం నందనగే సర్వ సృష్టి

సత్యమహిమలేని తలమేది కనుగొన్నా శుద్ధ సత్వ

0: சத்தமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్, లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై, సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: That must be the avowed duty of the youth.
0: Adiye mana matam.
1: And that must be our religion.
0: Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samakhyata desha samakhyatanu manam sadhinchalekapothunnam.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డూ నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలముకు వలము సత్య ధర్మమునకే లొంగవలసినది. కానీ సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatvam.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavatvam kuda manam maruvakoodadu.
1: Whatever education and learning we acquire, oh, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi atyadbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi,
1: students of today have given up such great magnificent culture.
0: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకిక
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ప్రిన్సిపుల్ ఆఫ్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితమే లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: What is to be protected by the students today is not the nation.
0: Satya dharmamunu maatrame rakshinchali.
1: They have to protect and foster
0: satya dharmamune desamunu rakshistayi.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: Kevalam satya dharmamunu visvarinchi desa rakshana ani desamunu bachistunnaru ee naati vidyavantulu.
1: Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself.
0: Vidyanu nerchinanta maatrame vivekulu kaaru.
1: By merely book learning, people cannot become wise.
0: Kevalam jeevanopadi nimittamai vidyanu abhyasistunnare kaani jeevita paramavadhi aneetundi satyanni vismaristu unnaru.
1: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
0: Jeevita paramavadhini kuda nu lakshyam nanduchukovali.
1: It is necessary to remember the goal of life. జీవిత పరమావధి.
0: గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాని ఫలమదేమి, పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కానీ ధనమునందు కానీ ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి?
1: వాట్ ఈస్
0: ధార్మిక వృత్తి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ యాన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ రైటియస్నెస్.
0: చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకుల యందు తలా త్రోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామం మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్యధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు.
1: We should never give up our ancient culture.
0: అది ఏ భారతీయుని యొక్క ప్రాణము.
1: That is the very life breath of భారతీయ.
0: ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు.
1: The principles are gems of భారతీయస్ which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దర్ ఓన్ కల్చర్ దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంపులరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దింసెల్వ్స్ విత్ ది ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ వర్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరొకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ఎ గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్ టు
0: ఆచార విచారములు ఎందే కాక
1: నాట్ ఆల్సో మియర్లీ
0: కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
0: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
1: ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రతకు దూరం అయిపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
0: ప్రతి వ్యక్తి కూడా సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ,
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్.
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such sacred nature of human life.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారిని గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇండియన్ కల్చర్
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిది సంస్కృతి.
1: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రా ఇన్ టు ఎ రిఫైన్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
0: చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము.
1: వీ పార్టేక్ రైస్ ఎవ్రీ డే.
0: అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
0: గడ్డితో ఉండినటువంటి వడ్లను వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ది గ్రాస్,
0: ఆ వడ్లపైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ది గ్రీన్,
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్,
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక మూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600 రూపీస్
0: సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వీ వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: If you burn it and transform it into stainless steel, it is worth this.
0: కానీ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నీవు పొందడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఇట్స్ వాల్యూ 1000 రూపీస్?
0: సంస్కారమే దీనికి కారణం.
1: ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్.
0: దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్క్రూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా ధవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం.
1: ది ప్రాసెసింగ్ అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ has made the article so very useful, its value has grown and it is then worth 1000 rupees in one.
0: ఇదే విధముగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైన సంస్కారం పొందింది?
1: How many types of processing and transformation it had to undergo to become cloth?
0: Untundi
1: first it was cotton,
0: tadupari nooluga mari,
1: then it became thread.
0: Ee noolu neetam cheta,
1: then after it
0: was vastranga teerchidam,
1: then only it has become a cloth.
0: Kanuka prathini prathigane manam anubhavinchatam ledhu.
1: We are not enjoying cloth in the raw form.
0: అనేక విధములుగా సంస్కరింప చేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: We are wearing the clothes after cotton is transformed into cloth. అదే విధంగా
0: మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హీ వాస్ బోర్న్.
0: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు డివినిటీ.
0: ఇలాంటి సంస్కారములకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: Today's students, along with education,
0: vivekamu,
1: డిస్క్రిమినేషన్
0: వివేకంతో పాటు వినయము
1: హ్యూమిలిటీ
0: వినయంతో పాటు విచక్షణ
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యూమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వి సో ఎ సీడ్ ఇన్ టు ఆర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇన్ టు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యూమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ద యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్
0: భావాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హి షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హి షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్.
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం అంత ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వములు జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగును ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్.
0: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హి అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్.
0: ప్రతి ఆలోచన ఎందుకు కూడా దురదృష్టి నశించిపోతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్.
0: ప్రతి దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి.
1: దేర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్.
0: ఆధ్యాత్మం ఆశాస్పదమైపోతుండాలి.
1: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్
0: అభిమానములు
1: రీజనల్
0: స్వార్థాల ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంతా కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: We are not searching for the reason.
0: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are only concentrating in trying to understand the external world and the external objects.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి.
1: We are following the sinful path bereft of the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున
1: Therefore, humanity is hidden in human beings.
0: Vishyasanti kidiye viplavambu.
1: And this is responsible for all the revolutionary
0: problems in the world.
1: If you say today, the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa, bhiti, daiva, priti, sangha, niti, nikulu, poina.
1: We have given up fear of sin, love for God, and societal morality.
0: కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
1: Human beings in form alone can never do any good for the world. ఆచార
0: విచార మానవుడిగా రూపొందాలి.
1: We have to transform ourselves into human being in our own actions and in our own thoughts.
0: ఆచార విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalam nundi aindava sampradayamu లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్త్ ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఇస్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity to the entire world.
0: Grantham Vedam.
1: Veda is the very basis of Bharatiya culture.
0: Ee Vedam bodhinchinatvante mottamodati satyam vada dharmam chara.
1: The first lesson
0: satyamunu uchcharinchu dharmamunu acharinchu.
1: The first lesson propounded by Veda is speak the truth, follow righteousness.
0: Ee naadu satyamunu kevalam uchcharinchatame ledu.
1: Today, unfortunately, people do not speak truth at all.
0: దర్మము ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: They only speak righteousness but do not follow righteousness.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మమే మనల్ని రక్షించేటువంటి.
1: It is the righteousness which protects the people who follow that.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What do you mean by righteousness?
0: కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు.
1: It is not these external habits and traditions.
0: Manas ekam, vachas ekam, karman ekam. Ide manavini yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought, word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee moodintini ekatvam gavinchali.
1: There is a need for unifying these three things.
0: Appude trikarana shuddhi erpadutundi.
1: Then only there will be purity of three instruments of man.
0: Ide mana dharmam.
1: And that trikarana shuddhi purity of three instruments is our dharma.
0: Ee naadu maatalu endu veru talampulu endu veru kriyalu marokatiga maarutu raavatam chetane dharmam chinchi poyindi.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: సత్యాన్న ప్రవధతవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధతవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
1: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్
0: స్పీకింగ్ ట్రూత్. ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ and under even such circumstances
0: harishchandrudu sadhinchinatvanti vratamu,
1: that is the vow which satya harishchandra has achieved and practiced.
0: Ilanti pavitramainatvanti yokka upanishadulu kodanu manavuniki paruvaru bodhisthu vachayi.
1: Sacred upanishads have taught great lessons to the man.
0: Satyamunike vijayamu,
1: truth always triumphs.
0: Ilanti vijayanni sadhinchavalasinatvanti vadu ధర్మాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్.
0: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
1: ధృతరాష్ట్ర ప్రశ్న సంజయ,
0: సంజయ పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు. వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: హీ క్వశ్చన్ సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు, కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
0: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheppadu.
1: Sanjaya told, O king, there is war now.
0: Nee uddesham vijayam evariki sambhavistundani unnadi ani prashninchadu rendo prashna.
1: The second question that was put to Sanjaya was, who would be victorious?
0: Sanjayudaniga indriya nigraham kaliginatunte vaade Sanjayudu.
1: Sanjaya means the one who has control of one's own senses.
0: Yatra yogishvara krishna yatra partho danuttara

0: ओ महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మస్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హి ఆల్సో టోల్డ్ that it is only the grace which can help this kind of truth.
1: Inka puranam em cheptu vachai,
0: what have the epics told?
1: Puranamulu kodanu ee satya dharmamune prabodhisthu vachai.
0: Epics also have expounded truth and righteousness.
1: Satyanna sti paro dharmaha, dharmam aneetundi satyam pai aadharapadi untundali.
0: It is declared that righteousness depends upon truth.
1: Deenikante minchinatundi ledu.
0: There is nothing greater truth than this.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఎ నంబర్ ఆఫ్ లెసన్స్ హావ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్న పాపమున్న, పలికి బొంకుట కన్న పాపమున్న, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి కాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnano teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: leads to argumentation and one would never get full wisdom. What is the use of studying such education? One should acquire education which can confer immortality. That is true education. That is dharmic education.
1: ఆ ధర్మము సత్యమే సత్పురుషులు చెంత ఉంటుంటాది
0: అండ్ దిస్ ధర్మ అండ్ ది ట్రూత్ ఇట్ విల్ ఆల్వేస్ బి విత్
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో
0: హూ ఎవర్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో
0: హూ ఎవర్ హ్యాస్ ఫాలోడ్ ది పాత్
1: ఎవరు ఎందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో
0: ఇన్ హూమ్ సో ఎవర్ గ్రేట్ వర్చ్యూస్
1: వారికి సన్నిధి ఎందే ఉంటుంటాది సత్యం
0: అండ్ ట్రూత్ ఆల్వేస్ విల్ బి అట్ దర్ వెరీ ఫీట్
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు
0: దట్ ఇస్ ది రీజన్ వై Another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు
0: Another name for ఆత్మ is truth. As truth is permanent, ఆత్మ is permanent, that name is given to it.
1: సర్వుల యందు ఉండనటువంటిది అది ఒక్కటే.
0: This is common and
1: అన్ని మార్పు చెందినవే.
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే.
0: Be it a person, be it an object, be it anything, these are all undergoing changes. I don't mean to say that you should not study those things.
1: ఈ చదువులతో పాటు
0: along with this kind of learning,
1: చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి.
0: We should also make efforts to learn the real education also.
1: ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు.
0: How many people have acquired
1: ఖ్యాతులను పొందలేదు.
0: So many people also got great education. For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కార హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్ రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of eating or
1: playing. Adarsham shashtamainatundi.
0: Ideals are always permanent.
1: Itti uttama adarsham cheta enta mandaina kodunu munmundu abhivruddhi gaagalu.
0: By yourself holding a good ideal, you'll be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame aadumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manam chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year it is good. Even for 10 years if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are essential.
1: Mottamata gurtincheetundi tallini tandri.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము?
0: హౌ సేక్రెడ్
1: ఎంత దివ్యమైన దేశము?
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్?
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము?
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్?
1: ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము?
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్
1: ఈస్? ఎంతటి విశాలమైన దేశము?
0: హౌ బ్రాడ్ మై నేషన్ ఈస్?
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళుతున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina bharatiya.
0: Oh bharatiya, who you must be having magnificent ideas.
1: Divya samskriti tambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyudayattul panerarayiri.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesamundu puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్ స్కాలర్స్
2: or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
2: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu. Ee pavitramainatundi samskrutini. Aadhunikam yokka jeevithanni. Rendintini samanvayaparachi. Satya margamunu viduka. Dharma margamunu visarjinchaka. న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
2: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారం ప్రధానం కాదు.
2: వి షుడ్ నాట్ కన్సిడర్ అథారిటీ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
2: Authority and power is something like a power.
1: దాని నిమిత్తమే మీరు గర్వించనక్కరలేదు.
2: You should never be proud of such things.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make a first to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: anavaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today's student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఆర్త్ మస్ట్ ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ధనుజుల దుష్కృతనెల్లా పొగడుతుండు వాడే చెవట.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita atmagnanam telusukuntaru.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitham nuvu raja baata.
1: This is the royal road to human life.
0: Ee baatanu motta motta manam gurtinchali.
1: We have to recognize and identify.
0: Ee baatanu manam nerchali.
1: We have to learn.
0: Ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything in the వేద.
0: ఈ పవిత్రమైనటువంటి కాలమును పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థిని అందరి కూడాను విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: ది స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు అండర్టేక్ టు స్ప్రెడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది కల్చర్ టు ది ఎంటైర్ కంట్రీ.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: డివోషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది వెరీ బేసిస్ ఆఫ్
0: దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యూ కెనాట్ అచీవ్.
0: నేను సాధిస్తున్నాను, నేను సాధి, ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే.
1: మెనీ టైమ్ యూ థింక్ దట్ యూ హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ పర్వర్షన్ ఆఫ్ యువర్ ఓన్
0: ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: వన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యూ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu Vandini Manishyaloke Jagattu Brahmamayamu. The world is full of Brahman. Brahmamayamaina Jagattu Karmamayamu. Such a world which is full of Brahman is also saturated with action.
2: Srishti anunadi karma.
1: Creation itself is associated with action.
2: Kanuka dehane dehame karma.
1: Therefore, body itself is as good as action.
2: Karma naga jiva siktiye.
1: Action refers to the power of life.
2: Jiva sikti upadhule dehamulu.
1: The manifestations of this power of life is bodies.
2: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
1: As it has worn these bodies, it has been described as action.
2: Karmanusaramga dehamulu yerpaduchunnavi.
1: Bodies are forming on the basis of action performed.
2: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
2: Kanukane karmanu vandini manushyaloki.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
2: Manushyattvam anaga kevalamu mumuchchottamto koodinatundi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
2: body. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
1: The sum and substance of this is action means body.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: The field of action also is body.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: The field of dharma is Brahman.
2: దేశ కాలములు ప్రకృతి వికారములు.
1: The time and place are associated with nature.
2: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
1: All the things are the result of action.
2: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
2: మంచి కాని చెడ్డ కాని.
1: Be it good or bad.
2: పాపం కాని పుణ్యం కాని.
1: Be it sin or virtue.
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: These are all manifestations of the powers of the Lord.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: Performing action is to sanctify one's life.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: Getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ఎ ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర, నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: Na maatalanniyunu nee mantramule.
1: Whatever word I utter, these are all
2: na cheryalanniyunu nee poojale.
1: All my actions are worship for
2: you. Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హీ హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: Whatever you do it as an offering to me. This was the command.
2: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
1: This particular offering I like.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: Without having love of the Lord, no devotee would be able to reach the goal.
2: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: The most important goal of a devotee is to please the Lord.
2: భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఇస్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
2: Ee ahankara tattvam anetunte idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
2: రాగద్వేషములను విజృంభజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatundi okka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi okka vaadopavadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున
1: అర్జున
2: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
2: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aaradugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హెస్ కాంకర్డ్ అండ్ విచ్ హెస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
2: Ee samattamaina chittamunu abhirudhi parchukomani,
1: asking him to develop this kind of equal mindedness,
2: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
1: then only you would be able to achieve fulfillment in your action.
2: Ee vidhamuga aneka vidhamuluga kudanu నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: God is not a power which is associated with only attribute.
2: Sarvatra undinatvanti yokka samatattvam ani,
1: this is a principle which is all pervasive and omniscient.
2: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
1: this particular body is not merely born of devaki and vasudeva.
2: Dasaratha kauravulaku kausalyaku janminchinatvanti vaadu kadani,
1: this is not the body which is born of dasaratha and kausalya.
2: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
2: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
2: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
2: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
1: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
2: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్.
2: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
2: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
2: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
2: హిడెన్. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
2: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
2: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
2: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
2: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
2: Na nenu ajudu.
1: I am one who does not have birth.
2: Sarvantaryami.
1: I am omniscient.
2: Sarvagnudanu.
1: I am omnipresent.
2: Desha kalamunaku emattam kudanu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
2: Sarva kalamulu endu kudanu nenu unnanu.
1: I exist in all times.
2: Kevalam kayamunu maatrame nevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
2: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏఎమ్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
2: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమ కట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
2: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్.
2: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
2: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
2: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
2: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
2: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
2: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
2: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
2: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
1: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
2: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
2: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
2: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
2: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
2: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
2: Buddham saranam gacchami annadu motta motta.
1: In the first instance he said Buddham saranam gacchami.
2: Idi kevalamu vyaktigatamainatundi.
1: This is individualistic.
2: Parakramakramina sangham saranam gacchami annadu.
1: Gradually he mentioned sangham saranam gacchami.
2: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
2: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
2: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
2: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including entire society within your scope.
2: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
2: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
2: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
2: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
2: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
2: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
2: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
2: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
1: This society may consist of a few individuals.
2: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: Society in a particular country may be different and it may have nothing to do with society.
2: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
2: Kanuka sangamu kudanu oka vidhamainatundi yokka haddulu untuntayi.
1: There are limits even for society.
2: Ee haddutho chekudinatundi cherinatundi ee sangamulu anta goppavi kaadu.
1: Do not consider the society which has limits as very great.
2: Kanukani sarvaatma bhavamunu dharinchinatundi yokka dharmam saranam gacchami annadu.
1: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
2: Dharayititi dharmaha, jagattune dharinchinatvanti ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
2: Dharmam ante emiti anetvanti manam kontha vicharisthe aa padartham yokka gunami.
1: When we are try to find out the meaning of dharmam,
2: ee padartham yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
2: Parartham yokka guna gunamu idi yokka yadartham.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
2: Parartham ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
2: Adhe parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
2: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
1: Dharma is based upon parabrahma tattva.
2: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya. But he doesn't have the
2: Kanukane
1: body.
2: Kanukane Krishnudu dharma samsthapanarthaya sambhavami yuge yuge annadu.
1: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
2: Kanukane dharma swaroopudu bhagavantudu.
1: God is the very form of dharman.
2: Kanuka dharmam anaga vishalamainatundi yokka daivatvanni nirupinchetundi dharmam.
1: Dharmam is one which proves broad nature and aspects of divinity.
2: Kana neevu ee vyaktitvam nundi kontavaraku kudanu దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
2: ఈ దేహంలో మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
1: డు నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
2: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యు కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
2: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
2: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
2: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం The entire creation becomes Brahma for you.
2: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: If you want to see the entire creation as full of Brahma, your vision must
2: be ధర్మం ఏమిటి?
1: Your vision must be
2: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: Individually, personally, you are a క్షత్రియ.
2: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and war, waging a war is
2: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: You need not invite battle.
2: కౌరవులే నీ కాలును దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగైన్స్ట్ యు.
2: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈస్ యు ఫాలో యువర్ డ్యూటీ.
2: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
2: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
2: అర్జున, అగ్నికి దహన శక్తి తానే ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
2: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ కోల్, ఇట్ ఇస్ నాట్.
2: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్
2: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్, యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
2: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
2: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
1: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
2: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్
2: చక్కెర కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సర్టన్లీ నాట్ షుగర్.
2: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
2: ఏ విధంగా నీవు ప్రవేశించాలి? ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
1: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
2: ఈ మోహములు నిర్మూలము గావించుకో.
1: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
2: నిర్మమో నిరహంకార సశాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
2: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: Do not give up God.
2: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: Do not disobey the command of the Lord.
2: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: Recognize your humanity.
2: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
2: మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN, man.
1: The other day Swami has just said మానవత్వం refers to MAN.
2: M అనగా maya remove.
1: M stands for removal of maya.
2: A, atma see.
1: A stands for seeing of atman.
2: N, nirvanam attain.
1: N stands for attaining nirvana.
2: Mayanu nirmoolamu gavinchi,
1: removing the ruining, I mean destroying maya.
2: Daivanni darshinchi,
1: take darshan of God.
2: Nirvanam ane atma aanandamulo leenamu kavatame manavattam yokka kartavyam.
1: Merging in the joy of atman, that is the very duty of man.
2: Deenini pade pade neevu chintistura.
1: Repeatedly, again and again, you should contemplate on this.
2: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
2: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
2: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
2: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: Peace is inherent and it is within you.
2: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విదిన్ యువర్ సెల్ఫ్ యుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
2: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
2: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
2: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
2: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
2: ఒకానొక సమయంలో,
1: once upon a time,
2: నారదు ఎన్నో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
2: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
2: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
2: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు. అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
2: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
2: సమస్త విషయములు కూడా నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
2: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
2: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
2: ఏమి కారణమని సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
2: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్.
2: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్?
2: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
2: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
2: సనత్ కుమార్,
1: he said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
2: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్.
2: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge
2: of ఆత్మ. దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held up,
2: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
2: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
2: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
2: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్,
2: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
2: పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
2: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
2: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
2: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
2: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala, Mangalore Brahmins have come.
2: Meeru kodanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
2: maa bidda vaibhavalanta meeru chudali.
1: You should just enjoy all the grandeur.
2: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
2: Aa pakkinta anni baagane untundadi. Abba ye ooru vaadu, em chadivaadu ani vepprashninchindi.
1: After hearing all these things, the neighboring lady, she questioned, who is the bridegroom?
2: Ade inka nirnayam kaaledu.
1: And this lady said, well, that is not yet fixed.
2: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ ఇంపార్టెంట్.
2: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
2: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
2: స్టడీస్? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదును బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద, ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
2: మానవుడు,
1: టుడేస్ మ్యాన్,
2: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ ఈజ్ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
2: మమకార అభిమానములతో కూడటం చేత.
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
2: తాను ఏం చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
2: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
2: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
2: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: He is considering himself to be the most important.
2: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: He deludes himself with the feeling that there is no greater than
2: him. ఈ నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: On account of this delusion, he is losing his discriminating power.
2: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: He considers that he is doing everything.
2: ఏదో ప్రపంచాన్నంతా తానే అధ్యక్ తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: He thinks as if he has heard the entire world.
2: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
2: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
2: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది
2: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: అతనికి ఈ అధికారం ఉంటుంది.
1: ఓన్లీ హీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
2: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
2: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
2: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
2: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
2: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
2: ఇది తరతరముల నుండి మానవుల్లో అణిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఇస్ ఎ గ్రేట్ వీక్నెస్.
2: కష్టములు,
1: వెన్ దర్ ఆర్
2: నష్టములు,
1: సారోస్,
2: బాధలు,
1: పెయిన్,
2: విచారములు,
1: వరీస్,
2: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
2: మన ఎందుకున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
2: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటిది పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
2: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
2: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
2: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
2: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
2: knowledge. Tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education, there could be only arguments and counter arguments.
2: Chadugu chadugu chadivi chavanga netiki chavuleni chadugu chaduvu valiyu annadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have depth.
2: Kanuka chavuleni chaduvu emiti?
1: What is that education which does not have depth?
2: Adi atma chaduvu.
1: That is authentic knowledge.
2: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
2: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
2: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
2: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
2: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
2: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
2: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: A particular person, a villager who was a little ignorant, he wanted
2: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: This particular person had not travelled by train earlier.
2: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: A train came with a number of bogies and wagons.
2: వా, ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
2: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
2: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
2: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుంది.
1: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
2: తనలో తాను అనుకుంటున్నాడు
1: He was thinking within himself.
2: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకొని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
2: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
2: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
2: ఎవరి పాటికి వారు సీటు పైన పండుకున్నారు.
1: They began relaxing in the seats.
2: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
2: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
2: Endukante na baru daniki em artham ivvakoodadu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
2: na samanu nene em ostunnanani bhaminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
2: Evaro pakkana unnatuvanti vyakti hetcharinchadu, emitayya nee avastha, ee samanu nee talapaina pettukovatam emiti, kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
2: Ayyo inta samanu mostunte naa samanu kuda daniki enduku baruvu pettalani nenu mostunnan annadu.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
2: Chivada ninnu nee samanu annitni mosetvanti ee railu nee talapaina pettukunnanta maatram aa baruvu railu ke maatram sambandham lekunda unda.
1: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
2: dayadachinyam unnadi kaani vivekam ledu paapam aa yokka manavuni yandu.
1: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
2: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున, యు ఆర్ హావింగ్
2: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
2: విజ్ఞ నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
2: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్.
2: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
2: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
2: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
2: దేహము నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ది బాడీ.
2: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: The sense organs have no connection with you.
2: Indriyalu dehamuto koodinatuntivi.
1: They are associated with the body. Sense organs.
2: Dehamu karmato cherinatuntidi.
1: Body is associated with
2: karma phalitame ee dehamu.
1: Body is the result of action.
2: Karmanu acharinchukunnina dehamu sarthakam kaadu.
1: If body does not perform action, it is not
2: karmanyeva adhikarasya.
1: You
2: ee karmanu acharinchatamlone neeku adhikaram untunnadi.
1: You have every right to perform action.
2: Migillavanni nu naaku arpitam cheyi.
1: All the rest you offer it to me.
2: Lemmu.
1: Get up, arise.
2: Lemmu Dhananjaya.
1: Arise, O Dhananjaya.
2: Vidhi Baliyamu.
1: Fate is very powerful.
2: Nyayamu Gelchu. Nyayamu Gelchu.
1: Justice always triumphs.
2: Nasinchu Swarthamu.
1: Selfishness
2: is Sada Yuga Dharma Midekodoyi.
1: This is the Dharma.
2: Karugammika.
1: From age of
2: time. Nurguru Biddala Tandrikaina.
1: Even for a person who has...
2: Anchamuna Pindamilu Dikku Galagarakta Prarabdhamari Emito.
1: At the end there is what...
2: Na Yadran Niu Sirasavahisthi. ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
2: నూరు మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: ఫర్ ఎ పర్సన్ లైక్ ధృతరాష్ట్ర హూ హ్యావ్ 100 సన్స్ ఇన్ ద ఎండ్, యూ విల్ నాట్ బి హావింగ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్.
2: కారణం ఏంటనగా,
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
2: ధృతరాష్ట్రుని బిడ్డలు.
1: Because these are the children of
2: Dhritarashtram. Iti hi Dhritarashtram. Tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetuvanti vaadu Dhritarashtram.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
2: Neevu kuda ataniki sodaruduga tayaravutunnavu.
1: You are also becoming a brother to him.
2: Dehamu neevu kaanatvanti vaadu naadi anikunti dintho neevu bhramistunnavu.
1: You are deluding yourself with the body when the body is not yours really.
2: Dehamu kaanatvanti neevu dehamunu ani bhavinchukotame neevu Dhritarashtram yokka drushti annadu.
1: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not any you.
2: Ajnanamu.
1: This is ignorance.
2: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
2: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: You have to develop discrimination and enquiry if the wisdom should enter you.
2: హృదయముందు దేహమందు,
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ,
2: జీవుడుండు దేహమందు,
1: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ,
2: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్,
2: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టు
2: ఒకరినొకరు వీడుచుందరు,
1: దే విల్ బి లివింగ్ సెపరేట్,
2: ఆటలాట బొమ్మలాటలు ఆడించే,
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే,
2: సూత్రధారి ఒకడు కలడు,
1: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే,
2: మంచి చెడ్డ బొమ్మలుండు,
1: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి,
2: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు,
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ,
2: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి,
1: దేర్ ఇస్ ఎ ఇన్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ, దేర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ద హార్ట్, బాడీ ఇన్ ద బాడీ,
2: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు,
1: యు ఆర్ ఎంజాయింగ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది బాడీ, ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ అట్ ఆల్ దేర్ ఆల్
2: పర్ దేహ ప్రాంతిని దూరం చేసి,
1: ఇఫ్ యు రిమూవ్ ది డెల్యూషన్
2: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానములో,
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ అబౌట్ ది యూనిటీ ఆఫ్ జీవ
2: నిత్యానందమును అనుభవించమన్నాడు,
1: యూ హావ్ టు ఎంజాయ్ ది ఎటర్నల్ బ్లిస్,
2: బ్రహ్మానందములో చేరమన్నాడు,
1: ఎంటర్ ఇన్ టు ది ఆనంద
2: అద్వైతానందాన్ని అర్థం చేసుకోమన్నాడు,
1: అండర్స్టాండ్ ది ఆనంద ఆఫ్ అద్వైత,
2: ఈ విధంగా బోధించి కట్టకడపటికి అతనికి ఒక విధమైనటువంటి స్థిత ప్రజ్ఞ దృష్టిని అందించాడు,
1: ఆఫ్టర్ టీచింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వే హి హస్ బీన్ ఏబుల్ టు ఇంపార్ట్ ది
2: స్థిత ప్రజ్ఞలో ఉండినటువంటి ప్రధాన లక్షణాలు ఏకాత్మ భావమే,
1: ఫీలింగ్ ఆర్ సెన్స్ ఆఫ్ సేమ్ ఎంటిటీ ఆల్ ఓవర్, దిస్ ఇస్ ది
2: ఇంద్రియాలకు ఏమాత్రం కూడా వశం కాక,
1: నాట్ బీయింగ్ సబ్జెక్ట్ టు ది సెన్సెస్,
2: సమాధి చిత్తుడై,
1: హ్యావింగ్ ఎన్ హార్ట్ ఆఫ్
2: సుఖ దుఃఖములను,
1: సారో అండ్
2: జ్ఞానాభిమానములను,
1: అటాక్
2: నిందాస్థితులను,
1: సెన్సర్ అండ్ ప్రైజ్
2: ఒక్కటిగా భావించుకునేటువంటిది,
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
2: అన్ని భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది,
1: believing firmly that all these are the manifestations of divinity,
2: attivade nijamaina sthita pragnudu,
1: satya person alone is real sthita pragna,
2: itivanti sthita pragnudai na yagna neevu tirsavadinchamannadu,
1: you become such a sthita pragna and carry out my command, he said.

0: one may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యూయలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యూయలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లిమ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: Eye, the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: Dehamulu samajamulaku angamu.
0: Body is a limb of the society.
1: Samajamu manavataku angamu.
0: The society is a limb of the humanity.
1: Ee manavattamu prakrutiki angamu.
0: Humanity is a part of nature.
1: Prakruti paramatma angamu.
0: Nature is the limb of the divinity.
1: Kaluka angangamulu yokka vyathyasamu lotruku digi vicharinchinappudu anni okkati gaane erpadtayi.
0: Therefore when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: Kashilo pandita samaveshamulo aneka vidhamainatunti yokka samasyalu prarambhamai aa samasyalu అనేక విధమైన వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఇన్ కాశీ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆర్ అసెంబ్లీ ఆఫ్ వేరియస్ స్కాలర్స్ మెనీ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ టేకెన్ అప్ అండ్ దే ఆర్గ్యూడ్
1: వెహిమెంట్లీ. నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ by arguing like this is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte oka namamu deeniki sariyainte saptakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni oka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevitamantayikunu samasyalu oka toranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వచి

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyathyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu samanamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kudanu aashinchunade kaani anubhavinchunade kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కానీ వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్. ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యుయలిజం.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వీ కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్ కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రం కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిణరాకాలం త్రినొత్తంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రం చ త్రియాయుధం.
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కాని ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యుయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్ డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్ డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్.
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: man
1: వేదమే వేదాంతంగా భావించుకొని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ కెన్ గో స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్ చాంటింగ్ వేద.
1: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: అవుట్వర్డ్ నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: టు టీచ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై
0: టు డిక్లేర్ ద ఫండమెంటల్ బేసిస్
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
1: వీటిని ఎదుర్కొంటూ పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: దో శంకర వాస్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that?
1: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
0: ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆల్.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్ ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ ద సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యు జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ సర్వ స్వరూపం అంతా కూడా మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడా కల్విదం బ్రహ్మా.
0: The entire universe is divine.
1: Ishavasyam idam jagat.
0: God is present in this cosmos.
1: Ishvara sarvabhutanam.
0: God is present in all creatures.
1: Daivattam sarvatra untunnadu anetundi oka satyanni taanu gurtinchi prabodhisthu vachadu Shankara.
0: Shankara recognized and propagated the basic fundamental principle that divine is present
1: everywhere. Ee bhakti yokka bheda bhavam chetane bhagavantunaku oka pratyekatanu isthukuntu tana aaradhana swaroopanike pratyekatanu andisthu మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
0: ఏ రిచ్ మ్యాన్,
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
0: విత్ డ్యూయలిస్టిక్ మైండ్,
1: కృష్ణ అంటే చాలా ప్రేమ,
0: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ,
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకుని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: కష్ట సుఖములు కావడి కుండలు,
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ మినిట్ హూ కెన్ ఇమాజిన్.
1: ఏ నిమిషమునకు ఏ విధమైన పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: ఎట్ వాట్ మోమెంట్ ఆఫ్ టైం వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ స్టోర్ ఫర్ యూ.
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు,
0: ఇస్ ఎ రిచ్ మ్యాన్ నౌ.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: హీ గేవ్స్ సిల్వర్ టు ద గోల్డ్ స్మిత్,
1: గోల్డ్
0: టు గోల్డ్ స్మిత్ అండ్ గాట్ మేడ్ అన్ ఐడల్ ఆఫ్ గోల్డ్, కృష్ణాస్ ఐడల్.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హీ ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హీ ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హీ గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే హీ డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాస్ రిచువల్.
1: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ అన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: all the merit of the past is exhausted.
0: The position of the rich man is
1: not that good. He
0: could not carry out his daily living. He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు, 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
1: 60,000 rupees. సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశారు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: 60,000 rupees.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వెయిట్
1: 60,000 rupees.
0: ఇట్స్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 rupees ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా ఏమిటి, గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గోరూపము, కప్పు రూపంగా ఉంటుంటారు, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but not the form.
1: అదేవిధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. దురాశే దుఃఖమునకు కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి ముందు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమయటము దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ ది ఇట్స్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేయర్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినామని వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది.
0: The deity said,
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యూ ఆస్క్ దట్ విచ్ యు ఆర్ నాట్
1: సపోజ్. చాలా దురాశతో కూడినటువంటిది. దీని వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi neevu nasvam rasana vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnadu.
0: The deity fell so that who can escape from the from destiny. All right, you hang yourself, he said.
1: Varam pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: Dindu disi pakkana pettadu.
0: He kept the pillow on one side.
1: Parupu dindu anta kudunu bangaraipoyindi.
0: The bed and pillow transformed into gold.
1: Ivu maatrame bangaraynaya migitavanta avutundo kaadu ani tirigi compound lopala udyanavanamlo praveshinchadu.
0: Then he entered, stepped into his garden.
1: Prati vrutchanni muttadu.
0: He touched every tree.
1: Prati poola mokkanu muttadu.
0: Every flowering plant.
1: Prati pushpanni muttadu.
0: Every book.
1: Anni bangaraipothu vachindi.
0: Everything transformed into gold.
1: Kadapatiki arichipoyyadu.
0: He was tired.
1: Biddani pilichadu.
0: He called his children.
1: Amma kochi టీనో కాఫీనో తీసుకునిరా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్.
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: గోల్డ్. ఆకలి పెరిగిపోతుంది అది.
0: అండ్ మోర్ అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్. యోనాడు
1: ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది. స్టాచ్యూగా తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్ హిస్ సన్ హూ ఆల్సో టర్న్ ఇంటూ గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed into know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunaine vinlekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదే నీవు.
0: యు హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీ ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎన్
1: నార్మల్ లైఫ్. మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదములకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: All you have got is only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: Oh, manavuda.
0: Oh, man.
1: దురాశకు నీకు గురి కావద్దు.
0: Don't have too many desires.
1: ఆశని పెట్టుకో.
0: Have some desire and
1: కానీ అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి.
0: Until you attain divinity.
1: ఆ ప్రేమనే నీ సర్వస్వము ఇస్తుంది.
0: And that very love will give you.
1: ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
0: Where and when, how you receive God knows.
1: ఓ మనస అడుగకు వేవో మనస.
0: Oh mind, don't ask.
1: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించనే.
0: Without asking, శబరి was ready.
1: అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్ డోంట్ ఆస్క్ వితౌట్ మీ ఆర్ ఆస్కింగ్ జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్ కుడ్ రిడీమ్.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేడ్ ఫర్
1: నాయన నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with the end of
1: the process. దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: బట్ హీ డిడ్ నాట్ వాంట్ టు డు ఒబ్లైజ్.
1: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ జటాయు
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి
1: లేదు. కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హి మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము ఆ మార్గాన్ని అంతా ఊడ్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఎ ట్రీ.
1: అయ్యో అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path, accompanied by Sita and Lakshmana.
1: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivatvam anetundi anugrahamto koodinatundide kaani aagrahamto koodinatundide kaadu.
0: God is full of anugraha grace but not aagraha or anger.
1: Sadhakuri yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchatu cheta daanini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big
1: mirror. ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
0: ఇఫ్ యూ డూ నమస్కార్ యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్ యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity. As is the object, so will be the reflection. What is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము. కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ సౌండ్. In fact, object is one. This is unity.
1: Bimbamu,
0: pratibimbamu. The object and the reflection.
1: Adam kani, Adam lekpoti edi led.
0: The object and the reflection exist because of the mirror.
1: Adi ye prakruti yokka vichitramunaku, paramatmani yokka chitramunaku, ee vidhamainatuvanti vyathyasamu.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు,
0: వందనాల
1: విత్తమ్ములు, సన్మిత్రమ్ములు, మునిజన వన పౌత్రమ్ములు, విష్ణుదేవు చారిత్రమ్ములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ వాల్యూ? హీ విల్ సే 2.
1: వానికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ? 3 - 1 = 1.
1: భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమిటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3, యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసివేయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రొపగేటింగ్.
1: బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్. హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది. మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. ఆ సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది. మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ నా కమ్స్ దేర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వీ సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్.
0: టోటలీ చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి,
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపాన్.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism.
0: Tattvam asi.
1: Basing on this Veda said tattvam
0: asi. Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ విల్ గివ్ యు జాయ్.
0: శంకరులు వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది పరిపక్వతలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ ద మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ యు రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియలీ హిస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్ స్టేట్.
0: అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్
0: మెంటర్. కానీ ప్రతి ఒక్కటి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హ్యాస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: house. Sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a monastic.
0: Ante samayam lopana maatramu ninnu choodalaneetundi oka pichchi aasa naaku unnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana ante samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: అమావాస్య యుద్ధము ప్రారంభమవుతుంది. యుద్ధము
1: ఇది వార్ స్టార్ట్స్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేకు ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నానా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నా.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున,
1: అర్జున
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడా? హి సెడ్
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా నేనేది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడు అయిపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu nante nenu trikaruduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Okay, naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభమద్ భక్తో మధ్యాజీ మాం నమస్కరే మామ్యే వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. మన్మనాభమద్ భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్. దెన్ హి స్టార్టెడ్.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్
0: నో లోపల 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
1: దేవర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్, ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్ ఆన్ స్పిరిచువల్ మ్యాటర్.
0: గట్టిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: వీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్న.
1: దేర్ఫోర్ వన్ షుడ్ నో దట్ ఎటర్నల్.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుండాలి.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకనొక అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ ఇన్ ఎ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకనొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక షూట్ గుడ్డ కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువో పడేసేసింది.
2: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
2: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
2: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
2: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
2: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
2: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
2: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్లు. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
2: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకో నెలకు ఇస్తాడు.
2: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
2: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
2: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
2: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
2: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
2: He bent to hand over the gift to the
0: shirt. Akada pattana pagilipoyindi.
2: And there the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigipoyinda ani Kausalya aninda.
2: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramulu ee vidhamaina gnanaanni prabodhistu vachadu.
2: This is the teaching of wisdom of Rama and those
0: amma kuttadam kottadi shirt kottade gaani gudda old stock annindadu.
2: Rama said stitching is brand new but the cloth is old stock.
0: New
2: stitching is new
0: kaani cloth stock old stock
2: but cloth is old stock.
0: Idi satyama kada?
2: Is it not true or not?
0: Adhe reetigane
2: likewise
0: neevu marchipoyinaavu nenu erukulo untunnaanu.
2: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathyasam idi naadi eruka neeku marupu.
2: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: Inte kaakunda
2: nakulu des
0: ఆ యుద్ధ భూమి లోపల
2: అందరూ
0: చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
2: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
2: యు మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ టు ఎనీ లెంగ్త్ బట్ ఇట్స్ బౌండ్ టు డై.
0: మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
2: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్. But they are bound to follow.
0: ఇవన్నీ కూడా నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
2: దే ఫాలో యూ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఒక రాయి ఉంటుండది,
2: ఇట్ ఇస్ అ బౌల్డర్.
0: దానిని మంచి యువకుడు, ఒక 20 సంవత్సరాల యువకుడు చుట్టూ తీసుకున్నాడు, బాగా 20 ఏట్లు కొట్టాడు.
2: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
2: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
2: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు, రెండు ఒప్పులు అయిపోయింది.
2: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ టూ పీసెస్.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యు కుడ్ నాట్ డూ ఇట్, వైల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
0: కృష్ణుడు చెప్పాడు.
2: దెన్ హి సే కృష్ణ సే,
0: వృద్ధుడా,
2: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
2: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
2: ఇట్ డిడ్ంట్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 20 ఏట్లు కొట్టాడు యువకుడు, ఆ 20+2 22 ఏట్లు గుడ్డు పగిలింది.
2: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
2: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
2: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తూ ఉంటాడు.
2: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇది దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
2: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
0: హ్యాండ్. రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
2: ఇన్ ద పాస్ట్ ఇట్ వాస్ ఎ ట్రీ.
0: ఫ్యూచర్ లో ట్రీ గా ఉంది.
2: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ ట్రీ.
0: ప్రెసెంట్ లో సీడ్ గా ఉంది.
2: ఇన్ ద ప్రెసెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
0: సీడ్ మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: యూ థింక్ సీ ది సీడ్.
0: కానీ ఆ 2 ట్రీలు కూడాను ఈ సీడ్ నుంచి వచ్చినటువంటివి.
2: బట్ బోత్ ట్రీస్ హావ్ ఒరిజినేటెడ్ జర్మినేట్ ఆన్ ది సేమ్ సీడ్.
0: బీజం మామ్ సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ సెడ్ ఐఎమ్ ద సీడ్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్ అనిమేటెడ్ అండ్ ఇన్యానిమేట్.
0: ఈ విధమైనటువంటి అద్వైతాన్ని క్రమక్రమేణ శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
2: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
2: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: మనసే నరకంబునిచ్చు మైమరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాడీ అండ్ ఫర్ కన్సరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
0: Vidyarthulara,
1: your students, manasu,
0: kadikini, manav.
1: Man is a combination of body, mind and atma.
0: మానవుల యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.
0: కర్మలు ఆచరించినది దేహము.
1: ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్.
0: తీసుకునేది మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
0: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
0: ఇది మానవుని అందరి దేవత.
1: దట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
0: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తి యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: డూయింగ్, బికమింగ్ అవేర్ అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
0: అయితే మనసు, దేహము, ఆత్మ వేరువేరు రూపముల చేత వేరువేరు ఫలితములను అందించుచు వేరువేరు నామములు కలిగి ఉండినప్పటికీ ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వంలో నుండి పొందుతుంది.
1: బాడీ, మైండ్ అండ్ ఆత్మా హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్.
0: ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వముకుపోతుంది.
1: When you bring about difference between these three and make them go in different directions, he becomes an animal.
0: లౌకికంగా, పారలౌకికంగా మనం తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
1: ఇట్ ఈస్ ది వర్డ్ అంతఃకరణ విచ్ వీ కామన్లీ హియర్ బోత్ ఇన్ కామన్ పారలెన్స్ అండ్ ఇన్ స్పిరిచువల్ లాంగ్వేజ్.
0: ఏమిటి ఈ అంతఃకరణ?
1: What do you mean by this antakarana?
0: దీని స్వరూపం ఏమిటి?
1: What is its form?
0: దీని స్వభావం ఏమిటి?
1: What is its nature?
0: దీని విశిష్టత ఏమిటి?
1: What is its speciality?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపమును ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
1: When you inquire all these things, you will conclude that in its subtle forms, mind takes the form of antakarana.
0: Idi manasu, buddhi, chittamu, ahankaram. Ee naalugu aakaramulu kudanu manase srishtu untundadi.
1: There are four forms which this mind takes. The mind per se, intelligence, chittamu and ego.
0: Buddhi, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
1: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
0: ఒక్కొక్క కర్మ యందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుంది.
1: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ విల్ గెట్ డిఫరెంట్ నేమ్.
0: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
0: ఇతనే వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is cooking food in the kitchen, he is called a cooking Brahmin, a cook, Brahmin cook.
0: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు ఉంటారు.
1: When the same Brahmin is teaching to the students, he is called the Brahmin teacher.
0: పంచాంగములు చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: When he is telling something about the astrology, he is called an astrologer.
0: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇంటి నామములు కలుగుతూ వచ్చాయి.
1: On the basis of functions performed by the Brahmin, although Brahmin is one, gets different names.
0: అదే విధముగానే సంకల్ప వికల్పములతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
0: వివేచన అనేటువంటి ఒక సమయం నందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరుతో పిలిచారు.
1: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
0: ఇది కేవలము విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి విచారణ.
1: ఇట్ ఈస్ ఎన్ ఎంక్వైరీ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
0: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
1: ది థర్డ్ వన్ ఇస్ చిత్తము.
0: స్మృత్యాత్మకమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం. మెమరీ.
0: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
0: ఒకే మనస్సు ఇన్ని కర్మల యందు ఇన్ని స్థానముల యందు ఇన్ని రకములైన పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
1: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ విచ్ ఇట్ పర్ఫార్మ్.
0: అన్నింటికి మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఈ ప్రపంచమంతా కూడాను మనస్సు చేత కట్టబడి ఉంటుండాలి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై మైండ్.
0: మనోమూలం ఇదం జగత్.
1: ద వరల్డ్ ఎగ్జిస్ట్ బై మైండ్.
0: మనస్సు లేనటువంటిది ఎక్కడ కూడాను కానరాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ స్పేస్ వేర్ యు డు నాట్ హావ్ మైండ్ ఫంక్షనింగ్.
0: ఇట్టి మనస్సును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చింది.
1: మ్యాన్ గెట్స్ ద నేమ్ మనుష్యుడు బికాస్ హీ హాస్ ఎ మనస్ మైండ్.
0: యత్ భావం తత్ భవతి అని ఈ మనిషి యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితం కూడా అట్టివిగానే ఉంటాయి.
1: ద ఫ్రూట్స్ విచ్ మ్యాన్ రీప్స్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ అండ్ ద థాట్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
0: దీనిని ఆంగ్ల భాష యందు సో థింకెత్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్ సో థింకెత్ ది మ్యాన్ సో హీ ఈజ్.
0: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమానిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
0: మనస్సు అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ బై మైండ్?
0: మనస్సు అనగా మనిషే.
1: మైండ్ మీన్స్ మ్యాన్.
0: మనిషి అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై మ్యాన్?
0: మనసే.
1: దట్ మీన్స్ మైండ్ అలోన్.
0: కనుక మనిషి అనగా మనసే. మనసు అనగా ఏమిటి?
1: మ్యాన్ మీన్స్ మైండ్. బట్ దెన్ వాట్ ఇస్ మైండ్?
0: సంకల్పముల యొక్క చేరిక.
1: ఇట్ ఈస్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పముల యొక్క ఫలితమే మానవుని యొక్క చర్యలు.
1: యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది థాట్స్ విచ్ హీ హ్యాస్.
0: ఈ చర్యల యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
1: ది జాయ్స్ అండ్ సారోస్ విచ్ యూ ఎంజాయ్ ఇన్ డే టు డే లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ యాక్షన్స్.
0: జగత్తు యొక్క మంచి చెడ్డలు మానవుని యొక్క చర్యలపై ఆధారపడి ఉంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ విచ్ మ్యాన్ గెట్స్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ యాక్షన్.
0: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ మ్యాన్స్ యాక్షన్స్?
0: సంకల్పములు, థాట్స్. కనుకనే మానవుని యొక్క సంకల్పములు సత్సంకల్పములుగా ఉండినప్పుడే జీవితము సరైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: ఇఫ్ మ్యాన్ థాట్స్ ఆర్ గుడ్, హిజ్ లైఫ్ వుడ్ బి గుడ్.
0: సంకల్పములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: మనిషి మరణించినప్పుడు సంకల్పము చిరంజీవులుగా నిలిచి ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
0: కనుకనే ఆ సంకల్పములకు సరైనటువంటి యొక్క సాధన మనం సలపాలి.
1: దేర్ఫోర్ వుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు కల్టివేట్ గుడ్ థాట్స్.
0: సంకల్పములు మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
1: వుడ్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్.
0: దాని వల్లనే మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వం క్షీణించిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హెస్ గివెన్ అప్ ద ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
0: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
1: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
0: Kanuka manavattam anetundi tana vyaktitvamto prarambhamai
1: the humanity starts from with his individual
0: samajamulo praveshinchi
1: it enters into society
0: deshamulo vyaptinchi
1: it spreads to the nation
0: deshamulo antyamavutundi
1: and it comes to a close with the world.
0: కనుక ప్రపంచం యొక్క శాంతి అంతరికుడు వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్ రెస్ట్ ఆన్ ఇండివిజువల్.
0: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసు పైన ఆధారపడి ఉంటున్నారు.
1: ద వరల్డ్ అండ్ ద మ్యాన్ టుగెదర్ రెస్ట్ ఆన్
0: కనుక మైండ్. మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు డైవర్ట్ అవర్ మైండ్ ఇన్ ది ప్రాపర్ ఛానల్.
0: మత్స్యము
1: ఫిష్
0: మా జలములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
1: గోయింగ్ కాంట్రీ
0: ప్రవాహములకు
1: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
0: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
1: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
0: అటులని మానవుడు దుస్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నట్టు ప్రయత్నించాలి.
1: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగెన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
0: ఈనాటి మానవుడు మత్స్యమునకున్నటువంటి యొక్క తెలివితేటను కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
0: ఈనాటి మానవుడు తన ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
1: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
0: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిజ్ ఓన్ సారో.
0: మన సుఖ దుఃఖములకు కానీ మన కష్ట నష్టములకు కానీ మన విచారములకు కానీ ఇతరులు దీనికి కారకులు కాదు.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
1: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
1: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
0: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షము కూడా నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
0: ఏమిటి ఈ సంసారం అంటే?
1: వాట్ యు మీన్ బై దిస్? సంసార
0: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
1: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
0: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
1: వెన్ యూ సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ, ఇట్ ఇస్ ది థాట్.
0: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
1: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
0: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములన్నింటి యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ then this tree of samsara can be destroyed.
0: అయితే మనోనాశనం రావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
1: But is there a method of annihilating the mind? You may put this question.
0: లేకపోలేదు.
1: There is.
0: అన్నింటికి అన్ని అంత్యములు ఉంటున్నవి.
1: For everything there is an answer.
0: పుట్టిన వ్యక్తికి, నియమలకు, వస్తువులకు అంత్యం ఉంటున్నది.
1: For every created human being, object or
0: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి లేదు.
1: దేర్ ఇస్ ఎ నేమ్, దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యమునందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటి, ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
1: If you really want to find something permanent, something joyous in this impermanent and sorrowful world, it is the Atma which is the basis.
0: అందువలనే కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటుంది.
1: It is that is why it is called the cast of humanity. The
0: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
1: It is the mind which is found in equal measure.
0: ఈ సంకల్పములు వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుందని దీని రంగులు.
1: But the thoughts are different, although it is called mind. And it is on account of this the problems.
0: మనసు కూడా కొన్ని రంగులు ఉన్నవా అని విచారం చేస్తే ఉన్నది.
1: Does mind also have some colors? Well, yes, there are colors.
0: రోగ భావంతో కూడినటువంటి మనస్సు ఎర్రని రంగుగా ఉంటుంటారు.
1: The mind which is charged with anger, it is
0: స్వార్థ భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంది.
1: Selfish mind is in the nature of brownish color.
0: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంది.
1: Egoistic mind is orange color.
0: భగవత్ అద్భుతమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంది ఈ వస్త్రం వలె.
1: The mind which is given to God will be as clean and white as this cloth.
0: కనుకనే మనస్సును కూడా అనేక విధమైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
1: We put different colors to our own minds.
0: ఇది కూడా ఇతరుల యొక్క ప్రభావం కాదు.
1: It is not also the
0: మన సంకల్పములే మనకి దుర్గతిని స్వర్గతిని కూడా చేర్చగలుగుతుంది.
1: It is these very thoughts which give us an elevated high state or a lowly mean state.
0: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు, అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
1: Therefore, if we choose our thoughts on the right lines, the proper lines, సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ ఈరోడ్
0: ఎక్కడ చూసినా భయమే.
1: వేర్ ఎవర్ యూ టర్న్ దిస్ వరల్డ్ యూ కమ్ అక్రాస్ ఫియర్.
0: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
1: బీ యూ ఇన్ ద హౌస్ యూఆర్ చార్జింగ్ ఫియర్, గో టు ద రోడ్ యూఆర్ చార్జింగ్.
0: రైల్ ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
1: బోర్డ్ ద రైల్ ఆర్ బస్ యూఆర్ చార్జ్ విత్ ఫియర్.
0: ట్రైన్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
1: గో టు board a plane, you are haunted by fear.
0: Yelo nadichipothamante kuda nu bhayame.
1: Even if you want to walk up, you are haunted by fear.
0: Ontariga intilo undadaniki kuda nu bhayame.
1: Even to be alone at home, you are
0: vidamante bhayamunaku moola karanam enti.
1: What is the cause for this kind of
0: manavani endu undavalsinatundi yokka pavitramaina sankalpamulu nirmoolamainayi?
1: The reason is that such sacred thoughts which should be there in a man are absent.
0: లోకమంతా కూడా భయమయంగా ఉంటుంది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ ఫియర్.
0: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మ వ్యూహంగా తయారు.
1: This entire world has become something like a Padma Vyuha.
0: Indulo bhayamto kudi untunnadi.
1: It is full of fear.
0: Padma Vyuham yokka rahasyam emiti?
1: What is the secret of this Padma Vyuha?
0: Praveshinchadam maatrame teliyadu kani tirigi eniku tirigi vacheyatundi maatram teliyadu.
1: See, the speciality is you know how to enter into this Padma Vyuha, but you do not know how to come out of it.
0: Abhimanyu nasu.
1: You are like Abhimanyu.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కాని ప్రవర్తన భిన్నులు.
1: నేమ్ ఈజ్ అభిమన్యు బట్ దేర్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్.
0: ఈనాడు ప్రపంచంలో వారు భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియను కాని అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటి మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైన బుద్ధి యొక్క సమాధానం మనకు లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యువర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు, బుద్ధి సారథనియు దీని వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, ద మైండ్ యాజ్ ది డ్రైవర్, the mind as the rope which is tied, and the senses are the horses, and the intelligence is the charioteer.
0: ఇక్కడ ఈ మనస్సు ఏ స్థానంలో ఉంటున్నదని మనం చక్కగా విచారించాలి.
1: Here in phrenology we should try to find out what place is given for mind.
0: ఇక్కడ గుర్రమునకు సారథికి మధ్యలో ఉంటుందని ఈ పగ్గములు.
1: This rope is between the horses and the charioteer.
0: Anaga indriyamulaku buddhiki madhyamunnatundi manasu.
1: That means mind comes between the senses and intelligence.
0: Ee manasu madhyamunnatundi manasu buddhini anusarinchina buddhi kaligi untundi.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamulu anusarinchina paddudai అనుభవిస్తాడు.
1: ఇఫ్ ఇట్ ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ ది సెన్సెస్, దెన్ హి గెట్స్ ఇంటూ ప్రాబ్లమ్స్.
0: కానీ ఈనాడు అనేక మంది ఈ యొక్క ఇంద్రియములకు దాసులై తద్వారా తాము దుఃఖములకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ ఆర్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్.
0: ఇంద్రియములను అనుసరించడమే ప్రవృత్తి మార్గం.
1: ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సెన్సెస్ is pravrutti margam.
0: Anusarinchadame nivrutti margam.
1: Following the dictates of intelligence is nivrutti path.
0: Kani adhika bhagamu pravrutti ante tane yokka pravartanu apavitramuga avistukuntunnaru.
1: Most of the people are making their lives wasted and
0: nivruttiki ye matram kodunu vicharana salapadam ledu.
1: They are not trying to go in the path of nivrutti.
0: Kanuka nivruttini kodunu కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పగ్గములు లేకపోతే గుర్రములే నడవవు.
1: ఇఫ్ ది చారియటియర్ డస్ నాట్ హ్యావ్ ది రోప్స్ ఇన్ హిస్ హ్యాండ్, వెల్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు
0: సారథిని వదిలిపెట్టినటువంటి పగ్గముల వల్ల గుర్రములు అనుసరిస్తుంటాలి ఈ మనస్సు.
1: ది మైండ్ యాజ్ ఇఫ్ ఇస్ ఫాలోయింగ్ ది సెన్సెస్, not being controlled by intelligence.
0: అందులో ఈ గుర్రములు సామాన్యమైన గుర్రములు కావు.
1: These senses are not ordinary horses.
0: విషయ భోగములను కేవలం విచారం చేస్తూ పోతున్నాయి.
1: They go on the sense of
0: ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపున తిరుగుతుండాలి.
1: Each horse is trying to go in one direction.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: And who will be facing this?
0: రథములకే కాదు,
1: not merely for the
0: రథములందున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటియర్ అండ్ ది అదర్స్ వర్ ట్రావెలింగ్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రముగా ఎంచుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ.
0: దేహమునందు ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: And also the principle of Atma is put to trial.
0: Meenad rendidiki chesinatundi devudi ga tayar avutunnadu.
1: Today we are using both the things.
0: Kanuka manavattam anetundali chakaga gurtinchavalante manasu yokka tattvani manam gurtinchali.
1: If you want to understand the uniqueness of humanity and human being, you have to first understand
0: mind. ఇతరులకు కీళ్ల గురించి చింతిస్తూ ఉంటారు.
1: పీపుల్ గో థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: ఇది చాలా ప్రమాదం.
1: దిస్ ఈస్ గ్రేట్, దిస్ ఇస్ డేంజరస్.
0: ఇతరుల కీళ్లు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: బై థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ దే థింక్ దట్ సంథింగ్ గుడ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తన్నే హింసిస్తుంటాడు.
1: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెడ్ ఇన్ హార్మింగ్ అదర్స్.
0: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్. దిస్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్.
0: సరైన ఆదర్శము దుర్యోధన దుశ్శాసన.
1: దుర్యోధన దుశ్శాసన హోల్డ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
0: వీరు ధర్మమూర్తులైన పాండవులపై అనేక కక్షలు కూని వారి కీడును నిరంతరము చింతిస్తూ వచ్చారు.
1: దే టుక్ ఎనిమిటీ అగైన్స్ ది పాండవాస్ హూ ఆర్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ అండ్ కంటిన్యూస్లీ స్కీమింగ్ అండ్ ప్లానింగ్.
0: ఏదో సంకల్పములు దుస్సంకల్పములు అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవులపై జరిగినప్పటికీ కడపటికి ఏమైపోయింది? అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించింది.
1: ఇన్ ది బిగినింగ్ they put harm Pandava by their bad thoughts, but at the end they were harmed in a million fold more than the Pandavas.
0: Vidyarthulara ee vishayanni chakkaga meeru gurtinchali.
1: Dear students, you should recognize and realize this.
0: Evari keedunu manam koraradu.
1: You should never aspire to harm.
0: Oka bhaganga itarulu keedunu korte pani vantulu mana keedu jarugutundi.
1: If you want to harm in one way, in ten fold harm
0: itarulu evarini dooshinchaladu.
1: You should not criticize anyone.
0: నీవు ఇతరులను దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
1: ఇఫ్ యూ సెన్సర్ సమ్మన్ టెన్ అదర్స్
0: స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
1: ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో డిసీవ్ యూ.
0: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత ధిక్కరింపబడతాడు.
1: ఎ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ విల్ బి డిజోబేడ్ బై హిస్ ఓన్ సన్.
0: తనను హింసించినటువంటి వాడు పర్వ చేతి హింసింపబడతాడు.
1: ఎ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ విల్ హర్ట్ బై అదర్స్.
0: ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
1: This reaction, resound and reflection is the nature and impact of mind.
0: Kanuka manam evarini kudanu ye vidhanga kudanu dushinchatakani himsinchatakani manam prayatninchakudadu.
1: That is why we should never undertake to criticize or harm others.
0: Kevalamu samanyamainatundi manavulane kaaka bhagavantunni kudanu dushincheyatundi paapulu untunnaru.
1: There are some people not merely criticizing other ordinary human beings, but criticizing God. It looks that it is
0: there. If
1: you truly examine, God has not done
0: anything harm to them.
1: He is not the cause of any hurt or harm to them.
0: He has
1: not harmed them in any way.
0: కాని ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందు కూడా కొన్ని లోకములు వెతికేటువంటి దృష్టిని ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్ ఫాల్ట్ ఈవెన్ ఇన్ గాడ్.
0: ఊరక సత్యం బతికి ఉండినైనా

0: He is minding his own business. The wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a boxer. It is a silver fish which tries to destroy the claws. What
1: benefit?
0: This sari is maybe very
1: costly.
0: Whether it is a dirty cloth or a highly valuable cloth, that just destroys it. That is
1: nature.
0: Its discrimination power is nil. It doesn't have the thinking power at all.
1: దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి అందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే వికెట్ ఫెలోస్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్
1: దుష్సంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: నాట్ డెవలపింగ్ గుడ్ థాట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
1: బ్యాడ్. దుర్గంధం ఉంటుండాలంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ దర్ ఇస్ అ బ్యాడ్ స్మెల్ కమింగ్, put some perfume so that it will be overwhelming.
1: కొంతమంది రూములు కూడా ఎయిర్ ఫ్రెష్ కొడుతుంటారు. దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం గాలించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఎయిర్ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చునో, ఏక సాంబ్రాయనో ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
1: సర్ఫమ్. కనుక మానవీయమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం గాలించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: కనుక సత్సంకల్పం చేతని మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
0: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
1: సత్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
0: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
1: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
0: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
1: కనుకనే అర్జునుడు కూడాను చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు
0: అర్జున. ప్రేత కృష్ణ అబౌట్ మైండ్, వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్, ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: త్యాగశాంతి అనంతరం శాంతి శాంతి శాంతి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి శాంతి? శాంతికి తగినటువంటి యొక్క ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves. It is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దానిని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts,
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ద ఇండివిజువల్ థింకింగ్.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ద రైట్ పాత్, యూ షుడ్ థింక్ థ్రైస్, ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ మ్యాన్.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమున పూర్ణ మనిషి కాలేడు.
1: బై మియర్లీ టెలింగ్ ఐఎమ్ మ్యాన్, హీ విల్ నాట్ బికమ్ ఎ ఫుల్ మ్యాన్.
0: అర్ధ మనిషి మాత్రమే కాగలడు.
1: హీ విల్ బికమ్ మ్యాన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్.
0: మూడు పర్యాయములు, ఐఎమ్ నాట్ అనిమల్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు.
1: He should repeat thrice, I am not animal.
0: అప్పుడే పూర్ణ సత్యం అవుతుంది.
1: Then only it becomes full truth.
0: ఈనాడు నేను మానవుడిని అని భావిస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: Today man thinks and also declares that he is man, but he is conducting like an animal. ఇతనికి
0: పశువు మేలు కదా, నేను పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు, కనుక మనిషి మనిషి కంటే పశువే మేలనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్ అనిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ అనిమల్ అండ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ అనిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డిడ్ యు గెట్ దిస్ పర్టికులర్ థింగ్?
0: మనసు నుంచి వచ్చింది.
1: దిస్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ మైండ్.
0: కనుక మనసును నీవు సరి అయినటువంటి స్థితిలో పెట్టుకో.
1: Keep your mind in proper form.
0: మనసును సరియైన స్థితిలో పెట్టుకున్నప్పుడే నీవు మనిషిగా రూపొందుతావు.
1: You would become a real man when your mind is proper.
0: సామాన్యంగా ప్రపంచం లోపల ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఎవరా పశువా అని తిడతాము. అనగా ఏమిటి? నీవు చేయవలసినటువంటి పని కాదు ఇది, పశువు చేయవలసిన పని చేశావే అని దీన్ని నిందించటం.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: వరే నీవు మనిషి అయినప్పుడు కూడాను పశువుగా ప్రవర్తిస్తున్నావే అని దానిని నిందించటం.
1: దట్ అడ్మోనిషన్ ఈస్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్, వై ఆర్ యు కండక్టింగ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎన్ అనిమల్.
0: కనుక మనస్సు అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: మైండ్ దేర్ ఫోర్ ఇస్ రియలీ సీక్రెట్.
0: మన ఏమ మనుష్యానాం కారణం బంధమోక్షయుః, మోక్షానికి కూడా దీనికి అర్హత కలిగినటువంటిది, కనుక ఇది చెడ్డదెట్ట అవుతుంది.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: Chetulo katti untundi.
1: You have a knife in hand.
0: Pandlu kosukochu, kuragayalu kosukochu, vipparani gantunte danini vippi danini sukhanga manam anukoolanga avinchukochu.
1: You can use it usefully by cutting a fruit, a vegetable or any knot.
0: ఏదైనా కోపం వచ్చినప్పుడు ఈ కత్తితో గొంతు కోసుకోవచ్చు.
1: అండ్ ఇన్ ఎ ఫిట్ ఆఫ్ యాంగర్ యూ కెన్ కట్ ద థ్రోట్ ఆల్సో.
0: కానీ ఈ దోషం కత్తిదా?
1: ఈజ్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ ది నైఫ్?
0: కాదు కాదు, మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి ఒక దోషం.
1: ఇట్ ఈస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్ బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిది.
1: మైండ్ ఈజ్ సిమిలర్.
0: దాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: ఈజ్ ఎ డెల్యూజన్.
0: ఇది ఒక పిల్లి వంటిది.
1: ఇట్ ఈస్
0: మార్జాలము.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ క్యాట్.
0: సంథింగ్ ఏంటి,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జారము,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జారము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జారము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలకలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ అండ్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్.
0: ఇది నాకు ఆహారమైన పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే,
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గంలో ఉండినటువంటి వారును ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఇస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెట్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటారు.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పముకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఈస్ ది
0: సంకల్పముల చేత ఎంతైనా మనం గావించుకోవచ్చు.
1: విత్ ప్రాపర్ థాట్స్ యూ కెన్ డెవలప్ ఇన్ టు ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యూ కెన్ డెవలప్ ఇన్ టు ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం, తనకు తాను సంకల్పించుకుని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటుంది. అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇన్ టు మెనీ, అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి నీ సంకల్పమే మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్భించిన తక్షణమే ఈ సంకల్పము సరి అయినదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కాని మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for thinking. There is a lot of haste.
0: అన్ని కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything, like, just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in a hurry. ఈ రకమైనటువంటి దీంట్లో పలా మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్, సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ వరల్డ్ పీస్, దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ గుడ్ క్యారెక్టర్.
0: మనం రైట్ యాక్షన్, అదే ధర్మము ధర్మము ధర్మము అన్నారు.
1: వెన్ యూ సే ధర్మము, ఇట్ ఈస్ ది రైట్ యాక్షన్ విచ్ ఇస్ రెఫర్డ్ టు.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్, దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్, యూ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: మీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊర్లో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దెర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దేర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ, శాంతి శాంతి శాంతి. ఏమిటి, నోటితో ఉచ్చరించిన మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము, అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తచ్చడమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: After surrendering completely to God, would he take care of all
0: the things? చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: కనుకనే కర్తవ్యం యోగం ఉచ్యతి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: Therefore, doing duty is very important.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించక కేవలం భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటే ఇది కేవలం సోమరిపోతుతనం.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: తట్టలో ఉండినటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పని పెట్టనక్కర్లేదా?
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth?
0: కేవలం తట్టలోనటువంటి పదార్థాన్ని పొట్టెడు చపాతి పొట్టెడు చపాతి పొట్టెడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిండుతుందా?
1: By merely repeating and chanting potato chapati, can you fill your stomach?
0: నీకు ఆ శక్తి ఉన్నది.
1: You have the capacity.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you are surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలం ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏమాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: సత్సంగంలో చేరాలి.
1: Join good company.
0: ఈ యొక్క మంచి సంఘంతో మనం చేరినప్పుడే ఇందులో ఈ సంకల్పాలకు ఒక అంటువ్యాధి అనేటువంటిది ఒకటి ఉంది.
1: These good thoughts have got the nature of something like contagious.
0: ఈ యొక్క వ్యాధి ఈ సంకల్పంలో ఆది నుంచి ఉంటుండాలి.
1: దిస్ కంటేజియస్ నేచర్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ గుడ్
0: థాట్స్. దుష్టభావములు కలిగినటువంటి వారి సహవాసమే గనక మనం పడితేంటే మనకు కూడా ఆ దుష్టభావాలు వస్తాయి.
1: ఇఫ్ యు జాయిన్ బ్యాడ్ కంపెనీ, యూ గెట్ బ్యాడ్ థాట్స్.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మనం పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: మేక్ ఫ్రెండ్షిప్ విత్ అన్ యాంగ్రీ మ్యాన్, యూ విల్ బి ఇన్ఫెస్టెడ్ విత్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవు ఎవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపం పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other
0: man's anger? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏమాత్రం కూడాను చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అది ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are.
1: This is
0: మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: Tell me your company, I'll tell you what you are. This is what Einstein said.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: Join good company.
0: దీనిని సత్సంగత్వి నిస్సంగత్వం, నిర్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన ముక్తి.
1: వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది
0: కోపమే అతని కోపం తెప్పించింది.
1: యువర్ యాంగర్ హ్యాస్ ప్రొవోక్డ్ హిజ్ యాంగర్.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్.
0: కనుకనే దుస్సంగం మనం

0: మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి ఒక సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
1: By bad thoughts, you may be able to just get some temporary joy, but you will be getting
0: భవిష్యత్తును లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
1: Therefore, you have to think properly and deeply in these matters.
0: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
1: Have firm faith that everything has resound, reaction and reflection.
0: నీవు చేసినటువంటి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలమును అందిస్తాయి.
1: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుండినో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్,
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్, దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ ఆఫ్ పెర్ల్స్ ఆర్ డైమండ్స్,
0: బంగారు దండ మెడకు లేదు.
1: There will not be gold chain either.
0: రత్నాలహారము రంజిల్లగ లేదు.
1: There are no diamonds also.
0: పచ్చల పేళ్లను పెతకలేదు.
1: There are no emeralds.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is one garland undoubtedly.
0: పూర్వజన్మాల కర్మల పొందుపరచి
1: on the basis of the actions performed in the previous
0: జన్మ. మంచియైన చెడియైన తుంచకుండా
1: without removing whether it is good or bad all the things.
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అదే మన మాల.
1: బ్రహ్మ విల్ గివ్ యూ ది గార్లెండ్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్, బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇట్ ఇస్ అ గార్లెండ్.
0: మంచిని చేసి మంచి మాలను మనం ధరిస్తాం.
1: డూ గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ గార్లెండ్.
0: చెడ్డ పనులు చేసి చెడ్డ మాలను ధరించనక్కర్లేదు.
1: డూ నాట్ డూ బ్యాడ్ థింగ్స్ అండ్ డూ నాట్ వేర్ బ్యాడ్ గార్లెండ్స్.
0: విద్యార్థులారా, పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
1: డియర్ స్టూడెంట్స్, sacred time, sacred hearts.
0: మనం అనుభవించిన దానికి ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత, కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవడం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
1: డియర్ స్టూడెంట్స్, whenever we enjoy something there should be a gratitude. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
0: ఇంతబడిపోయినటువంటి ఒక టవల్ అందిస్తే థ్యాంక్స్ అంటారు, కానీ ఇన్ని చేసినందుకు భగవంతునికి థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: ఫర్ మియర్లీ హ్యాండింగ్ ఓవర్ ఏ హ్యాంక్ విచ్ హస్ ఫాలన్ యు సే థ్యాంక్స్. షుడ్ యు నాట్ థ్యాంక్ గాడ్ హు హస్ కన్సిడర్డ్
0: జగత్తును అందించాడు,
1: హి హస్ గివెన్ యు ఆల్ ద థింగ్స్,
0: పవిత్రమైనటువంటి వాతావరణం కలిగించాడు,
1: హి హస్ గివెన్ యు సేక్రెడ్ ఎన్వైరన్మెంట్,
0: త్రాగుటకు జలాన్ని ఇచ్చాడు,
1: హి హస్ గివెన్ యు వాటర్,
0: పీల్చుకొనుటకు గాలి ఇచ్చాడు,
1: హి హస్ గివెన్ యు ఎయిర్ టు బ్రీత్,
0: ఉండుటకు స్థానం ఇచ్చాడు,
1: హి హస్ గివెన్ యు ఎర్త్ టు లివ్ అపాన్.
0: ఇన్ని రకమైనటువంటి పంచభూతములు మీకు ప్రసాదించినప్పుడు ఈ పంచభూతముల యొక్క ప్రభావాన్ని మీరు అనుభవిస్తూ ఈ పంచభూతములు అందించినటువంటి వానికి తగినటువంటి యొక్క కృతజ్ఞత చెప్పకపోవటం ఇదే గొప్ప పాపం.
1: ఇట్ ఇస్ ఎ గ్రేట్ సిన్ ఇఫ్ యు డు నాట్ రియలీ థ్యాంక్ గాడ్ హు హస్ కన్ఫర్డ్ ది 5 ఎలిమెంట్స్ ఆన్ యూ విచ్ సస్టైన్ యువర్ లైఫ్ ఆర్ విచ్ యువర్ లివింగ్.
0: మన డబ్బుతో మనం కొన్నాము నేల,
1: ఆర్ వి బయింగ్ విత్ అవర్,
0: మన డబ్బుతో మనం కట్టాము ఇల్లు,
1: వి హావ్ constructed our own house.
0: కానీ కార్పొరేషన్ వాళ్ళు ఆ ఇంటికి ట్యాక్స్ కట్టమంటాడు.
1: బట్ ది కార్పొరేషన్ పీపుల్ ఆస్క్ అస్ టు పే ట్యాక్స్.
0: పోనీ అతను అందించేటువంటి ఏమిటి, కరెంట్ అందిస్తున్నాడు,
1: దే సప్లై కరెంట్,
0: నీరు అందిస్తున్నాడు,
1: దే సప్లై వాటర్,
0: ఊరికి అందిస్తున్నారా,
1: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ,
0: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు,
1: యూ హావ్ టు పే సపరేట్ ట్యాక్స్.
0: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్
0: ఏదో రెండు బల్బులు మనం దగిలించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్,
0: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
1: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
0: మలయ మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి యొక్క ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
1: ఫర్ గాడ్ హు హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ హిమ్?
0: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమనంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
1: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో.

0: the taxes that you are paying to the God.
1: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదు.
0: Should not man think at least this much?
1: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనసు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
0: This is the effect of the tamo guna which is prevailing.
1: మనసున కూడాను మూడు గుణములు ఉంటున్నవి.
0: Mind also has three qualities.
1: సత్వ రజో తమో గుణాలు.
0: Those are సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
1: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

0: ಎಂದು ಬದುಕದು ನೀವು ದೇವುನಿ ಚಟ ಮೇದಿ ಚಡಿ ನಟ್ಟಿ ಕಸ್ತೂರಿ ಮೃಗಮು ಓಲೆ ವೆತುಕ ಬೋಯದ ವೆಂಡುಲು ವೆಸಿವಾಡ ವೆತುಕ ಬೋಯದ ವೆಂಡು
1: ಜಸ್ಟ್ ಎಸ್ The fragrance is present in flowers. God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా
1: Just as the ash covers the fire.
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను భార్యగాను తండ్రిగాను తల్లిగాను బిడ్డగాను అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కాని ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తత్తు.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధమును పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary.
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశమనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవునకు దేవునకు చాలా సంబంధము లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశం.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: సమస్త విచారములకు ఆశలకు రోగములకు రాగములకు నిలయమైన స్థితి మనస్సు.
1: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
0: కనుక ఈ మనోమూలము చేతనే మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు ఈ విచారములకు ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడం.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: Man is not able to separate out the mind.
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He is not able to differentiate.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He is bound by the mind and suffers.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఈజ్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
1: When there is no sensual pleasure, there will never be this poison that are
0: is విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: vishyanni aarandinchagori,
1: as he wants to enjoy delight himself,
0: vishaya lonudai,
1: is drenched in sense of
0: pleasure, vivekamunu kolpoyi,
1: he aspires after sense,
0: vichishna gnanamunu kolpoyi,
1: he loses all discrimination wisdom,
0: vishayame tane yokka jeevitamuni yokka pradhanamaina lakshyamni pettukoni,
1: keeping the sensual pleasure as the main one,
0: ee vishayamulu cheta aneka vidhamainatundi yokka kleshamulu anubhavistunnadu manavu.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by రాగ?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఇన్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ yearned for the wealth and property.
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైన శ్రమలు పొందుతూ
1: he struggles to experience them all.
0: నిద్ర నుండి లేచిన మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ
1: he exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది
1: he sacrifices the drink and food.
0: నిద్రములు నిద్రను దూరముకు జాగించుకొని
1: he doesn't sleep well.
0: అనారోగ్యములకు గురియై
1: he suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధన కనక వస్తువాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసి
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక
1: without having a control
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత
1: because of excessive desire
0: మతిని చేర్చుకొని
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: అండ్ హీ గ్రీవ్స్ హీ సఫర్స్
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: ఫర్ ది గ్రీవ్ ఫర్ ది లాస్ ఫర్ ది యాంగ్జైటీ
0: కనుక రాగ క్లేశం అనేటువంటిది మానవుని కృంగదీసి పుల్లిప్ప చేస్తున్నది.
1: దేర్ఫోర్ ది సఫరింగ్ ఆఫ్ ద అటాచ్మెంట్ ఇట్ విల్ డీజెనరేట్ హ్యూమన్ బీయింగ్.
0: ఐదు ది ద్వేషము
1: ద ఫిఫ్త్ వన్ హేట్రెడ్.
0: ఈ ద్వేషం అనగా ఏమి?
1: వాట్ డు యూ మీన్ బై హేట్రెడ్?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
1: expecting the result
0: ఒక వ్యక్తిని చేరి
1: joining an individual
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire
0: ఇతరులను ఆశ్రయించి
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు
1: when the desire is not fulfilled by approaching
0: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: Then he develops hatred towards him
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై
1: for his selfishness and self interest
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని
1: మ్యాన్ విల్ హ్యావ్ సో మెనీ డిజైర్స్.
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్
0: ఎదుటి వ్యక్తులపైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: యు విల్ హ్యావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్
0: తాను కోరిన కోరిక
1: ద డిజైర్ హి
0: తాను ఆశించిన ఆశలు
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన
1: not fulfilled
0: దైవం పైన కూడా నువ్వు ద్వేషం చేస్తున్నావు.
1: యూ విల్ హ్యావ్ హేట్రెడ్ ఆన్ గాడ్ ఆల్సో.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సఫరింగ్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇవన్నీ కూడా నువ్వు మనోవికారం యొక్క లక్షణములే.
1: దే ఆర్ ఆల్ అబరేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: హూ విల్ బి పుట్ టు లాస్.
0: ఈ క్లేశములన్నీ కూడా నువ్వు వ్యక్తికే నష్టం.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ విల్ లీడ్ టు పుట్ టు లాస్ టు ఎన్ ఇండివిజువల్.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు
1: ద మ్యాన్ హూ పుట్స్ హింసెల్ఫ్ టు సఫరింగ్
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై
1: విల్ బి ఆల్ ది రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద నేచర్ ఆఫ్ సెల్ఫ్.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: హిమ్. భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖము చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ది మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తాడు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరము కూడాను ఆనందము లేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన స్థితి యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని అంటే
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని అంటే
1: in same man
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him
0: మరొక దేహం నందు
1: another body
0: మానవ పశుత్వము అనుకుంటున్నాడు.
1: ఇట్స్ హ్యూమన్ అనిమల్ ఇన్ హిమ్
0: మానవ దేవుడు
1: హ్యూమన్ గాడ్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: మానవ దానవుడు
1: హ్యూమన్ డెమన్
0: మానవ పశుత్వము
1: హ్యూమన్ అనిమల్
0: నాలుగు కూడా మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: ఆల్ ద ఫోర్ ఆర్ ఇన్ మ్యాన్.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: హౌ ఆర్ ద ప్రెసెంట్ ఇన్
0: మ్యాన్? యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావం ఏమిటి?
1: వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్?
0: మానవ దేవుడు
1: one human God.
0: Brahmanishta paro devaha. నిరంతరము కూడా నువ్వు బ్రహ్మనిష్ఠుడై
1: కంటిన్యూస్ రిమైనింగ్ ఎస్ బ్రహ్మన్,
0: ఆత్మ లక్ష్యం చేత
1: కీపింగ్ ద సెల్ఫ్ ఎస్ ది
0: ఎయిమ్, ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్,
0: సర్వ కర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ,
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్,
0: సర్వ దృశ్యములు కూడా నువ్వు భగవద్ దృశ్యములుగా విశ్వసించి,
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ది డివైన్,
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్,
0: తన జీవితం అంతా కూడాను
1: త్రూ అవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మ నిష్ఠ చేతనే
1: విత్ ఆల్ ద బ్రహ్మ
0: కుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్షరం గావించుకుంటూ,
1: హి స్పెండ్స్ అండ్ డిలైట్స్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మన్ త్రూ అవుట్ హిస్ లైఫ్.
0: ఇంకా రెండవ వాడు,
1: ద సెకండ్ వన్,
0: మానవ మానవుడు,
1: హ్యూమన్ హ్యూమన్,
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్యహ అన్నారు. మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు,
1: ద మ్యాన్ ఆన్ అర్త్,
0: సత్య ధర్మములను రచించి,
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్,
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని,
1: he will develop the feeling that he has to speak truth and do righteous actions.
0: Satya jeevitanni dharma jeevitanni gadustu untadu.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: Tana kartavyame pradhanamaitu lakshyam ga unchukoni,
1: he will keep the duty as the aim.
0: Adhikaramunu aashinchaka,
1: without aspiring any position,
0: kartavyani nirvartistu untuntadu.
1: He discharges his duties.
0: Daya,
1: compassion,
0: dharmamu, danamu, sanubhuti, సహనము ఇత్యాది గుణముల చేత,
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, వర్చ్యూ, టాలరెన్స్,
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
0: సత్యధర్మములను విశ్వసించి,
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
1: వన్ లీవ్ ఎ పీస్ఫుల్ లైఫ్,
0: అతనే మానవ మానవుడు,
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు,
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్,
0: మద్యపాన రథు దానవహాన్, తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ స్లీపింగ్,
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu athulo vikasinchamu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: Paralanu baadinchatamloni aanandistadu kani maroka daralo athaniki aanandam emaatram kuda nirchinchadu.
1: He delights himself while harming others, but not in any other way.
0: Inga satpurushulanu leka mahapurushulanu leka dharma veerulanu chuchinappudu adaniki aneka vidhamainatundi yokka dveshamu asuya kodulu perugutundi.
1: When he sees great people, saintly people, the men of righteousness,
0: samasta durgunamula chetanu duralochana chetanu nindina manasunu kaliginatundi vaade manava danavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feeling.
0: Inka manava pasuttamu,
1: then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kodunu indri sukhamune aasinchi పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోతనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్, హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలం వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హావ్ గాట్ సీజన్ అండ్ రీజన్, బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హాస్ నో రీజన్ అండ్
0: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: హి విల్ హావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే
1: సో
0: ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
1: సో దిస్ హ్యూమన్ డెమన్,
0: జీవితము లోపల ఏ సుఖము కానీ ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడా హృదయానికి సోకదు.
1: This human demon will never have in his heart any happiness or righteousness or justice.
0: Aithe ee anninthiki nee kaaranamu manasu.
1: For all this mind is responsible.
0: Ee manasunu sariyina reethilo artham chesukunnappudu,
1: when we understand the mind correctly,
0: jeevitame saarthakam avutundi.
1: The life will be sacred.
0: Saarthakam kaalekunda povadaniki
1: for that being not sacred. It is only the feelings of selfishness that are responsible.
0: Manavattamulo
1: in the human life
0: divyattvaneetunti pavitramaitunti shakti unnadaneetu satyani motta modata visheshincharu.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamaitunti yokka ee prapanchamundu paripurnamaitunti jeeva tattvanni manamu anubhavinchalu.
1: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi,
1: that which is seen with the physical eye.
0: Tanuvunu kaliginchedi,
1: that melts the heart.
0: Manasunu muripinchedi,
1: that deludes the mind.
0: Manugadanu veliginchedi,
1: that which expresses the
0: existence. Ee bhautika prapanchame,
1: only the physical world.
0: Ee parthavamaiti ee prapanchamunandu apartyamainatunti yokka divyattvam kudanu untundi.
1: In this world which is undeserving, there is divinity.
0: Ee parthiva apathyam rendu kudanu okkate.
1: This deservedness and non-deservedness are one and the same.
0: Okke sachidanandam yokka amshamuli,
1: they are one and the same sparks of sachidananda.
0: Paripurnamaitunti yokka brahma tattvam nundi ee paripurnamaitunti prakruti kudanu aavirbhavinchindi.
1: Out of the totality of Brahman, this originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకొని
1: Facing on this,
0: upanishattulu purna madam purna vidam purna purna mudachyati purnachya purna madaya purna meva vasishyati. Adiyu purnam,
1: that is full.
0: Idiyu purnam,
1: this is full.
0: Purnamuna udayinchu purnamu,
1: that is full and this is full.
0: Purnamuna udayinchu purnamu,
1: out of the full arises the full.
0: పూర్ణమున పూర్ణము తీసిన
1: అండ్ ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్,
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: ఓన్లీ ఫుల్ రిమైన్స్,
0: మిగిలినది పూర్ణమే.
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్,
0: ఉన్నది పూర్ణమే.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్
0: తీసినది పూర్ణమే.
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్
0: మారినది పూర్ణమే.
1: దట్ విచ్ చేంజెస్ ఇస్
0: సర్వము పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: Meaning everything is the form of the Satchidananda.
0: Itti Satchit Ananda Swarupamaitunti yokka manavatvanni,
1: this human quality which is the very form of Satchit Ananda.
0: Manasika sankalpam yokka vikaram cheta,
1: because of aberrations of thought,
0: aneka vidhamaitunti kleshamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manaviga anubhavinchitamu madhyamainatunti jeevitam.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchatame pradhanamaina jeevitam.
1: The main life is to lead the life of a human god.
0: Tanuka ee naati manavudu manavatvanga anubhavinchataka kevalam pasutvanga jeevisthu unnadu.
1: Therefore man today is not leading the life of a human being.
0: Ee kaaranam enti?
1: What is the reason?
0: Raga dveshamule.
1: The reason is the attachment and
0: hatred. Raga dveshamulaku kaaranamu,
1: the reason cause for attachment,
0: manasu.
1: The mind is responsible.
0: Ee manasu aashinchinatvanti yokka sukamulaku viruddhamu kavatam chetane raga dveshamulu sambhavistunnayi.
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment.
0: Manavu kevalam dukkha swaroopudu kaadu.
1: Human being is not the form of any grief or misery.
0: Kevalamu aananda swaroopudu kaadu.
1: He is not merely not the form of bliss.
0: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
1: దట్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్,
0: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సచ్చిదానంద.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Every man should struggle, make an effort to understand the nature of that Satchidananda.
0: ఈ విశాలమైన ప్రపంచమందు
1: in this vast world
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: అనంతమైన జగత్తునందు
1: in this infinite world
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక
1: we should not use
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: We should have that all the vast feelings.
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని
1: developing narrow feelings.
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: We lead this hard life.
0: ఇది ఎవరి తప్పు?
1: Whose mistake is that?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: It is the mistake of the human being who follows the mind.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు
1: the human being who follows the mind
0: పశువు కంటిని హీనమై పతనమగు.
1: He will be worse than an animal.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు
1: the intelligent one who follow the intellect
0: పశుపతిగా మారు.
1: He will become God.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: విచక్షణ జ్ఞానముతో కూడినటువంటిది.
1: It has got discrimination.
0: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
1: It is beyond the mind.
0: మొట్టమొదటి దేహము.
1: The first one is body.
0: దానికి పైభాగమది ఇంద్రియములు.
1: Above that sense.
0: దానికంటే పైభాగమది మనస్సు.
1: Over that mind.
0: దానికంటే పైభాగమది బుద్ధి.
1: Beyond that is intellect.
0: బుద్ధికి పైభాగమది ఆత్మ.
1: Above the intellect is the self.
0: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and reflection.
0: మనసుకు అతీతమైనటువంటి ఒక తత్వము బుద్ధి.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైనటువంటి ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు
1: human being
0: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
1: right from birth to death
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: He struggles for food and
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: By studying so, what is that he accomplished?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది.

0: ఇదిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్రపోయెడి దారి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దులేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యూ స్ట్రగుల్ ఫర్ ఏ లివింగ్
0: వ్యయమందగా చేయుచు జీవితం
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగిందగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవి పెద్ద సుఖములు
1: What big happiness you have got.
0: Itiga yochana cheyu manava.
1: Oh man, understand, inquire.
0: Oh manavuda.
1: Oh man.
0: Neevu yemi tirigi sadinchavu?
1: What is it that you have accomplished?
0: Bhagavantuni vismarinchi.
1: Forgetting God.
0: Kevalam jeevitam aneetundi yokka bhautikamaitundi ee jeevitanni vishwasinchi.
1: Having full faith in this physical world.
0: Sadinchavu.
1: What is it that you have achieved?
0: Okka thuri kannulu musukoni vicharana chesthe.
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే, విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు.
1: You have visited
0: many. ఎన్ని యాత్రలో చేశావు.
1: You have visited pilgrimage
0: centers. ఎన్ని సత్సంగములో ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకముల్ పఠించితిని
1: I studied books.
0: Uttiga chuchiti sarva shastramu.
1: I have gone through thoroughly all the texts.
0: Nishtulamaina vidyalanu nechiti nanchunu sarvamela.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Ni hasta yugambu mochi.
1: Joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా
1: ఓ మ్యాన్ ఈజ్ ఇట్ నాట్ ఏ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం
1: ఈజ్ ఆల్ యూస్లెస్
0: ఏమి చదువు ఈ చదువు
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే
1: But when we
0: inquire,
1: nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: Though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all fruit that we don't get
0: kanuka pannikulu manasika yokka vikaramulu manasiku yokka prabhavamule
1: there are all perversities of the mind and
0: human vichyasam chestunnanu
1: one is doing a job
0: koppa padavilo untunnanu
1: I'm in high position
0: nenu adhikarini
1: I'm in authority
0: idiye pedda papam
1: it's a big sin
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ ఆఫ్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ద సిన్స్ ఆల్ ద మిస్టేక్స్
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా ఇతనేమిటి పాపం చేశాడు పుట్టినను మొదలుకొని నిరంతరము శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ టెక్స్ట్
0: నేను మూడు పాపములు చేశాను శంకర
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో దివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైనవాడని నాకు తెలుసుకున్నాను.
1: Oh God, I could understand the divinity is beyond the comprehension of the mind and expression by
0: word.
1: I understood, but I could not practice.
0: It is
1: impossible to
0: describe you. சாம்ப சதாசிவ சம்போ சங்கர சரணம் நீத்தவ சரணயுகம் அது நின் வர்ணிஸ்து இது பாபம் காதா.
1: Is it not a sin, Shankara? I describe you in various ways. Isha, Naresha, Paresha, Paresha, Girisha.
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాడు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెకండ్ సేన్?
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను, ఇది పాపం ఏను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is a sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: You and I are one.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: But to see you this body has come.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: having faith it is one.
0: ఒక్కటే అని ఉపన్యాసములు చేసి,
1: giving lectures that is one.
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: But I am seeing you.
0: ఇది మూడవ పాపం.
1: It is the third sin.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: Relieve me from all these three sins committed. Grant me that knowledge of non-dualism.
0: చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కాని, పరులను హింసించడం కాని, పరులను దూషించడం కాని, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపం.
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందమో, మనోవాక్కాయములు మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవుడు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: కనుక ఉపనిషత్తులు,
1: సో ఉపనిషత్
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
1: ఉపనిషత్ సెడ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఆత్మ స్వరూపము,
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మనగా ఏమిటి? మహా ఆత్మ, దివ్యమైనటువంటి ఆత్మ స్వరూపం.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swaroopudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanuga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know
0: the mind. It is
1: the mind that ruins him.
0: కనుక నీ మనస్సును మనం ఆధీనం కావించుకుంటే,
1: when we have control over the mind,
0: మనస్సును మనం స్వాధీనం కావించుకుంటే,
1: when we have full control over the mind,
0: సర్వమునకు మనమే అధీనమవుతాం.
1: We have full control over everything. అధికారం
0: అయిపోతాం.
1: Then we have authority.
0: మనస్సును ఆధారంగా కొన్న మానవు, ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనం.
1: We have taken the mind as a basis.
0: మనస్సును ఆధీనం చేసుకోవాలి.
1: But it is your control over the mind.
0: అది ఈనాడు మనం చేయవలసి ఉంది.
1: That's what we should do today.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: There's no man without the mind.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: Without man,
0: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: Therefore, mind, man and world are one.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పురస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: వెన్ హీ ఆఫర్స్ వర్షిప్ హీఈస్ ఎ బ్రాహ్మిన్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఇస్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హాస్ ఎ ఛాన్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్ వన్.
0: చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా ప్రపంచం, అనగా
1: వరల్డ్
0: విశ్వం, అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచం?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైనల్. వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వీ సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వీ మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: We
1: should have full faith in the unity in
0: everyone. Here,
1: many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస విశ్వాసములు నా యొక్క విశ్వాస విశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం పిచ్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: బట్ రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రత్నమం విద్య. అన్ని దేహములు రత్నములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్.
0: ఆత్మానాం రథముడు.
1: బాడీస్ ఆర్ చారియట్.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: చారియట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: చారిటీయర్ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different ways.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం మనం ఎట్లా దర్శించాలి?
1: హౌ టు విజువలైజ్ ది యూనిటీ డైవర్సిటీ?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: ఆల్ హావ్ మోస్ట్
0: ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హాస్ కమ్ డౌన్ హాస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హాస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కుళ్ళను తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వం.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద.
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగర్.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: A pauper may take just the water among the dry
0: పంచపచ్చ పరమాన్నములు భుజించవచ్చు.
1: A millionaire may have delicious food.
0: అన్నములవి వేరు కానీ ఆకలి ఒకటే.
1: The food forms are different but hunger is one.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: We have to see the unity here.
0: ఇంకా మానవుని యొక్క మరణము.
1: Then the death.
0: కోటీశ్వరుడు కానీ కూటి పేద కానీ.
1: Millionaire or a beggar.
0: మరణం ఒక్కటే.
1: Death is one.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఎ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఎ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటుందని కానీ
1: ఎ డిఫరెన్స్ ఇన్
0: వాటర్ లో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకనే అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: దేర్ఫోర్ వెన్ వి రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ బికమ్స్ ది బేసిస్ ఫర్ డివినిటీ.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ లీడింగ్ దట్ సార్ట్ ఆఫ్ లైఫ్.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows in
0: మితిమీరి పోయి
1: as in income
0: మార్గంలో ప్రవేశించి
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి
1: he is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకుని పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హీ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగు కొలది.
1: యాజ్ యూ గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, కార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు కూడాను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాలు కూడా రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నోబుల్
0: భావములు వస్తున్నాయి.
1: ఈస్ హ్యావింగ్ మీన్
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: హీ డస్ వికెడ్ యాక్షన్.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: హీ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీ ఇస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: దేర్ లైస్ అహెడ్ ద రిజల్ట్ కాన్సిక్వెన్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురన్నా.
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
1: దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తై బొమ్మ దీని తమాషన తోలు బొమ్మ.
1: ఓ టాయ్ వై డు యు డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్.
0: తోలు బొమ్మని.
1: ఇట్ ఈస్ జస్ట్ ద టాయ్.
0: తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యు షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
0: కనుక అన్నిటికి నీ మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ కంట్రోల్.
0: మనసు
1: కంట్రోల్ ఉన్న మైండ్
0: అంతా వినకూడదు.
1: యు షుడ్ హావ్ లీవ్ ది మైండ్ ఎనీవే.
0: కొంతకాలము తీసుకుని ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనసు పోలినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింక్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: నేచర్ ఆఫ్ ద మైండ్, దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ.
1: ఇట్స్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మీన్ గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే.
1: ద వన్ దట్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే.
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: పాప పుణ్యములే లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములే లేవు.
1: He has no high or low.
0: సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకము మనం చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని భగవంతుని కొడుకు చెల్లపేరుస్తున్నాం.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యూ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హీ ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మరుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్స్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మరుగుతూ ఏనుగు తోక కూడా అల్లాడింటాడు.
1: యాజ్ డాగ్స్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వ్యాగ్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోభమైపోతున్నాం.
1: You will lose everything.
0: అట్టు కాకూడదు.
1: It shouldn't be like that.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: man with faith in God,
0: దివ్యమైనటువంటి యొక్క నడత లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.

గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు. కానీ

0: చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls, students,
0: vidyokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజానికి ఏ సేవ చేస్తున్నారు?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతని తెలుపుకొనుకున్నా చదివిన చదువంత ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: ఒకానొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: ఓ విద్యార్థులారా,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: Why do you acquire knowledge?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
1: This learning should not be for selfishness.
0: Saprayojana nimittam kaadu.
1: Nor for self-interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu, aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: ఇఫ్ యు డు నాట్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యు బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ee science yokka vijnanam yokka tattvamnu kevalam prapancham yokka upayoga nimittamai chestunnara leka aa vidyavantulu yokka satkirti kosam chestunnara?
1: Is the scientific knowledge imparted for the advancement of the community society or to earn the reputation?
0: Inta goppa medhavuluga maarutunnaru kaani వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్. వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఫైండ్ ఇన్ దెం?
0: దీనినే ఒకానొక సమయంలో ప్రతి చర్చలు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ సెడ్ at one time a church.
0: Man has conquered all, but he has not conquered himself or not.
1: Man has conquered all, but he has not conquered himself.
0: ఈ నాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ఈ చరాచర ప్రపంచమునందు ఉండనటువంటి యొక్క సర్వ విషయములను కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man is making every effort to know everything present in the outside world.
0: ఇది అంతైకుడిని కేవలము భౌతికమైనటువంటి విద్యలు, లౌకికమైన విద్యలు.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: True relationship is established if only you understand your innate nature.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ who are you అని ప్రశ్నిస్తున్నాడు. కానీ who am I అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యోర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatchinanta maatramna vidya yokka paripurnata yerpadadu.
1: In fact, if you become a total man, there does not lie the full.
0: Ee vidya cheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండిన ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి,
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్,
0: మన భారతదేశమునందు,
1: ఇన్ భారత్,
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchina puramu vidya samasthalu chaala takkuga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో,
1: ద బెనారస్ యూనివర్సిటీ, గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడా ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు,
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ,
0: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి.
1: At a place by the Navadvip, there was
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: What is the special subject taught in Navadvip University?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: It has specialized in law.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్ బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైన యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ దిస్ అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రం ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాజ్ స్పెషలైజ్డ్ మెడిసిన్
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్
0: నిత్య జీవితం నందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెక్ ది రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితం అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful in daily life? వారి
0: సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered encouraged the fine arts like dance and the music and literature.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The Amaravati University encouraged all these disciplines and subjects.
0: Takshashila, inkoka vidyalayamu.
1: Another university, Takshashila University.
0: Ee Takshashila Vishwavidyalayam nandu,
1: in this Takshashila University,
0: oka vidhamaina ayurvedamu aneetvanti okka abhimana shastramanu abhiruddhi parichukuntu vacharu.
1: Ayurveda, the medical science, was speciality.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్
0: అండర్స్టాండ్. చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: Kani ee aadhunika vidyalanni kudunu abhirudhi ayipoyi
1: with the development of the modern education
0: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
1: The knowledge of the self declined.
0: Ee naadu vidyaku education antaru.
1: Vidya is called education.
0: Education ante emiti?
1: What is meant by education?
0: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: What is it that's to be brought out?
0: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఈజ్ లేటెంట్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ద ఫిజికల్ ద మారల్ ఇంటెలెక్చువల్ స్పిరిచువల్ ఎథికల్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకని దీన్ని తీయడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉన్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent, must be brought out.
0: Vakati kevalamu bahyamainatvanti yokka bhavamunu bayataku teevatam.
1: One, bringing out the external feelings.
0: Deenini bayataku teesetvanti tala.
1: It concerns the head.
0: Antarbhutanga undinatvanti yokka vidyalanu shaktulanu mainatiki bayataku teevatam anetvanti idi e hrudayamu.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటినీ బయటికి తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest, inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading,
0: all expert.
1: All the secular knowledge has arisen out of the head.
0: Bookish knowledge.
1: This is called bookish knowledge. This is the relationship between mastaka, the head, the pustaka, the
0: book.
1: Things have come out of the head and gone into the book and then reverse order. This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: later
0: discrimination knowledge undali.
1: Discrimination knowledge is
0: what
1: essential.
0: What is right? What is wrong?
1: What is right? What is wrong?
0: Yedi na jeevitaniki aadartham entundi.
1: What is the true ideal in my life?
0: Anuvanti dani chakkaga vicharana cheyali.
1: One must investigate clearly.
0: Discrimination knowledge tarvatane practical knowledge vastundi.
1: After discrimination knowledge comes in the field,
0: ee practical knowledge ne manaviki pradhanam entundi knowledge.
1: Practical knowledge is important.
0: Ee bookish knowledge, ee superficial knowledge, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇవన్నీ
0: ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము, స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హస్ ఫర్గాటన్ ది ఫర్ ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును, ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: Have you ever come across those people who take time to serve the society?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: And in fact we adore those people who are drowned in
0: service. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ఏ బదులు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a high educated one. Is that education?
0: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: All the degrees amount to quantity.
0: Quality కావాలి.
1: But we need quality.
0: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is better?
1: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is enough, better?
0: కనుకనే ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు, విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: That for that reason, in the ancient days, each university has taken one speciality and
0: ఈ గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The subject grammar was developed in a manifold way in the Kashi University.
0: Yes, Sajnana Dayasindho Ragadasyata Gaguna Seveta Machiyodhiro Sashiyecha Amritayicha Samastha Samastriyati. Ee vidhinga vaallu bodhinchukuntu andulo unnatundi antarathani practical lo pettinchukuntu vacharu vidyarthulu cheta.
1: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
0: Amara Nijjala Deva Trijha Vibhudasuraha Suparvana Svanasa Trijibhavusadikasaha ఆదిత్యయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఉజ్జయిని ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: దేర్ వర్ నో స్కూల్స్
0: బిల్డింగ్ అనేటువంటిది లేదు.
1: దేర్ వర్ నో స్కూల్స్ యాజ్ సచ్.
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 or 10.
0: గొప్ప విద్యావంతులు.
1: దే ఆర్ హైలీ
0: గొప్ప యూనివర్సిటీ.
1: ద బిగ్ యూనివర్సిటీ.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హూ ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏకతీ సంబంధం లేకుండా జరిపేటువంటివి అవి.
1: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాజ్ గివెన్ కంప్లీట్
0: ఫ్రీడమ్. ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kudunu okka naya paisa puchukuneetunti vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kudunu ichi puchukuneetunti vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro ee naadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where?
0: Deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledu.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నుండి ఒడ్డునుందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందను.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయమునందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర వాట్.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్ థింగ్స్ వర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి.
1: There was sacred atmosphere all around.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దే వర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎక్సేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettna, enni vidhamaina notes pettna chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara, aanadu papers aneetundide ledu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books aneetundide enaadu print kaaledu.
1: No printing, printed books.
0: Kevalam maataku maata, maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడా.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైండ్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరి ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: Students today, if they read 1 hour back, they forget right now.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: Because the modern student has let his mind move, waver freely.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: In those days, education taught them how to control the mind.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: You should put your mind
0: under control.
1: When you have the control in the mind, the education can be imprinted. Basing on this, it is said that it is the mind that is the cause for the bondage and liberation. And this eternal truth is just forgotten.
0: Nitya daya acharananni duracharamagutunde.
1: And all the practices are full of compassion.
0: Arya veda vidya lanage.
1: And the education without practice.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should you study?
0: కనుక నీ విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact, we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: బట్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ హృదయ
0: విశాలమే.
1: ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి నేరో మైండెడ్.
0: ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
1: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ లవ్, నెవర్ కంట్రాక్షన్.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: ది ఏన్షియంట్ కల్చర్ టాట్ దీస్ ప్రిన్సిపల్స్.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృత విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of rich culture.
0: తన యందు ఉన్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: All the inner feelings should be brought forth.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: In fact, all that you have learnt is not out of any book.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: All this education was there in you before.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: All that has to be brought out.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత,
1: because of advancement of science,
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి,
1: all the faculties of Mother Earth are brought out,
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి,
1: and the balance of the earth is lost,
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు,
1: and we are put to danger because of this reason.
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: What is that science?
0: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టే అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్, హీ విల్ సే H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: ది స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సే దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకని సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: You have to supply water to society.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: You should keep always in you the welfare of the society.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: If you just limit all your knowledge on selfish
0: ground, బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి,
1: in order to make this tumbler full of drinking water out of sea water,
0: 5000 rupees kharchu pettali.
1: You need to spend 5000 rupees.
0: Inta kharchu petti,
1: having spent so much,
0: ee tumbler neeru prayatnam chesthe vachina phaltam emiti?
1: Having spent so much of money, you just get tumbler full of water.
0: Ekade jeevanadulu mana bharat deshamlo kavalsinantu untunnayi, ganga yamuna sarasvatulu.
1: We have got many sacred holy rivers, ganga yamuna.
0: Ee dhanamunu gaane kharchu petti akkadi nunchi pumpulu kottichi teppinchandi.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల,
1: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్,
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి,
1: ద వన్ హూ పర్చేస్ పీనట్స్,
0: కూర రెండనాలు,
1: ద కాస్ట్ ఇస్ 2 NS,
0: కూలి పావలా,
1: బట్ లేబర్ చార్జెస్ 4 NS,
0: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూలి ఇవ్వాలి.
1: టు ఫెచ్ స్పినాచ్ ఫ్రమ్ హోమ్ వన్ హ్యాస్ టు స్పెండ్ 4 NS.
0: ఈనాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు,
1: దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ.
0: డబ్బులు ఖర్చు పెడుతున్నారు,
1: వి స్పెండ్ మనీ.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుండదో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యూ థింక్ యూర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: యాజ్ సైన్స్ హస్ ప్రోగ్రెస్ ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ ఫోర్ టైమ్స్ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, సిక్స్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్. ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these things?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధనలు చేస్తున్నాము.
1: వి ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిదే నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్.
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: you simply receive degrees and go.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: In fact, the degrees add to your burden.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: What sort of comfort you will get it?
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు, ఈ అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: And in fact, the poor people with only education, they are more comfortable and peaceful.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
1: educated man with so much of scholarship
0: kattagadu ఉద్యోగంలో చిక్కక,
1: he could not get a job,
0: ధనం ఖర్చు పెట్టుకొని,
1: and he spends money
0: kattagadu పస్తు పరుగుతున్నాడు,
1: and he had to fast.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: Is that the result of education?
0: కాదు కాదు.
1: No,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్డ్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ.
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం మనము?
1: షుజు గో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇది ద మనీ నెసెసరీ.
0: గుణధనం కావాలి మనకు.
1: వీ నీడ్ ద వెల్త్ ఆఫ్
0: వర్చ్యూ. ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో, ప్రైడ్, పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఈజ్.
0: చదవటము, రాయటము, ఉద్యోగాలు చేయటము, ధనం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్, డూయింగ్ ఏ జాబ్, దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీయవలసింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు హావ్ టు బ్రింగ్
0: అవుట్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్,
1: దట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏమని తీయవలసింది? దయ, ప్రేమ, సహనము, శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: ఏ కంపాషన్ లేదు.
1: There is no compassion.
0: Only fashion మాత్రం బయలుదేరింది.
1: No compassion you see, only
0: compassion ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ కరుణ, దయ ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి. వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో నయా పైసా ఖర్చు లేదు కానీ
1: ఇన్ అవర్ యూనివర్సిటీ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నో ఎక్స్పెన్స్.
0: బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000 or 20,000 కట్టాలి అక్కడ.
1: A newborn child should pay 10,000 rupees to reserve this seat.
0: మీకు తెలుసును డిగ్రీ కోర్సు పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు.
1: యూ నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్.
0: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
1: హూ ఆర్ పేయింగ్ ద ఫీజ్?
0: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకు వస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. They wanted what? The
0: children come up.
1: You are not thinking of it.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: Today you are a student.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: Tomorrow you will be a parent.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: When you respect your father today, your son will respect you tomorrow.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair turned grey. Musi
0: koti ani pachivaralu ninnu musimusi navaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudulu tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of
0: you. Inaadi manavulu kevalam tolu bomma maadiri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpa cheyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: దుర్గుణములు పెంచుకుని
1: వీ డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి
1: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కట్ట కడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్ ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్ యూ.
0: సంఘంతో చేరాలి.
1: హావ్ టు డు ఇట్ సిన్సియర్లీ.
0: జే జే దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Be in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: Ivi manam nechukovali.
1: These are things we have to learn.
0: దుస్థిర సంసర్గం తొలగించాలి.
1: You have to run away from
0: run away from bad company. ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుండది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: Because of bad company you too become bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుండైపోతున్నావు.
1: Because you are in the bad company, you turn bad.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: You should inquire and be in good company.
0: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
1: You love all.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: Don't hate anybody.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి వాడికి మాత్రమే ఇవ్వాలి.
1: In fact, you should keep in your heart a place in your heart to a good man only.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి దొమ్మరి కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వి నో ద కార్పెంటర్ ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్ వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ బి సేవింగ్ మనీ టూ.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోప నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి ఫలాని కాలేజీ పిల్లవాడు ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్. You'll be respected, recognized. If you have got character and reputation of good name.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: In fact, uphold your own respect and dignity.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: If you lose your own respect, how can you uphold the respect of the university?
0: కట్టగలిపడికి ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: What happens? Institute will lose its respect, you lose your
0: తిట్టి బోడి నెత్తి బోడి తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: Then what will happen? You lose everything. The pocket is empty with a shaven head ultimately.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యు ఆస్క్ సన్ వాట్ ఆర్ యు స్టడీయింగ్ హి సేస్
0: మంచి మాటలతో వినయం చేత నాన్న మీరు క్షమించండి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్ ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ హౌ డూ యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్ ఓల్డెన్ డేస్?
0: పూర్తి అభ్యసించి
1: after completing education
0: ఆచరణలో పెట్టి
1: they practice
0: పరలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు
1: when they have the faculty to transmit
0: చేర్చి
1: and they all gathered
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అదితి దేవో భవ ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్ దట్.
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: రెసిడెంట్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home, there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: And the grand boy was doing his homework with the help of ink bottle.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
1: And he had ink bottle on one side and the pen.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: And he'll dip his pen in the ink bottle, thereafter start scribbling.
0: ఈ మోడర్న్ విద్యలో యొక్క లక్షణం ఇలా ఉంటానని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
1: The grandfather didn't talk to the grandson because he was doing homework.
0: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: మోడర్న్ బాయ్
1: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి మానేసేసాడు.
1: హీ స్టాప్ డూయింగ్ హిజ్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హీ స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఈస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
1: అటెండింగ్ దిస్ హోమ్ వర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
0: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏమిటి మీరు చేస్తుండేది?
1: దప్పేగిన
0: అయిపోతే టంబ్లర్ ఎత్తుకుని తాగకూడదా? ఒక ఎత్తురే ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు?
1: ఇఫ్ యూ ఆర్ రియల్లీ థర్స్టీ వై డోంట్ యు లిఫ్ట్ ది హోల్ టంబ్లర్ అండ్ డ్రింక్ ది ఫుల్ ఆఫ్ వాటర్?
0: తాతగారు గొప్ప తెలివి ఈ మోడర్న్ విద్యలు దేవతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్. దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము.
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డి యూ లైక్.
0: ఆయన చక్కని ఒక సుదేతు వేసాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
1: యూ రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం రాసుకోవటం. ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
1: ఇన్ ద ఓ మ్యాన్ క్యాప్ యు డిప్ ద పెన్ ఇన్ ద ఇంక్ బాటిల్ ఎవ్రీ టైమ్ గో ఆన్ రైటింగ్. వై డోంట్ యు పోర్ ద పోర్ డౌన్ ద హోల్ ఆఫ్ ద ఇంక్ ఆఫ్ ద ఇంక్ బాటిల్ ఆన్ ద పేపర్.
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: దెన్ ద బాయ్ లెర్న్ ద లెసన్.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: సో యాజ్ యు జస్ట్ డూ ఇట్ యు కెన్ రైట్.
0: నాయన కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ద స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ద అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్ ఇట్ విల్ రీచ్ ద పర్సన్. అదేవిధంగా
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్లు చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ద అడ్రస్సెస్ ఆఫ్
0: గాడ్. అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: వెన్ యూ డోంట్ నో ద అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటివి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక సో మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారు తెలిసినా?
1: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్.
0: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటి భగవంతుడు కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మేడ్ ఫర్ హిమ్.
0: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి? ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది? తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా వాడు చేస్తున్నారు.
1: బ్యాలెన్స్ ఆఫ్ ఎర్త్ ఇస్ లాస్ట్ టుడే.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వాటర్ ఇస్ ఆల్సో ట్యాప్డ్.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: అండ్ ఆల్ ద అర్బన్ సూయేజ్ ఇస్ లెటింగ్ ద ఓషన్.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు,
1: యు నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ చదివినటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ అట్ ద టాప్
0: లెవెల్. అదే తల్లో ఉండేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్ ఫోర్త్ది ఇన్సైడ్.
1: ఫోర్త్ ఇన్సైడ్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపలి ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ఎస్ అవుట్ ఆఫ్ స్కిల్, ఇట్
0: అమౌంట్స్ టు కిల్. కిల్ అయిపోయినప్పుడు బ్యాలెన్స్ తప్పవుతుంది.
1: వెన్ వన్స్ ద నాలెడ్జ్ ఈస్ కిల్డ్ బ్యాలెన్స్ ఈస్ లాస్ట్.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వి ఆర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality, reeti the
0: conduct. Satyame neeti.
1: The reputation.
0: Satyame neeti.
1: Truth is your morality.
0: Dharma me reeti.
1: Dharma is the procedure.
0: Tyaga me khyati.
1: And sacrifice tyaga is jati.
0: Manava jati.
1: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్తంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: డూ నాట్ థింక్ ఫర్ ఓవర్ ఫ్యూచర్.
1: డూ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
0: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ఫ్యూచర్.
1: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చినది దీని యొక్క ఫలితం మీ ఫ్యూచర్ అవుతుంది.
1: The result of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
1: The result of the past is the present.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
1: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: అండ్ ద సీడ్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ ఇస్ ద ప్రెజెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్. ట్రీ, పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: దేర్ఫోర్ పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్.
0: పాస్ట్ కు ప్రెజెంట్ కు రెండింటికి ఒక సీడే ముఖ్యము.
1: అండ్ దేర్ఫోర్ ఫర్ ద పాస్ట్ ఇస్ ద ప్రెజెంట్ ఇస్ ఇంపార్టెంట్.